ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 10వ తేదీ ఆదివారం. సమయం 5:53 దాటి 43 సెకండ్లు. ప్రియ శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్పై చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం.

ఈరోజు ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవాన్ని సంవత్సరానికి 2 సార్లు, అనగా మే నెలలో ఇంకా అక్టోబర్ నెలలో 2వ శనివారం రోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. వలస పక్షులు ఆహారం కోసం, సంతాన ఉత్పత్తి కోసం, సురక్షితమైన వాతావరణ పరిస్థితుల కోసం దేశాలు, ఖండాలు, సముద్రాలను దాటి సుదూర ప్రయాణం చేస్తాయి. వాతావరణ మార్పుల వల్ల అనేక పక్షిజాతులు అనేక దశలలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అలాగే ప్లాస్టిక్ వంటి కాలుష్య పదార్థాల వల్ల, పురుగుమందుల వాడకం వల్ల, ఇంకా కాంతి కాలుష్యం, గాజు పెంకుల వంటి వాటిని ఢీకొనడం, చిత్తడి నేలల విధ్వంసం వంటి అనేక కారణాల వల్ల అనేక పక్షిజాతులు వాటి ఆవాసాలను కోల్పోయి క్షీణదశకు చేరుకుంటున్నాయి. వలస పక్షుల గురించి, అవి ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. పర్యావరణ వ్యవస్థలో వలస పక్షులు కీలక పాత్రను పోషిస్తాయి. సముద్రాల గుండా అనేక పోషకాలను తీసుకువెళతాయి. మొక్కల పరాగ సంపర్కానికి, విత్తనాలను వ్యాప్తి చేయడానికి పంటల పెరుగుదలలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. అంతేకాకుండా అనేక రకాల వ్యాధులను అదుపులో ఉంచడంలో కూడా ఎంతగానో సహాయపడుతున్నాయి. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 40% కంటే ఎక్కువ పక్షిజాతులు క్షీణించిపోతున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో వలస పక్షులను కాపాడుకోవడం మన బాధ్యత.

మదర్స్ డేని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివారం రోజు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సృష్టిలో ప్రతి ప్రాణికి అమ్మ మూలం. అమ్మ పదంలోని ఒక తీయదనం, గొప్పదనం మనకు కనిపిస్తాయి. బిడ్డకు ఒక గొప్ప భద్రత అమ్మ. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటూ భారతీయులు అమ్మను మొదటి దైవంగా కొలుస్తారు. ఆది శంకరాచార్యుల వారు అమ్మను గురించి ఈ విధంగా చెప్పారు. కుపుత్రో జాయతే క్వచితపి కుమాతాన భవతి, అంటే చెడ్డవారైన బిడ్డలు ఉంటారు కానీ చెడ్డదైన తల్లి ఉండదు అని అర్థం. అమ్మ తన బిడ్డ కోసం ఎటువంటి త్యాగాన్నైనా చేయడానికి వెనకాడదు. బిడ్డ చేసిన ఎటువంటి తప్పునైనా భరిస్తూ క్షమిస్తూ తన చివరి క్షణం వరకు కూడా బిడ్డ బాగోగుల గురించే ఆలోచిస్తుంది. అందుకే సృష్టిలో తల్లి ఉన్న ప్రతి బిడ్డ ఐశ్వర్యవంతుడు అని చెప్పాలి. అటువంటి మాతృమూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు త్రిలింగ దేశం అంటూ సాగుతున్న దేశభక్తి గీతాన్ని బృందగానంలో వింటారు.

ఈనాటి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యదండకం, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి సూర్యదండకం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో ఆచార్య శ్రీ గుజ్జర్లమూడి కృపాచారి గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు.
1: పవిత్ర బైబిల్ గ్రంథంలో ఉపమానాల పాత్ర అద్వితీయం. ఉపమానాలు అనేవి చిన్న కథలు. ప్రసంగాల్లో, ఉపదేశాల్లో ఆయా సందర్భాలకు అనుగుణంగా పోల్చి చెప్పే చిన్న కథలన్నమాట. యేసు ప్రభులవారి ఉపదేశాల్లో దాదాపుగా 40 పైగా ఉన్నాయి. ప్రతి ఉపమానము ఒక్కో జీవిత సత్యం. అలాగే ప్రతి ఉపమానము సందేశము, మార్గదర్శకం వివరించే సత్యం దాగి కనిపిస్తాయి. సందర్భానుసారంగా అవి సామెతల రూపంలో కూడా ఉన్నాయి. ఉదాహరణకి, గుడ్డివాడు ఎలా తోవ చూపుతాడు? పందుల ముందు ముత్యాలు వేయకండి, దేహానికి దీపం కన్ను లాంటిది. అలాగే ఎన్నో సామెతలు మనకి కనిపిస్తాయి. ఉపమానాలకు వచ్చేటప్పటికి లూకా శుభవార్త 15:3 నుంచి చిట్ట చివరి వరకు 3 ఉపమానాలున్నాయి. అందులో మొదటి ఉపమానంలో ఓ యజమానికి 100 గొర్రెలున్నాయి. వాటిల్లో ఒకటి తప్పిపోయింది. కనిపించకపోయేసరికి దానికోసం వెతకటం ప్రారంభించాడు. తిరిగి ఎలాగో దాన్ని పట్టుకొని చక్కగా తీసుకొచ్చి తన గుంపులో చేర్చేశాడు. అది దొరికినప్పుడు పొందే ఆనందం అతనికి వర్ణనాతీతం. పైగా తనతో పట్టిన వాళ్ళందరికీ చెప్పి పదే ఆనందించాడు. అలాగే మానవుల్లో తప్పుడు మార్గంలో పడి పతనమైనటువంటి వాడిని వెదకి రక్షించి మళ్లీ పవిత్రమూర్తుల సాంగత్యంలో కనిపి ఆనందించడం దైవ లక్షణం. అంటే ఒక్క పాపి విషయం దేవుడు తన సమయం వెచ్చించి రక్షించి సన్మార్గంలో పెడతాడని అంతరార్థం. అలాగే మరో ఉపమానం ఉంది. అదేమిటంటే, ఒక స్త్రీకి 10 నాణేలున్నాయి. వాటిల్లో ఒక నాణ్యం పోయింది. ఎక్కడ పోయిందో ఇల్లంతా వెతికింది. వెతికి చిట్ట చివరికి అది దొరికినప్పుడు ఆమె పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఇరుగు పొరుగులతో చెప్పి ఆనందించింది. అలాగే యెహోవా దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞ మానవుడు తప్పినా తిరిగి మనిషిని తెచ్చి తన వారితో కలిపి ఆనందించడం ఇహలోక పరలోక జీవన విధానానికి గుర్తు. మానవుల్లో ఏ ఒక్కరు కూడా నశించకూడదని దేవుని ప్రేమను సూచిస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధమైనటువంటి కథ ఒకటి ఉంది. అదేమిటంటే, తప్పిపోయిన కుమారుని కథ. ఒక స్థితిమంతుడికి 2 కుమారులున్నారు. వారిలో చిన్నవాడు తండ్రి నుంచి సంక్రమించే ఆస్తిని తీసుకుని దూరదేశాలకు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తాడు. అతను ఎంతగా ఖర్చు చేశాడు అంటే, పిలిచిన వాళ్ళు పిలవని వాళ్ళు అందరూ అతని చుట్టూ చేరి చివరికి భికారిగా మార్చేస్తారు. ఆఖరికి ఎక్కడ పని దొరక్క పందులు మేపే పనికి చేరి అప్పుడు పశ్చాత్తాపం చెంది అతను అనుకుంటాడు, నా తండ్రి

0: వద్ద అనేక మంది కూలివాళ్లు ఉన్నారు. నేను కూడా ఒక కూలివాడిగా అయినా సరే పనిచేయాలి అని నిర్ణయించుకుని పశ్చాత్తాపపడి తండ్రి దగ్గరకు వెళ్దామని ప్రయత్నం చేసి వెళ్తా ఉంటాడు. అల్లంత దూరంలో మురికి పట్టి దుర్గంధం పులుముకున్న వస్త్రాలతో బక్క చిక్కి బికారిగా వస్తున్నటువంటి కుమారుని చూసి ఎదురెళ్ళి హత్తుకొని ఇంటికి చేర్చి శుభ్రం చేసి నూతన వస్త్రాలిచ్చి చెప్పులు తొడిగి చేతికి ఉంగరం పెట్టి విందు చేసి అందరితో కలిసి ఆనందిస్తాడు. పతనమైన కుమారుడైన పశ్చాత్తాపం చెంది తండ్రిని సమీపిస్తే ఆదరించాడు, ఆశీర్వదించాడు.
1: మీరింతవరకు ఆచార్య శ్రీ గుజ్జర్లమూడి కృపాచారి గారి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు వింటారు.

0: కోళ్లలో వచ్చే బర్డ్ ఫ్లూ దుష్ప్రభావాలు, జీవరక్షణ పద్ధతులు. ఆసియా మరియు ఐరోపాలోని వివిధ దేశాలలో గల కోళ్ల పరిశ్రమ యజమానుదారులకు మరియు పెరటికోళ్ల పెంపకందారులకు ప్రధాన ఆర్థిక అవరోధంగా పరిణమిస్తూ రైతులకు విపరీతమైన నష్టాలను కలిగించే వ్యాధులలో ముఖ్యమైనది బర్డ్ ఫ్లూ. ఇటీవల కాలంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాల్లో కోళ్లు బర్డ్ ఫ్లూ ప్రభావం వలన అస్వస్థతకు గురి అయి మృత్యువాతకు గురయ్యాయి. ఇది కేవలం కోళ్లకు మాత్రమే కాకుండా మనుషులకు కూడా ప్రాణాంతకమైంది. అంతేకాకుండా కోళ్ల నుంచి మనుషులకు సంక్రమించే జునోటిక్ వ్యాధులలో దీన్ని ప్రధానమైనదిగా పేర్కొనమైంది. ఈ వ్యాధి ఆర్థోమిక్సో విరిడే కుటుంబానికి చెందిన ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల కలుగుతుంది. ఈ వైరస్ కు చెందిన ఏబిసి రకాలలో ఏ రకం వల్ల కోళ్లలో అధిక నష్టాలు సంభవిస్తాయి, వైరస్ తొడుగులో ఉండే ప్రతి జనకాల ఆధారంగా ఏ రకములో చాలా ఉపరకాలు కలవో వాటిలో ప్రధానంగా H5H1 రకము ఈ వ్యాధికి మూల కారణం. వ్యాధిగ్రస్తమైన కోళ్ల నుండి వ్యాధి తీవ్రతను బట్టి బర్డ్ ఫ్లూను రెండు విధాలుగా విభజించవచ్చు. మొదటిది అతి తీవ్రమైంది మరియు స్వల్ప తీవ్రత కలది. రెండవ రకం వల్ల కోళ్లలో స్వల్ప అస్వస్థతతో పాటు గుడ్ల దిగుబడి తగ్గుముఖం పడుతుంది. కాని తీవ్రమైన వ్యాధి వల్ల కోళ్లలో 100% వరకు ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి వ్యాపించే విషయానికొస్తే అడవి పక్షులు, వలస పక్షులు, నీటి పక్షులైన బాతులు, కొంగలు ఈ వ్యాధిని కలిగించే వైరస్ ను ఆశ్రయాన్ని కల్పిస్తూ ఎటువంటి లక్షణాలను తమలో చూపకుండా దీని వ్యాప్తిలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. ఈ వైరస్ తో కలుషితమైన నీటిని త్రాగడం వల్ల పెంపుడు పక్షులైన పెరటికోళ్లు, టర్కీ, గిన్నెకోళ్లకు వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన కోళ్ల ముక్కు, నోరు నుంచి కారే స్రావాలు మరియు రెట్ట ద్వారా ఈ వైరస్ వాతావరణంలోకి ప్రవేశించి వ్యాపిస్తుంది. ప్రత్యక్షంగా తాకడం వల్ల కూడా వ్యాధిగ్రస్తమైన కోళ్ల నుండి ఆరోగ్యవంతమైన కోళ్లకు ఈ వైరస్ సంక్రమిస్తుంది. ఈ వ్యాధి లక్షణాల విషయానికొస్తే కళ్ళు మరియు ముక్కు వెంట నీరు కారడం, అలాగే తల భాగంలో గల తొరాయి మరియు గొంతు భాగంలోని వాటిల్స్ లో వాపు, ఆకలి మందగించడం, సమన్వయ లోపం, తల మరియు మెడ భాగాలు వంపు తిరగడం, తెలుపు పసుపు పచ్చ రంగుతో కూడిన రెట్ట, ముక్కు మరియు నోటు నుండి రక్తంతో కలిసిన స్రావాలు, అలాగే గుడ్ల ఉత్పత్తి కూడా తగ్గుముఖం పడుతుంది మొదలగు లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండానే మరణాలు సంభవించవచ్చు. ఇక మనుషుల విషయానికొస్తే వ్యాధి సోకిన వ్యక్తులలో జ్వరము, దగ్గు, శ్వాస, గొంతు సంబంధ ఇబ్బందులు, వంటి నొప్పులు, న్యూమోనియా మొదలైన లక్షణాలతో పాటు చివరకు మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంది. అయితే మనుషుల్లో ఈ వ్యాధి ఒకరి నుంచి వేరొకరికి చాలా అరుదుగా సంక్రమిస్తుంది. వ్యాధి సంక్రమించిన తరువాత కంటే వ్యాధి రాకుండా చర్యలు తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. కోళ్ల షెడ్ లోపల మరియు బయట పరిశుభ్రతను పాటించడం అనేది ముఖ్యమైన నివారణ చర్య. కొత్త కోళ్లను ఫామ్లో చేర్చుకునే ముందు అవి వ్యాధి లేని ఫామ్ నుంచి వచ్చినవా లేదా అని నిర్ధారించుకోవాలి. కొత్త కోళ్లను తెచ్చినప్పుడు 30 రోజుల పాటు వేరుగా ఉంచాలి. అపరిచితులను, వేరే కోళ్ల ఫారాల నుంచి మనుషులను మీ షెడ్లోకి అనుమతించకూడదు. ట్రక్కులు, ఇతర వాహనాల కోళ్ల ఫారాల్లో తిరగకుండా చూసుకోవాలి. అవసరమైన వాహనాలను మాత్రమే క్రిమి సంహారక మందులు కలిపిన నీటిని దాటి వచ్చే ఏర్పాటు చేయాలి. కోళ్ల ఫారం ప్రవేశ ద్వారం వద్ద 3% ఫార్మాలిన్ లేదా 0.1 నుంచి 0.5% పొటాషియం ఫార్మాంగనేట్ ద్రావణాలతో కూడిన ఫుట్ బాతులను ఏర్పాటు చేయడం వలన ఫారంలోకి ప్రవేశించే వాహనాలు మరియు రోజువారీ పనుల కోసం వచ్చే వ్యక్తుల ద్వారా వ్యాధి వ్యాపించకుండా అరికట్టవచ్చు. ఇంకా కోళ్ల ఫారాలలో అసాధారణ మరణాలు, అనారోగ్య లక్షణాలు ఉన్న కోళ్లను గుర్తించి వెంటనే పశు వైద్యులకు తెలియజేయాలి. అలాగే అనారోగ్యంతో ఉన్న కోళ్లను వేరు చేయాలి. కోళ్ల ఫామ్ చుట్టూ కట్టుదిట్టమైన కంచె వేయడం ద్వారా కూడా బయట పక్షులు ఫామ్లోకి ప్రవేశించకుండా నివారించవచ్చు. ఫారంలోని కోళ్లను, ఇంకా పెరటి కోళ్లను ఇతర పక్షి జాతులతో, జంతువులతో కలిపి పెంచకూడదు. 10-15 రోజులకు ఒకసారి షెడ్డు, ఇతర పరికరాలు, కేజులను క్రిమి సంహారక ద్రావణాలతో పిచికారీ చేయాలి. వ్యాధి లక్షణాలు ఉన్న కోళ్లను గుర్తించి వెంటనే వేరు చేయాలి. కోళ్ల ఫారాలలో వివిధ వయస్సులలో ఉన్న కోళ్లను పెంచడం వలన వ్యాధులు త్వరగా ప్రబలే అవకాశం ఉంటుంది. అందువలన ఒకసారి కోళ్లను తెచ్చి పూర్తిగా పెంచి వాటిని తీసివేసిన తరువాత కొత్త వ్యాధులు తెచ్చుకోవటం మంచిది. ఒక షెడ్ నుంచి వేరొక షెడ్కు అనవసరంగా తిరగకుండా ఫామ్ పనివారిని కట్టడ చేయాలి. వ్యాధి నివారణ చర్యలలో భాగంగా వ్యక్తిగత శుభ్రతను పాటించడం మరియు పౌల్ట్రీ పరిశ్రమల్లో పనిచేసే రైతులు కూలీలను వ్యాధి లక్షణాలు మరియు వ్యాధి వ్యాపించే విధానాలపై అవగాహన కల్పించడం ద్వారా వారిని వ్యాధి బారిన పడకుండా కాపాడవచ్చు. వ్యాధి సోకినట్లు అనుమానించిన ఎడల పాటించాల్సిన చర్యల విషయానికొస్తే, కోళ్లలో అనారోగ్యం అసాధారణ మరణాలు ఉన్నప్పుడు వెంటనే రైతులు పశు సంవర్ధక శాఖ అధికారులకు తెలియజేయాలి. ఇంకా చనిపోయిన కోళ్లను సరైన పద్ధతిలో పూడ్చిపెట్టడానికి తగు విధానాలను తప్పకుండా అవలంబించాలి. పశు వైద్యులు నమూనాలు సేకరించి భోపాల్ వ్యాధి నిర్ధారణ కేంద్రానికి పంపి వ్యాధి నిర్ధారణ చేపడతారు. వ్యాధి నిర్ధారణ కొరకు పంపించిన నమూనాల ఫలితాలు వెల్లడయ్యేలోగా ముందు జాగ్రత్తగా అప్రమత్తతతో కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాలలో నియంత్రణ చర్యలు చేపట్టాలి. కోళ్ల ఫారంలోకి బయటకు ఎటువంటి వాహన రాకపోకలు లేకుండా చూసుకోవాలి మరియు ఎలాంటి పౌల్ట్రీ ఉత్పత్తులు, యంత్ర పరికరాలు, గ్రుడ్లు, చనిపోయిన పక్షులు, పెంట, లిట్టర్ వంటివి చేరనీయకూడదు. ఫారంలో పనిచేసేవారు ధరించిన రక్షణ తొడుగులన్నింటినీ ఫారం లోపలనే ఒక ప్రత్యేక గదిలో విడిచి వాటిని క్రిమిసంహారక ద్రావణాలలో ముంచి ఆ తరువాత స్నానం చేసి రావాలి. ఫారంలో పనిచేసేవారు ఒక యూనిట్ నుంచి వేరొక యూనిట్ కు పోవడం నిషేధించాలి. ఇతర కోళ్ల ఫారాలు, వలస పక్షుల కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలను సందర్శించడం కూడా నిషేధించాలి. వ్యాధి ఉన్న ఫారాలలో అన్ని నియంత్రణ చర్యలు పూర్తయిన తరువాతే కనీసం 3 నెలల వరకు తిరిగి కోళ్ల పెంపకం చేపట్టకూడదు. శానిటేషన్ సర్టిఫికేట్ భారత ప్రభుత్వం వారి అనుమతి పొందిన తర్వాతే తిరిగి కోళ్ల పెంపకం చేపట్టాలి. ఈ వ్యాధి ప్రబలే తీవ్రతను అదుపులో ఉంచడానికి వ్యాధి ఉన్న ప్రదేశం నుంచి 10 కిలోమీటర్ల వ్యాసార్థం వరకు ఉన్న అన్ని ప్రాంతాలలోని కోళ్లను సమూలంగా నిర్మూలించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. చనిపోయిన కోళ్లను కాల్చి బూడిద చేయడమే శ్రేయస్కరమైన పద్ధతి. కోళ్లతో పాటు వ్యర్థము, పెంట, దాణ, ఈకలు మొదలగు వాటిని నాశనం చేయాలి. తరువాత గోళ్లను శుభ్రం చేసి సున్నం వేయించాలి. పౌల్ట్రీ ఉత్పత్తులు అంటే మాంసము, గ్రుడ్లు వంటివి ఏవైనా సరే కనీసం 30 నిమిషాల పాటు 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర ఉడికించి తింటే వైరస్ చనిపోతుంది. కనుక
1: రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యర్థరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి పలు మౌలిక సదుపాయాలు పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా జాతీయ రహదారి 167ను 4 లేన్లుగా విస్తరించే పనులకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 2,350 కోట్ల రూపాయలతో పారిశ్రామిక ప్రాంత అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే హైదరాబాద్లోని మల్కాపూర్ టెర్మినల్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కోసం విజయవాడలో ప్రారంభించిన సంచార వాహనాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహార స్వయం సమృద్దిలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా రైతులకు ప్రోత్సాహం లభించడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని మంత్రి తెలుపుతూ
1: ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు చాలా మంది రైతులు, ఇంతకు ముందు మనం టార్గెట్ తక్కువ ఉన్నా ఇప్పుడు టార్గెట్ చాలా ఎక్కువ పెట్టుకుని దగ్గర 11 లక్షల హెక్టార్లలోని రైతులందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా కూరగాయలు పండించడం అని కానీ వాళ్ళు వరి పండించడం అని కానీ ఇవన్నీ కూడా నేచురల్ ఫార్మింగ్లోకి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒక మంచి పరిణామం కింద భావించాలి. దీనికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉండటం అన్నది ఇంకొక మనకి ఏడాది. వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ప్రకృతి వ్యవసాయం ఇంకా ఇంతకు ముందు ముందుకి కూడా మనం రెడీ చేయాలి.
0: ఆంధ్రప్రదేశ్ సహకార శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హోదాలకు చెందిన సుమారు 100 మంది ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ సందర్భంగా సహకార శాఖ ప్రతినిధులు వ్యవసాయ సహకార శాఖల మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడును విజయవాడలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించడంతో పాటు పూర్తిస్థాయి పారదర్శకతతో పోస్టింగులు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉద్యోగులు సానుకూల వాతావరణంలో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారి ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను వ్యర్థరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలం దొంతాలి గ్రామంలోని చెత్త డంపింగ్ యార్డు శుద్ది కర్మాగారం పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ దొంతాలిలో 2 ఏళ్లలో వ్యర్థాల నుండి శక్తిని ఉత్పత్తి చేసే ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ లో ఈ చెత్త పేరుకుపోయింది. నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, గుంటూరుది ఎక్సెస్ అయిపోయింది. అందుకని 2వ ప్లాంట్ విజయవాడ పెడుతున్నారు.

0: ఇవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల పూర్తయితే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే 7,000 టన్ల చెత్తలో 6,500 టన్లు ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పోయి అది బర్న్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా విశాఖపట్నం ప్లాంట్ కి ఆ చుట్టుపక్కల మున్సిపాలిటీ రోజు వస్తుంది. అది కాకుండా మిగిలిన మున్సిపాలిటీస్ లో దాదాపు 108 మున్సిపాలిటీస్ లో ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేయడానికి శాంక్షన్ చేశాం. ఈ ప్లాంట్ కూడా ఈ నెలాఖరుకు పూర్తవుతుంది.
1: భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని కొర్రపాడు రహదారి విస్తరణ పనులకు స్థానిక శాసనసభ్యులు వరదరాజుల రెడ్డితో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ను గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగర విలువలి, ఆగర్తపాలెం, పూలపల్లి, సగం చెరువు, గోరింటాడ గ్రామాల్లో 8,25,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా గోరింటాడలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ పాలకులు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ
2: పూలపల్లి, ఆగర్రు, వెలివెల, ఆగర్తిపాలెం, సగం చెరువు, గోరింతాడ గ్రామాలకు సంబంధించి 8,34,00,000 రూపాయల శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఈ రకంగా మీకు మెయిన్ R&B రోడ్లు వేస్తూ ఉన్నాం, రైతులకు వెళ్లేటువంటి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నాం, మీరు తాగేటువంటి మంచినీళ్ళు సౌకర్యాలు అందజేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఎప్పుడు చేస్తా ఉన్నాం? ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 20 నెలల్లోనే ఇన్ని పనులు మీ గ్రామాలకి, మీ 4-5 గ్రామాల్లోనే చేస్తూ ఉన్నాం.
1: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ RRR కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా పాత వస్తువులు, పుస్తకాలు, గృహోపకరణాలు వంటివి సేకరించి అవసరమైన వారికి అందించనున్నారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట సమగ్ర అభివృద్ది లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికను రూపొందించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ది అంశాలపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ను ట్రాఫిక్ సిగ్నల్స్ రహితంగా మార్చేందుకు అండర్పాసులు, ఎలివేటెడ్ కారిడార్లు, ఉపరితల రహదారులతో మూడంచెల వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పార్కింగ్ సమస్యల పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, దక్షిణ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులపాటు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నిన్న కర్నూలు జిల్లా తోవిలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. తెలంగాణలోనూ ఈరోజు, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న కనిగిరి జలాశయం ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 48 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాలెంలోని కనిగిరి జలాశయం తూర్పు కాలువ నుంచి పంటల కోసం సాగునీటిని ఆమె నిన్న విడుదల చేశారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ జలాశయం ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. తద్వారా సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి స్థానిక రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యర్థరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: संभावना प्रकाशिता। प्रिया श्रोतारः, संस्कृत जगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृत साप्ताहिकीति विशिष्ट कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः एफएम गोल्ड प्रवाहिकातः अद्य मध्याह्ने 12:30 भविष्यति। भवन्तः सर्वे यथाकालं श्रोतुं प्रभवन्ति। अन्ते क्रीडा वार्तासु, इंडियन प्रीमियर लीग क्रिकेट स्पर्धा मालिकायां गतरात्रौ जयपुरे आयोजिते द्वन्द्वे गुजरात टाइटन्स दलेन राजस्थान रॉयल्स दलं 77 धावनांकैः पराजितम्। आदौ पणं विजित्य राजस्थान रॉयल्स दलं क्षेत्र रक्षणं कर्तुं निर्णीतवत्। ततः गुजरात टाइटन्स दलेन 30+200 धावनांकानां विजय लक्ष्यं स्थापितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో ముందుగా 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఈ మాసపు పాట, 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మననెల్లూరు వార్తామాలిక వింటారు. 8:00 సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు ప్రసారమవుతాయి. 9:00 చిత్రసీమ, 10:00 వార్తావాహిని, 10:15 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైవ్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటారు. 10:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 11:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 12:30 తెలుగులో వార్తలు వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు. 2:15 దోపహర్ సమాచార్ హిందీలో వార్తలు వింటారు. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు. అనంతరం 5:05 వనితావాణి మహిళల ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం కెరీర్ గైడెన్స్ గురించి తెలుసుకుంటూ తెలుగు ఫిలిం సాంగ్స్ వింటారు. ఆ తర్వాత 6:00 హిందీలోనూ, 6:05 ఆంగ్లంలోనూ, 6:10 తెలుగులోనూ, 6:20 సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక సమాచారం వింటారు. అనంతరం గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం వైకుంఠపురం క్షేత్రం యొక్క విశేషాలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో చేపలు రొయ్యల పెంపకంలో కాలుష్య నివారణ చర్యల గురించి శ్రీమతి కె జోస్న రాజేశ్వరి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:45 చిత్రసీమ, 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 8:15 90 వసంతాల ఆకాశవాణి, 90 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం వింటారు. 8:30 తెలుగులో వార్తలు వింటారు. 8:40 దేశభక్తి గీతం. 8:45 సమాచార్ సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:00 హిందీలోనూ, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి.

మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. అనంతరం 7:15 ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషామణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ను 77 పరుగుల తేడాతో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయలు విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి, రద్దీని తగ్గించడానికి 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, కాజీపేట రైల్ అండర్ బైపాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు చెందిన 118 కిలోమీటర్ల పొడవైన వివిధ సెక్షన్లను కూడా ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టు అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. రైళ్ల వేగవంతమైన రాకపోకల మధ్య రద్దీ తగ్గుతుంది, సమయ పాలన మెరుగుపడుతుంది. హైదరాబాద్, బలార్షా, విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గిస్తుంది. అనంతరం సాయంత్రం సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు ప్రధానమంత్రి బెంగళూరులో కూడా పర్యటిస్తారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు ఆ సంస్థ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యానమందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటన ప్రారంభిస్తారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఒక స్మారక స్టాంప్ను, నాణ్యాన్ని విడుదల చేస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి వడోదర కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటు సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి సదుపాయాలు కల్పించారు. ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి కీలక సామాజిక భద్రత పెన్షన్ పథకాల ప్రభావాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశ ప్రజలకు గౌరవం, భరోసా, ఆర్థిక భద్రత అందించడంలో ప్రభుత్వానికున్న నిబద్ధతకు ఈ కార్యక్రమాలే నిదర్శనమని సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలు అట్టడుగు స్థాయిలో ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపాయని, దేశంలోని సామాజిక భద్రతా వ్యవస్థను బలోపేతం చేశాయని ఆయన చెప్పారు. అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలను వివరిస్తూ ఈ పథకం ఎంతోమంది ప్రజలకు తమ వృద్ధాప్యంలో మరింత సురక్షితమైన జీవితాన్ని గడపడానికి తోడ్పడిందని, సామాజిక భద్రతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వ నిబద్ధత అనేది సూచిస్తోందని మోదీ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెసాద్తో కలిసి సందర్శించారు. భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా గెర్మెటియాస్ వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం ఈ నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెసాద్తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
1: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: భారత ప్రభుత్వ సహకారంతో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ భారతీయుల చారిత్రక ప్రయాణానికి సంబంధించిన ఉమ్మడి వారసత్వాన్ని సంరక్షించడంతో పాటు ప్రపంచానికి తెలియజేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం 10 గంటలకు చెన్నైలో ప్రమాణ స్వీకారం చేస్తారు. విజయ్తో పాటు 9 మంది టీవీకే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 234 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో 120 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందిన విజయ్ను ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నియమించారు. తలా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న వీసీకే ఐయుఎంఎల్ పార్టీల మద్దతు లేఖలను సమర్పించిన తర్వాత విజయ్ను ముఖ్యమంత్రిగా నియమించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ విజయన్ ఆహ్వానించారని రాజ్భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. 13వ తేదీలోపు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆయన ఆదేశించారు. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు రమేష్ చెన్నితల, విడి సతీషన్ కూడా హాజరయ్యారు. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులు ఎదుర్కోవడానుకున్న సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. ప్రాణనష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్యన సమన్వయాన్ని అమిత్ షా అంచనా వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల లక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ ప్రగతితో సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల పురోగతిని కూడా మంత్రి సమీక్షిస్తారు. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైక్కల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఛత్తీస్గఢ్, గంగానదీ పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటిపూట వేడి నెలకొంటుంది. H1B వీసా ప్రోగ్రాం కింద నియమించుకునే ఉద్యోగులకు చెల్లించే కనీస వేతనాలను గతంలో నిర్ణయించిన పరిమితుల కంటే 30% మేరకు పెంచాలని అమెరికా ప్రతిపాదించింది. విదేశీయులు తక్కువ జీతాలకే పనిచేస్తూ అమెరికా పౌరుల వేతన అవకాశాలను దెబ్బతీయకుండా నిరోధించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. కొత్త నిబంధన ద్వారా ఎంట్రీ లెవెల్ నుండి అత్యంత అనుభవజ్ఞుల వరకు ఉన్న 4 కేటగిరీల కనీస వేతనాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న వేతన స్థాయిని 20 ఏళ్ల క్రితం నిర్ణయించారని, అది అమెరికన్ కార్మికుల ప్రయోజనాలు కాపాడడంలో విఫలమవుతున్నాయని

0: ప్రభుత్వం వాదిస్తోంది. కొత్త నిబంధన ప్రజల అభిప్రాయాల కోసం మే 26 వరకు అందుబాటులో ఉంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు మధ్యాహ్నం 3:30 చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లో రాత్రి 7:30 తలపడతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ను 77 తేడాతో నిన్న రాత్రి ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఈ మాసపు పాట పల్లవి పాటంటే మనం వింటే. రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య గార్లు, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ పి రాంబాబు ప్యాడ్స్, శ్రీమతి మండపాక శ్రీదేవి గారు వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు ఫ్లూట్, శ్రీ బి ధనుంజయ్ తబలా. వినండి పాటంటే మనం వింటే ఈ మాసపు పాట.

0: పాటంటే మనం వింటే ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య గార్లు, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్, కీబోర్డ్ శ్రీ పి రాంబాబు, ప్యాడ్స్ శ్రీమతి మండపాక శ్రీదేవి గారు, వీణ శ్రీ వి మల్లేశ్వరరావు, ఫ్లూట్ శ్రీ బి ధనుంజయ్, తబలా. ఈ మాసపు పాట ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెర్ట్స్ పై శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ముందుగా వినండి సింహపురి సమాచారం.

ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మన్యం, అల్లూరి, పోలవరం

విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది.

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం జన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవార్లు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు వేదమంత్రాలు విశేష పూజలు చేయగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవార్లను స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలువగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆలయ చైర్మన్ అశోక్ రెడ్డి, ఈవో వెంకట శ్రీనివాసులరెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు.

గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, యువత అందుబాటులో ఉన్న అరకొర వసతులు సద్వినియోగం చేసుకుని క్రీడల్లో సత్తా చాటుతున్నారు. మెట్ట ప్రాంతమైన మహమదాపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎక్కడ పోటీలు జరిగినా రాణిస్తున్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు 200 మందికి పైగా జిల్లా రాష్ట్ర స్థాయిల్లో పోటీల్లో పాల్గొని పలు విభాగాల్లో పతకాలు సాధించారు. కబడ్డీలో రాణిస్తుండగా వారిలో ప్రతిభను గుర్తించిన వ్యాయామ ఉపాధ్యాయుడు విజయ్ విశ్వేశ్వరన్ ఫుట్బాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అప్పటి నుంచి బరిలో దిగితే విజయ పరంపర కొనసాగిస్తున్నారు. 2024 పదో తరగతి చదువుతున్న దొడ్ల పావని, సర్వేపల్లి జస్వంతులు అండర్-14 విభాగంలో జార్ఖండ్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పాఠశాలకు గుర్తింపు తెచ్చారు. 2026 ఫిబ్రవరిలో గోవాలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో అక్షిత, సంధ్య, రీతికలు పాల్గొని స్వర్ణ పతకాలు దక్కించుకున్నారు. క్రీడల్లో ముందంజలో ఉన్న మహమదాపురం జడ్పీ ఉన్నత పాఠశాలకు 2 జిల్లా స్థాయి స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డులు దక్కిందని వ్యాయామ ఉపాధ్యాయులు శ్యామ్ చైతన్యలు తెలియజేశారు.

పెంచలకోన నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. శనివారం వివిధ ప్రాంతాల నుంచి పెంచలకోన వచ్చిన భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు పలు ఏర్పాట్లు చేశారు.

నెల్లూరు నగరం శబరి శ్రీరామ క్షేత్రంలో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. శనివారం స్వామివారిని శేషవాహనంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆంజనేయ స్వామివారికి పల్లకీ సేవ వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన నాదస్వర కచేరీ ఆకట్టుకుంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

శ్రీ వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిన్న శనివారం బాలాజీనగర్లో పుష్పయాగం, కళ్యాణం, ఇంకా అనేక ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సీతారామ మందిరంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారికి అభిషేకాలు చేపట్టారు. అనంతరం వికాస్ పాఠశాల ఎదురుగా ఉన్న వేదికపై వేద పండితులు కళ్యాణం నిర్వహించారు. రామమందిరం ఆలయ అధ్యక్ష కార్యదర్శులు టి మస్తానయ్య, వెంకటరత్నంతో పాటు శ్రీనివాస దీక్షితులు, అర్చక బృందం కళ్యాణోత్సవం నిర్వహించారు.

నెల్లూరు టౌన్ హాల్లో సంగీత నృత్య ఉత్సవాలు కోలాహలంగా సాగాయి. రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి, ఎస్పీబీ ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల, తిరుపతి అమరావతి ఆర్ట్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం మ్యూజికల్ నైట్ జరిగింది. నాటి నుంచి నేటి వరకు అనేక ప్రత్యేక థీమ్తో నిర్వహించిన మ్యూజికల్ నైట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

0: స్థానిక సమాచారం మీరింతవరకు విన్నారు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. నెల్లూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ పెండింగ్ పనులను 70 కోట్ల రూపాయలతో చేపట్టామని, 6 నెలల్లో ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. గత బుధవారం ఆయన నెల్లూరు నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, జూలై నాటికల్లా అమృత్ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని చెప్పారు. రూపాయికి డ్రైనేజీ తాగునీటి కనెక్షన్ ఇస్తామని, ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. నెల్లూరు నగరవాసులు సహకరిస్తే దోమలు లేని నగరం అవుతుందని మంత్రి చెప్పారు. త్వరలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రాష్ట్రానికి 14,000 కోట్ల రూపాయలు మంజూరు కానున్నాయని వెల్లడించారు. వీటిలో నెల్లూరు నగర అభివృద్దికి 700 కోట్ల రూపాయలు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటికే నెల్లూరు నగరంలో 50 కోట్ల రూపాయలతో కాలువలను ఆధునీకరిస్తున్నట్లు మంత్రి గుర్తు చేశారు. కొండాపురం మండలం చింతలదేవి జాతీయ కామధేను పశు గణాభివృద్ది సంస్థ అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు. గత బుధవారం కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నివాసంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్తో కలిసి మంత్రి రామనారాయణరెడ్డి పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ కామధేను పశు గణాభివృద్ది సంస్థ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. త్వరలో చింతలదేవిని ఆదర్శ కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. బ్రీడింగ్ సెంటర్లో నీటి వసతి మెరుగుపడేలా చూస్తామని చెప్పారు. మౌలిక వసతుల సదుపాయాల కల్పన కోసం ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తిరుమలరావుతో

0: మంత్రి ఆనం ఫోన్లు చర్చించారు. ఉదయగిరి పట్టణంలో దాహార్తి తీర్చడానికి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి సంబంధించి అంచనా వ్యయం, ఎన్ని లీటర్ల కెపాసిటీ కావాలి తదితర వివరాలతో సమగ్ర ప్రణాళిక రూపొందించి నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. గత మంగళవారం కలెక్టర్ హిమాన్ శుక్లా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్తో కలిసి ఇరిగేషన్ అధికారులు, నియోజకవర్గ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ ఇరిగేషన్ కాలువల ఏర్పాటులో అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడమే కాకుండా పరిపాలన అనుమతుల విషయంలో జాప్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు, గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి హామీ పథకం, జిల్లా పంచాయతీ, జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు తదితర శాఖల అధికారులతో వివరంగా సమీక్షించి నియోజకవర్గ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షి తాయిల వార్షిక బ్రహ్మోత్సవాలకు గత గురువారం వైభవంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా గణపతి, త్రిశూలేశ్వర, నవగ్రహ, అష్టదిక్పాలక కలశ స్థాపన తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ అత్యంత వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సంప్రదాయబద్దంగా పూజలన్నీ చేశారు. కాగా జొన్నవాడలోని మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. 7వ తేదీన అంకురార్పణ జరగ్గా 9వ తేదీన శేషవాహనం, 11వ తేదీన సింహవాహనం, 12వ తేదీన హంసవాహన సేవలు జరగనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. 13న రావణ సేవ, 14న వెండి నంది సేవ, 15న రథోత్సవం, 16న కళ్యాణోత్సవం, ఆ రోజు రాత్రి తెప్పోత్సవం నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకట శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన జనగణన 2027 కార్యక్రమాన్ని నెల్లూరు నగరపాలక సంస్థలో పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటున్నట్లు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైభవ నందన్ వెల్లడించారు. గత సోమవారం ఆయన నెల్లూరు నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సుమారు 2 లక్షల గృహాలను 1273 మంది ఎన్యూమరేటర్లు, 226 మంది సూపర్వైజర్లతో ఈ నెల 1వ తేదీ నుంచి జనాభా గణన చేపట్టినట్లు చెప్పారు. ఇంటింటికి వచ్చే సర్వే బృందాలకు పూర్తిస్థాయి కుటుంబ వివరాలను అందించి సహకరించాలని ఆయన నెల్లూరు నగర వాసులకు విజ్ఞప్తి చేశారు. అర్హులైన లబ్ధిదారులంతా 300 చదరపు అడుగుల ఉచిత టిట్కో గృహాలకు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ కోరారు. నెల్లూరు నగరంలో 15,000 మొక్కలను నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 12,000 మొక్కలను నాటి సంరక్షిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని వసతులు, మంచి విద్యాబోధన జరుగుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ బాలాజీరావు ఉదయగిరి మండలం కప్ప సముద్రం గ్రామంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న విద్యాబోధన గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. గత మంగళవారం ఆయన ఉదయగిరి పట్టణం, బీసీ కాలనీ, జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఆ పాఠశాలలో 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించడంపై సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారి అభినందించారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులను కొనసాగించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కోరారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక రవాణాలో ప్రభుత్వం కొన్ని కీలక మార్గదర్శకాలు జారీ చేసిందని జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలో ఇసుక రవాణా చేస్తున్న వాహనదారులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, ఉల్లంఘించిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రతి వాహనం టార్ఫాలిన్తో పూర్తిగా కప్పి ఇసుక రవాణా చేయాలని, వాహనం ముందు భాగంలో ఉచిత ఇసుక వాహనం అని స్పష్టంగా బోర్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక వినియోగదారుల వద్ద నుంచి రసీదు తీసుకోవాలని, తనిఖీ సమయంలో సంబంధిత అధికారులకు ఈ రసీదును చూపించాలని జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారి సూచించారు. పాఠశాలలు, వైద్యశాలలు వంటి ప్రాంతాల్లో వాహనాలు జాగ్రత్తగా, నెమ్మదిగా నడపాలని సూచించారు. అన్ని వాహనాల్లో తప్పనిసరిగా జీపీఎస్ పరికరం అమర్చాలని, లేకపోతే డ్రైవర్ మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసి రవాణా పూర్తయ్యే వరకు ఆన్లైన్లో ఉంచాలని ఆదేశించారు. ఉచిత ఇసుక అధిక మొత్తంలో నిల్వ ఉంచడం, వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించడం పూర్తిగా నిషేధమని జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలోని గ్రంథాలయాలకు రావాల్సిన సెస్ బకాయిల విడుదలకు కృషి చేస్తామని ఆ సంస్థ రాష్ట చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ప్రకటించారు. గత బుధవారం నెల్లూరుకు విచ్చేసిన ఆయన స్టోన్హౌస్పేటలోని జిల్లా గ్రంథాలయంలో ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ అమరావతిలో 10 ఎకరాల్లో 150 కోట్ల రూపాయలతో డిజిటల్ కేంద్ర గ్రంథాలయం నిర్మించబోతున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మోడల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచించేస్తున్నట్లు వెల్లడించారు. అసంపూర్తిగా ఉన్న నెల్లూరు జిల్లా గ్రంథాలయ భవనాన్ని పూర్తి చేసేందుకు సహకరిస్తామని రాష్ట గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు వెల్లడించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతకుమారి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రంథాలయాలను అభివృద్ది చేసి పాఠకులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం అందించే వైద్య సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యశాఖ విజిలెన్స్ అధికారి బీసీకే నాయక్ హెచ్చరించారు. గత గురువారం పదలకూరు సామాజిక ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాన్పులు, ప్రసవాలు, గర్భకోశ వ్యాధులపై సిబ్బంది పనితీరును ఆరా తీశారు. కొత్తగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రంలో నిర్వహిస్తున్న సేవలు, అత్యవసర వైద్యం అందించడంలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయన్న అంశాలను పరిశీలించారు. ఆసుపత్రిలో వార్డులు, ఆపరేషన్ థియేటర్ శుభ్రతపై తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వైద్యశాఖ విజిలెన్స్ అధికారి బీసీకే నాయక్ మాట్లాడుతూ 2 రోజుల నుంచి జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్నామని, బుధవారం వింజమూరు, ఆత్మకూరు సిహెచ్సిలను పరిశీలించినట్లు చెప్పారు. పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల స్థాయికి పెంచేలా ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఉత్తమ జిల్లా శాఖగా నెల్లూరు జిల్లా రెడ్క్రాస్ నిలిచింది. విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జిల్లా రెడ్క్రాస్ సంస్థ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి గత గురువారం ఈ అవార్డు అందుకున్నారు. సభ్యత్వ నమోదు, వనరుల సమీకరణ, వివిధ ప్రాజెక్టుల సమర్థ నిర్వహణ, విపత్తుల సమయంలో ప్రజలకు అందిస్తున్న సేవల్లో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందని రెడ్క్రాస్ శాఖ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు ప్రశంసించారు. కాగా రెడ్క్రాస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రెడ్క్రాస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మానవతా సేవలకు ప్రతీకగా నిలుస్తోందని, విపత్తులు, ప్రమాదాల సమయంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ముందుగా రెడ్క్రాస్ వ్యవస్థాపకులు జీన్ హెన్రీ డ్యూనార్డ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాలిటెక్నిక్ పూర్తి చేసి ఇంజనీరింగ్లో 2వ సంవత్సరంలో నేరుగా ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలను శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసింది. ఫలితాల్లో నెల్లూరు జిల్లా విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. గత నెల 23వ తేదీన జరిగిన పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 1030 మంది హాజరు కాగా వారిలో 929 మంది ఉత్తీర్ణత సాధించారు. టాప్ 10లో నెల్లూరు జిల్లాకు 2 ర్యాంకులు వచ్చాయి. సిరామిక్ టెక్నాలజీ విభాగంలో కె సుజిత్ 86 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానం, అలానే మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో మణిదీప్ 77 మార్కులతో రాష్ట్రంలో 2వ స్థానాన్ని సాధించారు. జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికైన వారు ఇష్టంతో కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఇటీవల అదనపు జిల్లా న్యాయమూర్తులుగా నెల్లూరు నగరానికి బదిలీపై వచ్చిన వారితో పాటు కొత్తగా ఎంపికై బాధ్యతలు చేపట్టిన జూనియర్ సివిల్ జడ్జిలు పెళ్లకూరు చుంచుకృష్ణ ప్రియాంకదేవి, దర్శి వెంకట సత్య ధనుష, దామరమడుగు దివ్యశ్రీ, బడుగుశ్రీ విశ్వజ హిందులకు నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అభినందన సభ నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కృషితో ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆకాంక్షించారు. పల్లె వీక్షణం కార్యక్రమంలో భాగంగా గత మంగళవారం జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకాన్ని, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు, పశువుల కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు, అంగన్వాడీ కేంద్రం, సేవా కేంద్రాలు, మెడికల్ క్యాంపులు, మినీ గోకులాలను కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలోని వీధుల్లో కలిసి తిరుగుతూ గ్రామస్తులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అప్పసముద్రం సచివాలయం వద్ద గ్రామసభ నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని అక్కడికక్కడికే జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మీరింతవరకు ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు విన్నారు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుద్దాం.
1: మీరింతవరకు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.

ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్పై డైల్ చేయండి 8700014242 870001242.

శుభోదయం సింహపురి కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ వింటారు.

గారు అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఆ తరువాత 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: penal Trinidad and Tobago. Dr. Jaishankar said that the centre is a gift of mobility and dignity for the country and wider CARICOM region. The sacred Somnath Temple is celebrating 75 years of its modern journey, evolving into a global centre of spirituality and sustainable tourism. With Prime Minister Narendra Modi set to grace the Somnath Amrit Parv, the temple has entered a golden era under his leadership as the chairman of the Somnath Trust. Beyond its religious significance, Somnath is emerging as a pioneer in environmental conservation, aiming to become India's first net zero temple. We have a report from our correspondent.
1: Under the Mission Life initiative, the temple is setting benchmarks in sustainability by converting floral waste into compost and plastic waste into paver block. Furthermore, with advanced sewage treatment plants, rainwater harvesting system and Miyawaki forest, the trust is rapidly moving towards net zero carbon footprint. Digital initiatives now allow devotees worldwide to book pujas and receive prasad at their doorsteps. Today, the shrine attracts over 97 lakh devotees from across the world, supported by world-class infrastructure connectivity, including Vande Bharat and international airports. Aparna Khun, Akashwani News, Ahmedabad.
0: On to sports. In boxing, India's under-15 girls delivered commanding performances in the semi-finals at the Asian Boxing Under-15 and Under-17 Championships, with nine boxers advancing to the finals across weight categories in Tashkent. India enjoyed a strong outing as Akshita scored an RSC win in the 30-33 kg category against Kazakhstan Aizan Marat. Tanvi in 43 kg, Hanshika Atri in 46 kg, Sunaina in 58 kg, and Bhumika in 61 kg also registered RSC victories, while Anzi claimed a dominant 5-0 win in the 37 kg category and Sonia Cruz to a 5-0 victory in 40 kg. And now, for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
2: Thank you, Shagun. The Statesman highlights Suvendu Adhikari sworn in as Bengal CM, while the Times of India adds NDA show of strength as Suvendu sworn in as first BJP CM of Bengal. Hindustan Times. Prime Minister bows, thanks voters, notes the pioneer. Numbers in order, Vijay to be TN Commander-in-Chief, notes Hindustan Times. The Statesman headlines, TVK crosses final hurdle for majority, secures IUML's VCK's support for forming Vijay Sarkar. Agni 5 tested, capable of multiple nuclear strikes, cites Hindustan Times. India tests advanced Agni missile from Odisha coast, reports the Pioneer. The Asian Age reports, Lieutenant General Raja Subramani appointed as next CDS, Swaminathan to helm Navy. The Tribune reports, Pak-China affairs experts, Lieutenant General Raja Subramani picked up as next CDS, Swaminathan named Navy Chief. Hindustan Times headline states, Vinesh gets WFI notice, returns set get delayed, while the Indian Express headlines, Vinesh comeback hits a hurdle, WFI bars her from competing until June 26th. In a Mother's Day special piece titled Giving Them Roots, the Indian Express mentions inspiring stories of motherhood, pointing motherhood may not give you awards, but it certainly gives you battle scars and memories. And finally, Indian tourism waking up to its floral power, the Financial Express writes, the demand for flower-centric travel is witnessing strong growth. And with that, it's back to you, Shagun.
0: Thank you, Sarabjit. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to visit Karnataka and Telangana today to launch multiple development projects worth around 9,400 crore rupees in Hyderabad and participate in 45th anniversary celebrations of the Art of Living in Bengaluru. TVK Chief C. Joseph Vijay to be sworn in as Chief Minister of Tamil Nadu this morning. President Draupadi Murmu appoints N. Rangasamy as Chief Minister of Puducherry. Centre operationalises four labour codes with publication of rules. DRDO achieves major breakthrough in hypersonic missile development by conducting long-duration test of scramjet combustor. And nine Indian boxers advance to finals of Asian Boxing Under-15 and Under-17 Championships in Tashkent. And with that, we end the morning news. Have a nice day.
3: Akasavani Pachim Godavar Jilla Samachara Lekha Vintaru Rachana Sriyai Subbarao.
4: ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో రైల్వే అభివృద్ధి పనులు 29 కోట్లతో పాలకుల నియోజకవర్గ అభివృద్ధి, లేసల్లికల్లో ఆధునిక పరిజ్ఞానం, ఘనంగా అల్లూరి వర్ధంతి, గ్రీవియన్స్ ఫ్రీ విలేజ్లుగా గ్రామాలు తదితర వార్తా సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఇలపుకుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. గత 2 దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న 165వ జాతీయ రహదారి పనులను త్వరలో పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ జాతీయ రహదారిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 165వ జాతీయ రహదారి పనులకు అన్ని రకాల అనుమతులు ఇస్తూ 2400 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. దీనివల్ల భీమవరం పట్టణానికి బైపాస్ అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నర్సాపురం చర్లపల్లి నూతన ఎక్స్ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవరం చెప్పారు. 26వ తేదీన నర్సాపురంలో చర్లపల్లి రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేసవి రద్దీని కారణంగా వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. దీంతో పాటు నర్సాపురం తిరుపతి ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించామన్నారు. గతంలో ఉన్న స్పెషల్ రైళ్లను రెగ్యులర్ రైలుగా నడుపుతున్నట్టు మంత్రి వివరించారు. ఈ రైళ్లలో సంబంధించి తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం, ఆకివీడు, పాలకొల్లు స్టేషన్లలో హాల్ట్లు ఏర్పాటు చేశామన్నారు. వందే భారత్ రైలుకు తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎరువులు, పురుగు మందులను తగ్గించి సేంద్రీయ వ్యవసాయాన్ని చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చెప్పారు. మార్టేరు వరి పరిశోధన స్థానంలో జరిగిన కిసాన్ మేళాలో మంత్రి మాట్లాడుతూ పరిశోధన స్థానంలో అభివృద్ధి చేసిన వరి వంగడాలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించడం జరుగుతోందన్నారు. మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా, డిమాండ్కు అనుగుణంగా పంటల సాగును చేపట్టాలన్నారు. ఏ ప్రాంత భూముల్లో ఏ పంటలకు అనుకూలమో రైతులకు వివరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. వర్షాలు, వరదల సమయంలో ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పోడూరు, పాలకొల్లు, ఎలమంచిల మండలాల్లోని 35 కోట్ల రూపాయలతో 36 పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాకాలంలోగా పనులు పూర్తి చేస్తామన్నారు. పంట, మురుగు కాలువలకు రిటర్నింగ్ వాల్స్, డ్రైనేజీల నిర్మాణం, రహదారుల పనులు చేపడుతున్నామన్నారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో 3వ తేదీన 97 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 40,92,000 రూపాయల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ 23 నెలల కాలంలో 13,99,00,000 రూపాయలను పేదలకు ఆరోగ్యం కోసం, రక్షణ కోసం ఖర్చు చేశామన్నారు. డ్రైన్లలో తూడు తొలగించడం ద్వారా పంట పొలాలు ముంపు నుంచి రక్షించేందుకు చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపతి రామాంజనేయులు చెప్పారు. భీమవరంలోని యనమదుర్రు డ్రైన్లో 50,00,000 రూపాయలతో 21 కిలోమీటర్ల పొడవున కిక్కిసు తొలగింపు పనులను పులపతి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ డ్రైన్లో ఇరుపక్కలా ఉన్న కిక్కిసను తొలగించడం జరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం నదీ జలాల సంరక్షణలో ప్రతి వ్యక్తి భాగస్వామి కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా నరసాపురంలో వశిష్ట నదీ తీరంలో చెత్తను తొలగించి మొక్కలు నాటే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జలహారతి అనాదిగా వస్తున్న సంప్రదాయమన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా లేసు ఉత్పత్తులు చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి కోరారు. నరసాపురంలోని లేసు పార్కులో ఎగ్జిమ్ బ్యాంక్ సహకారంతో శిక్షణ పొందిన మహిళలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రోజువారీ వినియోగానికి అవసరమయ్యే డిజైన్లను ఉత్పత్తి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యలను, గ్రామస్థాయిలను గుర్తించి వాటిని సత్వరం పరిష్కరించేందుకు గ్రీవెన్స్ ఫ్రీ విలేజ్లుగా తీర్చిదిద్దాలని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. వీరవాసరం మండలం అండలూరులో 7న గ్రామ సభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటి వరకు మీరు పశ్చిమ గోదావరి జిల్లా సమాచారానికి విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో వచ్చే నెలలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.
3: మీరింతవరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఐ సుబ్బారావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెర్ట్స్ పై మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని. మనోరంజని కార్యక్రమంలో ముందుగా శ్రోతలు ఉత్తరం పంపవలసిన చిరునామా తెలుసుకుందాం. మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, పొదలకూరు రోడ్, తెలుగు గంగా కాలనీ, నెల్లూరు. పిన్ నెంబర్ 524004. ముందుగా మాకోసం పాట వినిపించండి అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరంతా కోరుతున్నారు. మాకోసం మహాసంగ్రామం చిత్రం నుంచి ఎక్కడో చూచిన జ్ఞాపకం అనే పాటను వినిపించగలరంటుకుంటున్నారు. మరికొంతమంది శ్రోతలు విద్యానగర్ నుంచి కిరణ్, రాజశేఖర్, ప్రశాంత్, చిట్టిబాబు, ప్రవీణ్ కుమార్ వీరంతా కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణం లాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: హా అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారి కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: మనోరంజన కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. కార్యక్రమంలో మాకోసం అల్లుడే మేనల్లుడు అనే చిత్రం నుంచి మాట వినిపించగలరు అంటూ భువనగిరి విద్యానగర్ నుంచి మహమ్మద్ బుర్హనుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, ఇంకా అబ్దుల్ బాబా అంజనా వీరంతా కొడుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

సహాయకారి, మీ యాత్ర సహాయకారి. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారి కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారి సంచికలలో గతంలోలాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారి కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి విహారీ, మీ యాత్ర సహాయకారి.

మనోరంజని కార్యక్రమంలో మాకోసం పాట వినిపించండి అంటూ ఉత్తరం ద్వారా పాట కోరుతున్నారు. చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వీరు కోరుతున్న పాట సెక్రటరీ. ఈ చిత్రం నుంచి మనస్సులేని బ్రతుకొక నరకం అనే పాటను వినిపించగలరంటూ కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

మనోరంజన కార్యక్రమం వింటున్నారు. 102.7 మెగాహెడ్స్ పై కార్యక్రమంలో మాతృ దేవోభవ చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: అమ్మ చివరి క్షణం వరకు తన బిడ్డల బాగోగుల గురించి ఆలోచిస్తుంది అనడానికి ఈ చిత్రం ఒక నిదర్శనం. మదర్స్ డే సందర్భంగా మాతృదేవోభవ చిత్రం నుంచి ఎంఎం కీరవాణి గానంలో వేటూరి రచన, ఎంఎం కీరవాణి సంగీతం విన్నారు కదా. మనోరంజన కార్యక్రమంలో ఇప్పుడు అల్లుడే మేనల్లుడు చిత్రం నుంచి నీవని నేనని ఘంటసాల గానంలో పాట వింటారు. పాట వినే ముందుగా
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకూర్ రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలుపవచ్చు.

0: మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు విన్నారు.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీ డిష్.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వినే ముందుగా ప్రకటన వింటారు.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి తెలుగు రాష్ట్రాల నుండి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి.
0: చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా యోగి చిత్రం కోసం సురేష్ గానంలో ఈ పాట వింటారు.

0: పచ్చడాలు పెట్టండి. ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
1: అబ్బా, ఏంటే నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
0: అమ్మా? టైం పదయింది. హా, పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
1: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
0: నాన్న, అది ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
1: అవునా?
0: ఆ, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు 0861233110 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చు నాన్న. అలాగే 10:30 నుండి 11 గంటల వరకు 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చు నాన్న.
1: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద, మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
0: హలో అభిరుచికి స్వాగతం.

0: చిత్రసీమ కార్యక్రమంలో మరో చక్కని పాట వినే ముందుగా ప్రకటన వింటారు.
1: తెలుగు రాష్ట్రాల నుండి
2: 300కి 300 మార్కులు సాధించిన
3: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
4: మన శ్రీ చైతన్య విద్యార్థి.
0: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు ఈడియట్ చిత్రం కోసం కౌసల్య గానంలో ఈ పాట వింటారు.

ఏంటలా చూస్తున్నావు? సిక్కేస్తుంది, దగ్గరికి రావద్దు ప్లీజ్. చంటి, అరే

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట ఒక్కడు చిత్రం కోసం శ్రేయ ఘోషల్ గానంలో ఈ పాట విందాం.

నడుస్తూ 9:54 రెండో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అదేవిధంగా 1271 నెంబర్ కల విజయవాడ జంక్షన్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్లే పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 9 నిమిషాలు ఆలస్యంగా నడుస్తూ 9:57 మూడో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అలాగే 6635 నెంబర్ కల సూలూరుపేట నుంచి నెల్లూరు వెళ్లే సూలూరుపేట నెల్లూరు మేము 13 నిమిషాలు ఆలస్యంగా నడుస్తూ 10:18 నాలుగో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అలాగే 2208 నెంబర్ కల ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి సంత్రగాచి జంక్షన్ వెళ్లి సంత్రగాచి ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 2 నిమిషాలు ఆలస్యంగా నడుస్తూ 10:45 రెండో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అదేవిధంగా 1793 నెంబర్ కల హైదరాబాద్ దక్కన్ నాంపల్లి నుంచి కొల్లం జంక్షన్ వెళ్లే కొల్లం స్పెషల్ ఫేర్ స్పెషల్ 29 నిమిషాలు ఆలస్యంగా నడుస్తూ 11:07 మూడో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు సంతోషం చిత్రం కోసం ఉషా గానంలో సీతారామశాస్త్రి రచన ఆర్పి పట్నాయక్ సంగీతం విందాం.

0: అబ్బాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన వింటారు.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు అర్జున్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసీల గానంలో వేటూరి రచన, రాజ్కోటి సంగీతం వింటారు.

0: సభలు సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై.
1: చిత్రసీమ కార్యక్రమంలో తరువాతి పాట రుద్రవీణ చిత్రం కోసం కేజేఎస్ దాస్ చిత్రగానంలో సీతారామశాస్త్రి రచన, ఇళయరాజా సంగీతం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు మహర్షి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గానంలో ఈ పాట విందాం.

0: చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో మరో చక్కని పాట వినే ముందుగా ప్రకటన వింటారు.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసుకుంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: పిల్లల్లో దారి తప్పని స్వేచ్ఛ, లోపాలు సరిదిద్దే వ్యవస్థ, 40 ఏళ్ల అనుభవం చెప్పే పాఠం, గురి తప్పని ప్రోగ్రాముల బలం, అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
0: కార్యక్రమంలో ఇప్పుడు 16 చిత్రం కోసం సుద్దాల అశోక్ తేజ్ రచన, కుమార్ సాను గానం వింటారు.

చిత్రసీమ కార్యక్రమం మీరింక్ వరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తావాహిని కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వార్తా వాహిని.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం స్పందించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశం సాధించిన అసాధారణ విజయం సాయుధ దళాల సాటిలేని ధైర్య సాహసాలను ప్రతిబింబిస్తోందని రాష్టపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. సైనికుల శౌర్యం, త్యాగం, వృత్తి నైపుణ్యానికి దేశం సెల్యూట్ చేస్తోందని తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ ఉగ్రవాదాన్ని తుదముట్టించే విషయంలో భారతదేశం నిబద్దతతో ఉందని స్పష్టం చేశారు. పహల్గామ్లో అమాయక భారతీయులపై దాడి చేసిన వారికి సైన్యం తగిన సమాధానం చెప్పిందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్ ఉక్కు సంకల్పాన్ని, జాతీయ భద్రత పట్ల రాజీలేని నిబద్దతను ఈ ఆపరేషన్ ప్రతిబింబిస్తుందని తన సందేశంలో పేర్కొన్నారు.
1: దేశంలోని 5 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ 206 స్థానాల్లో గెలుపొంది, తొలిసారిగా ప్రభుత్వ ఏర్పాటు చేస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ చెరో 2 స్థానాలు, సిపిఎం 1 స్థానంలో గెలుపొందాయి. ఇక తమిళనాడులో నటుడు సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్టి కళగం తొలి ఎన్నికల్లోనే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. డిఎంకే 59, ఏఐఏడిఎంకే 47 స్థానాలు గెలుచుకున్నాయి. అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా 3వ విజయం సాధించింది. బీజేపీ 82 స్థానాలు గెలుచుకుని మెజారిటీ సాధించింది. అలాగే కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ స్పష్టమైన ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 63, ఐయుఎంఎల్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. బీజేపీ 3 స్థానాలు దక్కించుకుంది. కేంద్రపాలిత ప్రాంతం

0: పాండిచ్చేరిలో ఎన్డీఏ 18 స్థానాలతో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది.
1: 4 రాష్ట్రాలతో పాటు 1 కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన విజయోత్సవ వేడుకలకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో తమ అభ్యర్థులను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో 93% పోలింగ్తో సరికొత్త రికార్డు సృష్టించారని, తమిళనాడు, కేరళలోనూ పోలింగ్ శాతం బాగా పెరిగిందన్నారు. దేశంలో 20 పైగా రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఉన్నాయని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నందుకే ప్రజలు ఎన్డీఏ కూటమిని వరుసగా గెలిపిస్తున్నారని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
2: ఏ దేశ్ కే ఉజ్వల్ భవిష్య్ కీ ఉద్ఘోషణ కా దిన్ హై, ఏ భరోసే కా దిన్ హై, భరోసా భారత్ కే మహాన్ లోక్తంత్ర పర్, భరోసా పర్ఫార్మెన్స్ కీ పొలిటిక్స్ పర్, భరోసా స్థిరతా కే సంకల్ప పర్, భరోసా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీ భావన పర్.
0: దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ను మంగళవారం విడుదల చేసింది. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు అందులో పేర్కొంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేస్తున్నట్లు గెజెట్లో కేంద్రం పేర్కొంది. రాయగడ నుంచి కొన్ని సెక్షన్లను విశాఖ డివిజన్లో కలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. తాజా ఉత్తర్వులతో రాయగడ డివిజన్లో ఇంతకుముందు ఉన్న పలాస, ఇచ్చాపురం రైల్వే లైన్, ఇచ్చాపురం, దువ్వాడ, విజయనగరం రైల్వే లైన్లు విశాఖ డివిజన్లో చేరాయి. అదేవిధంగా నౌపడ, పర్లాకిమిడి, బొబ్బిలి, సాలూరు లైన్లు, సింహాచలం, వడ్లపూడి, విశాఖ, జగ్గయ్యపాలెం రైల్వే లైన్లను విశాఖ డివిజన్లో విలీనం చేశారు. కోరాపుట్, కిరణోల్ లైన్ను విశాఖ, రాయగడ డివిజన్లకు సంయుక్తంగా కేటాయించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ కార్యకలాపాలతో రాష్ట రవాణా రంగంలో కొత్త దశ ప్రారంభమవుతుందని అన్నారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సాంకేతికతలపై దృష్టి సారిస్తూ 1.52 లక్షల కోట్ల రూపాయల విలువైన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. వీటిలో ప్రధానంగా గుజరాత్లో 1,570 కోట్ల రూపాయల విలువైన నౌకా మరమ్మతు కేంద్రం, చెరుకు ధరలో గణనీయమైన ప్రయోజనాలు, పత్తి ఉత్పాదకతను పెంచడం వంటి అంశాలు ఉన్నాయి. కేబినెట్ సమావేశ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ పత్తి రంగంలోని సమస్యలను పరిష్కరించడానికి 5,659 కోట్ల రూపాయల కేటాయింపుతో కపాస్ క్రాంతి పేరుతో పత్తి ఉత్పాదకత మిషన్కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం ద్వారా సుమారు 32 లక్షల మంది పత్తి రైతులు లబ్ది పొందుతారని, 2030-31 నాటికి పత్తి ఉత్పత్తి 498 లక్షల బేళ్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
3: 5,659 కోట్ల రూపాయ కా ఏ ప్రాజెక్ట్ హై జిస్కే 3 కంపోనెంట్స్ హై. పహలా కంపోనెంట్ రిసర్చ్, దూసరా ప్రొడక్షన్ కి టెక్నాలజీస్ కో బడానా, ఔర్ తీసరా న్యూ ఏజ్ ఫైబర్స్ కే లియే కిసానో కో ప్రోత్సాహిత్ కర్నా. ఏ ప్రధానమంత్రి జీ కా విజన్ హై 5F, ఫార్మ్ సే ఫైబర్ బనానా, ఫైబర్ సే ఫ్యాక్టరీ మే జానా, ఫ్యాక్టరీ సే ఫ్యాషన్, ఫ్యాషన్ సే ఫారిన్ షోర్స్ తక్ కాటన్ కా పూరి సప్లై చైన్ కో మెయింటైన్ కర్నా. కస్తూరి కాటన్ ఇస్కి ప్రాపర్ మార్కెట్ మే స్థాపనా కర్వానా, యే భీ ఇస్ మిషన్ కా పార్ట్ హై.
0: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 19 జిల్లాలను కలుపుతూ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపటాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ప్రాజెక్టులు దేశ మౌలిక సదుపాయాలు, ఆర్థిక వృద్ధిని పెంచడంతో పాటు అనుసంధానాన్ని మెరుగుపరిచి కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతాయని సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ఉన్న కీలక పర్యాటక ప్రదేశాలకు రవాణా మార్గాన్ని మరింతగా మెరుగుపరుస్తాయని అన్నారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37కు పెంచాలన్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని కూడా నరేంద్ర మోదీ అభినందించారు. ఈ నిర్ణయం దేశ న్యాయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, ప్రజలకు సత్వర న్యాయం అందేలా చూస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో భారత సైన్యానికి చెందిన నార్త్ సెంటర్ కమాండ్, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా నిర్వహించిన 3 రోజుల నార్త్ టెక్ సింపోజియం కార్యక్రమాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ సిబ్బంది, పారిశ్రామికవేత్తలు ఆవిష్కర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అత్యంత వేగంగా మారుతున్న నేటి సాంకేతిక విప్లవంలో

0: భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలంటే పరిశోధనలపై నిరంతరం దృష్టి సారించడం అత్యవసరమని చెప్పారు. యుద్ధ స్వరూపం ట్యాంకులు, క్షిపణుల నుండి డ్రోన్లు, సెన్సార్ల వరకు మారిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వసిద్ధంగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేస్తూ,
1: శౌర్య కేవల శారీరక శక్తి యా యుద్ధ కౌశల్ కా నామ్ నహీ హై, శౌర్య హమారే మన్ కీ వహ్ అటల్ అవస్థా హై జహాన్ రాష్ట్ర ప్రేమ్ కే ఆగే సారే సుఖ్ సారే మోహ్ సారే భయ్ యహ్ వ్యర్థ్ హో జాతే హై. శౌర్య వో దివ్య భావ్ హై జహాన్ హమారా ఏక్ సైనిక్ అప్నే మాతా పితా పత్నీ ఔర్ బచ్చో కే స్నేహ్ కే బంధన్ సే ఊపర్ ఉఠకర్ మా భారతీ కీ రక్షా కా వ్రత్ లేతా హై.
2: ఆరోగ్య సంరక్షణపై భారత్ జపాన్ దేశాల 3వ సంయుక్త కమిటీ న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించిన సమావేశానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, జపాన్ ఆరోగ్య సంరక్షణ విధాన శాఖ మంత్రి కిమి ఒనోడోలు సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవటానికి, కొత్త భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి ఇరు దేశాలు నిబద్దతతో ఉన్నాయని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ సమావేశం ఒక కీలక వేదికగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సూత్రం కింద సమ్మిళిత అభివృద్దికి భారత్ కట్టుబడి ఉందని జేపీ నడ్డా ఉద్ఘాటించారు.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురు శుక్రవారాల్లో కలెక్టర్ల సదస్సు జరిగింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మొదటి రోజు సమావేశంలో స్వర్ణాంధ్ర పదిసూత్రాలు, జిల్లాల వారీగా వృద్ది, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పెట్టుబడులు వంటి అంశాలపై చర్చించారు. రెండవ రోజు సమావేశంలో వేసవి ప్రణాళికలు, సంక్షేమం, రెవెన్యూ, విద్య, నైపుణ్యాభివృద్ది, శాంతి భద్రతలు, ఫైళ్ల క్లియరెన్స్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పలువురు కలెక్టర్లు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల గురించి తెలియజేశారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని స్పష్టం చేశారు.
3: అనునిత్యం రిఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ, ఈ మూడు కూడా మనం ఎక్కడికక్కడ వర్కౌట్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ టైం. టెక్నాలజీ మెచ్యూర్డ్, టెక్నాలజీ అందరూ కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇందులో మనం ముందుకు పోగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఎంపవరింగ్ పీపుల్, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఆ డైరెక్షన్ అయితే క్లియర్ గా పెట్టాం, అనేక పాలసీలు తీసుకొచ్చాం.
2: గుంటూరు ఛానల్ కాలువ ఆధునీకరణ విస్తరణ పనులకు పరిపాలన అనుమతులు మంజూరైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గుంటూరు ఛానల్ అభివృద్ది ద్వారా సాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ఛానల్ను పరిశీలించామని, ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి అవసరమైన మరమ్మత్తు పనులను చేపడతామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆధునీకరణ ద్వారా సాగు, తాగునీరు మరింత అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
4: గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ చేయటం వల్ల ఇప్పుడు 27,000 ఎకరాల ఆయకట్టు ఏదైతే ఉందో అది ఇంకొక 48,000 ఎకరాల అడిషనల్ గా ఆయకట్టు వచ్చి 75,000 ఎకరాల ఆయకట్టుకి మంచి నీరు వస్తుంది. అడిషనల్ గా ఒక 40-50 గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా వస్తుంది. ఈ 47 కిలోమీటర్లు ఏదైతే గుంటూరు ఛానల్ ఉందో అందులో లాస్ట్ 10 కిలోమీటర్ ఛానల్ విడ్త్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఈ ఛానల్ కింద ఎక్స్టెన్షన్ చేసినా కూడా వాటర్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న లాస్ట్ 10 కిలోమీటర్లలో ఇంకొక 50 ఎకరాల పైన ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాన్ని వెడల్పు చేయటం, వీటితో పాటు బండ్స్, బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కట్టల్ని స్ట్రెంగ్తన్ చేయటం, ఎందుకంటే ఇది 60 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుంటూరు ఛానల్.
0: న్యూఢిల్లీలో గురువారం జరిగిన 10వ హిందూ మహాసముద్ర డైలాగ్ కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి సముద్ర జలాల్లో సంక్షోభ సమయాల్లో వేగవంతమైన సహాయం, భద్రతకు హామీ ఇస్తూ భారతదేశం నేడు స్థిరత్వానికి ఒక దృఢమైన స్తంభంగా నిలుస్తోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సురక్షితమైన, సంపన్నమైన హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని క్రియాశీలకంగా తీర్చిదిద్దుతోంది అని చెప్పారు. గ్లోబల్ సౌత్ కోసం పటిష్టమైన సముద్ర వాతావరణాన్ని నిర్మించడానికి, అత్యంత నిర్మాణాత్మకమైన హిందూ మహాసముద్ర తీర ప్రాంత అధ్యక్ష పదవి కోసం భారత్ ఎదురుచూస్తోందని తెలిపారు.
2: గుజరాత్లోని గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో జరిగిన ఇండియా ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్ 2.0లో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న విమానయాన మార్కెట్గా భారతదేశం ఉందని చెప్పారు. విమానాల లీజింగ్ ఫైనాన్సింగ్కు సంబంధించి ప్రపంచ గమ్యస్థానంగా రూపాంతరం చెందుతోందని గుర్తుచేశారు. భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా ఆవిర్భవించిందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉన్న 1100 వాణిజ్య విమానాల సముదాయం 2035 నాటికి 3 రెట్లు పెరుగుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
5: India has emerged not merely as one of the world's fastest growing economies, but also as a nation that the world looks to for inspiration, for partnership, and more importantly, for leadership. India's aviation sector is not merely growing, it is transforming at a pace that is catching the attention of the entire world. Passenger traffic in financial year 26 alone has touched 191 million on combined domestic and international routes.
0: ఆకాశవాణి సంస్థ దేశానికి గడిచిన 90 ఏళ్లుగా సేవలను అందిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని మ్యారథాన్ను ఢిల్లీలో శుక్రవారం నిర్వహించింది. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈ పరుగును ప్రారంభించారు. దాదాపు 3.5 కిలోమీటర్ల వరకు సాగిన ఈ మ్యారథాన్లో ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ, మ్యారథాన్ ద్వారా ఫిట్నెస్ ఉద్యమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 232 ఆకాశవాణి కేంద్రాలలో ఈ నెలలో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా 1936లో స్థాపించబడిన ఆకాశవాణి దేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రసార వేదికలలో ఒకటిగా కొనసాగుతోంది.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
6: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.

0: ఇది మీ హలో అభిరుచి.
1: హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోత సిద్ధంగా ఉన్నారు? హలో, నమస్కారం అండి. హలో అభిరుచికి స్వాగతం. హ్యాపీ సండే అండి. గుడ్ మార్నింగ్, మదర్స్ డే శుభాకాంక్షలు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. అలాగేనండి, మీ తరఫున మదర్స్ అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పేద్దాం.
2: హ్యాపీ మదర్స్ డే మమ్మీ సురేఖ మమ్మీ గారి, ఇలాగే చల్లగా ఉండాలని సింహపురేశ్వరమని కోరుకుంటున్నాను మేడం.
1: అలాగేనండి, చాలా సంతోషం అండి. సరే మరి పాట విందామా? పాట చెప్పండి.
2: విజయసాయి నుండి ఎంత ఎదిగిపోయావయ్యా, మన సింహపూరి ఎఫ్ఎం తరఫున అందరికి, ఎఫ్ఎం లార్జ్ మేడం అందరికి హ్యాపీ మదర్స్ డే మేడం.
1: ధన్యవాదాలండి.
2: బాయ్ మేడం.
1: బాయ్ అండి.
2: థ్యాంక్ యూ.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

హలో, అభిరుచి కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. కార్యక్రమంలో మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో.

0: హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటున్నారు. హలో,
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. హలో అభిరుచి.
1: మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన శ్రీవత్స మేడం గారికి నమస్కారములు.
0: ఆకాశవాణి తరఫున మీకు నమస్కారాలండి. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: సందర్భంగా జన్మించిన తల్లులందరికీ కూడా పాదాభివందనం సమర్పించుకుంటూ, ఈ రోజు అబ్బాయి గారి సినిమాలో అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటే నేను బొమ్మ చల్లంగా చూడవమ్మ ఆ పాట కావాలి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట. అలాగే చెప్పండి.
1: సోమనాథ జాతరరావు, పాలెం పోలయ్య, తబలా మసారయ్య, తల్లక్ష్మి పురుడు, జాగిరి భాష, ముఖ్యంగా నెల్లూరు వెంకయ్య కోసం.
0: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు మేడం.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి
1: తెలుగు రాష్ట్రాల నుండి
0: 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు విందాం. మొదటగా మాకు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో మాతృదేవత చిత్రం నుంచి మనసే కోవెలగా మమతలు మల్లెలుగా అనే పాటను దయచేసి తప్పకుండా ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండా అండి. వీళ్ళు హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అంటున్నారు. ఆకాశవాణి తరఫున మీకు నమస్కారాలు, గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే, ఇంకా మదర్స్ డే శుభాకాంక్షలండి. ఇంకా వీరు కోరుతున్న వారు సోమనాథన్ జనార్దనరావు, వనజమ్మ, వెంకట భావన, వెంకటమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, ఇంకా సింహపురి ఆకాశవాణి కేంద్రం వింటున్న శ్రోతలందరి కోసం కూడా ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండా అండి. వీళ్ళంతా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు రెండు పాటలు వింటున్నారు కదా. కార్యక్రమంలో తర్వాతి పాట కోరుతున్నారు. మా కోసం డిస్కో కింగ్ చిత్ర నుంచి పాటను వినిపించగలరు అంటూ తుమ్మలచర్ల గోపీనాథ్, యశ్వంత్ బుచ్చిరెడ్డిపాళ్ళ నుంచి కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాము.

హలో బ్రిడ్జ్ కార్యక్రమం వింటున్నారు 102.7 మెగా హెడ్స్పై. కార్యక్రమంలో అమ్మ గురించి ఈ విధంగా చెప్తున్నారు ఒక శ్రోత. అమ్మ లేని దినచర్య దేవుడి లేని జాతర. అమ్మలేని సదనం నవ్వులేని వదనం. అమ్మలేని వాకిలి చందమామలేని లోగిలి. ఇంటికి కళ అమ్మ, కంటికి కునుకు అమ్మ, వంటికి వెలుగు అమ్మ అని చెప్తున్నాడు. ఏ వయసులోనైనా అమ్మతోడు లేని పయనం చూపు లేని పయనం. అమ్మ అమ్మ అమ్మ అని పదే పదే ప్రగల్భాలు పలుకుతున్నానా? అమ్మ ఇల్లొదిలితే ఆ వియోగ వేదనకి సాహిత్యం తెలియని పసివాడు కూడా అమ్మ మీద దండకం చదువుతాడు. అమ్మ లేని చోటు అసలైన లోటు. ఏ నోటు ఆ లోటును దాటలేదు. అమ్మంటే అనురాగం, ఆవశ్యకత, అలవాటు అంటున్నాడు. తర్కపు తలపుల జీవనం అంటున్నాడు. చాలా చక్కగా రాశారండి, బాగుంది. మరి వీరి కోసం ఈ పాట విందాం.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: హలో బ్రిచ్ కార్యక్రమంలో తర్వాతి పాట కోరుతున్నారు. మా కోసం సుందరకాండ చిత్రం నుంచి పాట వినిపించగలరు అంటూ ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు కదా. కార్యక్రమంలో చివరగా మా కోసం దాగుడు మూతలు చిత్ర నుంచి గోరింక గూటికే అనే పాటను ప్రసారం చేయగలరు అంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

హలో అభిరుచి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, ఈ కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ చిత్రకారుడు సినీ దర్శకుడు బాపు గారికి నివాళి. ఈ అంశంపై ప్రసంగం శ్రీ పిఎస్ భట్టు గారు, పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: అలంకారమే లేని ఆనాటి పత్రికల పొటలని సాలంకృతంగా ఆయన నింపిన సౌందర్యపు మత్తు ఇంత అంతా కాదు. ఇప్పుడు అదొక నిత్య సుహాసిని శోభ. ఇప్పుడు ఏకంగా దాని వెనుక ఒక సైన్యమే వచ్చింది. అలా బాపు నాయకత్వం స్థిరపడింది. మౌనంగా, గౌరవంగా, ప్రేమగా ఆ సేన నడుస్తూనే ఉంది. 11వ శతాబ్దపు చోళుల నటరాజ విగ్రహాల విన్యాసం వెనుక గల సౌందర్య భూమికకు ఆశ్చర్యపడినట్లు ఆయన బొమ్మలలోని రేఖాఖచిత సజీవ చిత్రరత్న రాసుల ముగ్ధ భావాల సౌందర్య దుగ్ధకి మనం ముగ్ధులమవుతాం. సమస్త నర్తన కౌశలమంతా నిండి ఉన్న భంగిమలవి. ఆ సంచారీ భావాలు, కరణాలు, ముద్రలు, అడుగులు చూస్తే భరతుడే దిగివచ్చి కించిత్ భేదముందయ్యా బాపు అనలేడు. ఇక చిత్రితమైన పరివార సందోహ ఫలకాలు చూశారా? అంతటి స్థల నిర్దేశనకి ఆశ్చర్యపడవలసిందే. వెంపటి పెదసత్యం కూడా చిద్విలాసంగా ఆమోదించవలసిందే. వాటిలో అంతటి కంపోజింగు అమెరికా ఉంటుంది. అలాంటి మచ్చుబొమ్మలు ఎన్నో ఇందులో ఉన్నాయి. కోణాలు, మూలాలు, వృత్తాలు, కేశ తరంగాలు అందించిన రహస్యాలు, అవి సముపార్జించుకున్న స్పష్టతలు చాలా తరాలు చర్చించాలి. ఒక లెక్కల మేధావి జీవితకాలం పరిశ్రమించిన వర్క్ బుక్ ఇది. గీతకి గీతకి మధ్య ఒక దశాంశ డిగ్రీ భేదం కూడా రానియని కుశాగ్రబుద్ధి కౌశల దర్శిని ఇది. పూర్వబిందు నిర్ణయ జ్ఞాన శోభితుడై, అనుసర బిందు మంత్ర సాధకుడై, చినుకు గీతల ఒక స్వాప్నికుడు సిద్ధం చేసిన జలధారల ఆభరణాలు ఇవి. జాగ్రత్తవస్థలోనే సిద్ధి ప్రసిద్ధి పొందడం ఆయనకే పట్టిన యోగం. లౌకిక వ్యవహార కాండలను చిత్రిస్తూ అతిలోక పురాణ పాత్రలను పొందికగా రూపొందిస్తూ పాఠకుడికి భావసిద్ధి కలిగించడం ఆయన పరిణత కృషికి నిదర్శనం. వృద్ధి చెందిన పత్రికల చిత్రరచనా సంప్రదాయం లేని కాలంలో ఆయనది ఒక్క కృషీవలుని ఒంటి చేతి పంట. ఒంటరిగా ఒక గదిలు శ్రమించిన సృజనాత్మక శక్తి తపోఫలంగా విరగపూసిన పూల పంట. ఆయన ఒక్కడికే తెలిసిన పాళ్లతో చేసిన ఒక నలుని వంట. బాపు బొమ్మల ఈ అద్భుత కీర్తి సౌధం గురించి మీ మనసులో మాటనే చెప్తాను. ఇంకా ఎన్నో మాటలు మీ మనసులో మెదులుతూనే ఉంటాయి. మీరు చేసుకున్న విశ్లేషణలే విప్పుతాను. ఇంకా ఎన్నో వివరించలేదు అంటారు. మీకున్న పరిశీలనలే పలవరిస్తాను. ఇంకా కొన్ని చెప్పలేదంటారు. అంతటి జనాదరణ ఆయనది. కావ్యమంటేనే కాలగతిని దాటి నిలబడేది కదా. కావ్యమంటేనే ఎంతోమంది మల్లినాథుల్ని పిలిచేది కదా. అద్భుతమంటేనే ఇంకా చెప్పలేనంత విదితం కానంత కలదని కదా. అద్భుతమంటేనే కనులు చెదిరే, పెదివి తెరిచే ఆవిష్కరణ కదా. అటువంటి కావ్య గౌరవాన్ని, ఆకర్షణని తెచ్చిన అద్వితీయుడాయన. ఒక భాషలోని పఠన ద్రవ్యానికి ఇన్నేళ్లపాటు ఇంత వైవిధ్యంగా రెక్కలు తొడిగిన భావ సముద్ర చిత్రకారుడు ప్రపంచంలోనే కలడో లేడో. ఛాయాగ్రాహకునితో పోటీపడి, వర్ణచిత్రకారునితో పరిగెట్టి, వ్యంగ్య చిత్రకళనే లంఘించిన స్పిరిటెడ్ రన్నర్. అంత కండగల ఉత్సాహం, అంత పండిత విశ్వాసం గల క్రీడా విలాసం ఆయనది. ఆ సౌధంలోని విశేషాలు ఇన్ని అన్నీ కావు. తొలిచూపు ద్వారాలుగా, మలిచూపు ప్రణయ స్థూపాలుగా, పరిణయ వేదికలుగా, కలహ కందకాలుగా, కుటుంబ నందనాలుగా, ఏకాంతంగానో ఏకాంతంతోనో 10 మందితోనో ఎవరైనా దర్శించుకుంటూ సాగవచ్చు. చిత్రమేమిటంటే సన్నటి ఒక కుంచెదారి వాలుగా జారి రూపాలుగా మారుతుంది. అందంతో ఆ రూపాలు మనల్ని వశీభూతుల్ని చేస్తాయి. అచ్చమైన లౌకిక అనుభూతినిస్తాయి. మెత్తటి మాటల మైత్రి, యౌవన ఆరోగ్య స్పర్శ కలిగిస్తాయి. అదేమి చిత్రకృతులు అనిపిస్తాయి. ఊహలలో తేలిపోయే మూర్ఛనలు, భంగపడ్డ తారుణ్యపు గతులు, కాలివేళ్ల తూకం తప్పని గమకాలు, అది మానవ శరీర ఆకృతుల కొలతల పరిమితులకు లోబడి అదేమి ముఖభావాల బదిలీలో చెప్పనలవి కాదు. రాగద్వేషాల రంజకత్వం, ఆలోచనలను సామేను ధరించటం, అది ముక్కు నోరు నుదురు కనులు మింగగా మిగిలిన నలుపు తెలుపు ఛాయల మెత్తడాలకు లోబడి ఇక ప్రకృతి దాసోహ సందోహం ముచ్చటగా ఉంటుంది. మౌన తటాకాలు, ఆవలనావల సరోరుహ బింబాలు, దాపల వెన్నెలలో వంశీకుంజాల సూదులు, తరణి జలప్రవేశాలు, విహ్వల నారికేళ వనాంతాలు, మెడపై మల్లెతీగల కితకితలు, లోయలో మాలికల దొంగచూపులు, వీటికి మనకి కనబడని గాలి శాసించే కోణాన్ని 100% కొలుచుకోవచ్చు. అంతటి దిక్పాలన ఆయనది. అదే ఈ రేఖా విరించి సంయమ వ్రతపాలన. అది ఆయన సాధించిన లావణ్య దృష్టి. ఇదొక చిత్రకారుని వైభవ వికసన భద్ర గజయాత్ర. సాధారణ నీటివర్ణాల వెల్ల పనితనంతో బాపు పరచిన ఇటీవలి కథా చిత్రాలు రేపటి పరిశోధకులకు తరగని నిధి. కథలు చదివిన, ఐతిహ్యాలు విన్న పాఠకులకి ఆయన చిత్రాలతో నిర్మించిన సేతుబంధనలు వేనకు వేలు. సారభూత సంఘటనలకు సాగరతీర దీపంలా బొమ్మల్లో దారిచూపారు. కథలకు అదే రాగంలో చిత్రకీర్తనలు రచించారు. ఆయన కథా చిత్రాలు సంఘటనకు అద్దం చూపుతాయి, కథలో గల సారాన్ని మెరిపిస్తాయి, ఆ సారాన్ని మించిన మరేదో ఎరుకను కలిగిస్తాయి, నిర్వేదంగా నిలువరిస్తాయి, వ్యంగ్యంతో తోడువస్తాయి, కథలోని స్పందననో సానుభూతినో కలిగిస్తాయి, కథకి దగ్గరగా ఉండే సత్యాన్ని విప్పుతాయి. ఇందువల్ల పాఠకులు రసగ్రహణ పారీణులయ్యారు. అలా వచ్చే చిత్రాలకు పత్రికలలో కొత్తదారి పడింది. పాఠకులకు కొత్త ఆకాంక్షలు పెరిగాయి. బొమ్మల్లో విషయం పెరిగింది. అవి గీతల ఆకృతులే కాదు, ఆలోచనల పల్లకీలుగా కూడా ఊరేగవలసి వచ్చింది. పత్రికలలో కనబడే తెలుగు కన్యలకు, గృహిణులకు కాల్పనికోద్యమ నాయకుల సరసన చోటు కల్పించారు. ఇది ఎంత ఉద్యమ స్ఫూర్తితో మొదలై అలవోకగా కొనసాగిందో చెప్పలేము. సంభవించలేదు కానీ వెంకట పార్వతీశ్వర కవుల భావ సంకీర్తనానికి.

శాస్త్రి గారి ఊర్వశి తత్పరతలకి బాపు చిత్రాలు వేసి ఉంటే తెలుగు మార్మిక కవితాకాశంలో కొత్త మెరుపులు మెరిసేవి. నష్టం లేదు. కులపాలిక వధువు స్మరణలే పత్రికలలో 3 దశాబ్దాల తరువాత బాపు చిత్రాల ద్వారా మురిపించాయి. ప్రణయయాత్రలకు 10 దశాబ్దాలు ఆలస్యమైతేనేమి? అలా చిత్రాలలో సాహిత్యంలోని కాల్పనికోద్యమానికి పోలిన ఉద్యమాన్ని స్థాపించిన గౌరవం బాపు అందుకోగలిగారు. జానపద కాంతల మొరటు నగల కఠిన రేఖల పరిష్వంగాల నుండి స్త్రీ శరీరానికి కావలసిన ఊపిరి, నాజూకుతనం, పొడుగు ప్రసాదించారు. బొమ్మల్లో మగవారికి, ఆడవారికి కూడా ఎత్తు, పుష్టి ఇచ్చింది బాపు. చూపుల్లో చేతనత్వం కలిగించారు. వాటిని నాగరీకం చేసిందాయన, చిత్రం వెనుక నేపథ్యాన్ని సాపు చేసిందాయన, శుభ్ర పర్యావరణమిచ్చింది ఆయన. తీగలు తక్కువ, కరెంటు ఎక్కువ. అలా బొమ్మలకి కొత్త విద్యుత్తు సరఫరా అయింది. ఇప్పుడిక ఆ లైన్లను ఏ ఆకతాయి లైన్మెన్ లాంటి అకళాకారుడు తాకలేడు. తాకితే వాడే ఫ్యూజ్ అయిపోతాడు. అలాంటి సరఫరా డిజైన్ తయారు చేయడం అంత సులువు కాదు. బాపు మార్కు బొమ్మలు లేకపోతే పాఠకులు కథలు చదవరేమో అన్న స్థితికి బాపు పత్రికలని శాసించారు. నవలా నాయకులు, రాజశేఖరులు, చలనచిత్ర నాయకులు పరస్పరం బదిలీ అవుతున్న కాలంలో బాపు అక్కడే ఉన్నారు. కనుక కథా సాహిత్యం పెరుగుతున్న దశాబ్దాలలో అన్ని సాక్ష్యాలు చెప్పిన బొమ్మల మల్లు ఆయన. తెలుగు బొమ్మకి మరుగుజ్జుదనం పోగొట్టి కళ్లల్లో జోగే గుణం పరిహరించారు. స్పష్టమైన ఎదురుచూపుల్ని, ఆపేక్షణని, ఆదరణని నిర్ధరించారు. బొమ్మను కదిలించే దారిలో నెట్టారు. ఆయన రంగం మీదకి వచ్చిన దశాబ్ది కాలంలోనే, అనతి కాలంలోనే జనార్దనాష్టక చిత్ర సందోహం, కోమలంగా పరువంతో మామిడికాయల కోలముఖాలతో నర్తించే నయనాలతో ముంగురులు వాలుతూ స్త్రీల చిత్రాలు బారులు తీరాయి. తరువాతి తరం చిత్రకారులకు శరీర నిర్మాణ శాస్త్రంలో కొత్త అర్థాలు తెలిసాయి. అలాంటి వరదహస్తం ఆయనది. ఆలోచనల తల్లి కటాక్షం నిరంతరాయంగా పొందగలగటం ఆయన చేసుకున్న సుకృతం. ఆయన పత్రికా చిత్రాలను ఎలా వెంగడించగలం? ఈ ప్రాథమిక ప్రశ్నకి నా దగ్గర 2 అంచనాలున్నాయి. ఆంధ్ర చిత్ర కళారీతిలోని విపుల బాహు ప్రదర్శనని, పాదాల అడుగున కండరాల వ్యాప్తిని తగుమాత్రంగా సైజు చేశారు. మీరలోచనాల దీర్ఘం తగ్గించి వెడల్పు చేసి శిల్పాల కళ్ళ పరిమాణానికి తిరుగు సర్దారు. ప్రాచీన శిల్పాలలో వ్యక్తమైన కండర విభాగాలను సూచించే ఉలిఘాటులలోని లోతుపాతులను సన్న ముదురు గీతల ద్వారా అతి జాగ్రత్తగా తూచిన కొలతలతో గ్రహించి బదిలీ చేయగలిగారు. చిన్న ఉదాహరణలతో వీటిని వ్యక్తం చేస్తాను. కొంచెం చికిలించిన కళ్ళ చివర కండరాల నొక్కులు ఏర్పడతాయి. 2-3 గీతలు పెడితే చాలు బాణంలా. 2-3 ఒకే నిడవ. కంటివేపు పయనిస్తూ ఎంత సాంద్రంగా లేదా పలచగా రేఖలు గీయాలి? ఒక కేంద్రంగా సాగాలా, విడిపోవాలా? ఇంత బంగారం పని ఉంది. ఆ పనితనం ఆయన ఒక్కడికే తెలుసు. ఆ గీతలు ఆరంభమైన చోటగల చర్మపు ఎత్తుపల్లాలు ఆయనకే తెలుసు. మాంసం మీద ఏర్పడిన చర్మపు నునుపు నజు బ్రహ్మకు కూడా తెలియదు, కానీ బాపు చూపిస్తారు. సామాన్య మానవుడు ఎన్ని బరువులు మోసి ఎన్ని వంకర్లు పోవలసి వచ్చిందో చూసినవారు బాపు. ఇక ఆయన ముఖ కైవారాలు బౌద్ధ శిల్పరీత యవనులదా? అదో పెద్ద ప్రశ్న. చిత్రకళావేత్త గ్రహించని రీతులుండవు కదా, గమనించని వివరాలుండవు. కానీ ఆయన చప్పిడి ముక్కులను పరిహరించారు. రోమన్ ముక్కులను, చెవులను ప్రతిపాదించారు. కర్ణాభరణాలని, మెడ గొలుసులని, కాలిపట్టీలని, తాయెత్తులని తన దీర్ఘ చతురస్ర వృత్త రేఖల పథకంతో స్వాధీనం చేసుకున్నారు. ఖజురహో శిల్పాల్లో పుష్టిని కాదనలేదు, ఊరుగల్లు నునుపుని స్వాగతించారు. అందుకే ఆయన చిత్రాలు తగినంత బలంగా, నునుపుగా సేదతీరుతాయి. మొదటిసారి తెలుగు పత్రికల్లో ఎవరు బొమ్మ వేశారో చూసే అలవాటు కలిగించింది బాపు. కుమార బచ్చన్ ఐడియా ప్రకటన సిద్ధం కాకమునుపు ఆలోచనే బొమ్మను నిలబెడుతుంది అని వ్యాపార పత్రికా రంగంలోనూ రూపించింది బాపు. కథకులకు బాపు బొమ్మ కావాలనే బలీయమైన కోరిక కలిగించింది ఆయన. ఇప్పటికీ ఆయన బొమ్మ ఉంటే అది చదివించే కథ అని భావించేవారున్నారు.
ఆయన కథకి పుస్తకానికి శుభ్రమైన ప్యాకింగే కాదు, సౌందర్యానుభవం కంటే ఉన్నతమైన అప్పీల్ ఏదో కలిగిస్తూనే ఉన్నారు. వదిలేసే కథల్ని కూడా బాపు వేసిన బొమ్మ చదివిస్తుంది. గొప్ప కథలని ఇంకా గొప్పగా సిద్ధం చేయగల నేర్పు అది. వంశీ కథలకు ఇటీవల వేసిన ఆయన బొమ్మలన్నీ గోదావరి చూసుకుని మురిసిపోయింటింది. ఇక ఉగ్రగోదావరి నావ ఎప్పటికీ తిరిగి రాలేదు. శాంత గోదావరి శకుంతల ఎలా ఆయన చిత్రాలలో ఉంటాయో అందరూ చూసిందే. అదేమిటో, ప్రతి నాయకులు కూడా ఆయన బొమ్మలలో కొత్త భాష నేర్చుకున్నారు. ఉదాహరణకు నాగరాజు దొంగ సీను. స్థలాన్ని ఎలా నింపాలో, ఎక్కడ స్థలాన్ని ఎలా వితరణ చేయాలో చాటింది ఆయన. మరోసారి బొమ్మ చూస్తే మనమే కథలోని సంఘటనల మాలని చిత్రం నుండే అల్లుకునేలా చేసింది ఆయన. బొమ్మ కేవలం కథకి వ్యాఖ్యాన రూపం కాకుండా, సూచిక కాకుండా, కథే చిత్రానికి ఆత్మగా, చిత్రమే కథ చెప్పే ఒక అసాధ్య అనుభవాన్ని బాపు వేసిన చిత్రాలు అలవాటు చేశాయి. ఉదాహరణకు వాస్తవిక చిత్రం, ఏడడుగుల వ్యాపార బంధం కథల చిత్రాలు. భారతదేశంలోని ఇతర భాషల కథలకు పట్టని అదృష్టం ఇది. అంటే కథని చదవటమే కాదు, బొమ్మని చదువుతున్నాడు తెలుగు పాఠకుడు. కొందరు కథాపాఠం ఒకసారి చదివి పలుసార్లు బాపు బొమ్మను చూస్తున్నారు. కథ మానేసి బొమ్మలను చూస్తున్నారు. కథ చదివి చెప్పుకోకుండా బొమ్మను మాత్రమే చర్చించేవారున్నారు. అలా మెరుగుపడిన పాఠకుల సంఖ్యను పెంచిన ఘనత ఆయనది. విపణి పరిశోధకులు దీనిని వెచ్చించిన సమయం పునరంకిత క్షణాలు అంటారు. కానీ గుండె నిండిన మధుర స్మృతులుగానే మనం చెప్పుకుంటాం. ఇక బాపుగారు కథకి ఎంత నమ్మకస్తులో అమరావతి కథల బొమ్మలు వత్తాసు పలుకుతాయి. కథలో ఆత్మని జీవాత్మని ఆవిష్కరించగలిగారు కనుకనే ఆయన అంతగా పాఠక రంజకంగా రాజ్యమేలారు. తెలుగువాడి నిజ జీవితంలో ప్రకాశం పంతులు తర్వాత బాపు మాత్రమే రోజూ గుర్తుపెట్టుకునే వ్యక్తి కాగలిగారు. 3 శతాబ్దాల క్రితం తెలుగు అక్షరాలు గుండ్రంగా అచ్చులో విరివిగా వచ్చినప్పుడు విప్లవం వచ్చింది. మళ్ళీ తరువాత బాపుదిద్దిన అక్షరాలే సంచలనం కలిగించాయి. ద్విత్వాలు, స్త్రీలు, స్త్రీలు పొంగిన పరుచుకున్న స్థల వైశాల్యాలకు భిన్నంగా ఆయన అక్షరాలు ఒక విశ్రాంత ఠివితో గర్వంగా నిలబడ్డాయి. రెక్కల తలకట్టు బరువుతో కదలలేని వాటికి కొన్ని డిగ్రీల వాలుగీతతో ఆయన ప్రాణం పోశారు. ఆయన చూపిన దీర్ఘాలను, గుడిదీర్ఘాలను, ద్విత్వాక్షరాల సొగసుల్ని పాత అక్షరాస్యులంతా మళ్ళీ దిద్దుతూ ఆనందించారు. ఆయనలా వ్రాయడం వినోదంగా, అభిరుచిగా, అలవాటుగా స్థిరపడింది. ఆ సంచలనం సినిమా ప్రచార ప్రకటనలకి, గోడ ప్రకటనలకి పాకింది. కంప్యూటర్ లిపిని వరించింది, జయించింది. తెలుగు మాధ్యమంలో చదువు నేర్చిన వారు పాఠకులుగా వెలిగినంతకాలం ఆయన మకుటంగల మహారాజు. తెలుగు పద్యకావ్య పండితులకు సహితం బాపు గౌరవ పాత్రుడు. ఎంఎస్కో క్లాసిక్స్ పుస్తకాలకు లోపలి పేజీల్లో వేసిన కళాఖండాలు ఇందుకు నిదర్శనం. అక్కడి నుండి రామాయణ, మహాభారత, భాగవత పురాణ కల్పనల చిత్ర సాక్షాత్కారం ఎలా సాధించారో చూడటం ఒక రుజుమార్గ యాత్ర. వినాయకుడు, సరస్వతి, లక్ష్మి, దుర్గ ఇలా ప్రాకార అవతారాల దిగ్విజయ యాత్రకు మనం వినమ్రులం కావలసిందే. పాఠకాదరణలో ఆయన ఇంత ఉన్నతమైన స్థానంలో ఉండటానికి గల కారణం ఏమిటి? బాపు అనే బ్రాండ్ ఈక్విటీ, ముద్ర మహిమకు అనుకూలించిన అంశాలు ఏమిటి? బొమ్మను చూసి పాఠకులు స్పందించే కాలాన్ని ఆయన పెంచారు, హాస్యభరితం చేశారు, కదలిక పొందే నరాలు కలిపారు, చిత్రించిన సంఘటనని ఆబోధించే క్షణాలను ఉద్విగ్నం చేశారు. ఉదాహరణకు విషాదయోగం, ఉత్తరమీమాంస, సుబోధ్ కథల చిత్రాలు. ఇందుకు వీలు కల్పించే మంచి ఆలోచనకు మాత్రమే ఆయన రూపమిచ్చారు. ఆయన చిత్రాలతో పాటు ఇతరుల చిత్రాలను కూడా చూసిన తరానికి ఆయన మాత్రం బెస్ట్ ఫీడ్, మంచి ఆహారం ఇచ్చారు. ఆయన బొమ్మలు ఎక్కువగా చూసిన తరానికి రిచ్ ఫీడ్, గుణం కలిగించే ఆహారం ఇచ్చారు. అందుకే ఆయన రేటింగ్ పడిపోలేదు, ఆదరణ తగ్గలేదు, పెరుగుతూనే సాగింది.
సాధారణ చిత్రాలలోనూ వ్యంగ్య చిత్రాలలోనూ ఆయన ముద్దుతనం, నిరంకుశత్వం చూపించలేదు. ముద్దుగా, ఉదారంగా వ్యవహరించారు. తండ్రిగా శాసించలేదు, సోదరుడిగా తోడున్నారు. చలనచిత్రాలు చూసే పాఠక తరానికి ఇవి రెప్పవాల్చనీయని ఫోటో ఫ్రేములైనాయి. ఛాయాగ్రాహకుడు గ్రహించే అనుకూల సందర్భాన్ని, వెనక ముందుల లోతులను చాటగల కూర్పుని బాపు చిత్రాలలో పాఠకులు గ్రహించగలిగారు. అందుకే రఘురాయ్ చిత్రాల వలె బాపు బొమ్మలకి వ్యక్తిగత తత్వం వచ్చింది. ఆ అలవాటు విలోమంగా సాగిందేమో, ఈయన సినీ దర్శకుడుగా తనే వేసిన బొమ్మలను చిత్రణకు ఆధార చిత్రాలుగా వాడుకున్నారు. ఆయన వేసిన బొమ్మ మాను మాకు కాదు, దానికి ప్రాణం ఉంది, దానికి ధ్వని, ప్రతిధ్వని, అంతరంగం, గొంతు ఉంటాయని చూపారు. హబిషారకులకు వేరు, బాలకృష్ణుడికి వేరు, భార్యావిధేయులకు వేరు. అయితే వీటన్నిటికీ ప్రాణవాయువునిచ్చారు. వీటన్నిట ఆయన నాలుగు గుణాలు నింపారు. అవి సౌందర్యం, సూక్ష్మీకరణ, సద్విమర్శ, సారదర్శనం. ఆయన సాధారణ చిత్రాలు శరీర నిర్మాణ శాస్త్ర నియమాలను పాటించేవి. ఆయన వ్యంగ్య చిత్రాలు మాత్రం కనీస రేఖలతో అవకతవకగా అందంగానే చిత్తిదిద్దినవి. రెండూ నాటకీయతతో నడిచేవే. పూర్వీకుల చిత్రాలను కాదనటం ఎంతటి వర్తమాన చిత్రకారులకైనా కుదరదు. అందుచేత రవివర్మ చిత్రాలలోని ముదితల ఆకృతిని, చూపుని ఆయన మార్చి చూపారు. కోమల కంఠాన్ని, ఆత్మీయమైన చూపుని తెచ్చారు. పేరంటాల స్త్రీలు వదులు పెళ్లి కుమార్తెలను సృష్టించారు. అగ్రకులాల అతివకి, పల్లీయుల పడతకి అందాలు దిద్దారు. దేవతా చిత్రాలు పుస్తకాలలోనే ఉండిపోతే ఎవరు చూస్తారని తోచి క్యాలెండర్లుగా గోడలకు అలంకరించగల ఉత్పత్తి మార్పు చేశారు. అభినందన పత్రాలను వేశారు. మరో మూడు దశాబ్దాలకు విపణిలో బాపు ముద్ర సంపద పెరిగింది. ఎందుచేతనో గతంలోని తన బొమ్మల తీరును, అక్షరాల తీరును, అచ్చు అక్షరాల వృత్త పరిధిని ఇటీవల తిరిగి దర్శించారు. ఆయన వివాదాలకు దూరం, మంచి మనిషి, అందరితో కలిసిపోలేరు, నిగర్వి, ఆత్మవిశ్వాసం, స్వాభిమానం కలవారు. తన మాట తనది అనే అపేక్ష, ఈ గుణాలు ఆయనని ఉన్నతుడిగా నిలిపాయి. ఆయన బొమ్మలు సంస్కారాన్ని ఎలా మేలుకొలిపాయో, ఎంతటి సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని, విలువల్ని అందించాయో గమనించవచ్చు. దీనిని ప్రచార పరిభాషలో దృశ్యం అందించే సందేశం, విజువల్ మీనింగ్ అంటారు. దీన్ని బట్టే చిత్రముద్రణ అంకితమవుతుంది. ఆయన వేసిన కుడ్య అలంకార చిత్రమాలికలు ఈ కోవకు చెందుతాయి. సూర్యుడి ముందు గుర్రాలను చూస్తే నా జీవాధార అనే కీర్తన రావచ్చు. ఇంకో చిత్రం చూస్తే ముదుబాబాయిజో అనే లాలిపాట తట్టవచ్చు. కృష్ణుణ్ణి చూస్తే కాళింది మడుగున కొలువైతివా రంగసాయి, ఇలా మీ సంస్కారాన్ని బట్టి ఎన్నిటినో గుర్తు తెచ్చే చిత్రాలు అవి. జాతీయ పతాకం చూసి భారతమాతకిదే వందనమనుకుంటారో, ఇద్దరు బాలకులతో గాంధీని చూసి కరుణాసముద్రుడు గాంధీజీ అని పాడుకుంటారో, మీ ఇష్టం. ఇలా ఆయన చిత్రాలు పాటల యాత్రకు సిద్ధం చేస్తాయి. లెక్క సరిగా కుదిరితే రేఖ మహత్తరి అంటారు. కలువనీటిలో కన్యకని కప్పినా అంతే, గజల్ పొగ మనిషిని ముప్పిరిగొన్నా అంతే, అప్పుడే వ్యక్తుల చిత్రాలు ప్రాణం పోసుకున్నట్లుంటాయి. గీతకు అంత శక్తి ఉంది. ఉదాహరణకు రాజబాబు, పద్మనాభం, రావు గోపాలరావు ముఖాలలోని భావ ప్రకటనలు, ఎన్నో రేఖారహస్యాలను అవి చాటుతాయి. ఇక నీటి వర్ణాలతో వేసిన కథా చిత్రాలు, ముఖ చిత్రాలు ఫుట్బాల్ ఆటలోని ఒక సిద్ధాంతాన్ని సూచిస్తాయి. ఆటగాడు బంతిని తన కాలి వద్ద నిలుపుతూ నడిపే కాలం బట్టి విజయం సాధించగల అవకాశాలు పెరుగుతాయట. ప్రేక్షకులు ఆ స్థితిని

గారి ప్రతిభా కాలాన్ని కలకాలం నిలిపేది ఆయన వ్యంగ్య చిత్రాల కల్పన. మొదటి నుండి వీటిలోని వ్యాఖ్యాన వాక్యాలకు ఆయన ప్రత్యేక భాషను కల్పించారు. గిడుగువారి ఉద్యమానికి కొత్త రెక్కలు తొడిగారు. ఇష్యు, నిదరట్టడం, ఇలా ఎన్నో వ్యంగ్యం ప్రయాణించే చిత్రాల దారికి ఆయన కొత్త వంపు, సొంపు, కొంటె సొగసు అద్దారు. విపరీతమైన కదలికని, గౌరవాన్ని, స్ఫురణని, మెడుకువని, కొన్ని చోట్ల విస్ఫోట గతిని అందించారు. వ్యంగ్య భావాలకు, చర్యలకు ఇలా అంతర మందిరాలను, కథన శిల్పాన్ని కూర్చటం అంత తేలిక కాదు. ఆయన దాన్ని సునాయాసంగా సాధించారు. వ్యంగ్య చిత్ర పరిభాషని మార్చారు. వ్యాఖ్యానానికి వేరే వ్యాకరణం తెచ్చారు. ఈ కొంటె బొమ్మలలోని పాత్రల ఆహార్యానికి, వంకర మాటలకి, ఎముకల పాత్రలకి కొత్త ధారణ, శుద్ధి ఇచ్చారు. తెలుగు జాతినే హాస్య ప్రియులుగా మార్చి పెంచి పోషించారు. ఆయనదో పెద్ద కార్టూన్ క్యాంటీన్. అందులో సరుకులన్నీ రుచులమయమే. అనునిత్యం అనేక సందర్భాల్లో తలుచుకునే వ్యంగ్య చిత్రాల మేరు శిఖరాలను చూపిస్తూ నడిపించారు. ఈ వ్యంగ్య చిత్రాలదొక అక్షోహిణి సైన్య ధాటి. ఆయన చూసిన సమాజ పరిమితమే కావచ్చు, కానీ దాని కుటుంబ కట్టబడుల్లో, వెసులుబాటుల్లో, పాలకుల్లో, పరిచారకులలో, పటాటోపాల్లో, ఆర్థిక విభజనల్లో ఆయన తన కుంటె చిత్రాల ద్వారా వెతకని అవకతవకలు లేవు. సినిమాలు, టీవీ చూసే అలవాట్లు, ప్రణయావధానాలు, మధ్యతరగతి మందహాసాలు, మందుహాసాలు, తంపుల మారి భార్యలు, భార్యా విధేయులు, వంటరాని భార్యలు, వంటొచ్చిన భర్తలు, పురుషాధిక్యవాదులు, స్త్రీవాదులు, తత్సమవాదులు, ఇలా ఆంధ్రుల వృత్తులని, చిత్త ప్రవృత్తులని, బలహీనతని, దంభాన్ని, మనీ ముసుగులని ఆయన జల్లెడ పట్టేశారు. పిల్లల ఆయుధ సంపత్తికి, ధాష్టీకపు భార్యల విసురు మిసైళ్లకి, గుణధన భూషణ దోషణ ఉపాయాల జాబితాలకి అంతే లేదు. అమెరికా పశ్చిమ తీర విశ్వవిద్యాలయాల్లో కామిక్ ఇమాజినేషన్ అని వ్యంగ్య సృజనుల ఆచార్య పీఠాలున్నాయి. అలాంటి 10 కుర్చీలకి పనిపెట్టే వ్యంగ్య చిత్ర కల్పనలు చేశారు బాపు. వ్యంగ్య చిత్రాలలో ఆయన చూపిన ప్రత్యేక ముఖ కవళికలు, శరీర భంగిమలు ఆశ్చర్యపరుస్తాయి. అవి అంత విశేషం, వైవిధ్యం గలవి. అవో తరగని బొగ్గుగనులు. పిల్లవాడు ఎదురు తిరిగితే, బండారం బయటపెడితే, భార్య కారం తినిపిస్తే, ఇలా వేరే పట్టికగా ఈ బొమ్మల్ని గుంపులుగా విభజించవచ్చు. తలుచుకున్న వెంటనే నవ్విస్తూ పడవేసే వ్యంగ్య చిత్రాలు అనంతం. దశల వారీగా నవ్వు కలిగించేవి కొన్ని. అన్నిటా సమకాలీన సభలు, సమావేశాలు, చిత్రాల బింబాలు అలరిస్తూనే ఉంటాయి. కళా, నాటక, సాహిత్య రంగాల చెణుకులు అన్నీ నీ కావు, కలుక్కుమనిపిస్తూనే ఉంటాయి. వ్యంగ్య చిత్రాల్లో హాస్యం వర్ధిల్లడానికి ఆయనే సృష్టించగల పాత్రలు, చర్యలు అనంతం. ఆయన వ్యంగ్య చిత్రాలకు వెలకట్టలేని విలువ ఉంది. USP అంటారు. అది అమ్మకం జరపగల ప్రత్యేక గుణం, వినియోగదారులు కోరుకునే గుణం. అది ఆయనే అందివ్వగల వ్యంగ్య దృష్టి. అది పలుముఖాలుగా సాగింది. దీని వెనుక ఆయన ఎన్నో ప్రత్యేకతలు చేర్చగలిగారు. చటుక్కు, పెళ్ళున, లేటుగా, వాటుగా, తలచుకుని, ముసిముసిగా, అర్థం చేసుకుని మరీ పగలబడి ఇలా నవ్వుకోవటం ఏమిటో తెలియచెప్పినవి ఆయన వ్యంగ్య చిత్రాలు. ఇన్ని దశలలో హాస్యం పండించగల వ్యంగ్య చిత్రాలు ఉంటాయని చెప్పినది ఆయన. ఒక్కొక్క వ్యంగ్య చిత్రాన్ని పదే పదే మననం చేసుకునే జంటలు, బంటులు, కుంకలు, ఇంతులు ఇన్ని వేల మంది ఉంటారో అని ఆయనే ఆశ్చర్యపడవచ్చు. మనకీ లెక్కలేదు. 50 సంవత్సరాల క్రితమే సీరియల్ నవలలను వారపత్రికల నుండి కత్తిరించి దాచుకున్న కుటుంబాలు ఉన్నట్టు, బాపు కార్టూన్ల బైండులు చేయించుకున్న సాహిత్య గంధం లేని పామర పాఠకులు కూడా ఉండేవారు. ఆయన వ్యంగ్య చిత్రాలు వేసి ఉండకపోతే చాలామంది తెలుగువారు నవ్వటం తెలియని వారుగా మిగిలిపోయేవారు. ఆయన శుద్ధి చేసిన హాస్యపు విత్తనాల పంటతోనే తెలుగు నేల సస్యశ్యామలమైంది. పురాణ మానవ జీవిత కథలన్నీ భావబంధురాలని చిత్రించి చూపారు. మనిషి జీవితం నవ్వుకుంటూ సాగవలసిన పయనమని చాటుతూనే ఉన్నారు. మన అదృష్టమో, రాముడి చలవో, ఆయన కారణజన్ముడు. మనసు నిండగా, కనులకు పండగా.

0: మనల్ని మనం తిరిగి కనుగొనే యాత్ర ఇది. బాపును తిరిగి తిరిగి తెలుసుకునే యాత్ర ఇది. ఆయన కళంతా మహాకావ్యాల మహాపురుషుల ఆభరణ కాంతుల జటాజూటాల నిక్షిప్త హృదయాంజలుల సౌందర్య జలధుల ఆనంద కపోలాల అంగుళి కపోతాల నఖ పారిజాతాల వివరణలే. మానుష రూపానికి పట్టాభిషేకమే, సంవేదన భావప్రకాశమే.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ చిత్రకారుడు సినీ దర్శకుడు బాపు గారికి నివాళి అర్పిస్తూ పిఎస్ భట్టుగారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. గుర్తు చేసుకుందాం, కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం వింటారు. ముందుగా భోగభాగ్యాలు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల బృందం పాడిన పాట వింటారు. రచన మోదుకూర్ జాన్సన్. ఈ పాటను వినిపించమంటూ పాలకొల్లు నుంచి జ్ఞాపతి రాఘవేంద్ర కృష్ణవేణి కోరుతున్నారు.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది.
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
2: కల్పలత కార్యక్రమం తర్వాత పూజా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట వింటారు. సంగీతం రాజన్ నాగేంద్ర, రచన దాసరథి. ఈ పాటను వినిపించమంటూ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

కార్యక్రమంలో తర్వాత సితార చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ శైలజ బృందం పాడిన పాట వింటారు. రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ రఘుబీర్ సింగ్, సుగ్నాబాయి, రాధామున్న, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ కోరుతున్నారు ఏలూరు నుంచి.

మాయాబజార్ చిత్రానికి ఘంటసాల పీలీలా పాడిన పాట వింటారు రచన పింగళి. ఈ పాటను వినిపించమంటూ సరిపల్లి నుంచి రాజల సుబ్రహ్మణ్యం కోరుతున్నారు.

0: ಕೊನವರ ಪರಚಿನದು ನೀವೇನೇ
1: ನೀವೇನೇ.
2: ప్రేమం చిత్రానికి విజయ్ ఎస్దాస్ పాడిన పాట వింటారు. సంగీతం గోపిసుందర్, రచన శ్రీమణి. ఈ పాటను వినిపించమంటూ కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి గణపవర్ మల్లేశ్వరరావు, శాంభవి జగదీశ్వర్ తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

को प्रणाम।

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఉభయకుశలోపరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియచేసే అభిప్రాయాల కార్యక్రమం శ్రోతలు 0866 24888 12 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాల్ని తెలియజేయండి.

0: ఉభయ కుశలోపరి శ్రోతలకి
1: నమస్కారం.
0: నమస్కారం. మరి ముందుగా ఎవరు వాట్సాప్ మెసేజ్ పంపించారో చూద్దాం. ఉభయ కుశలోపరికి శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి, అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అని అంటున్నారు. అలాగే ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రయాణాన్ని గుర్తు చేస్తూ ఒకప్పటి ప్రముఖ కార్యక్రమాలని పునః ప్రసారం చేస్తున్నారు. బాగుంది. ప్రతిరోజు శ్రోతలను భాగస్వాములు చేస్తూ సాగే రాబోయే అతిథి యువలయ వారానికి ఒకరోజు కవులను భాగస్వాములు చేసే సరస వినోదిని నిత్య నూతనాలు, ధన్యవాదాలు అని అంటున్నారు. 90 వసంతాల వేడుకలలో భాగంగా శ్రోతలతో రేడియో ఉద్యోగులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు కూడా ఒక వినూత్నం అవుతుందేమో, పరిశీలించగలరు, మరోసారి ధన్యవాదాలు అని అంటూ వారు ఒక సూచన చేస్తూ సత్తుపల్లి నుంచి ఈ మెసేజ్ని పంపించారు మల్లిక్ అండ్ లలిత. ఓకే అండి. కార్యక్రమం తర్వాత ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. అమ్మలాంటి మా ఆకాశవాణి కేంద్రానికి 90 వసంతాల మాతృమూర్తుల దినోత్సవ శుభాకాంక్షలు అని అంటూ మదర్స్ డే సందర్భంగా ఆయన విషయాలు చెప్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్. ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం.
2: 90 ఏళ్ల ఆకాశవాణికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం 11 గంటలకు బాపు గారు నివాళి కార్యక్రమం చాలా బాగుంది, చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు అంటూ, ఇంకా యువలయ కార్యక్రమం చాలా బాగుంది, ఈ కార్యక్రమాన్ని 1 గంట సేపు ప్రసారం చేయండి, మరి మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతూ రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వారి అభిప్రాయాన్ని మెసేజ్ చేశారు.
0: మరి ఈ సూచనని మా అధికారుల దృష్టికి తీసుకెళ్తామండి. కార్యక్రమం తర్వాత ఉభయ కుశలోపరి కార్యక్రమానికి అలాగే ఆకాశవాణి విజయవాడ డైరెక్టర్ గారికి సిబ్బందికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు మీరు వినిపించిన కల్పలత ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు ఎంతో అద్భుతమైన పాటలు వినిపించారు. అలాగే ఈరోజు 1 అరగంట పాటు వినిపించినందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు.

0: అంటున్నారు. ఇలాంటి కార్యక్రమం ప్రతిరోజు వినిపిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఉత్తరాల పాటలకు ఎలాంటి అంతరాయం ఉండదు. ఇంకా శ్రోతలు ఒక ఉత్తరం రాసిన తర్వాత వారి పాట కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు అంటున్నారు. దయచేసి ఇలా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తూ, ఉత్తరాలు కనుమరు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాపుగారి రచన, బాపుగారి గురించి ఎంతో చక్కగా వివరించారు. చక్కటి కార్యక్రమం ప్రసారం చేసిన విజయవాడ డైరెక్టర్ గారికి ఇంకా సిబ్బందికి నా యొక్క నమస్కారాలు అని అంటూ, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి ఈ మెసేజ్ని పంపించారు. థ్యాంక్ యూ అండి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు నిర్వహిస్తున్న ఉభయ కిశోరపరి కార్యక్రమం వారికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మన దేశంలో ఆకాశవాణి ప్రసారాలు 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు తమ శబ్ద భాండాగారం నుంచి ఎంపిక చేసి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, హృదయపూర్వక శుభాకాంక్షలు అని అంటూ గుంటూరు నుంచి నాగభూషణం వారి మెసేజ్ని పంపించారు. ఇంకేమంటున్నారంటే, విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు కొన్ని చాలా బాగుంటున్నాయి. కర్ణాటక సంగీత కార్యక్రమానికి 1 గంట వ్యవధి కేటాయించి ప్రసారం చేయగలరని కోరుతున్నారు. అలాగే శ్రోతల అభిప్రాయాలకు కూడా సముచిత ప్రాధాన్యతను ఇస్తూ పరిగణలోకి తీసుకొని కార్యక్రమాల రూపకల్పన చేయగలరని ప్రార్థన అంటూ వారు సూచన ఇచ్చారు. ఓకే అండి.
1: ఇక తరాలపల్లి హన్మకొండ జిల్లా నుంచి జరుపతుల బుచ్చయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే. ఇంకో మెసేజ్ చూద్దాం. ఆకాశవాణి కేంద్రాలు ఎన్నో మనోరంజకమైన కార్యక్రమాలను ప్రతినిత్యం మాకు వీణుల విందు చేస్తున్నారు అంటూ, ఎందుకంటే నాకు ఇష్టమైన పాటలు, ఇష్టమైన నాటికలు, ఇష్టమైన లలిత గీతాలు, ఇంకా ఆదివారం వచ్చిందంటే 7 గంటల నుంచి ఉదయం రాత్రి వరకు మంచి ప్రత్యేకమైన కార్యక్రమాలు వినిపించి అలరిస్తున్నాయి. టీవీ ఛానల్ ఉన్నా రేడియోకి సాటి రాదు అని చెప్పుకునే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. మరొక్కసారి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అంటూ, దోర్నాల రేణుక, బాలరాజు, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప, ఈస్ట్ వనస్థలిపురం, హైదరాబాద్ నుంచి.
0: థ్యాంక్ యూ అండి. ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ సండే మేడం గారు అన్నారు. హ్యాపీ సండే అండి మీకు కూడా. ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారికి శుభాకాంక్షలు అని అంటున్నారు. మీకు కూడా శుభాకాంక్షలు అండి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఉభయ కుశలపరి కార్యక్రమానికి నమస్సులు అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి, మాకు బాగా నచ్చుతున్నాయి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారం చేస్తున్న టీన్ టైం కార్యక్రమంలో చాలా చక్కటి హిందీ చిత్రగీతాలు ప్రసారం చేస్తున్నారు, చక్కగా ఉంటున్నాయి. అలాగే 4 గంటల నుంచి 4:30 వరకు ప్రసారం చేస్తున్న యువలై కార్యక్రమం, జీకే క్వీజ్ ప్రశ్నలు చాలా చక్కగా ఉన్నాయి. ఈ కార్యక్రమం యువతకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉపయుక్తంగా ఉంది. ఈ కార్యక్రమం అంటే మాకు చాలా ఇష్టం మేడం అంటున్నారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు అని అంటూ, సోమనాథన్, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట, భావన, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదల్కూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి ఈ మెసేజ్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం.
1: నంద్యాల నుంచి జగన్ సంజీవ్ నగర్ అంట ఏం రాస్తున్నారంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నమస్కారం. సూక్తి సుధలో భర్తృహరి రచించిన శ్లోక విశ్లేషణ, మనిషికి మాట పెట్టని ఆభరణం చక్కగా తెలియజేసిన దేవి శ్రేయశ్రీకి ధన్యవాదాలు అంటూ, భక్తిరంజనిలో వాసుదేవ కీర్తనలు వినిపించారు, చాలా బాగున్నాయి. వరల్డ్ ఆస్తమాడే రోజున డాక్టర్ రఘు గారితో పరిచయం చాలా ఉపయోగకరంగా ఉంది. కృత్రిమ మేధ సాంకేతిక ప్రయోజనాలు, రమేష్ గారితో పరిచయం చాలా ఉపయోగకరంగా ఉంది. అన్నమయ్య హరికథ, శ్రీరామ జననం హరికథ చాలా బాగున్నాయి. దయచేసి పురూరవ చరిత్ర హరికథ కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు.
0: ఓకే అండి. ఇంకా ఎవరు పంపించారు? ఉభయ కుశలపరికి నమస్కారం అంటున్నారు రాజోలు, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వాణి వాసు ఈ మెసేజ్ని పంపించారు. నమస్తే అండి. ఉదయం 5:50 వేసే వందే మాతర గీతం అంతకుముందు వినిపించింది, ప్రసారం చేయండి అని వారు కోరుతున్నారు. మరి ఈ విషయాన్ని మా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తామండి. అలాగే ఈ మెసేజ్ని ఎవరు పంపించారంటే, మాకు నచ్చిన కార్యక్రమం లాహిరి లాహిరి

0: హలో, జానపద గేయాలు ఇంకా భజన పాటలు అని అంటూ ఈ మెసేజ్ని ఎవరు పంపించారంటే, యాడికి నుంచి అన్నయ్య రంగం వెంకటస్వామి పంపించారు. ఓకే అండి. ఇక తర్వాత ఎవరు, మురళి బట్టిప్రోల్ నుంచి ఏం పంపించారంటే, విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలన్నీ చాలా బాగుంటున్నాయి, శుక్తి సుధలు చాలా బాగుంటున్నాయి, భక్తి రంజన్లో చాలా మంచి పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు అని అంటున్నారు. ధన్యవాదాలండి. ప్రతి ఉదయం 10 గంటలకి రాబోయే తిది శీర్షికన నేను కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు. ఒక గంట సేపు శ్రోతల కోసం కేటాయించండి అని కూడా కోరుకుంటున్నారు. అలాగే ఉదయం 7:15 భగవద్గీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ధన్యవాదాలు. 7:45 భక్తి సినిమా గీతాలు వినిపించండి అని అంటూ కూడా వీరు కోరుతున్నారు. ఇక ఈ మెసేజ్ని ఎవరు పంపించారో చూద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బంది, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటూ ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు. ఉదయం దేశభక్తి గీతం, సూక్తి సుధులు సూక్తులు చాలా బాగున్నాయి, భక్తి రంజన్లో భక్తి గీతాలు కూడా చాలా బాగున్నాయి, రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం బాగుంది, 5వ తేదీన మధ్యాహ్నం 1:30 వనితవాణి స్త్రీల కార్యక్రమంలో వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. అనంతరం విశేషాల కార్యక్రమంలో గృహ చిట్కాలు చాలా బాగున్నాయి. 10వ తేదీన ఉదయం సరసవి వినోదిని కార్యక్రమం చాలా బాగుంది. ఈరోజు కల్పలతో ఉత్తరాలు పాటలు కూడా చాలా బాగున్నాయి. టీన్ టైం హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం కూడా బాగుంటుంది. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని ఇంకా వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు.
0: థ్యాంక్ యూ అండి. అందరి అభిప్రాయాలను అధికారులకు తెలియచేయగలరు అని అంటున్నారు. 90 సంవత్సరాలు ఆకాశవాణి కార్యక్రమాలు వివరాలు తెలిపితే బాగుంటుంది అని అంటూ డాక్టర్ మూర్తి లక్ష్మి గుంటూరు నుంచి ఈ మెసేజ్ని పంపించారు. అన్ని విషయాలు కూడా, అన్ని సూచనలు కూడా మా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తామండి, అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారు అని అంటే, మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు నమస్తే అండి అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రసారం చేసే కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, మీకు ఆకాశవాణి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఇంకా నమస్తే మేడం, మీరు ప్రసారం చేసే యువలయ ప్రోగ్రాం చాలా బాగుంది, మీకు చాలా థ్యాంక్స్ అని అంటూ నెల్లూరు నుంచి కీర్తిక, లితిక, అశ్విని కుమార్, ఉమా మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగ్నాబాయి, రాధా, మున్నా ఏం పంపించారంటే, ఈరోజు ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో సూర్యస్తుతి నాట్యకళం విని భక్తి పారవస్యం చెందాం, సూక్తి సుధలో వినిపించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, బైబిల్ సూక్తులు ఆలోచింపచేశాయి, సరస వినోదిని సమస్యాపూర్ణం కార్యక్రమంలో చక్కటి పూరణలు పంపిన కవులకు నిర్వహించిన పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నా నమస్కారాలు అని అంటున్నారు. ఇంకా 5వ తేదీ మంగళవారం వాగ్భూషణం గురించి భర్తృహరి సుభాషితంలో పద్యభావాన్ని చాలా ఉపయుక్తంగా భావయుక్తంగా అందించిన శ్రీ ప్రియాశ్రీ గారికి నమస్తే అని అంటున్నారు. ఇంకా 4వ తేదీ సోమవారం సూక్తి సుధలో యుద్ధాల వలన కలిగే నష్టాలు, రక్తపాతాలు, ఆస్తి ప్రాణ నష్టాలు లేకుండా జరగకుండా శాంతిగా జీవించండి అని చక్కటి సూక్తిని అందించిన శ్రీ ఆర్బి ఉదయ్ కిరణ్ గారికి మా నమస్తే అంటూ ఈ మెసేజెస్ అన్నీ పంపించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరు పంపించారంటే చూద్దాం.
1: ఆకాశవాణి అధికారులకు, సిబ్బంది, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరూ

0: చేయగలరని మనవి అని అంటూ రాస్తున్నారు జేరుపొత్తల బుచ్చయ్య హన్మకొండ తరాలపల్లి నుంచి. ఇక గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి, ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు, హ్యాపీ మదర్స్ డే అని అంటూ రాశారు రాజోన్ నుంచి వాణి వాసు. హ్యాపీ మదర్స్ డే అండి మీకు కూడా. అలాగే ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి, ఇంకా సాంకేతిక పనులు చేసే అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు అని అంటున్నారు. మీకు కూడా హ్యాపీ మదర్స్ డే అండి. మీ కార్యక్రమాలన్నీ మేము రెగ్యులర్గా వింటున్నాము, థ్యాంక్ యూ సో మచ్. అలాగే టీన్ టైమ్, ఇంకా యువలయ, పొలం పనులు, కల్పలత ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్ని కార్యక్రమాలని స్పష్టంగా వింటున్నాం మేము, చాలా సంతోషంగా ఉంది అని అంటున్నారు ఈ కార్యక్రమాలు వింటూ అంట. మరోసారి మీ అందరికీ మా అభినందనలు తెలియచేసుకుంటున్నాము అని అంటూ రాశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన్న, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ వీరందరూ ఈ మెసేజ్ని పంపించారు.
1: ఉభయకుశలోపరి శ్రోతల అభిప్రాయ మాలిక అంటూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సత్తిరెడ్డి పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉత్తరాలు చక్కగా చదివి వినిపిస్తున్నారు, అలాగే చదివే వారు వారి పేర్లు చెప్పి ప్రారంభిస్తే ఇంకా బాగుంటుంది, ఏమంటారు? ధన్యవాదాలు అంటున్నారు.
0: ఓకే అండి, ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే, ఈరోజు ఉభయకుశలోపరి కార్యక్రమం చాలా బాగుంది, వినియోగదర్శిని పద్యతోరణం కార్యక్రమంలో శ్రీ చుండూరు మాణిక్యాలరావు గారి వ్యాఖ్యానంలో చక్కగా చెప్తున్నారు, బాగుంది అని అంటూ రాశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని మాయా, ఇంకా వారి కుటుంబ సభ్యులు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా పసిడి పంటలు కార్యక్రమాన్ని పునః ప్రారంభించండి అంటూ కోరుతున్నారు ఎవరంటే, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని గారు. ఓకే అండి, మా అధికారులకు అయితే ఈ విషయాన్ని తీసుకెళ్తాం మా దృష్టికి. ఇక
1: మురళి భట్టిప్రోల నుంచి, పులకించిన ప్రకృతి పూలవాన కురిపిస్తున్న రోజు, వికసించిన విరజాజుల పరిమళాలు పంచుతున్న రోజు, పరవశించిన మయూరాలు నాట్యం ఆడుతున్న రోజు, ఆనంద పరవశంతో పులకించిన ప్రతి మదిలో కోటి వినాదాలు పలుకుతున్న రోజు. బాగుందండి మీ కవిత, మీలాగే
0: చాలా బాగుందండి. ఇక ఉభయ కుస్సులోపరి కార్యక్రమం వారికి నమస్కారాలు అని అంటున్నారు. వాట్సాప్తో పాటు ఎస్ఎంఎస్ని కూడా అనుమతించగలరని మనవి అని అంటూ జేరుబొత్తుల బుచ్చయ్య హన్మకొండ జిల్లా తరాలపల్లి నుంచి కూడా వారు ఇంకో సూచన అయితే చేశారు. మరి ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే, నమస్తే అండి అంటున్నారు. నమస్తే అండి, ఆకాశవాణికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శ్రోతలకు శుభాకాంక్షలు అని అంటున్నారు. అలాగే ప్రజల హృదయవాణి ఆకాశవాణి అంటూ కరెక్ట్గా చక్కగా ఒక్క వాక్యంలో ఆకాశవాణి గురించి ఆయన వర్ణించారు. గుంటూరు నుంచి వెల్లిదండ్ల గోపాల్ గారు చాలా బాగుందండి, చక్కగా మంచి వాక్యం రాశారు. ఇక వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా బొడ్డు నుంచి రాశారు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత. ఏమంటున్నారంటే, 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరువవాలని ఆశిస్తాం. మీరు వినిపిస్తున్న కార్యక్రమాలు మాకెంతో నచ్చుతున్నాయి, ముఖ్యంగా వనితావాణి కార్యక్రమాల వల్ల మహిళలకు ఎంతో మేలు కలుగుతోంది. ఈ కార్యక్రమంలో శుక్రవారం వనితావాణిలో నీటి గురించి శ్రోతలకి చాలా బాగా చెప్పారు. వాన నీటిని ప్రతి వారు బోరు దగ్గరకు చేరువయ్యేలా మలుచుకుంటే చాలా బాగుంటుంది అని అంటున్నారు. ఓకే అండి, మంచి సూచన అయితే చేశారు. మరి మేము నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం.
1: ప్రతి ఆదివారం ఉదయం 1 గంట పాటు సంక్షిప్త శబ్ద చిత్రం ప్రసారం చేయాలని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ సోమనాథన్ జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సూచన చేస్తున్నారు.
0: ఓకే అండి, మరి ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే, ఉభయ కుశలోపరి నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి, మీరు ప్రతిరోజు రాబోయే అతిథి కార్యక్రమంలో మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు. ఆకాశవాణి 90 వసంతాల మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు అని అంటూ రంగనాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్ ఈ మెసేజ్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ప్రతిరోజు ఉదయం ప్రసారమయ్యే వార్తా విభాగం వారు సమర్పిస్తున్న కార్యక్రమాలు ఎంతో విలువైనవిగా ఉన్నాయి, నిర్వహించే వారికి మా వందనాలు అందజేయండి అని అంటూ రఘువీర్ సింగ్, సునాబాయి, రాధామున్న ఏలూరు నుంచి మరొక సందేశాన్ని అయితే వాట్సాప్ ద్వారా పంపించారు. థ్యాంక్ యూ. అలాగే 90 వసంతాలు ఆకాశవాణి పూర్తి చేసుకున్న శుభపరిణామంలో చాలా సంతోషదాయకమైన విషయం, ఇందులో భాగంగా మీరు చేస్తున్న కృషి అంతా ఇంత కాదు, ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మేము ఎన్నడూ వినని అలనాటి జ్ఞాపకాలు

0: గుర్తుకొస్తున్నాయి. కార్యక్రమంలో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, వినే భాగ్యాన్ని కలిగిస్తున్నారు, నేను విని తరిస్తున్నాను. ఇందులో సుశీలమ్మ గారి గురించిన పరిచయం విన్నాను. ఈ కార్యక్రమం వెలకట్టలేనిది, ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండేది అనిపించింది. తొందరగా పూర్తయిపోయింది కార్యక్రమం, వినిపించిన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నా ప్రత్యేక అభినందన మందార మాలలు తెలియజేస్తున్నాను అనంటూ వనస్థలిపురం నుంచి దోనల బాలాజీ మెసేజ్ని అయితే పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఇది చూద్దాం ఎవరు పంపించారు.
1: నమస్కారం అండి అంటూ ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 90 సంవత్సరాల నుంచి ఆకాశవాణి ప్రజల వాణిగా విశేషంగా ప్రజల్ని మన్ననల్ని చూరగొన్నది. దీనికి కృషి చేసినటువంటి ఆకాశవాణి సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు అంటూ పెద్దపరిమి నుంచి ఘంటా కిరణ్ పంపించారు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నుంచి శ్రోతలు కోరుకునే విధంగా కార్యక్రమాలు ఉంటాయని ఆశిస్తాం అని అంటూ ఈ చిన్న సందేశాన్ని ఎవరు పంపించారంటే వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు. మరి ఇవి ఈరోజు కార్యక్రమం, ఈ వారం కార్యక్రమాల మీద శ్రోతల అభిప్రాయాల మాలిక.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. మానసికంగా శాంతంగా వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి గల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. సేవ సర్వత్రా అత్యంత ముఖ్యమైనదని, రోజువారీ జీవితంలో సేవను అంతర్భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మానసికంగా శాంతంగా వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి గల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ఉదయం బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో కొత్తగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించారు. ధ్యానం యువజనులకు అత్యంత ముఖ్యమని, మన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు ధ్యాన మందిరం వంటి వ్యవస్థలు ఉపయోగపడతాయని, రానున్న సంవత్సరాల్లో ఇది అనేక తరాల వారికి శాంతికి మూల కేంద్రంగా మారుతుందని తనకు విశ్వాసం ఉందని మోదీ చెప్పారు. రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, రైతులకు కూడా ధరిత్రితో అనుబంధంలో ప్రకృతితో సాన్నిహిత్యం, పర్యావరణ పరిరక్షణతో వచ్చే మనశ్శాంతి అవసరమని మోదీ అన్నారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటలకు ప్రధానమంత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ సుమారు 9,400 కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. హైదరాబాద్ పణజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా 3,175 కోట్ల రూపాయలు వ్యయంతో చేపట్టిన గూడెబెల్లూరు నుండి మహబూబ్ నగర్ వరకు 167వ జాతీయ రహదారి 4 వరుసల విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే వరంగల్లో పీఎం మిత్ర పథకం కింద అభివృద్ధి చేసిన పీఎం మిత్ర పార్కును, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా హైదరాబాద్లోని సింధు హాస్పిటల్ను ఆయన దేశానికి అంకితం చేస్తారు. అత్యాధునిక సౌకర్యాలతో క్యాన్సర్ చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించిన మల్టీ సూపర్ స్పెషల్

0: కేర్ ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థగా ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటనకు పెడతారు. తన పర్యటనలో 2 రోజైన రేపు సోమనాథ్ ఆలయం పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. తమిళనాడులో తమిళక వెట్రి కళగం వ్యవస్థాపకుడు సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్తో పదవీ బాధ్యతలు, గోప్యతకు సంబంధించిన ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன்.
0: ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుతో 234 మంది సభ్యులు అసెంబ్లీలో 120 మంది ఎన్నికైన ఎమ్మెల్యేల బలాన్ని విజయ్ సాధించారు. తద్వారా 1967 సంవత్సరం తర్వాత డిఎంకే లేదా అన్నాడీఎంకే పార్టీలకు చెందని వ్యక్తిగా రాష్ట తొలి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. అసోం బీజేపీ శాసనసభాపక్షం తన నాయకుడిని ఎన్నుకునేందుకు ఈరోజు గౌహాటీలో సమావేశం కానుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ ఉదయం అటల్ బిహారీ వాజ్పేయి భవన్లో సమావేశమయ్యారు. మరోవైపు అసోంలో వరుసగా 3వ సారి ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బీజేపీ కేంద్ర పరిశీలకుడు జగత్ ప్రకాష్ నడ్డా, సహ పరిశీలకుడు నయాబ్ సింగ్ సేనేల సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం అనంతరం అదే వేదికపై ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తారు. May 12th జరగనున్న ప్రమాణ స్వీకార ఉత్సవం కోసం వివిధ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నేత రాహుల్ గాంధీ, రాష్ట పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపా దాస్ మున్షి, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు ఎన్నికయ్యారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుమల సందర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు విజయవంతంగా ప్రశాంతంగా జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి వచ్చిన జ్ఞానేష్ కుమార్ ఈ ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాణనష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అమిత్ షా బేరేజ్ వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ వంచనాలో శాస్త్రీయ పురోగతి సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల ప్రగతిని కూడా హోంమంత్రి సమీక్షిస్తారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెస్సర్తో కలిసి సందర్శించారు. మన దేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెస్సర్తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
2: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: Trinidad Tobago lo oka agro processing vyavasaya shuddhi kendrani kuda Trinidad Tobago pradhanamantri tho kalisi Dr. Jayashankar prarambhincharu. Kerala, Mahe, Lakshadweep, Tamil Nadu, Puducherry, Karaikkal loni palu prantallo ee roju bhari varshalu kurise avakasam undani Bharat Vatavarana Shakha anchana vestundi. Chhattisgarh, Paschima Bengal lo Ganga Nadi parivahaka prantallo ee roju eeduragalalato kudina varshalu kurise avakasam undi. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిషా, హిమాలయ పరిసర పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటి పూట వేడి కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ జట్టు 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రోజు జరగనున్న పోటీల్లో మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెంట్స్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. మానసికంగా శాంతంగా, వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి కల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగాట్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేళ సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్తోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఫిలిం గీతాలు వింటారు. ముందుగా పరమానందయ్య శిష్యుల కథా చిత్రానికి ఘంటసాల ఎస్టానికి గాన వింటారు రచన సదాశివ బ్రహ్మం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: కార్యక్రమం తర్వాత ప్రేమ మందిరం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన వేటూరి.

0: మన కథ అమరం.
1: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి. फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
2: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
3: కార్యక్రమం తర్వాత విచిత్ర బంధం చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం వింటారు. సంగీతం కెవి మహాదేవన్, రచన దాసరథి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కుటుంబంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ ప్రతి మనిషి జీవితం తల్లితోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తల్లి చూపే ప్రేమ, త్యాగం, బిడ్డల పట్ల ఆమెకు ఉండే సంరక్షణ అమూల్యమైనవని కొనియాడారు. కరుణ, సహనం, ఆత్మస్థైర్యానికి తల్లులే ప్రతిరూపాలని పేర్కొన్నారు. కుటుంబ నిర్మాణంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని తెలిపారు. నెల్లూరు నగరంలోని రామచంద్రాపురంలో ఎలక్ట్రిక్ ఆటోల ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణానికి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆటోల వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధన ఖర్చు ఆదా అవుతుందన్నారు. నగరపాలక సంస్థకు సంబంధించి చెత్తను తరలించేందుకు ఈ ఆటోలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తని కలెక్ట్ చేసి బయటకు పంపించడానికి 200 వెహికల్స్ నెల్లూరు వాళ్ళు ఒక ఏజెన్సీతో అగ్రిమెంట్ అయ్యారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు అగ్రిమెంట్ అయ్యాం. ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడుతున్నారు 2 ఆ తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా స్టార్ట్ అయింది. అది 2 పడుతుంది. అయితే సాలిడ్ వేస్ట్ ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్త అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. దాంట్లో వేస్తారు, దాంట్లో బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ఈ రోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ చేస్తున్నాం.
0: రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిస్థితి

0: వస్తున్న స్టార్టప్లు, ఎంఎస్ఎంఈ పార్కుల్లోని యూనిట్లకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత హాస్టల్, భోజనం, పాఠ్యపుస్తకాలతో పాటు ఐఐటి జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఎస్ఎస్సీలో 450 మార్కులకు పైగా లేదా సిబిఎస్ఈలో 75% కంటే ఎక్కువ మార్కులు సాధించిన మైనార్టీ విద్యార్థులు ఇందుకు అర్హులని, ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ నెల 12వ తేదీ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు చివరి తేదీ అని పేర్కొన్న మంత్రి, అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో 29 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు అనుగుణంగా నదీ పరివాహక ప్రాంతంలోని ఆలయాలను 74 కోట్ల 71 లక్షల రూపాయలతో అభివృద్ది చేయనున్నట్లు మంత్రి తెలియజేస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ధూపదీప నైవేద్యం పథకానికి నిధులు పెంచామని వివరిస్తూ,
1: ఈరోజు దేవాలయాలకు సంబంధించి ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం ఇవాళ దాదాపుగా 6200 ఆలయాల్లో, అంటే ఆదాయం తక్కువ ఉన్న ఆలయాల్లో ఉన్న పూజారులకి 10,000 రూపాయలు ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్కి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి జమ చేసే ప్రభుత్వం, అలాగే అర్చకులకు పూజారులకు 15,000 రూపాయలు వాళ్ళకి కనీసం ఉండేటట్లు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వచ్చిన 3వ మాసంలోనే అమలు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం.
0: సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో రేపు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఈ మేరకు శ్రీశైలంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రేపు ఉదయం గంగాధర మండపం వద్ద కలశయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ ఐఐటీలో ఈ నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 6వ దశ యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఐటీ డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలో ఆయన ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ, విద్యార్థుల్లో జాతీయ ఐక్యతాభావాలను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. మహారాష్ట్రలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ నెల 16న తిరుపతి ఐఐటీకి చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాలను విద్యార్థులు సందర్శించేలా కార్యాచరణ రూపొందించామని ఆయన పేర్కొంటూ,
2: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పథకం స్టార్ట్ చేసింది, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఐడియా ఏంటంటే మన స్టూడెంట్స్ ఇండియాలో ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం గురించి తెలుసుకుంటానికి. సో మహారాష్ట్ర నుంచి ఒక 50 మంది స్టూడెంట్స్ 15th evening దే ఆర్ అరైవింగ్ హియర్, 22nd దాకా ఉంటారు ఇక్కడ. మన దగ్గరలో ఉన్న సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, ఐఐటి, ఐసర్, మహిళా యూనివర్సిటీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్ తీసుకెళ్లి ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆర్కియలాజికల్ లొకేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగిరి ఫోర్ట్, మన గుడిమల్లం టెంపుల్ విజిట్స్ టు శ్రీకాళహస్తి, తిరుమలకి, ఇవన్నీ తీసుకెళ్లి మేము చూపిస్తున్నాము.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో ఆయన చర్చలు జరపనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమై గోదావరి జలాల పంపిణీ అంశంపై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గోదావరి జలాల పంపిణీని పునః సమీక్షించేందుకు

0: ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరనున్నారు. అలాగే ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించే వార్షిక సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేశామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం కోసం సమర్పించిన అర్జీల వివరాలను మీకోసం వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్లో నమోదైన ఫిర్యాదుల స్థితిగతులను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుటుంబంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలోనూ తల్లుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వంతావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
2: బ్రో, ఇది చిరిగింది.
1: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
3: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
1: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
3: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: వనితావాణి కార్యక్రమంలో ముందుగా మాతృ దినోత్సవం సందర్భంగా సహనశీలి అమ్మ అంశం గురించి శ్రీమతి కొండేటి సునీత గారి ప్రసంగం వింటారు.
5: పదిహేడవ శతాబ్దంలో ఇంగ్లండ్లో తల్లులకు గౌరవంగా మదరింగ్ సండే పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. 1872 అమెరికాలో జూలియా వార్డ్ హోవే అనే మహిళ తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అమెరికాలో అంతర్యుద్ధాలు జరుగుతున్నప్పుడు జార్విస్ అనే స్త్రీ సైనికులకు ఎంతో సేవ చేసింది. యుద్ధాలు జరగకూడదని శాంతి కొరకు తను ప్రార్థించేది. అయితే 1905 ఆమె మే 9 రెండవ ఆదివారం నాడు మరణించింది. ఆమె ఆలోచనలకు విలువనిచ్చి తన కూతురు మాతృ దినోత్సవం కోసం 1907 నుండి విస్తృత ప్రచారం ప్రారంభించింది. 1908 మెథడిస్ట్ చర్చిలో మదర్స్ డేని జరుపుకున్నారు. 1911 నుండి అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో మాతృ దినోత్సవం జరుపుకోవడం ప్రారంభమైంది. 1914 అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ఏటా మే 2 ఆదివారం మాతృ దినోత్సవం అధికారికంగా జరపాలని నిర్ణయించారు. కాలక్రమేణా ఇది ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో ప్రజలు జరుపుకుంటున్నారు. మదర్ ఆఫ్ గాడ్గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారు. అమ్మ గొప్పదనాన్ని వర్ణించలేము, అందుకే అమ్మకు ఒకరోజు అంకితం చేశారు. ఆ రోజు తల్లికి కూడా విశ్రాంతిని ఇవ్వాలి అనేది దీని ఉద్దేశం. మనలను కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడం. ప్రతి సంవత్సరం మే 2 ఆదివారం రోజు మాతృ దినోత్సవం ఎక్కువ దేశాల్లో జరుపుకుంటున్నారు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సే నమస్తస్సే నమస్తస్సే నమో నమః. 84 లక్షల జన్మల తర్వాత నరజన్మ లభ్యమవుతుంది. ఈ నరజన్మం దుర్లభం. స్త్రీగా జన్మించడం విశిష్టం, అందున మాతృమూర్తి కావడం మరింత విశిష్టం. వేదకాలంలో స్త్రీని పూజించేవారు, స్త్రీకి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. స్త్రీని ప్రతి ఇంటిలోనూ సంతోషంగా ఉంచాలి, ఎందుకంటే స్త్రీ ఆదిశక్తి, ప్రకృతిలోని ఒక అంశ, పరబ్రహ్మ స్వరూపం తల్లి, తొలిదైవం, మాతృదేవోభవ అనే శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే భగవంతుడు అమ్మ రూపంలో ఉన్నాడని కాదు అర్థం, అమ్మయే భగవంతుడు అని అర్థం. మొదటి నమస్కారం అమ్మకే చేయాలి అని ఋషులు చెప్పారు. సన్యాసాశ్రమాలు సైతం మొదటి ప్రణామం తల్లికి చేస్తారు. భగవతి అమ్మ, అమ్మలాంటి ప్రాణి లోకంలో మరొకటి లేదు. 9 నెలల పాటు బిడ్డను కడుపులో మోస్తుంది. కడుపు పెద్దదై వికారాలు కలిగి తిందామంటే తినే ఆహారము సహించక, వంగలేక, పని చేసుకోలేక ఎన్నో బాధలను అనుభవిస్తుంది. వాటన్నిటినీ కూడా సంతోషంగా సహించి తాను మరణ సదృశ్యమైనటువంటి వేదన పొంది నొప్పులు పడి బిడ్డను ప్రసవిస్తుంది. ఆ బిడ్డను చూసుకుని పరమానందం పొందుతుంది. అమ్మ కడుపులో 9 నెలల బిడ్డ తల క్రిందికి కాళ్ళు పైకి పెట్టి పెరిగిన తర్వాత ప్రసవం జరిగి తన తల్లి కడుపులో నుండి బయటికి వచ్చిన శిశువు తన మలమూత్రముల్లో పుట్టిన క్రిములు కీటకములు తన శరీరాన్ని కొరుకుతుంటే బాధతో ఏడుస్తాడు. అంతేకాదు, ఒక్కసారే దీపాలు, వెలుగులు, 6 అడుగులు ఎత్తున్న మనుష్యులు, వివిధ రకాలైన ఆకారాలను చూసి బిడ్డ బీతిల్లిపోతాడు. శరీర అవయవాలు ఆగిపోయే పరిస్థితి వస్తుంది. గడ్డకట్టిన మలము విసర్జించడం చేతకాక హృదయ స్పందన కూడా ఆగిపోయే స్థితి ఏర్పడితే అమ్మ తొలిదైవమై తన స్తనమును అందిస్తుంది. తన స్తనం ద్వారా వచ్చినటువంటి గోలోష్ట్రం అనే పసుపు ముద్ద తీసుకోవడంతో బిడ్డ శరీరంలోకి వెళ్ళి అవయవాలన్నీ కూడా పనిచేసి హృదయ స్పందన కలిగి శరీరం స్వాంతన చెందుతుంది. ఆ స్థితిలో బిడ్డకు పాలు పట్టగలిగిన శక్తి అమ్మకు మాత్రమే ఉంటుంది. అవ్యాజానురాగం గల అమ్మ లేనిచో మనుషులే లేరు, ఈ జగతే లేదు. బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి రక్తం నుండే తనకు కావలసిన సారాలన్నీ తీసుకుంటుంది. తల్లి నుండి బిడ్డకు పోషణ లభిస్తుంది. శరీర అవయవాలు నిర్మితమవుతాయి. తల్లి ఆలోచనల ద్వారా మనసుకు పోషణ లభిస్తుంది. బిడ్డకు ఉన్నతమైన ధార్మికత, భక్తిభావాలు కలుగుతాయి. బ్రహ్మ ముహూర్తం వేళ నిద్రలేచే మా అమ్మ నన్ను చక్కగా నిర్మించిన ఇహలోకపు బ్రహ్మ. నా ఆనందం తన భాగ్యంగా భావించింది. నా సంతోషం కోసం అహర్నిశలు శ్రమించింది నా తల్లి. నిరంతరం కుటుంబ భారాన్ని మోస్తూ తన జీవిత సర్వస్వాన్ని మాకు ధారపోసింది. రాళ్లబాట అయిన పూలబాటగా భావించి మా పాదాలకు ఖరీదైన చెప్పులనే తివాచీలను పరిచి మహారాణిలా నన్ను చూసుకుంది. కొవ్వొత్తిలా మాకు వెలుగునిచ్చి తాను కరిగిపోయిన ధన్యజీవి మా అమ్మ. మమతాను రాగాల మరుల చల్లు, ఆశల హరవిల్లు మా అమ్మ కళ్ళు. స్నేహగానం ఆమె జీవన పయనం. దయ, క్షమ, ఓర్పు, సహనం, నిస్వార్థం, నేర్పు, బాధ్యత, తేగమే మాతృమూర్తి యొక్క సహజ గుణాలు. శక్తికి మించిన శ్రమయే అమ్మ జీవితం. సృష్టికర్త, స్థితికర్త, లయకర్త, ప్రతిరూపమే అమ్మ. పుట్టిన బిడ్డకు రేయింబవళ్ళు సర్వకాల సర్వావస్థలయందు సేవ చేస్తుంది అమ్మ. కొన్ని కారణాల వల్ల తనకు పుట్టిన బిడ్డ శారీరక, మానసిక లోపాలతో ఉన్నప్పటికీ ఆ జన్మాంతం వారికి సేవ చేయటకు సిద్ధపడుతుంది. అంతేకాని వెనుకంజ వేయదు. తల్లి ఒక్కటి మాత్రమే వారికి సేవ చేయగలదు. అమ్మ సెలవు తీసుకుంటే ఈ లోకమే స్తంభించిపోతుంది. ఇంకా చెప్పాలంటే తన బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా ఏదైనా అనారోగ్యం పాలై మరణం సంభవిస్తుందేమో అని భయం కలిగినప్పుడు ఎందరో దేవుళ్ళకు మొక్కుకుంటుంది. నా ఆయుర్దాయం కూడా నీవే పోసుకుని బ్రతుకు అని అనగలుగుతుంది అమ్మ. చనుబాలతో శరీరానికి శక్తినిచ్చే అమ్మ లాలిపాటలతో, జోలపాటలతో వీణుల విందు చేస్తుంది. అత్త, తాత అంటూ చిన్న చిన్న పదాలతో జ్ఞానాన్ని నేర్పుతుంది. విద్యాబుద్ధులు నేర్పే తల్లియే మన తొలి గురువు. బాడిగ వెంకట నరసింహారావు గారు అమ్మఒడి గేయం రాశారు. అమ్మఒడి చదువుల బడి, మా అమ్మఒడి నాకొక గుడి. అమ్మ చూపును వరవడి, దైవమ్మ కంటెను త్వరపడి. అమ్మ చెప్పిన శుద్ధులు, అని సెమ్ము ఒప్పిన బుద్ధులు. అమ్మ పెదవుల హాసము, నిత్యమ్ము మాకు వికాసము. అమ్మ మంజుల భాషణం, శ్రావ్యమ్ము వీణుల భూషణం. మధురమైన మాటలతో మంచి చెడుల తారతమ్యాన్ని చెప్తుంది. చక్కని కథలతో నీతిబోధ చేస్తుంది. నిజాయితీగా నిలబడడం, విలువలతో మెలగడం, యథార్థత యొక్క గొప్పతనం తెలుపుతుంది. ఉపదేశాలను బోధిస్తుంది. మన ప్రవర్తనను పరిశీలిస్తూ, ఉచ్చనీచమును తెలియజేస్తూ, జాగ్రత్తలను చెప్తూ జ్ఞానాన్ని నేర్పుతుంది. పిల్లల జీవితాలకు వెలుగు అమ్మే మన తొలి గురువు. అమ్మ మాట సుగంధ పరిమళాల పూదోట, పిల్లల ఆనందమయ జీవితాలకు బంగారు బాట అమ్మ మాట. అమ్మ బాధ్యత ఒక రోజుతో పూర్తయ్యేది కాదు, జీవితకాలం ఉంటుంది. బిడ్డల యొక్క ఆకలిని తెలుసుకోగలిగినది తల్లి మాత్రమే. ఆమె మనతో ఉన్నా, మరెక్కడ ఉన్నా తన బిడ్డల మనసు తెలుసుకోగలదు. తన పిల్లల యొక్క ఆశలు తీర్చుతుంది, కోరికలను నెరవేర్చుతుంది, అవసరాలు సమకూరుస్తుంది. బాధ్యతతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఆశాదీపం అమ్మయే కదా. తండ్రి అయినా బాధ్యతను విస్మరించగలడు, కానీ తల్లి పిల్లల బాధ్యతను భారంగా భావించదు. అస్వస్థత కలిగి ఉన్నా, అశాంతితో తానున్నా, అసౌకర్యాల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో తానున్నా తల్లి బాధ్యతలను ఎప్పటికీ విస్మరించదు. అదే కదా అమ్మ తత్వం. అమ్మ ఒక్కటే ఉంటే చాలు, అన్నీ ఉన్నట్లే, అందరూ ఉన్నట్టే. ఆమె లేనిచో ఎన్ని ఉన్నా, ఎందరున్నా ఆమె లేని లోటును భర్తీ చేయలేరు. ఆ వెలితిని పొడచడం అనేది అనితర అసాధ్యం. ప్రకృతి నుండి కానీ, పరిస్థితుల నుండి కానీ, సమాజం నుండి కానీ వచ్చే విపత్తులకు తాను అడ్డుగా నిలిచి తన పిల్లలను రక్షించే రక్షణ కోట అమ్మ. మనిషి మాత్రమే కాదు, తల్లి అయిన ప్రతి ప్రాణి కూడా తన పిల్లలకు రక్షణగా నిలుస్తుంది. తనకంటే బలమైన శత్రువును కూడా ఎదురిస్తుంది, వాటితో పాటు పోరాడుతుంది, వాటితో పోరాడుతుంది, చివరకు ప్రాణాలకు కూడా తెగిస్తుంది. అదే అమ్మ యొక్క గొప్పతనం, అమ్మతనం. జీవితంలో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుంటుంది. చివరకు తన మరణ సమయం ఆసన్నమైనప్పుడు కూడా తన బిడ్డలకు ఏ కష్టం కలగకూడదని తన బాధను వ్యక్తపరచకుండా మౌనంగా ఓర్చుకుంటుంది. తన శారీరక, మానసిక ఇబ్బందులను బయట పెట్టక తానే భరిస్తుంది. తన పిల్లలకు ఎటువంటి కష్టము, నష్టము, క్లేశము, భయము కలగనీయకుండా తాను వెళ్ళిపోవాలనుకుంటుంది మనకన్న తల్లి. తన బిడ్డల క్షేమం కోసం ఇతరులకు సేవ చేయటం కూడా వెనుకాడదు. ఆంధ్ర మహాభారతం కుంతీదేవి తన పుత్రుడైనటువంటి ధర్మరాజు రాజైన తర్వాత కూడా తాను ధృతరాష్ట్రుడు గాంధార్యులతో వారికి తోడుగా అరణ్యాలకు వెళ్ళడానికి సిద్ధపడుతుంది. వారి వల్ల తమ పిల్లలకి ఏ విధమైన శాపాలు రాకూడదు అనే భావనతో. అమ్మ తన బిడ్డల్లోని లోపాలను, వారు చేసే తప్పులను, పాపాలను కూడా తప్పు పట్టదు. పిల్లలు తప్పు చేసినప్పుడు వీడికి ఏమైందో, ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఇలా చేశాడో అంటుందే కాని శిక్షించటకు ఇష్టపడదు. తన పిల్లలపై జాలి కరుణ చూపి వారిని సమర్థిస్తుంది, క్షమిస్తుంది, చివరకు తనను బాధ పెట్టినా సహిస్తుంది. ఇదే తల్లిలోని గొప్ప గుణం, మాతృమూర్తి యొక్క గొప్పతనం. పిల్లల పాలిట పెన్నిధి, అమ్మ దైవీ గుణాల నిధి. గలగల పారే చల్లని నది, నిస్వార్థంతో నిరంతరం పారే ఆ నది పిల్లల సుఖసంతోషాలను కోరే ఆహ్లాద హృది. పిల్లల పాలిట పెన్నిది అమ్మే కదా మరి. మాతృమూర్తి ఆమె ఒక త్యాగ కీర్తి. తన తనువు, మనసు, ధనము, ప్రాణము, తన సర్వస్వం తన పిల్లల కోసం త్యాగం చేస్తుంది. అమ్మరణం తీర్చుకోలేనిది అని వేదం చెప్తుంది. నిస్వార్థమైన ఆమె జీవితం వెలకట్టలేనిది. తల్లి రుణం తీర్చుకున్నట్టుకు ఒక జన్మలో సాధ్యం కాదు. మాతృత్వం అంటే ఇవ్వగలగడం, అది విశ్వప్రేమ. ఉదాహరణకు మదర్ తెరిసా, ఆమె జీవించినంతకాలం అనాథల కోసం రోగులకు నిస్వార్థ సేవ చేశారు. అందుకే మదర్ తెరిసాని విశ్వమాత అన్నారు. ఈమె కన్యకా స్త్రీ అయినప్పటికీ కూడా అనాథలకు సేవ చేయడం ద్వారా విశ్వమాత అయ్యింది. జన్మనిచ్చింది తల్లి, జీవితాన్నిచ్చింది మాతృమూర్తి. తల్లి మాతృత్వం కలిపితేనే మాతృదేవత. కుంతీదేవి తన పిల్లలతో సమానంగా మాదిరి పిల్లలను పెంచింది. అదే మాతృత్వం అంటే. లోకంలోని మాతృమూర్తులందరికీ పాదాభివందనాలు. అమ్మ మమతానురాగాల మది, మమతానురాగాల హృది మన అమ్మది. పిల్లలనే కాదు, తన పిల్లలనే కాదు, తన కుటుంబ సభ్యులందరినీ కూడా బిడ్డల వలె చూడగలదు. బాధ్యత లేని భర్తను కూడా క్షమించి ప్రేమిస్తుంది. అంతేకాదు తన భర్తను కూడా బిడ్డలా చూసుకుని పోషించటకు వెనకాడని మమతానురాగాల మది ఆమెది. కుటుంబంలోని వారి సంతోషమే తన సంతోషంగా భావించి శ్రమపడుతుంది. తల్లి వారి యోగక్షేమాలు చూచుటకు ప్రథమ కర్తవ్యంగా భావిస్తుంది. వారి లాలనలో తరిస్తుంది. వారి ఆరోగ్య అభివృద్ధులు చూస్తూ తనను తాను మర్చిపోతుంది. అమ్మ మది అమృతతుల్యమైనది, ఆమె యథ ఘనమైనది కదా. అమ్మతో మనం కలిగి ఉన్నది ప్రేమ బంధమే కాదు, ప్రేగుబంధం కూడా. బిడ్డ తన శరీరంలోని ఒక భాగం. ఎక్కడ ఉన్నా తన శరీరం నుండి బయటకు వచ్చిన తన బిడ్డలు తన శరీరంలోని భాగాలే. పిల్లలపై కలిగిన ప్రేమతో తన కోరికలను కూడా చంపుకొని తన వద్దనున్న ధనాన్ని, కష్టార్జితాన్ని కూడా తన పిల్లల భవిష్యత్తుకు, వారి కోరికలను తీర్చటకు ఉపయోగించే మాతృమూర్తి గొప్ప ప్రేమదేవత. తన వద్దనున్న ఆహారమైన తన బిడ్డలకు పెట్టి తరువాత తాను తింటుంది. వారు తిని తృప్తి పడితేనే తాను తిన్నంతగా సంతోషపడుతుంది. ఇదే సంఘటన అబ్దుల్ కలాం గారి జీవితంలో జరిగింది. వారి డైరీలో కూడా కలాం గారు ఈ సంఘటన రాసుకోవడం జరిగింది. అర్జునుడు, బాలచంద్రుడు వంటి వీరులను కన్న వీరమాత, వాల్మీకి, వేదవ్యాసుడు, కాళిదాసు, ఇంకా పెద్దన, పోతన, కవిత్రయం వంటి కవులను కన్న విద్యావతి, ఝాన్సీ లక్ష్మీబాయిని కన్న ధీరమాత, డొక్కా సీతమ్మ, మదర్ తెరిసా వంటి మాతృమూర్తులను కన్న గొప్ప మాతృమూర్తి తల్లి. అవతార పురుషులు, మహాపురుషులు, యోగులు, సాధుసంతులు, త్యాగసనులు, మహాత్ములు, ధర్మమూర్తులు, ఆధ్యాత్మికవేత్తలు, సంఘ సంస్కర్తలు, పుణ్యపురుషులు, ప్రతి మనిషి తల్లి నుండి వచ్చిన వారే కదా. సమాజ నిర్మాత అమ్మ, అమ్మ లేనిచో జన్మ లేదు. అమ్మ నిజం ప్రత్యక్ష దైవం. మాతృమూర్తికి సదా ప్రణామాలు. భగవంతుడు కూడా తల్లి ప్రేమను చూపిస్తానంటాడు, అంతేగాని తండ్రి ప్రేమను, సోదర ప్రేమను చూపిస్తానన్నాడు. అంతెందుకు, తల్లి ప్రేమను పొందాలంటే దైవం కూడా మనిషే జన్మించాలి. దైవస్వరూపమైన ఆది శంకరాచార్యులు తన తల్లి తలుచుకుంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తల్లి వస్తానన్నాడు, వచ్చాడు. ఆమె కోరిక తీరుస్తాడు. మాతృమూర్తికి మనం ఎంతో విలువనివ్వాలి. కాబట్టి మాతృదినోత్సవం ఒకరోజు కాదు, ప్రతిరోజు జరుపుకోవాలి. సంవత్సరంలో ఒకరోజు గుర్తు చేసుకోవడం కాదు, అనుదినము ఆమె అవసరాలను తీర్చడం ముఖ్యమైన విధిగా బిడ్డలు భావించాలి. అమ్మ ఉన్నంతకాలం ఇదే మాతృమూర్తికి మనం ఇచ్చే గౌరవం. మాతృమూర్తులందరికీ శతకోటి ప్రణామాలు.
4: మీరు ఇంతవరకు మాతృదినోత్సవం సందర్భంగా సహనశీలి అమ్మ అంశం గురించి శ్రీమతి కొండేటి సునీత గారి ప్రసంగం విన్నారు.
1: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
2: బ్రో ఇది చిరిగింది.
1: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
3: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
1: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
3: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: వనితవాణి కార్యక్రమంలో తర్వాత ఒక లలిత గీతం వింటారు.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. ఇప్పుడు విశేషాలు వింటారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
2: నేటి జీవన శైలిని కనుక చూసినట్లయితే దీనిలో అనేక మార్పులు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే నేటి జీవన శైలిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒత్తిడి కావచ్చు, సరైన వ్యాయామం లేకపోవడం కూడా కావచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం అని కూడా చెప్పవచ్చు. అసలే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం గురించి శ్రద్ధ కూడానా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మన ఒత్తిడిని తగ్గించి మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం పొందాలి అంటే తప్పక ఆహార విషయంలో శ్రద్ధ చూపాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కనుక. దీనిలో భాగంగా మొలకెత్తిన గింజలు కనుక తీసుకున్నట్లయితే చాలా మంచిది. ఇక పోషకాల పరంగా ఇవి చాలా మంచి ఆహారం అనే చెప్పాలి. దీనిలోని పోషకాలను ఇప్పుడు మనం చూద్దాం. మొలకెత్తిన గింజలలో కానివ్వండి, లేకపోతే ధాన్యాలలో కానివ్వండి, పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. 35% వరకు మాంసకృతులు ఉంటాయి. మామూలు గింజలలో కన్నా మొలకెత్తిన తర్వాత ఆ గింజలలో విటమిన్ ఏ అనేది 8 రెట్లు పెరుగుతుంది. మాంసం తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, క్యాలరీలను తగ్గిస్తుంది. జీర్ణ సంబంధ కడుపు ఉబ్బరంతో బాధపడేవారు ఈ మొలకలను కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకు ఎంతో ఊరట కలుగుతుంది. ముఖ్యంగా మొలకల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు వీటిని తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరంలో జీవక్రియల శాతం కూడా పెరుగుతుంది. శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇక మొలకల్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్, ఇవి శరీరానికి మంచి ప్రయోజనాలు అందించడంలో బాగా పనిచేస్తాయి. ఇంకా దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు గోళ్లు పెరగడానికి, అలాగే చర్మం నిగారింపుతో ఉండటానికి

0: కి సహాయపడుతుంది. మొలకల్లో విటమిన్ ఏతో పాటుగా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. పురుషుల్లో ఎక్కువగా కనపడేటటువంటి బట్టతలను, పేను కొరుకుడిని నివారిస్తుంది. మొలకలు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, అంటే రక్త నాణాల్లో కొత్త రక్త కణాలు ఏర్పడేలా చేస్తాయి. ఇక బీన్స్ మొలకలు తీసుకున్నట్లయితే ఈ బీన్స్ మొలకల్లో విటమిన్ బి1 అధికంగా ఉంటుంది. ఇంతేకాకుండా వీటి నుండి శరీరానికి ఆల్కైజెస్ అందుతుంది. ఇవి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా ప్రాణాంతకర వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో ఈ మొలకలు సహాయపడతాయి. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మొలకలను వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది. అయితే కొందరికి పచ్చి మొలకలు తింటే గ్యాస్ చేరుతుందని భయపడతారు. అలాంటి వారు ఉడికించినటువంటి మొలకలను 2 చెంచాలు వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది. విన్నారు కదండి, మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మొలకల్ని మీరు తప్పకుండా తీసుకుంటారని ఆశిద్దాం.
1: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు.
2: కార్యక్రమం తర్వాత ఒక లలిత గీతం వింటారు.

0: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం.
1: బొమ్మరిల్లు కార్యక్రమంలో భాగంగా హీల్ స్కూల్ తోటపల్లి విద్యార్థినులు వై సాయికీర్తి, జె సంవిధ, బి లక్ష్మీ నాంచారమ్మ, వి ఏంజెల్ వెన్నెల మరియు టి సంధ్యారాణి తందన తందానా అంటూ దేశభక్తి గీతాన్ని ఆలపిస్తారు.

0: పిల్లలు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ గురించి టి సంధ్యారాణి మరియు కే లోకేష్ సంభాషిస్తారు.
1: చెల్లి బాగున్నావా?
2: బాగున్నానన్నయ్య.
1: చెల్లి, నేను నిన్ను ఒక ప్రశ్న అడగనా?
2: అడుగు.
1: నీ పేరు సుమతి కదా, నీ పేరుకి అర్థమేమిటో చెబుతావా?
2: సుమతి అంటే మంచి బుద్ధి కలది అని అర్థం. అన్నయ్య, నాకు ఒక సందేహం వచ్చింది, అడుగుతాను.
1: అడుగు చెల్లి.
2: మరి నీ పేరు లోకేష్ కదా, మరి నీ పేరుకు అర్థమేమిటి?
1: నా పేరుకి అర్థం ఏమిటంటే లోకానికి అధిపతి అని అర్థం చెల్లి.
2: అన్నయ్య, నీకు ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ లో ఉన్న ప్లేస్ వాల్యూస్, ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ లో ఉన్న ప్లేస్ వాల్యూస్ వచ్చా?
1: ఆ వచ్చు చెల్లి.
2: అయితే చెప్పు చూద్దాం.
1: చెబుతున్నాను విను. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ లో ఉన్న ప్లేస్ వాల్యూస్ ఏమిటంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, టెన్ థౌజండ్స్, హండ్రెడ్ థౌజండ్స్, మిలియన్, టెన్ మిలియన్, హండ్రెడ్ మిలియన్, బిలియన్, టెన్ బిలియన్, హండ్రెడ్ బిలియన్స్.
2: ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ లో ఉన్న ప్లేస్ వాల్యూస్ కూడా చెబుతావా?
1: ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ లో ఉన్న ప్లేస్ వాల్యూస్ ఏమిటంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, టెన్ థౌజండ్స్, లాక్స్, టెన్ లాక్స్, క్రోర్స్, టెన్ క్రోర్స్.
2: అంతేనా? ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ లో మొత్తం 27 ప్లేస్ వాల్యూస్ ఉన్నాయి. వాటిలో నువ్వు చెప్పింది 9 ప్లేస్ వాల్యూసే.
1: అవునా చెల్లి? కొంచెం నాకు కూడా చెప్పవా?
2: అయితే చెబుతాను. ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ లో ఉన్న ప్లేస్ వాల్యూస్ ఏమిటంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్, టెన్ థౌజండ్స్, ల్యాక్, టెన్ ల్యాక్స్, క్రోర్, టెన్ క్రోర్స్, అరబ్, టెన్ అరబ్స్, కరప్, టెన్ కరప్స్, నీల్, టెన్ నీల్, పాదం, టెన్ పాదం, శంక్, టెన్ శంక్, సముద్ర, టెన్ సముద్ర, అంత్య, టెన్ అంత్య, మద్యం, టెన్ మద్యం, పరాత్, టెన్ పరాత్.
1: బాగా చెప్పావు చెల్లి. కొంచెం నాకు కూడా నేర్పిస్తావా?
2: ఓ తప్పకుండా.
0: మన భాష పాలకడలి, భావం మధుమురళి అంటూ మన అమ్మ భాష మాధుర్యాన్ని మనకి రుచి చూపించబోతున్నారు వై సాయికీర్తి, జే సంవిద, బి లక్ష్మీనాంజారమ్మ, వి ఏంజల్ వెన్నెల మరియు టి సంధ్యారాణి.

పిల్లలు, కథలంటే మీకందరికీ చాలా ఇష్టం కదూ. అందుకే ఒక చక్కని కథతో జే సంవిధ మరియు ఎస్ సాయి తేజేశ్విని

0: మీ ముందుకొచ్చారు.
1: ఏంటి చెల్లి ఏడుస్తున్నావు? మాకు బడిలో రేపు కథల పోటీలు ఉన్నాయి. నాకు పోటీలలో పాల్గొనాలని ఉంది. అమ్మని మంచి కథ చెప్పమంటే పనిలో ఉన్నాను అంది. నానేమో ఆఫీస్కు వెళ్ళారు.
2: నేను నీకు మంచి కథ చెబుతాను.
1: అయితే ఇప్పుడే చెప్పు.
2: సరే శ్రద్ధగా విను. అనగనగా ఓ ఊరిలో రాముడు సోముడు అని ఇద్దరు స్నేహితులు ఉన్నారు. రాముడు చాలా కష్టపడి పనిచేసి తనకున్న దాంట్లోనే ఇతరులకు పెట్టేవాడు. అతని మంచితనం వల్ల ఊరిలో ప్రజలంతా రాముణ్ణి చాలా మెచ్చుకునేవారు. సోముడు మాత్రం పేరుకు తగ్గట్లే సోమరిపోతులా ఉంటూ అతని అవసరాలకు ఇతరులపై ఆధారపడేవాడు. రాముడు తన స్నేహితుణ్ణి ప్రవర్తన మార్చుకోమని కష్టపడి పనిచేయమని చెప్పేవాడు. కానీ సోముడికి ఆ మాటలు రుచించలేదు. పైగా రాముడిపై ద్వేషం పెంచుకొని ఎలాగైనా వీడి పరువు తీయాలని మనసులో అనుకున్నాడు. ఇంతలో ఆ ఊరి జాతర దగ్గర పడటంతో రాముడు పొరుగురి నుండి ఒక మేకపోతుని కొని తేవాలని బయలుదేరాడు. సోముడు ఇదే మంచి సమయమని ఆ ఊరి గుడిలో అమ్మవారి కిరీటాన్ని దొంగిలించి రాముడు ఇంటి కిటికీ గుండా దాన్ని గదిలోకి విసిరేశాడు. రాముడు పొరుగురి నుండి వచ్చేలోపు రాముడే అమ్మవారి కిరీటం దొంగిలించడం తన కల్లారా చూశాడని తన ఇంట్లో దాచి ఏమీ ఎరగనట్లు పొరుగురు వెళ్ళాడని సోముడు ఊరంతా ప్రచారం చేశాడు. ముందు నమ్మలేకపోయినా అమ్మవారి కిరీటం నిజంగానే మాయం కావడంతో ఊరి ప్రజలు అప్పుడే పొరుగురు నుండి వస్తున్న రామన్నను కిరీటం గురించి ప్రశ్నించారు. జరిగింది గ్రహించిన రామన్న ఆ ఊరి పెద్దకి తనకే పాపం తెలియదని, తన ఇంట్లోకి కిరీటం ఎలా వచ్చిందో తనకు తెలియదని చెప్పాడు. అప్పుడా ఊరి పెద్ద ఉదయాన్నే అమ్మవారుకు చేసిన అభిషేక విశేషాలు తెలుసుకొని రామన్నని తన చేతులు వాసన చూపించమన్నాడు. తరువాత సోమన్న చేతులు వాసన చూపించమన్నాడు. అమ్మవారికి ఉదయం చేసిన తైలాభిషేకం వాసన సోమన్న అరిచేతు నుంచి వస్తుందని, చివరికి సోమన్నే దోషి అని అతడే దాన్ని దొంగిలించి రామన్న ఇంట్లో ఉంచి రామన్నని అందరి ముందు దోషిగా నిలబెట్టాలని అనుకున్నాడు. అతడు చేసిన తప్పుకు శిక్షగా ఆ ఊరిలో ఉన్న బీడు భూమి దున్ని పూల మొక్కలు పెంచి రోజూ అమ్మవారి పూజకు పూలు అందజేయాలి, లేదా 100 కరడా దెబ్బలు తినాలని తీర్పు చెప్పాడు. అప్పుడు సోమన్న తాను తీసిన గోతిలో తానే పడ్డాడని బుద్ధి తెచ్చుకొని కష్టపడి పనిచేయసాగాడు.
1: ఈ కథ చాలా బాగుంది అక్క. నేను ఈ కథ మా బడిలో కథల పోటీలకు చెబుతాను.
0: పచ్చదైనదమ్మా ఈ కోనసీమ, కొండపల్లి బొమ్మ నా పల్లె భామ, సోకు చూసి చిన్నబోయే చందమామ అంటూ ఒక జానపద గీతాన్ని ఆలపించడానికి మన ముందుకొచ్చారు వై సాయికీర్తి, జే సంవిధ, బి లక్ష్మీనాంచారమ్మ, వి ఏంజెల్ వెన్నెల మరియు టి సంధ్యారాణి.

0: ఇప్పుడు బి దినేష్, పి హరీష్, వి లక్ష్మీనాంచారమ్మ, ఎస్ సాయి తేజస్విని, వై సాయి కీర్తి, జే సంవిధ, బి లక్ష్మీనాంచారమ్మ, వి ఏంజల్ వెన్నెల మరియు టి సంధ్యారాణి కొన్ని పద్యాలు పాడతారు.
1: ఇప్పుడు మేము పాడబోయేది వృక్ష శతకంలోని పద్యాలు. రచయిత చిగురుమల్ల శ్రీనివాస్ గారు.

0: ధన్యవాదాలు.
1: పిల్లలు, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అంటూ మన చిట్టి పొట్టి తమ్ముళ్ళు చెల్లెళ్ళు హీల్ పాఠశాల నుండి మీకోసం కొన్ని గేయాలు పాడతారు. వారు జి హర్షవర్ధన్, ఇజాక్ జొనాథన్, వి అమర్నాథ్, జి నాగమల్లిక, పి హైమావతి, బి యశ్వంత్, వి చాముండేశ్వరి మరియు బి భువనేశ్వరి.
2: చిట్టి చిలకమ్మ
3: అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుడ్లో పెట్టావా, గుడుక్కు మీదావా.

Oh.

चिल्लाका, पंचा दारा चिल्लाका। నాకాల గజలు మోకాల చిప్పలు అబ్బబ్బ నడుము అందాల రవికే ముత్యాల హారం కస్తూరి తిలకం బిందె మీద బిందె బిందెలో నా పే

0: మీరింతవరకు హీల్ పాఠశాల తోటపల్లి వారు సమర్పించిన బొమ్మరిల్లు కదంబ కార్యక్రమం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు నైసి అనే చిన్న చెల్లై తన ఊరు గురించి పాట పాడుతుంది, విందామా?
2: నా పేరు నైసి, మా అమ్మగారి పేరు సుమ. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక పాట పాడతాను. చూడ చక్కని ఏరు మా ఊరు ఏడు, ఏడాదికి ఒకసారి ముచ్చటి కాపాడు. ఇటు మధ్యన గలువు నల్ల నెగులు, ఇటుకి ఇరువైపులా మొగరి పొదరిలు. పొదిరింట్లో దాగి మొగరి మొగలు, మధుర సుగంధము దిక్కున జల్లు. వానాబాగు కురిసి చెరువులు నిండు, వరద వచ్చిన వేళ చూడాలి మీరు. ఉప్పొంగి మా ఏరు ప్రవహించుతుంది, వడవడితో మా ఏరు ప్రవహించుతుంది. హోరు హోరన నదులు వెన్వీధి ముట్టు, కోయలుగా మా ఏరు ప్రవహించుతుంది. చూడ వాళ్ళే గాని చెప్పంగాలేం, మున్నాల తిన్నాల మా ఎట్టి వరద. అపే నా పొంగు ఏమోను గాని ఆశ్చర్యంగా ఏరు ఇంకిపోంది. ఇంకిపోనేమి మా ఏటిలో ఇసుక తినేలు కనుల పండుగైంది. ఎవరేమనుకున్న మాకే మిక్కులత, మా ఏరే మాకొక్క ఉద్యానవరం.
3: ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే ఆదివారం మంచి మంచి కథలు పాటలు

ఆకాశవాణి పండగొచ్చింది నాటకం. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి. ఇందులో గోపాలం శ్రీ పిల్లా నటరాజ్, జోగినాథం శ్రీ బొర్రా నర్సయ్య, వీరస్వామి శ్రీ దేవరపల్లి ప్రభుదాస్, నూకరాజు శ్రీ గోగిశెట్టి వర్మ, గోపాలం శ్రీ నిమ్మరాజు సీతారామాంజనేయ ప్రసాద్, లచ్చమ్మ శ్రీమతి డి విజయలక్ష్మి పాల్గొన్నారు. వినండి పండగొచ్చింది నాటకం.

0: ఒరే వెంకయ్య, నీ చేపలు 10 కిలోలు, రొయ్యలు 4 కిలోలు, ఇదిగో రసీదు తీసుకో. ఏంట్రా రంగయ్య, ఏంద్రా నీ అజాగ్రత్త పాడుగాను, ఆ చేపల పుట్టిన ఏంద్రా అలా వంచేస్తున్నావు, విరిగిపోగలు జాగ్రత్త. రేయ్, అదే గనుక విరిగిపోయింది అనుకో, నీకు నాకు 4 రోజులు జీతం కట్టురోయ్. నీకింకా మన ఆసాంసంగా తెలియదురా, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. ఇదిగో ఈ కాటా తీసుకుని అదిగో తాకా పెడుతున్నా, గోపాలం తెప్పకాడికి రా. రే గోపాల రా, నీ చేపలు నీ తక్కట్లో పెట్టు. అబ్బా ఒరే లింగయ్య, ఆ కాట సరిగ్గా పట్టుకోరావు, పక్క ఉరిగిపోతుంది, ప్రతీది చెప్పాలరా నీకు.
1: అదేంది నాయన, మన చేపలు ఏటాడు తీసుకొచ్చి వాళ్ళని కాటలో పెట్టుకోమంటావైంది, అదేం పద్ధతి?
0: ఓరి మొగుడా, చూడు నీకేం ఉచితంగా ఇవ్వట్లేదు నాయన, ఒకవేళ వాడిచ్చినా నేను తీసుకునే సరుకేం కావాలరా, ఇది మీ ఆసామికి ఇస్తున్నాడు, నేను ఆయన ఏజెంట్ని మాత్రమే, అందువల్ల మీ ఆయన నాకిచ్చినా నా కొరిగేది ఏముందిరా బూడిదే.
1: అదేం కుదరదు, నా సరుకునే నేనే కాటా పెట్టుకోవాల్సిందే.
0: మరి ఎన్ని రోజులు మా లింగయ్య వాటా పెడుతుంటే ఏం చేస్తున్నాను ఆయన?
1: అది అనవసరం, ఈ రోజు నుంచి నా సరుకు నేనే కాటా పెట్టుకుంటాను. ఈ లింగయ్య కాటాలో శానా తేడా చూపిస్తున్నాడు.
0: అట్టేం సైడే మా రంగయ్య.
1: ఎందుకు సైడు, రోజు మేము చూస్తా ఉండ్లా, ఈయనకి మా సరుకునే ఆసాముకు దోసి పెట్టడం భలే ఇష్టంలే.
0: ఏ లింగయ్య, కాట ఏమన్నా అట్ట తేడా చూపిస్తున్నావా ఏంది?
1: ఆయనే చెప్తాడు, రోజు చూస్తున్న మాకు తెలుసు కదా, ఈ రోజు నుంచి నా సరుకునే ఈ లంగే కాటాలో పెట్టడానికి నేను ఒప్పుకోను.
0: ఏంది అబ్బాయ్యా, ఏంది పెండింగ్ వ్యవహారం?
2: నాయన, మన వాళ్ళందరూ అడగటం లేదు కదా, శానా ఏళ్ళ నుంచి ఈ లింగయ్య మన చేపల్ని కాటా పెడుతున్నాడు, అట్టాంటిది ఈరోజు వద్దంటే అట్ట వదిలే.
1: ఏంది నాయన వదిలేదే, ఈ లింగే రోజు చేపల్ని కాటా పెడుతుంటే చూస్తూ ఊరుకున్నా గానే ఇవాళ ఊరుకోలేక అడిగేసిన. మన కష్టం ఏం తెలుస్తుంది వీళ్ళకే, ఏ జామునో నిద్రలేసి సముద్రం మీదకు పోయి వలేస్తే ఈ చేపలు పడ్డాయి, తీరా ఏడుకొస్తే ఏ కష్టం పడకుండా ఒడ్డు మీద కూర్చున్న ఈళ్ళు మన కళ్ళ ముందన్న దోసేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? కాబట్టి ఈ ఏళ్ళ నుంచి మన చేపలు మనమే కాటా పెట్టుకోవాల్సిందే.
0: అంతేనంటావా?
1: అంతే.
0: సరే, నేను మధ్యలో ఉండేవాణ్ణేగా, నాదేం పోయింది, ఈ సంగతి ఆసాముకు చెప్తాను. ఒరే లింగయ్య, రే లింగయ్య, ఆ కాట నీ అబ్బాయికి.
1: ఇదిగో జోగినాథం, మా చేపలు 10 కిలోలు, రొయ్యలు 6 కిలోలు అయినాయి, ఆ బిల్లు రాసి.
0: అట్టానేలేనాయనా, ఇదిగో బిల్లు. ఒరే లింగయ్య, ఆ గంపెత్తుకో, అదిగదిగదిగదిగో, నోకరాజు గారు చెప్ప ఒడ్డుకొచ్చేస్తుంది, పోదాంపా.
1: జోగినాథం, పాత పార్టీలు డబ్బులు కావాలి, ఎప్పుడిస్తారు?
0: ఓయ్యో, అది మాత్రం నన్ను అడగద్దు.
1: ఇందుగాక ఇంకెవరిని అడగాల?
0: ఆ స్వామిని అడగాల్సిందే.
1: అదేం స్వామి, చేపలేసుకునేది నువ్వు, మా పెద్దోళ్ళతో వైద్య సంబంధం లేకుండా మా మీద పెద్ద పెత్తనం సెలాయించేది నువ్వు, తీరా డబ్బులు గాడికి వచ్చేసరికి ఆ స్వామిని అడగాలంటావు ఏంది?
0: మరి ఏం చేస్తాను నాయన, పిల్లలు కనవాణ్ణి, నా మానాన్ని నన్ను బతకనివ్వండి.
1: మరి నీ బతుకు నీదైనప్పుడు మధ్యలో మా మీదకి ఎందుకు రావాలి? ఇదిగో వయసు కన్నా ఇలివివ్వాలి కదా, అరే ఒరే రారా పోరా అంటావు ఎందుకు నువ్వు?
0: అది అలవాట్లో పొరపాటునైనా నన్ను వదిలి. సరే ఇక నేను వెళ్ళొస్తా, రే రారా లింగయ్య, పోదాం.
1: ఇదేమన్నా నాయన, మళ్ళాంటి చేపలు పట్టే వాళ్ళందరు శ్యామం కోరి మాట్లాడే నా నోరు నొక్కేస్తావేంది?
2: నీకు తెలవదురా నాయన, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి నీ వయస్సు ఆల్దు.
1: నాకన్నీ అర్థం అవుతున్నాయి గానే ఇప్పుడు నువ్వెందుకలా బాధపడిపోతున్నావో భయపడిపోతున్నావో అది మాత్రం నాకు అర్థం కావడం లేదు.
2: నా బాధ నీ కట్టు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు.
1: అసలు మన తప్పు లేనప్పుడు మనకెందుకు భయపడాలి?
2: భయపడకుండా ఏం చేయమంటావురా, వాళ్ళ కొండ మాదిరి ఉండే పెద్దోళ్ళు, మనం గాలికి దూకే గడ్డిపోగు మాదిరి ఉండేవాళ్ళం.
1: మనం ఎట్టా ఉంటా ఏం కానీ నిజాన్ని నిలదీయడానికే భయం ఎందుకు అంటాను.
2: ఇదంతా కాదు కానీ, ఉండి ఇంటికి పోదారా?
1: ఇంటికి పోవడానికి తొందర ఉంది కానీ దీని సంగతి అని తెలుసు నాయన.
2: దాని సంగతి వదిలేసి ఇంటికి పోదా రారా.
1: ఏందో నీ సంగతి ఏందో నాకు అర్థం కావడం లేదు. నాకు
2: నువ్వు రారా.
1: సరేపా.
3: ఏమయ్యా జోగినాథం?
0: హాయ్, చెప్పండి అయ్యా.
3: ఆ రోజు కర్రెక్కిపోతున్నావా?
0: సిద్ధం, అది తప్పుతుందండి, ఏ తప్పినా కూడా.
3: ఏంది మళ్ళా చెప్పు.
0: అదేనండి, సిద్ధం సిద్ధం, అట్టానే పోతున్నానయ్యా అంటున్నానండి.
3: సరే చేపల లెక్కలు సరిగా రాస్తున్నావా?
0: హాయ్ ఎంత మాట అండి, సరిగ్గా రాస్తున్నానండి.
3: నిన్ను నమ్మి నీ మీద నమ్మకంతో నా వ్యాపారం అంతా నీ మీదే వదిలేశాను. ముంచడము తేల్చడం అనేది నీ శాతల్లోనే ఉంది, జాగ్రత్త.
0: చిత్తమండి, మా తాత మీ తాతగారిని ముంచాడండి నేను మిమ్మల్ని ముంచడానికి. మా నాన్న మీ నాన్నగారిని ముంచాడండి మిమ్మల్ని నేను ముంచడానికి. కాబట్టి మా పెద్దోళ్ళంతా మీ కుటుంబానికి నమ్మిన బంట్లై విశ్వాసపాత్రులుగా పనిచేశారు కాబట్టి ఈ జోగినాథం కూడా మీకు నమ్మిన బంటుగా ఉంటానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నానండి.
3: మీ పెద్దోళ్ళు మా తాత తండ్రుల కాడ నమ్మకంగా పనిచేసినారు కాబట్టి నీ మీద నమ్మకంతో నా వ్యాపారాన్ని నీ చేతుల్లో పెట్టి నేను ధైర్యంగా ఉన్నాను.
0: హాయ్, మీరు అలాగే నిశ్చింతంగా ఉండండి చాలు.
3: ఆ చేపలోల్ని ఎప్పుడు మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలా? నా ముందర మూడు తరాల ముందర అంటే నా ముత్తాతల కాలం నుంచి వాళ్ళ అమాయకత్వం మీద పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నాం. లెక్కలేనంత డబ్బు సంపాదించాం. అయినా వాళ్ళని వదులుకోకూడదు. ఓళ్ళు మనకి బంగారు గుడ్డు పెట్టే బాతు లెక్క అన్నమాట. ఇట్నే నా తర్వాత నా పిల్లల తరం కూడా వీళ్ళ పేదరికం మీద వ్యాపారం చేయాల. ఏం జాగ్రత్త జోగినాదం, వాళ్ళకి ఏమాత్రం సందు దొరికితే ఇంక మనల్ని లెక్క చేయరు.
0: హాయ్, నాకు తెలుసు కదండి వాళ్ళ అమాయకత్వం.
3: అది జాగ్రత్త, వాళ్ళకి స్వేచ్ఛ దొరకనంత దానికే మన ఆటలు సాగేది. వాళ్ళకి ఏమాత్రం సందు దొరికినా పంజరంలోంచి బయటపడ్డ పావురాయి మాదిరిగా రూమంటా ఆకాశంలోకి దూసుకుపోతారు.
0: నిజమేనండోయ్, ఏమోననుకున్నా చదువు సంచలన లేని ముఖాలకి డబ్బు సేతి దొరికితే ఇంకా మన ఆటలు సాగమని అనుకున్నానండి.
3: పొరపాటు జోగినాదం, వాళ్ళకి కావాల్సింది డబ్బు కన్నా ముందర స్వేచ్ఛ. అది దొరికితే ఇంకా మన చేతికి దొరకరు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం చేసే కాటాల్లో మోసాలు, లెక్కల్లో తేడాలు, రేట్లలో ఔకుతవుకులు బయటపడితే ఇప్పుడు దాకా మనం తొక్కిన వాళ్ళు ఆనఖ మనల్ని తొక్కుతారు. అంచేత మాయల ఫకీరు పేనాలు ఏడు సముద్రాల కవతల మర్రిసెట్టు తోరలో దాచినట్టు నా వ్యాపారం గుట్టంతా నీ చేతుల్లో, ఇదిగో నీ చేతుల్లో పెడుతున్నాను.
0: అలా అన్నారు, చాలా బాగుందండి.
3: బాగుందని చెప్పింది నేను ఒడితేనే నన్ను ముంచవు కదా.
0: ఎంత మాట అండి. అయ్యా ఈరాసం గారు, ఏనాటికైనా ఈ జోగినాథం మీ దాసాని దాసులది, ఇది నమ్మండి.
3: ఆ నమ్మకంతో జోగినాథం నా అనుభవాలన్నీ నీ చేతల్లో పెట్టి బతుకుతున్నాను. మన చేపలో ఎవరు మనల్ని ఎదిరించడం లేదు కదా.
0: అంత ధైర్యం కూడానండి అలాగే. కాకపోతే
3: కాకపోతే ఏంది?
0: ఏం లేదండి, ఆ గోపాలంగడు కొడుకున్నాడండి, అదేనండి రాజేష్ గాడండి.
3: ఉంటే
0: ఆడి మాటలే కొద్దిగా కరుగ్గా ఉంటాయండి.
3: ఆడేముంటాడు?
0: ఏం లేదండి, మన లింగయ్య ఆడి చేపల్ని కాటా పెడుతుంటే నా చేపల్ని నేనే కాటా పెట్టుకుంటాను గొడవ చేస్తున్నాడండి. అట్నే బిల్లులు డబ్బులు ఇవ్వడంలో కూడా లేట్ అవుతుందని రోజు గొడవ చేస్తున్నాడండి.
3: అంతదాకా వచ్చాడా యదవా వాణ్ణి?
0: రారండి మరి, మనం ఆ సరుకు తీసుకోవడంలో ఉండే సరదా డబ్బులు ఇవ్వడంలో సోపట్లేదు కదండి.
3: ఏ జోగినాథం,
0: ఆయే అదేనండి, బిల్లులు చూసి డబ్బులు ఇవ్వడంలో లేట్ అవుతుందని ఆడి బాధ అండి.
3: వాళ్ళని అట్ట నోరెత్తనయ్యకూడదు. ఇదిగో జోగినాథం, ఇది ముందు ముందు మనకే ప్రమాదం.
0: హాయ్ సిద్ధమండి, మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారండి?
3: అట్ట ఎదురు తిరిగినోడిని వదిలేస్తే రేపు ఇంకొకడు, తర్వాత ఇంకొకడు, ఆ తర్వాత ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయటం మన వల్ల కాదు. అందుకని ఇట్టాటి వాళ్ళని నోరెత్తకుండా చేయాలా.
0: హాయ్ సిద్ధమండి.
3: సరే, నువ్వు తొందరగా లింగయ్యని తీసుకుని కర్రెక్కి పో, తర్వాత సంగతి ఆలోచిస్తా.
0: హాయ్ ఉంటానండి.
1: అమ్మా అమ్మా.
4: ఏంది నాయన?
1: నాయన ఏంది అట్ట అంటాడు?
4: ఏమంటాడు మీ నాయన?
1: ఆరు నెలలు ముందరేసిన సరుకు డబ్బుల్ని అడిగితే ఈయకుండా తప్పిస్తున్నాడా ఏరాసామి? మన కాడ చేపలను కాటా పెట్టి తీసుకుపోయేది జోగినాథం, డబ్బులు అడిగితే మాత్రం నాకు సంబంధం లేదంటాడు. అదేంది, చేపలేసిపోయేది నువ్వు, డబ్బులు మాత్రం ఆసామని అడగమంటావు ఏందని జోగినాథ్ అని నేను అడుగుతుంటే మధ్యలో నాయని దోరి ఇస్తారులేరా, నీకెందుకు తొందర అని నన్ను అంటాడు. ఏంది మన చేపలు పట్టాలంటే ఎంత కష్టపడాలి, అర్ధరాత్రి అపరాత్రిగా నిద్రలేసి సముద్రం మీదకు పోయి వలలు వదలాలి. అలా కష్టపడి తెచ్చిన చేపల్ని వీళ్ళు తీసుకుపోయి వ్యాపారం చేసుకుంటా మనకు మాత్రం ఎప్పుడో 6 నెలలకి 3 నెలలకి వాళ్ళకి తోసినప్పుడు ఇస్తారు. ఇట్లా పట్టి పట్టకుండా డబ్బులు ఇచ్చేవాళ్ళకి మనం ఎందుకు చేపలు వేయాలా, మనం ఎందుకు వాళ్ళ కింద ఊడికిన చెయ్యాలా చెప్పమ్మా.
4: సూనాయనా, ఈ వ్యాపారులదంతా ఒక పెద్ద కథ. ఆ కథ అంతా చెప్పకపోతే నీకు అర్థం కాదు.
1: మన డబ్బులు మనకి ఇయ్యడానికి ఈ కథలేందమ్మా.
4: నాయన రాజేశ ఈ వ్యాపారులకి మన కులపోళ్ళకి ఉన్న సంబంధం ఈనాటిది కాదు.
1: ఏం సంబంధం అమ్మా, పనికి మాల సంబంధం? ఇదేమన్నా సుట్టరకాల సంబంధమా?
4: సుట్టెరకాల సంబంధాలు ఇన్ని తరాలు పెనేసుకుని ఉండవు నాయన.
1: అంటే సుట్టరకాల సంబంధం కన్నా బలంగా పెనవేసుకుందంటావా? నిజమే కదా, ఇన్ని తరాల నుంచి మనం చేపలేటాడి వాళ్ళకేసి వాళ్ళని కోటీశ్వరులు చేస్తుంటే మనం మాత్రం బికార్లకు మారిపోతున్నాం అన్నమాట. ఈ సంబంధం ఎంత బలమైందో అర్థమవుతుంది. చెప్పమ్మా, ఆ కథ ఏందో నాకు ఇప్పుడు చెప్పు.
4: ఆ ఈరాసాం ఉన్నాడే, వాడు మంచోడు కాదు. వాడికి ప్రతి దాంట్లోనూ ఆదాయం కావాలా. వాడు డబ్బు దాహానికి మనలాంటి చేపలోళ్ళ బతుకులు ఎన్నో అల్లాడిపోతున్నాయి.
1: అంత రాక్షసుడా వాడు?
4: రాక్షసుడు అనేది వాడి విషయంలో చాలా చిన్న మాట.
1: అది సరే గాని అమ్మా, మన వాళ్ళు సముద్రం మీద ఏటాడి తీసుకొచ్చే చేపలు రొయ్యలు వాడికి ఎందుకు వేస్తున్నారు? మన చేపల్ని వాడికేసి వాడు డబ్బులు ఇచ్చేదాకా ఎందుకు చేతులు కట్టుకుని ఎదురు చూస్తున్నారు? పోనీ వాడిని వదిలించుకొని ఇంకెవరికన్నా ఎందుకు వేయలేకపోతున్నారు? నాకు ఇదే అర్థం కావటం లేదమ్మా.
4: అదంత తేలి కాదులే నాయన.
1: అదే ఎందుకు కాదంటున్నాను. నీ మాటలు వింటా ఉంటే ఎప్పుడో చిన్నప్పుడు పెద్దోళ్ళ కాడ సేరి ఇన్న శాత్రం గుర్తుకొస్తుంది నాకు.
4: ఏందో శాత్రం నాయన?
1: అదేనమ్మా, పాములు గెద్దలు అప్పసెల్లిళ్ళ బిడ్డలని ఏదో విషయంలో వాళ్ళిద్దరికి మాట పట్టింపులు వస్తే గెద్దమ్మ ఇనతే పాముమ్మ కుర్దువా కాడ బానిసైపోయిందని వాళ్ళమ్మని ఇడిపించడానికి గరుకుమంతుడు దేవలేకం పోయి ఆడుండే అమృతాన్ని తెచ్చి ఇచ్చి వాళ్ళమ్మని ఇడిపించుకున్నాడని శాత్రం ఉంది కదా, అది గుర్తుకొస్తుందమ్మ నాకు ఇప్పుడు.
4: అవునాయన, ఆ కథ కూడా ఇట్టానే ఉంది. అయితే ఆడ ఇనతి కొడుకు గరిత్మంతుడు ధైర్యం చేసి అమృతాన్ని తెచ్చిచ్చి వాళ్ళమ్మ బానిసత్వాన్ని యువక్ తీసేశాడంట. మరి ఏడా ఎవడు ధైర్యం చెయ్యాలా?
1: అది తర్వాత చేస్తాం, గానే ముందు నాకు ఈ బాకీల సంగతి ఏంటో వివరంగా చెప్పమ్మా.
4: చెప్తాన్నాయన, ఇది నాకు తెలిసి జరిగింది కాదు, చాలా రోజుల కాడ మన ఊర్లో జరిగిన కథ. అప్పట్నుంచి ఆ నోట ఈ నోట తిరిగి తిరిగి నా నోటికి చేరింది. కథ అంటే మనం చెప్పుకునే శాత్రం కాదు, మన ఊర్లో జరిగిన నిజమైన కథ. ఈ ఇరాసాం ఉన్నాడే వాళ్ళ ముత్తాత కాలంలో జరిగిన సంగతి. అప్పుడు మన కులపోళ్ళకి సముద్రం మీద యాట చేయటానికి కొయ్య తెప్పలు కొనుక్కునే స్థాయి లేక తాటి ధోనుల మీద యాట చేత కట్టాలు పడతా ఉంటే ఈ ఏరాసామి ముత్తాత కొయ్య తెప్పలు వలలు కొనిచ్చినాడంట. అప్పట్నుంచి వీళ్ళ ముత్తాత తాత తర్వాత వీళ్ళయ్య ఇప్పుడు ఈయన మన మీద వ్యాపారం చేత మనల్ని ఈనంగా బానిసల మాదిరిగా సోతా ఉన్నారు. అప్పట్నుంచి మనోళ్ళు ఏటాడి తీసుకొచ్చిన చేపల్ని తీసుకొని ఏరే ఊళ్ళకి పంపించి సొమ్ములు చేసుకుంటూ ఉన్నారు. మనకి మాత్రం అప్పుడొక 5 అప్పుడొక 10 ఇచ్చి సరి చేసేవాళ్ళంట. అదే ఆసారం ఇప్పుడు దాకా నడుస్తూ ఉందన్నమాట.
1: ఎంత అన్యాయం, ప్యానాలు తెగించి సముద్రం మీద చేపలను పట్టుకొస్తే వీళ్ళ మన శమని దోచుకొని పెద్దోళ్ళు అవుతారా? ఏంది దౌర్జన్యం?
4: ఏం చేస్తావు నాయన, ఆ చేపల్ని పట్టుకోవడానికి వల తెప్ప ఇచ్చింది వాళ్లేనయ్యే. అందుకనే మనోళ్ళు ఎప్పుడిస్తే అప్పుడే శాతాపాత ఉన్నారు.
1: ఇన్ని తరాలు మారినా ఆ ఆశార మట్టే నిలబడిపోయిందన్నమాట.
4: అవునాయన, ఈరాస ముత్తాత తాత మళ్ళీ వాళ్ళ అయ్యగల కాడ నుంచి అట్నే గడిచిపోయింది. ఇప్పుడు ఈయన తరం వచ్చింది. ఇప్పుడు కూడా మన డబ్బులు తొందరగా ఇయ్యాలన్న ధ్యాసే లేకపోయే వాళ్ళకి.
1: ఏం చేస్తామమ్మా, మన జనమంతా చదువు సందే లేని మోటోళ్ళై కదా, కనుకే వాళ్ళ ఆటలిట్లా సాగిపోతున్నాయి. మన శమదోపిడిని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేకపోయా.
4: వలలు తెప్పలు కొనిచ్చే కాడ నుంచి కాటాలు పట్టిల్లో మోసాలు దాకా ప్రతి దాంట్లోనూ కొద్ది కొద్దిగా నంజుకు తినే రాకం వీళ్ళు.
1: ఏం చేస్తాం, మనం శాతకానోళ్ళు అయినంతకాలం వాళ్ళ ఆటలు సాగిపోతూనే ఉంటాయి. మరి
4: నాయన రాజేశా, ఈ చీకటి దరిద్రంలో ఎవడు కళ్ళు తెరిచి అడుగుతాడంటావు?
1: ఎలుగు అవసరం ఎలుగైతే రోజు త్వరలోనే వస్తుందమ్మా, చూస్తా ఉండు.
4: అట్టంటే ఆశ కూడా ఉందా మనకి?
1: మనిషి అన్నోడు రేపు ముందాశతోటే బతకాలమ్మా.
4: రేపు ఎలుగు వస్తుందన్నా ఆశ పడ్డానికన్నా మనకి సూటుందా నాయన?
1: చూస్తా ఉండమ్మా, రోజు తెల్లారంగానే తూర్పు దిక్కున పొద్దు పడటం లేదు, మనకు తెలుస్తుంది కదా.
4: అది లోకాశారున్నాయన, దానికి దీనికి పోలికేటిది.
1: కుళ్ళు కంపు కొట్టే మురుకు నీటిని పారదోలడానికి కొత్త నీరు తప్పకుండా వస్తుంది. ఇది లోకాశారేనమ్మా.
4: ఒరే నాయన, నీకు చేతులెత్తి దండం పెడతా. ఆ ఏరా సమజోలికి పోవద్దు నాయన.
1: ఎందుకమ్మా నాకిట్టా పిరుకు మందు నూరిపోస్తావు? ఎప్పటికన్నా వాడు కళ్ళు తెరిపించి మనోళ్ళని ఈ ఊపి నుంచి పైకి లాగాలని నేను అనుకుంటా ఉంటే.
4: ఎందుకురా ఆ పెద్దోళ్ళతోటి గొడవ?
1: మనల్ని తరాల నుంచి పీల్చి పిప్పి చేస్తున్న జలగల్ని అంతం చూస్తానంటే ఎందుకు వద్దంటావమ్మా?
4: నీకు తెలవదురా నాయన, వాడు నెత్తురు మరిగిన పులి. వాడితో మనకెందుకో, మన పని మనం చేసుకుంటే చాలు కదా.
1: అట్టాగని మన పెద్దోళ్ల కాడి నుంచి మన నెత్తురు పరమాన్నంగా సప్పరిస్తున్న ఆ దొంగల్ని వదిలేయమంటావా?
4: నా బాధ నీకు తెలియదు నాయన. నువ్వు ఊరమ్మ బిడ్డవైతే నేను నిన్ను ఎన్ను తట్టి పంపించేదాన్ని, కానీ నువ్వు నా ఒక్కగానొక్క బిడ్డవయ్యే, అదే కదా నా బాధ.
1: నాకేం కాదులే కాని నువ్వు ఊరుకో అమ్మా.
4: ఎట్టా భరించేది నాయన, వాళ్ళా బలుసునోళ్ళైపోయే, మనమా వాళ్ళ ముందర నిలబట్టానికి కూడా అర్హత లేనోళ్ళమయ్యే. మంచి కోసరం పనిచేసేవాళ్ళ కాదు, దేవుడు కూడా మంచి చేస్తాడంటారు.

0: పడిపోతారా రే, నుంచోరా నుంచో.
1: నేను బాగానే నడుస్తున్నామా.
0: ఒరే ఒరే నూగరాజు
1: వస్తున్నామా.
0: అరే ఇది మనీలేనా?
1: మనీళ్ళు కాదు, నీళ్ళు మా.
0: అదే నా ఇల్లేనా అని. అవును రాయ్, ఇది నా ఇల్లే రాయ్. మీరుగో నా పొలం, కొడుకు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇది నా ఇల్లే అని అర్థం అయిపోయింది.
2: ఏందయ్యో కళ్ళు గాని ఎత్తికెక్కిందా ఏంది? ఇల్లు కూడా గుర్తుపట్టలేనంతగా దొబ్బి తాగి తిరుగుతున్నావేంది నువ్వు?
0: ఎంత రాయితే సాలగా చూడలే కానీ నేను ఎంత రాగితే ఏమవుతాదంట?
2: నీకేమవుతోందిలే, నువ్వంటే వెంకట్రాజు ఏం కదా.
0: లక్ష్మ ఆ వెంకట్రాజుగిరి యాడ నుంచి వచ్చాడంట?
2: యాడ నుంచి వచ్చాడో నువ్వే సప్రదంట.
0: వాళ్ళమ్మ కడుపు నుంచే కదా.
2: ఇంకేడ నుంచి వస్తాడంటావు?
0: అది అది అంటారా దారికి, ఆయన వాళ్ళమ్మ కడుపు నుంచే వచ్చాడు, నేను మా అమ్మ కడుపు నుంచే వచ్చాను. మరి నాకు ఆయనకి తేడా ఏంటంట? అట్టంటప్పుడు ఆ వెంకటరాజు గారు నాకన్నా దేంట్లో గొప్పంట?
1: ఓ గోపాలమ్మ.
0: ఏంద్ర నువ్వు
1: ఏమన్నా? నీ కొడుకు చాలా తెలివిగలడమ్మా.
0: నిజమేగన్నా, ఓడు నా కొడుకు కన్నా. ఏయ్ ఆ సంగతి నాకు తెలుసులే కానీ ఇప్పుడు నేనేం చెబుతున్నాను నువ్వేమంటున్నావు? ఆ వెంకటగిరిరాజు కన్నా నేను దేంట్లో తక్కువ? అది చెప్పమ్మా నీ అక్కనే.
1: చాలా గమనమ్మా, నువ్వాడా నీ కబసేడాడా? ఆ వెంకటగిరిరాజు గాడు నువ్వే ఎక్కువేలేవాడి కన్నా గమ్మునండు. మా అక్కకేం తెలుసులేమ్మా.
0: ఆగరను ఒక నువ్వు ఆగు. ఏంద్రనాయాలా నన్ను మూనగ సెట్ ఎక్కిస్తున్నావా?
1: లేదు అమ్మా, నేను నిజమే చెబుతున్నా.
0: రే రే నాకు తెలుసులేరా రే.
1: ఏమమ్మా నువ్వు, నువ్వే చెప్పినావు కదా వెంకటగిరిరాజు కన్నా నేనే గొప్ప అని. మరి ఇప్పుడు నన్ను ఎందుకు తిడుతున్నావు చెప్పుమ్మా.
0: నూక నా వెనక తోగుపుతూ తిరిగే తోకనాయాలా? నాక నీతులు చెప్పేటంత పెద్దోడు అయిపోయినారా నువ్వు? రే రే నువ్వెంత నీ బతుకెంత అడుక్కు తిరేనాయాలా.
1: ఏంది ఇప్పుడు నిన్ను ఒరే అన్నానా వసే అన్నానా? నన్నంత మాటలు అనేసినావు.
0: ఎంత మాట అన్నారా?
1: అదిగో మళ్ళీ నోరు తెరితే బూతులేనమ్మా. ఎప్పుడన్నా తిన్నగా మాట్లాడడం శాత కదా నీకు. ఎందుకోగాని ఇయ్యాలమ్మా బాగా రెచ్చిపోతున్నావే.
0: రే రెచ్చిపోక ఏం బిగుతున్నారు నువ్వు?
1: ఇదిగో గోపాలమ్మా మర్యాదగా చెబుతున్నా, మళ్ళొక్కసారి ఇట్లాంటి పోసుగోలు కూతలు కూసినావంటే పళ్ళు రాళ్ళు కొడతానే అనుకున్నావు.
0: ఏందిరే నా పళ్ళు రాళ్ళు కొడతావా? ఏది
1: లేకపోతే ఏదన్న ఒత్తు పుణ్యానికి అంత మాట్లాడంటావా?
0: అంటే ఏం చేస్తావురా గోంగూర?
1: ఇదిగో గోపాలమ్మా పెద్దాడు అని చూస్తున్నా.
0: రేనయ్యారా నేను వచ్చానంటే నీ సేపులు మారిపోతాయి.
1: ఆశా నోరు మూసుకో. ఇట్టంటోళని చాలా మందిని చూశాలే.
0: ఒళ్ళెడ్డ పలిచిందిరా నీకు, నాలాటోళ్ళని చాలా మంది చూసావా?
1: చూడకుండా నువ్వే అన్న పెద్ద తోపు అయింది.
0: రేయ్ రేయ్ నూకడా నా ఏళ గుద్దేనంటే మూజి మూడొంకర్లు తిరిగిపోతుంది ఏమనుకున్నావు?
1: అబ్బో ఏమి తాగెరగడరా, పుట్టుకొచ్చినాడండి అరిశ్చంద్రుడు పక్కింటోడు.
3: ఇంకా ఆపుతారా మీ కురుక్షేత్రం?
2: ఏందయ్యా ఇది, ఇవాళ బ్యాందీ కొట్టిన ఇంట్లోకి తెచ్చేసిన పెట్టావే. నాది గోలగా ఉంటే లేక నువ్వు గోలు చేస్తున్నావా?
3: ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏంది నాయన?
0: అదిగోడు చూసినావా మాట్లాడు.
3: అందుకనే నీ కేరళ నేను రోసం వచ్చేసినదా? అంతే కదా?
0: మరంతే కదా. ఇదిగో వాడంత వాడి బతుకెంత, ఓడు ఓడు నన్ను అంతంత మాటలంటావా?
3: సున్నాయినా, నీకన్నా వయసులో చిన్నోడైనంత మాత్రాన్న నువ్వు

0: వచ్చినట్టు మాట్లాడేస్తాడు.
1: రారా, ఏం చేస్తావురా నువ్వు?
2: నువ్వు నోరుమయ్యవయ్యా, ఏంది గోళ?
1: చూడ లక్ష్మి, ఈ నూగన్ నన్ను ఎంతెంత మాటలంటున్నాడు, ఏంది ఒళ్ళు పలుపువా? ఇవాళ ఈ సంగతి ఏదో తేలిపోవాలా? వాణ్ణి మాత్రం వదలను. వరనూక, ఇవాళ నీ సంగతి తేలిపోవాలంటే
2: చాలే, కాని నువ్వు నోరు మూసుకో.
1: ఏంది నువ్వు అనేది? నీ కళ్ళ ముందరనే మొగుడిని అంతంత మాటలు అంటుంటే రోజు రాలేదండి నీకు.
2: ఓ మగుడు, ఒకసారి ఆ సొక్క కూడా నోట్లో వేసుకొని ఎరగని బంగారు మగుడు.
3: ఇంకాపుతారా? ఏంది నాయన ఇదే? ఏంది పైసా ఇలువ చేయని పనికి రాని మాటలు?
1: సరేరా, మాది పైసాకి రాని మాటలే గాని చెప్పు చెప్పు, నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు.
3: మీరా ఏరాసామికి భయపడడం ఏం బాగోలేదు నాయన.
1: భయపడకుండా ఏం చేయమంటారు ఆయన?
2: ఇప్పుడు మళ్ళీ దాన్ని కదిలేయటమెందుకు?
3: ఖచ్చితంగా కదిలియల్సిందేనమ్మా. ఎప్పుడో ఆ కాలంలో 10 రూపాయలు పెట్టుబడి పెట్టి తెప్ప కొనిచ్చారని ఈ రోజు దాకా మనల్ని కుక్కల కన్నా హీనంగా బానిసల కింద చూస్తారా? ఏంది అన్యాయమో?
1: నిజమే అనుకో, అందరూ నోరు మూసుకొని బతికేస్తా ఉంటే మనకే పట్టిందా అని.
2: సున్నాయినా, నువ్వు ఢీ కొడతా ఉండేది కొండతోటి, నీకేమవుతా ఉందో అనేది కదా మా బాధ.
0: చూడల్లుడు, ఆ ఏరోస్వామి కూడా డబ్బు ఉంది, తెలివి ఉంది. ఆ డబ్బుతోటి ఆ తెలివితోటి మనల్ని ఏమన్నా చేయగలడు, ఎట్టన్నా ఇరికిగలడు. మనం ఏం చేయగలం చెప్పు.
3: చూడు మావా, ఇప్పుడు మీరందరూ నా ఆయనక నిలబడితే అందరూ కలిసికట్టుగా ఏరాసామి నిద్రిద్దాం. పక్క రేవులో ఉండే రేటుని మన రేవులో కూడా కట్టాలని అడుగుదాం. మర్యాదగా ఇస్తాడా? సరే సరే.
0: లేకపోతే ఏం చేద్దాం వల్లడు?
3: ఖాతాలు మార్చేస్తామని చెప్దాం, బెదిరిద్దాం.
1: మా గొప్ప మగడు పుట్టుకొచ్చాడు రా, అది నా కడుపునే పుట్టి. ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళల్లో ఆ ఈరాస్వామిని ఎదిరించి బతుకుదామనే ఈడి మాటలతో నా కైపల్ల సప్పగా దిగిపోయింది.
3: అస్తమానం కైపెక్కడం దిగడం కాకుండా మనమంతా ఒక్క మాట మీదకొస్తే ఆ ఈరాస్వామి ఏంది? వాడు తల్లో జేజమ్మ నన్ను ఎదిరించవచ్చు, అయినా ఇన్నేళ్ల నుంచి వాళ్ళకే చేపలేయడానికి మనోళ్ళకి ఎంత ఇచ్చారేంటి?
0: ఎంత ఇచ్చింటారు? మా అయితే ఓ 10-12 రూపాయలు ఇస్తుంటారు.
1: అప్పట్లో చాలా ఎక్కువ.
3: అయినా మన కర్మ కాకపోతే దాన్ని తీర్చలేక సతికిలు పడిపోతున్నామా ఇన్ని రోజుల దాకా?
2: ఏం చేస్తావు నాయన, ఈ సముద్రంలో ఎలకాలము చేపలు పడవు నాయన.
3: అప్పుడైతే బయట పనులకి పోవచ్చు కదమ్మా.
2: మన జన్మ బయటకు పోయేది.
3: ఏ, ఎందుకు పోకూడదు?
2: బయట పనులకు పోతే నా మోసి అని మనోళ్ళు ఎవరు బయట పనులకి పోకుండా ఇంట్లోనే పొదుగుతా ఉంటారు. అదే సముద్రం మీద చేపలు పట్టే పని అంటే ఇక పొద్దు పోతా ఉన్నా ఆ పనే చేస్తా ఉంటారు. ఇది పద్ధతి.
1: అడ్డ చేపలు పడినప్పుడు ఇంటి ఖర్చులు కానీ బయట ఖర్చులు కానీ ఆసామికాన్నే తీసుకునే పదవ పరకు అంతా కలిపి ఒకటికి 2 రాసి పెట్టి చివరికి మనం భరించలేనంతగా తయారు చేసినారు.
2: అందుకని ఓ నాయన, న్యాయము అన్యాయము అయిన దానికి కానిదానికి ఆ సామే సాయం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ అన్యాయాన్ని ఇంతటితో వదిలే.
3: అదేం కుదరదమ్మా, ఆ ఏరాస్వామి కుటుంబం ఇన్నేళ్లుగా మనల్ని చేస్తున్న మోసాలని బయట పెట్టాల్సిందే, వాణ్ణి బజారు కేర్చాల్సిందే.
0: ఇదేందమ్మా ఎంత చెప్పినా, ఏంది ఇది, ఎట్టా తయారైనాడు?
1: ఈయన కొడుకు మనల్ని పైకి తేలుతాడా, బుడుంగన సముద్రంలో ముంచేస్తాడా అనేదే నాకు అర్థం కావట్లేదు. ఏమే లక్ష్మి, ఏంది ఈ సంగతి?
2: నాకు అర్థమై సచ్చిందంటావా? అసలు గుంపులో గోయిందా, రద్దీలో మానికమంటారు, ఆడట్ట ఉండకుండా ఈడొక్కడికే పట్టినట్లు చేస్తా ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పేది వాళ్ళ జోలికి పోవద్దురా నాయనా అనని, వింటాడా? ఎనడే.
0: చూడుమా, ఈడొల్ల నీ ఇంటికి నీతో కలిసి తిరగతా ఉన్నందుకు నాకు కూడా మా చెడ్డ పేరు వస్తుంది, అది తెలుసుకో ముందర. నీ వెళ్తున్నామా?
1: నడు సముద్రంలో ముంచేసి నువ్వు మాత్రం ఒడ్డుకెళ్తావా?
0: లేకపోతే నీతో కలిసి నన్ను కూడా మునిగి పొమ్మంటావా?

0: మరే తప్పు దండ్రా, ఇన్నేళ్ళుగా కలిసి తిరుగుతున్నాం కదా, కలిసి తాగుతున్నాం కదా, అరే ఇంట డాలలో నా బుర్ర మొద్దు బారిపోయిందిరా, అరే అరే ఈ సంగతి నువ్వే ఆలస్యాలరా.
1: ఇదిగో ఈయన్ని మనం గాలం వేసి వెనక్కి లాగాల్సిందే, లేకపోతే నేను అనుకున్నదంతా జరిగిపోతుంది.
0: నాకు నమ్మకం లేదురా నోగరాజు, రే ఈడు మన మాట వింటాడా అని.
1: ఎంతమంది బలవంతం చేతి ఎనికి రాకుండా అడిగిపోతాడు కానీ నేను వెళ్తున్నామా.
0: ఇదిగో ఏంటే లక్ష్మి అట్టా చూస్తావు, ముందు ఇంట్లోకి రాయే, ఆకలేదు అన్నం పెట్టు.
2: అట్నే పదా
0: పోదా మరి.
3: ఏమయ్యా జోగినాథం?
4: చెత్తం చెప్పండి.
3: ఆ గోపాలానికి కబురు పెట్టావా?
4: ఎప్పుడో చెప్పొచ్చానండి.
3: మరి ఇంకా రాలేదే.
4: ఎంతైనా మీతో ఇవ్వరం కదండి, అందుకని ధైర్యం కూడా కూడగట్టుకోవాలిగా. అయినా ఆగితే బతుకుతారా? వస్తుంటారులేండి.
3: నా చేతి కింద రాలిని మెతుకుల్ని తిని బతికే ఈ ఎదవలకి అంత కండకావరమా. చూస్తాను, అది చూస్తాను. ఈ ఏరాస్వామి కన్నర చేస్తే ఏమవుతారో అది చూస్తా.
4: అయ్యా అంత కోపడ బాగండి, కాసేపు బాగండి. మీరు చూస్తుండగానే ఆ గోపాలంగా కొడుకు మంత్రం వేసినట్టు మీ ముందు నిలబడిపోతే నన్ను అడగండి.
3: ఆ ఎదవలో నేనిచ్చే డబ్బులతో తెగ తిని కొట్టుకుంటున్నారు రాణి. ఇవాళ అటో ఇటో తేలిపోవాలా, లేకపోతే ఎన్ని తరాల ముందర మా పెద్దోళ్ళు వాళ్ళకి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఎప్పుడన్నా ఇట్టడి గొడవ వచ్చిందా? నిన్నగాక మొన్న పుట్టిన ఈ పిల్ల నాయలు వచ్చి నన్నే ఎదిరిస్తాడా? రాణి రాణి వాడి సంగతి తెలుస్తాను.
0: దండలు స్వామి.
3: ఎరా గోపాలం, మా ఓళ్ళు మీ ఓళ్ళ మీద చేపలాట చేయటానికి పెట్టుబడి పెట్టిన సంగతి నీకు తెలవదా?
0: అది ఇప్పుడే వారమయ్యింది బాబు, మూడు నాలుగు తరాల ముందర జరిగిన యదార్థం కదా బాబు.
3: నిజమే కదా,
1: దాంట్లో అబద్ధం ఏముంది బాబు.
3: మరప్పటి నుంచి వస్తున్న ఆచారాన్ని కాదని, ఇవాళొచ్చిన నీ కొడుకు నా ఆసామితనాన్ని కాదని నన్ను గడ్డి పోస మాదిరిగా తీసి పారేస్తాడా?
0: అయ్యా ఈరసావు గారు, వాడా లోక జ్ఞానం తెలియని పోసోడు, వాడి మాటల్ని పట్టించుకోకుండా లేని సామే.
3: ఏంది వాడు, వాడు పశువుడా? మళ్ళీ అన్నవరా గోపాలం, అసలు పశువుడు అన్నోడు ఇట్టే మాట్లాడతాడా? ఓడి మాటలు పశువుడు మాటల్లాగా ఉన్నాయా? ఓడు పశువుడు కాదురా, ఓడు మీ కులంలో పుట్టిన అపర మేధావి.
5: ఏమో, మేధావులంతా మీ కులంలోనే పుట్టాలని రాజ్యాంగంలో రాసిందా?
3: అట్టనే నేను అన్నానా?
5: కళ్ళ ముందర జరిగే అన్యాయాన్ని ఎదిరించడానికి మేధావులే కానక్కర్లేదు, ఏ మాత్రం ఆలోచనోడైనా చాలు.
3: ఆహా, ఏందో మేం చేస్తున్న అంత అన్యాయాలు?
5: తరతరాల నుంచి మా జాతిని మోసం చేయకుండానే వ్యాపారాలు చేస్తున్నారు మీరు.
3: వ్యాపారం అన్నప్పుడు ఎంతో కొంత మోసం ఉంటది, అందరికీ తెలిసిందేది.
5: ఎంతో కొంత మీరు చేసేదాన్ని ఎంతో కొంత అంటారా?
3: కాకపోతే ఎంత అంట?
5: అసలు మీ ఓళ్ళు మా ఓళ్ళు మీద పెట్టిన పెట్టుబడి ఎంత, మాపై వస్తున్న లాభాలెంత, మీరు మా మీద దోచుకునేదెంత, మా దగ్గర శాపలు తీసుకునేది ఎప్పుడు, మాకు లెక్కలు చూసి డబ్బులు ఇచ్చేది ఎప్పుడు?
3: ఆహా, అంతేనా, ఇంకేదన్నా మిగులుందా?
5: ముందీటికి సమాధానం చెబితే మిగతా తర్వాత చెప్తాను.
3: ఒరే పిల్లనాయాల, సరిగ్గా కొద్ది తరాలు వెనక్కెళ్తే చేయటానికి పని లేక ఆ ఇసుక దెబ్బల్లో తిరుగుతా ఉంటే మా ముత్తాత దయదలిసి ఫోన్లే బతుకుతారని వలలు తెప్పలు కొనిస్తే ఆ తెప్పల మీద చేపలు నేటాడి మాకిస్తే మేమిచ్చిన డబ్బులతో ఎంతోళ్ళైనారు. ఆ ఏళ మా ఓళ్ళు మీ వాళ్ళకి డబ్బులిచ్చి చేపలేట సామాన్లు కొనియకపోతే ఈరోజు మీరంతా ఏడుండేవాళ్ళంట. ఎరా గోపాలం, ఎరా నూకరాజు, ఈ సంగతి అంతా మీ పెద్దోళ్ళు మీకు చెప్పలేదా? దాన్ని మీరు మీ కొడుకులకి చెప్పాలి కదా, అట మీరెందుకు చెప్పలేదంట?
0: నిజమే స్వామి, తమరు చెప్పిన దాంట్లో అచ్చిరం ముక్క కూడా పోలు లేదు.
3: మరి నీ కొడుకు ఎందుకు చెప్పలేదంట?
1: చెప్పకుండా ఎట్టుంటాం స్వామి?
0: చెప్పినా నా కొడుకు వింటాడా స్వామి?
3: ఈనాడో ఆడు ఎందుకు వింటాడు? అట్ట వింటే ఓడెందుకు తెలియగలడుగుతాడు? వాడికి అస్తమానం మమ్మల్ని ఆడి పోసుకోవాలా, మా ఉసురు పోసుకోవాలా? అదేమంటే మీ జనానికి మా మీద ఉండేది లేనిది ఏదోదో చెప్పి మీ కాడ హీరోలు అయిపోవాలా, మా పరువు బజార్కి ఇచ్చాల, అదేగా అదే వాడి ఆలోచన అంతా.
5: ఈడెవడో పనులు లేకుండా గోళ్ళు గిల్లుకొని కూసోలా. మీ పెద్దవాళ్ళు ఏదేదో సేవ చేసినట్టు డబ్బాలు కొట్టుకుంటే కుదరదు. మా ఊళ్ళు అమాయకత్వం మీద తెలివిగా వ్యాపారం మొదలెట్టి ఈ రోజు దాకా తరాలు మారినా చేస్తూనే ఉన్నారు. మా ఊళ్ళకి ఏతాకు సాయం చేసి మా మీద తాటాకు ఆదాయం దొబ్బుతున్నారు. లెక్కలు తెలవని మా ఏలిముద్ర లోకానికి అసలు వడ్డీ జత చేసి మూలిగే నక్క మీద తాటికాయలు మోపి మేము భరించలేంతగా తయారు చేసి మా మెడకి ఉరితాడు బిగిస్తున్నారు.
3: ఆహా, మా మీద చాలా పరిశోధన చేసినవే. ఇన్ని రూల్స్ మాట్లాడడం కన్నా మా బాకీల్ని తీర్చేస్తే ఏ గొడవ ఉండదు కదా, అప్పుడు మిమ్మల్ని ఎవరు అడగరుగా.
5: ఎట్టా తీరుస్తాం? అయ్యి ధర్మ వడ్డీలా దౌర్జన్య వడ్డీలా? అసలు ఎక్కడుందో శివరెక్కడుందో కనీసం మీకన్నా అర్థమవుతుందా? అంతా ఇంత చూస్తా ఉంటే మా ఓళ్ళనే శాశ్వతంగా మీ కింద బానిసలుగా ఉండేటట్టు చేసుకున్నట్టుంది.
3: ఆహా, మరి మీ పైన పెట్టిన దానికి వడ్డీ వేసుకోవద్దా?
5: ఇక్కడైనా ఇంకే రేవులోనైనా ఉందా? అయినా మా మీద ఎంత పెట్టినారు, మీరెంత తీసుకుంటున్నారు, ఏ లెక్కన్నా సరిగ్గా రాసిచ్చినారా? అదంతా తప్పులు తడక.
3: నోర్మయ్, ఏదో పిల్లాడు కదా అని చూస్తూ ఉంటే ఆబాని రెచ్చిపోతున్నావే. ఆ మాంత్రం అప్పులు తీర్చలేని మగోళ్ళకి ఇంత బడా ఎందుకంట?
5: ఎరాస్వామి, మాటలు జాగ్రత్తగా రానే. మా శమన పరమాన్నంగా జుర్రి బలిసిన మదంతో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు.
3: రే పిల్లనాలా.
5: కాదు, నీ పాలిట పిడుగుని. ఇన్నాళ్ళు మా ఊళ్ళ చేత వంగి వంగి దన్నాలు పెట్టించుకున్నారు. మా పెద్దోళ్ళని అరే ఒరే అని పిలిచినారు.
3: అయితే ఇప్పుడు ఏం చేస్తావంట?
5: ఇక నుంచి అట్టా పిలవడం కుదరదంట.
3: అదే ఎందుకంటాను.
5: మీకన్నా మేము దేంట్లో తీసిపోయినామంట?
3: డబ్బులో అంటాను.
5: డబ్బుతోటే ఈ ప్రపంచకంలో పొద్దు పొడస్తా ఉందంటే నీ అంత తెలివి తక్కువడు ఎవడో లేరంటాను. మీరు తినే తిండి ఇంకొకరు పండించాలా, మీరు కట్టుకునే గుడ్డలు ఇంకొకరు నేయాలా, అది మాసిపోతే ఇంకొకరు ఉతకాల, మీరేసుకునే చెప్పుల్ని ఇంకొకరు కొట్టాలా, ఇట్టా చెప్పుకుంటుపోతే ఈ లోకంలో ఏ మడిసి కూడా ఇంకొకరు సాయం లేకుండా బతకలేడని సంగతి మీరు గుర్తుంచుకోవాలా.
3: అరే పిల్లనాలా.
5: ఆగక్కడ, నువ్వెట్టా 9 నెలలకు పుట్టావో నేను అట్టా పుట్టినాను. నీలో ఎర్రటి నెత్తురున్నట్టే నాలో కూడా ఆ నెత్తురుంది. మళ్ళా అలాంటప్పుడు నువ్వంటే నేనెందుకు భయపడాలా?
3: ఎందుకా? నాకు బాకీ ఉన్నందుకు.
5: ఆ బాకీలు అడ్డం పెట్టుకుని మా ఈపులపై సారీ చేయడం లేదా?
3: ఒక్కసారి ఏంది, ఇంకేదన్నా చేస్తాం. నువ్వేం చేస్తావు రా పిల్లనాయాలా?
5: ఇంతకన్నా నువ్వేం చేస్తావో చెప్పు. 100 ఏళ్లుగా మా వాళ్ళని బానిసలుగా మార్చి పాతాలను తొక్కేశారు. ఇంకట్టా జరగడానికి ఈల్లేదు. డబ్బులిచ్చినంత మాత్రాన మీ కింద అణిగిపోవలసిన అవసరం లేదు.
3: అంత గట్టిగా గుంజుకుంటున్నావే, చేతైతే మా బాకీల్ని తీర్చిపారేసేయ్.
5: ఇంతగా గుంజుకుంటున్నా, నువ్వు న్యాయంగా మీ బాకీలంతా చెప్పు, తీర్చేస్తాం.
2: ఒరే రాజేశ, ఏందిరా నువ్వు, ఏం చూసుకుని ఇట్ట రెచ్చిపోతా ఉన్నావు? ఈ సావుకారు బాకీ తీర్చడం అంటే తమాషా అనుకున్నావు ఏంది?
6: ఒరే నాయన, నువ్వు అసలు తలకాయ ఉండే మాట్లాడుతున్నావా?
5: మనసుంటే మార్గం ఉంటుందిలే, నువ్వు గమ్మునున్నాయినా?
7: ఏందిరా గమ్మునుండేది, అవి డబ్బులు రా, చెల్ల పెంకులు కావు.
5: ఆ సంగతి నాకు తెలుసులే, నువ్వు గమ్మునుండమ్మా.
2: ఒరే అల్లుడు, ఏందిరా నువ్వు మాట్లాడేది, అయ్యి డబ్బులు రా, అయ్యి లేకనే మన పెద్దోళ్ళ కాన్నుంచి ఈ రోజు దాకా ఈల కింద పనిచేస్తా ఉండేది.
5: నోకరాజు మామా, మీ ఆలోచనల్ని ఆ సముద్రంలో కలిపేయండి. ఇప్పుడు రోజులు మారిపోయినాయి, మన మీద పెట్టుబడి పెట్టే దాంట్లో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి.
7: ఏంది నాయన నువ్వు చెప్పేది, ప్రపంచానికి దూరంగా ఈ సముద్రపు ఒడ్డులో నిక్కుష్టపు బతుకులు బతుకుతా ఉండే మన మీద పెట్టుబడి పెట్టడానికి ఏ ఆసామి మీ ధైర్యం చేసి ముందుకొస్తాడంటావురా? ఈ ఆసాములంటే వాళ్ళ పెద్దవాళ్ళ కాలం నుంచి ఇట్ట మన మీద పెట్టుబడి పెట్టి ఉన్నారు కాబట్టి, పైగా ఈ ఊరోళ్ళే అయినందువల్ల వాళ్ళకి తప్పటం లేదనుకుంటా.
5: వాళ్ళకి తప్పు కాదమ్మా, ఇవాళ మనం లేకపోతే వ్యాపారం చేయడానికి గతి లేదు. ఇళ్ళకి ఇవాళ సముద్రం నుంచి మనం ఏటాడే చేపలు రొయ్యలు ఎండ్రకాయలు బంగారం కన్నా విలువైందిగా అమ్ముడవుతున్నాయి ప్రపంచకంలో. అట్టంటప్పుడు మనం ఎదురు తిరిగితే ఇళ్ల వ్యాపారాలు వదులుకొని లచ్చలు లచ్చలు నష్టపోవాలా? కాబట్టి మనల్ని వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడరు. అందుచేత మీరంతా ఇళ్ళకి భయపడకుండా నా వెనక నిలబడండి. మనం సముద్రం మీద గొడ్డి సాకిరి చేసేవాళ్ళమే కానీ సావరపోతులం కాదు. కాబట్టి మన మీద పెట్టుబడి పెట్టడానికి ఏ రేవు నుంచి అయినా ఆసాములు వస్తారు. ఎట్టా మన కాడ డబ్బు రుసులు చేస్తారో అది చూద్దాం.
7: ఒరే నాయన, ఏంద్రా నువ్వు మమ్మల్ని బతకనిస్తావా లేకపోతే సావమంటావా?
5: ఎందుకమ్మా అంతలా భయపడతావు? నేను మాట్లాడేది తప్పు కానప్పుడు ఎవరికీ భయపడను. మనందరి బాగు కోసమే కదా నేను మాట్లాడేది.
7: పేదోడు కోపం పెదవికి సేట అంటారా? పెద్దోళ్ళని ఎదిరించి పెద్దోడు అనిపించుకుంటావా?
5: పెద్దోళ్ళు ఈళ్ళు పెద్దోళ్ళు ఎట్లా అవుతారమ్మా? మన నిండా ముంచి మిద్దెలు మేడలు కట్టుకున్న దుష్ట గ్రహాలమ్మా ఇలాంటి ఆసాములు.
7: వదిలే, ఎటు పోయేది అటు పోతాది, దారిని పోయే దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకుంటావా?
5: ఇది దరిద్రం కాదమ్మా, మన జాతికి పట్టిన ఏలినాటి శని. ఆ శనన్నా 14 ఏళ్ళకి వదులుతాదంటారు గాని ఈ శని మాత్రం తరాల లెక్కన తిష్ట వేసింది మన ఇళ్లలో.
7: ఇంతమంది చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు కదా, ఎవడన్నా నీలాగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? వాళ్ళందరికి పట్టిన కర్మ నీకెందుకా అని నా బాధ.
5: ఏం కాదులే, నువ్వు గమ్మునుండమ్మా, ఈ దెబ్బతో ఈళ్ళ గోవ గూయమనాలా.
6: మరి ఆయన డబ్బులు కట్టమంటున్నాడే, ఇప్పుడంత డబ్బులు ఏడ్నిచ్చేస్తావురా?
5: అవతల రేవులో ఉండే ఆసాముల్ని సిద్ధం చేసి ఉంచాలే. ఇలా ఊ అంటే రేపు ఈ పాటికి డబ్బు సంచులు వచ్చి పడిపోతాయి. అట్టా జరగడానికి ఆసాము ఒప్పుకోడని నాకు తెలుసు.
8: అవును గాని రాజేష, ఆ రేవు ఆసాములు వచ్చి మనకు పెట్టుబడి పెడతామంటే ఈ ఆసాము ఒప్పుకుంటాడంటావా?
5: ఒప్పుకోక ఏం చేస్తారు? ఈ ఊరేమన్నా ఈయన గుత్తాకి తీసుకున్నారా? అప్పుడు మన వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు, ఇప్పుడు మనం వద్దనుకుని డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నావు, కట్టేస్తున్నావు అంతే కదా.
8: ఒరే అల్లుడా, నువ్వేంటో పగటి కలలు కొంటున్నావు గాని ఈ చేపలు పెట్టే మొఖాలను చూసి ఎవడన్నా పెట్టుబడి పెడతారా?
5: అట్టనుకునే ఇన్నాళ్ళు మీరంతా బాయిలో కప్పల మాదిరిగా బతుకుతున్నారు. అసలు ఎవడన్నా మనకి పెట్టుబడి పెట్టడానికి వస్తాడేమోనని విచారించినారా?
6: విచారిస్తే మాత్రం దొరికేస్తారా?
5: ఇప్పుడు దొరకలా? ఈ ఏరాస్వామి బాకీ కట్టమని అడగమను, 2 రోజుల్లో మన బాకీ డబ్బులన్నీ కట్టేస్తాం.
3: అది సొత్తా, నా ఊళ్ళో నాకు పోటీగా ఎవడొచ్చాడో నేను చూస్తానరా.
5: ఈ ఊరేం నీ బాబు జాగిరి కాదు ఏరాస్వామి. ఇన్ని తరాల నుంచి మా జనాన్ని పీకుతున్నది చాలు. ఇప్పుడు నిజాయితీగా మేం కట్టాల్సిన బాకీలంతో చెప్పు, రేపు ఈ పాటి కట్టి పారేస్తాం. లేకపోతే నీ మీద సీటింగ్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి ఈడుస్తా.
3: ఏ ఎంత పొగర్రా నీకు, నన్నే పోలీస్ స్టేషన్కి ఈడుస్తావా? ఇన్ని తరాల నుంచి మేమిచ్చిన డబ్బులతో బతికి ఇప్పుడు నా మీదనే కేసు పెడతావా?
5: మీకిష్టమైన రేటు కట్టి మా మీద శమదోపిడి చేశారు, ఇవన్నీ పోలీస్ స్టేషన్లో చెప్తే నీకే ఇంకా మోపవుతుంది, అది తెలుసుకో.
9: ఏడు శానా ముదిరిపోయినాడు, ఏడికి శానా సంగతులు తెలిసినట్టుంది. ఏ పెట్టుబడి పేరు చెప్పి ఇన్ని రోజులు ఈ శాపలోని భయపెట్టాను? ఆ కట్టుబాట్లు ఇప్పుడు పని చేయవని ఈ కుర్రాడికి తెలిసిపోయినట్టుంది. ఇన్నాళ్లుగా ఈ శాపల వాళ్ళ మీద అరాచకాన్ని సాగించాను, ఈరోజు ఈ పిల్లాడి కడ అవన్నీ సాగేటట్లేదు. ఇప్పుడు మొండిగా ఈడి కాడ తెగేలాగా లాగితే నా వ్యాపారం అటకెక్కిపోతుంది. బయట రేవుల ఆసాముల కాడ నుంచి డబ్బులు తెచ్చి నా బాకీల్ని కట్టేస్తే ఇంకే ఊళ్ళో నాకు వ్యాపారం ఏముండదు. సాహుకారని ఆసామని జనాల కాడ పిలిపించుకునే అవకాశమే ఉండదు. కాబట్టి ఏడుతో గొడవ పడకుండా రాజీ చేసుకోవటమే చాలా మంచిది. అందువల్ల ఈరోజుకి వీళ్ళని గమ్ముగా పంపించేస్తాను. ఆ జోగినాథం.
10: హాయ్, ఇక్కడే ఉన్నానండి, చెప్పండి.
3: ఈరోజు ఈ వ్యవహారాన్ని వాయిదా వేస్తున్నాను, ఇంకొక రోజు మాట్లాడుకుందామని చెప్పి పంపించేయి.
10: చేస్తాం, అలాగేనండి. ఎన్నాగో గోపాలం అయ్యగారు మాటలు
11: అయ్యా,
10: మీ వ్యవహారాన్ని వాళ్ళు ఆయుధం వేసినారు కాబట్టి ఇంకో రోజు రండి, వెళ్ళండి.
11: సరే అయ్యా.
5: ఇంకొక రోజు ఎందుకు, ఇలా తెలిసేమనండి.
10: ఇదిగో రాజేష, పొట్టేళ్ళు ఇష్టమా దేవరిష్టమా చెప్పు. ఆయన దేవుడు, మీరు పొట్టేళ్ళు కాబట్టి ఆయన పిలిచినప్పుడే వద్దురు కానీ. పదండి పదండి పదండి.
12: ఇదిగో అల్లుడు, ఆ స్వామి
8: ఈడదాకా లాక్కొచ్చి తీరా డబ్బులు కట్టేస్తామని నువ్వు చెప్పేరేకి సటుక్కున వాయిదా వేసేసినాడంటే డెడ్ ఏదో కిరికిరి ఉందరో.
5: నీ చెప్పే కదా మావా, అవతల రేవుల ఆసామి మాటెత్తేరేగి అయ్యగారు ముఖంలో రంగులు మారిపోయినది. నేను కనిపెట్టా.
6: సరేలే పోదాం రాండ్రా, ఆసామి ఎప్పుడు చెబితే అప్పుడే వద్దాం. పదండే.
5: అమ్మా అమ్మా, నాయనా నాయనా, బయటికి రండి బయటికి రండి.
6: ఏంద్రా నాయన, ఏందంటూ హుషారుగా ఉన్నావు?
5: మన పంతో నెగ్గింది నాయన, ఆ ఏరాసామి కాలవేలనికి వచ్చేసినాడు.
7: ఏందయ్యా, ఏం జరిగినదే?
5: చూసావమ్మా, ఆ ఏరాసామి ఇంకా మనల్ని తొక్కేయాలనుకున్నాడు, కానీ వాళ్ళ వల్ల కాలేదు, కాలవేలనికి వచ్చేసినాడు. మనల్ని కాళ్ళ కింద సీమల్లాగా ఎన్నాళ్ళు చూశాడు, ఇప్పుడు మన కాళ్ళ కింద సీమ అయిపోయినాడమ్మా.
7: ఏందిరయ్యా, ఏం జరిగిందో వివరంగా చెప్పు నాయనా.
5: అదేనమ్మా, ఆ ఇరాస్వామి ఇన్నాళ్ళకి కళ్ళు తెరిసి నేల మీదకి వచ్చేసినాడమ్మా.
7: ఏమైంది ఏమైంది నాయన, ఆ ఆసామి ఏమన్నాడు?
5: ఇంకేమంటాడు, ఆసామన్న అహంకారంతో మూసుకుపోయిన కళ్ళను తెరిసి నేల మీదకి వచ్చేసినాడు.
7: అసలేమైంది నాయన?
5: ఇంకా లాగితే వ్యాపారం చెడిపోద్దని కాలబేనానికి వచ్చినాడు.
6: అంటే ఏమైంది నాయన?
5: మనం ఇయ్యాల్సిన పెట్టుబడి బాకీలో తీర్చాల్సిన అవసరం లేదని, ఇంకా పక్క రేవులో ఏ రేటు ఉంటే ఆ రేటే కట్టిస్తానని చెప్పి పంపించేసినాడు.
7: నిజంగానా నాయన? మా నాయని, నువ్వు చాలా సాధించావు, నా బంగారు కొండ.
6: మరి నీకైనా కొడుకు నా కాడా, మరి నేను మాత్రం సంతోషించొద్దా?
7: సంతోషించాయి ఎడెవరు కాదన్నారు.
6: ఒరే నాయన, నువ్వు పెద్ద తలకాయలతో పోట్లాడికి పోతా ఉంటే మా కడుపులో ఏందో అగ్గి పుట్టేదిరా. ఏం చేస్తాం, వాళ్ళ పెద్దోళ్ళు తరాలెక్కను కూర్చొని తిన్నా తరగని డబ్బున్నోళ్ళు మనమా? ఇంకా మన సంగతి తెలిసిందే కదా.
7: అవునయ్యా, వాడు మన కడుపును పుట్టిన ఒక్కగానొక్క నర్సు కదా, మరెట్టా తెలిసి తెలిసి ఆ పెద్దోళ్ళ మీదకి గొడవకు పంపిస్తావా ఏటి?
6: అందుకే కదా మనం కుల్లి కుల్లి సత్తా ఉండేది.
7: నాయనా, ఇది నిజమేనంటావా? ఏందో కానీ నాకు నమ్మకం కుదరట్లేదు.
8: ఇంకా నమ్మకం కలగటం లేదేంటి ఎట్టక్క? ఆ ఏరాస్వామి పిలిచి చెప్పింది నాకే. మావా, ఎన్ని రోజులకి ఈ ఆసాముల బారి నుంచి మనకు విముక్తి కలిగిందంటావు? ఓ గోపాల మావా.
6: ఏందిరా నూక?
8: ఓ లచ్చమ్మక్క.
7: ఏందయ్యా?
8: మీ కొడుకు నిజంగా చాలా గొప్పోడే, మన జాతిని ఈ ఆసాముల శర నుంచి ఇడిపించడానికి పుట్టిన కారణ జన్ముడబ్బా.
6: అవును అవును ఒక రాజు, ఇన్ని రోజులు ఇన్ని తరాలు గడిచిపోయినాక ఇప్పుడు నా కొడుకు చేతల మీదగా ఇమిక్తి కలిగినాదంటే నిజంగా మనసు సంబరంతో పొంగిపోతుందనుకో.
7: తమ్ముడా నూకరాజా, మీకే అట్ట ఉంటే 9 నెలలు కడుపులో ఎట్టుకుని కన్నదాన్ని నాకెట్ట ఉండాలా?
8: అవునక్క, వాడు ఇన్ని రోజులుగా ఆ ఈరాస్వామి దౌర్జన్యాలను ఎదిరిస్తూ ఉంటే ఏందిరా ఈడు బలిసినోళ్ల మీదకి పోతా ఉన్నాడు, శానా దెబ్బతింటాడే అని భయపడిపోయేవాణ్ణి. కానీ మనోడు ధైర్యంగా నిలబడి దేనికి భయపడకుండా ఆ ఏరాస్వామి రాజకాలను బయటపెట్టి అనుకున్నది సాధించినాడు. తరాల లెక్కన బానిస బతుకులు బతుకుతా సీకట్లో మగ్గిపోతా కొనారిల్లుతున్న మన జాతికి ఇలా విముక్తి కలిగించినాడు.
6: నిజమేరా నూకరాజు, ఇన్ని రోజుల నుంచి ఆ సముద్రం మీద ఎన్నో కష్ట నష్టాలు కోర్చి చేపలను ఏటాడి ఈ ఆసాములు చేతికిచ్చి వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు డబ్బులు ఇస్తే అందుకొని పట్టుపోసుకునే వాళ్ళం కదా. ఆ ఆసామినే దేవుడు వేయించి ఆయన మాటే ఏదంగా గౌరవించిన వాళ్ళం కదా. ఏ రోజన్నా ఆ ఆసామి చేసేది తప్పని అనిపించలేదేంద్రా మనకి?
8: ఎట్టనిపిస్తుంది మావా, మన పెద్దోళ్ళ దారిలోనే మనము నడిచినాం, అందుకే ఆ ఆసాము చేసే మోసాలని కనిపెట్టలేకపోయినాం. ఇవాళ నీ కొడుకు వచ్చి ఆ ఆసాము చేసే మోసాలన్నీ బయట పెట్టి ఏళ్ల కింద నుంచి మగ్గిపోతున్న మనల్ని ఈ సీకటి నుంచి బయటపడేసినాడు.
5: ఈ ఏళ్ళ నుంచి ఇంకా అట్టా జరగదు నాయన, మనం చేపలేసిన వారానికే లెక్క చూసి మన డబ్బులు మనకి ఇయ్యాల్సిందే, అది కూడా పక్కరేవులు ఆసాములు కట్టించే రేట్లే కట్టియ్యాల. అప్పట్లాగా వాళ్ళకి తోచినట్టు చేయడానికి ఈ లేదు.
6: ఈ లెక్కన మన పెద్దోళ్ళ కానించి ఇప్పటిదాకా ఎన్ని లక్షలు నష్టపోయామో.
8: ఇంకిప్పుడు కూడా మనం కన్ను తెరిచి ఉండకపోతే ఇంకెన్ని లక్షలు నష్టపోయేవాళ్ళమో.
7: దేవుళ్ళు ఎక్కడ నువ్వు వచ్చి మన ఊళ్ళందరినీ ఆదుకున్నావు నాయన.
6: నాయన రాజేశు, నువ్వు నా కడుపును పుట్టిన హాని ముత్తే అనివి. నిన్ను కన్నందుకు నా మనసు ఆనందంలో పొంగిపోతా ఉందిరా.
7: ఆగాడా, ఓ ఎగేసుకుంటావేటి.
6: ఏండ నీదే,
7: నువ్వు కన్నావా?
6: నువ్వే కన్నావు లేవే నా లక్ష్యమే.
7: అట్టాను, ఇది బాగుంది.
6: అబ్బా, ఒక్క మాట కూడా పొల్లు పోనీవి కదే.
8: బాగుందక్క, నువ్వు చెప్పింది నిజమే కదా. ఈ గోపాలమామ చెప్పేది అబద్ధం.
6: ఏంద్ర దరిద్రమ కూడా నేను చెప్పేది అబద్ధమా? వాడెవడు పుట్టినాడు సపరా గాడిద?
8: అబ్బా, నీతో పెద్ద గొడవే మామా ప్రతి దాంట్లోనూ.
6: గొడవగాక మా ఇద్దరి మధ్యలో ఈ లెక్కన పుల్ల పెడదాం అనుకుంటున్నావా? రే గోప గుయ్యమంటుంది రోయ్. అది సరే కానీ నొకరాజు.
8: చెప్పు మామా.
6: మనోడు ఈరోజు మన జాతికి చేసిన గొప్ప సాయానికి మనమంతా పెద్ద పండగ చేసుకోవాలరా. ఈ సంగతి ఊరి పెద్దలందరికీ చెప్పేసి అమ్మోరికి పెద్ద జాతర చెయ్యాలి. విన్నావా?
8: విన్నాలే మావా. అట్టయితే గుడికి అడిగిపోదాం రా.
5: వద్దులే నాయన, మీరంతా జాతర పేరు చెప్పి కళ్ళు బ్యాందులు తాగడం నాకిష్టం ఉండదు.
6: ఊరుకోరా, నీకేం తెలవదు. ఇదిగో నువ్వు తాగపోతే పోయే, నువ్వు కానీ మమ్మల్ని తాగద్దని మాత్రం సమ్మతురావు. మా బతుకులు ఇట్టనే తెల్లారిపోతారు కానీ ఆ మాట మాత్రం చెప్పొద్దురా. పోదంటారా నువ్వుక?
8: పదమావా.
6: పద
8: అల్లుడు వెళ్ళొత్తాం.
7: నువ్వు రానాయన, అన్న వడ్డిస్తా.
5: అట్నే పదమ్మా.
11: మీరు ఇంతవరకు పండుగ వచ్చింది నాటకం విన్నారు. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. ఇందులో గోపాలం శ్రీ పిల్లా నటరాజ్, జోగినాథం శ్రీ బొర్రా నర్సయ్య, వీరస్వామి శ్రీ దేవరపల్లి ప్రభుదాస్, నూకరాజు శ్రీ గోగిశెట్టి వర్మ, గోపాలం శ్రీ నిమ్మరాజు సీతారామాంజనేయ ప్రసాద్, లచ్చమ్మ శ్రీమతి డి విజయలక్ష్మి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ 866-248-8812 నెంబర్కి నేను అడిగే క్విజ్ ప్రశ్నలకి సమాధానాలని మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

మొదటి ప్రశ్న, 2026 సంవత్సరపు గ్లోబల్ టీచర్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయులు ఎవరు? 2026 సంవత్సరపు గ్లోబల్ టీచర్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయులు ఎవరు? తెలిస్తే 866-248-8812 నంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, 2026 సంవత్సరపు గ్లోబల్ టీచర్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయురాలు ఎవరు?

2026 సంవత్సరపు గ్లోబల్ టీచర్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయురాలు ఎవరు అని అడిగాను, హింట్ కూడా ఇచ్చేసాను కదా. ఆన్సర్లు వచ్చేసాయి, చాలా మెసేజెస్ తో చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు విశాల నెల్లూరు నుంచి. కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్, శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో నేదునూరు కళ్యాణ్చారి, రుత్విక్ శ్రీ వైష్ణవ్. ఇంకా గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా కరెక్ట్ ఆన్సర్ పంపించారు గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో హనుమంతు ఒంగోలు నుంచి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనిగుర్తు నుంచి. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమరి ఉపేంద్రచారి, బ్రహ్మచారి, శ్రీరామదాసు వంజాచారి. ఇంకా శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తోనే ఎం శ్రీనివాసరావు, సూర్యతేజ, మను ధవళేశ్వరం, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరి నీలబోయిన శ్రీనివాసులు, కృష్ణవేణి గుంటూరు నుంచి. నంద్యాల టెక్కే నుంచి రామచంద్ర, సువర్ణ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రాధ ఖమ్మం నుంచి. కేవీరావు తణుకు నుంచి. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. నాగేంద్రప్ప ఉడేవు మలకమూరు తాలూకా కర్ణాటక నుంచి. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి. పాలెం పోలయ్య అల్లగడ్డ నంద్యాల జిల్లా, హోమిల వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేంద్రరెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ భాష కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి. రావూరు నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డొక్కుపర్తి శివప్రసాద్, తుమ్మలచర్ల గోపినాథ్, బండారు శంకరయ్య, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒక్క ఆన్సర్ ఇంతమంది పంపించారు, గ్రేట్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దొనకొండ నుంచి వైసీహెచ్ డేవిడ్. పాపినిపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టెల్లర్ మస్తాన్ వల్లి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు శుభ సాయంత్రం అంటూ. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి బి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోనా, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురుహరి, యశోద, జానకిరాజు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. మహేంద్ర తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. రమేష్ దొంతి గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మామ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణారెడ్డి గనగలూరు కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ప్రణవి ప్రణుతి. ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తోనే నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరు మురళి, లక్ష్మి, భట్టిప్రోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. బడియంపేట అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు నాగార్జున, లక్ష్మి. మిడదల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీశ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స,
మీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముంబైకి ఓకే కే బ్రహ్మానందరావు ప్రసాదంపాడ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కాకిరి రాజకుమార్, లావణ్య, సఖినేటిపల్లి, రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. పల్నాడు జిల్లా రామిరెడ్డిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. తాళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచలు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. కాదర్ వీరేష్ రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సత్తిరెడ్డి అనపర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. కృష్ణప్రసాద్ కొమ్మగూడెం, తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి. ఇంకా ఇవన్నీ మీ పేర్లు చిరునామాలు కదండి, ఆన్సర్ కూడా పంపించండి. హంపపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా నుంచి వినయ్ కుమార్, ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మొహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ బాషాభాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు నుంచి. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో మేడిపల్లి నుంచి దీపిక, సహస్ర, యశస్వి. రాంగ్ ఆన్సర్ పంపించారు ఎవరు, డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి, లక్ష్మీ, మానస, వాసు, లలిత, గుంటూరు నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం ప్రశ్న ఏంటి అని అడుగుతున్నారు. 2026 సంవత్సరపు గ్లోబల్ టీచర్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయులు ఎవరు, ఇది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సౌధామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి, ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, ఇనమడుగు నుంచి. అనంతపురం నుంచి హర్నాథ్ బాబు కరెక్ట్ ఆన్సర్. ఇవి నాకు మీ నుండి వచ్చిన మెసేజెస్, అన్ని చదివేశాను. ఒక్కటే ఒకటి మాక్సిమం అనుకుంటా రాంగ్ ఆన్సర్ వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రూబుల్ నాగి, భారతీయ ఉపాధ్యాయులు ఈ రూబుల్ నాగి. 2026 గ్లోబల్ టీచర్ ప్రైజ్ను దుబాయ్లోని వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో గెలుచుకొని $1,000,000 అందుకున్నారు. ఈవిడ ముంబైకి చెందిన కళాకారిణి, ఉపాధ్యాయురాలు, ఇంకా సామాజిక కార్యకర్త కూడా. జమ్మూ కాశ్మీర్లో పుట్టి లండన్లో స్లేట్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో చదువుకున్నారు. ఈ గ్లోబల్ టీచర్ ప్రైజ్ను ఎందుకు గెలుచుకున్నారో కూడా మాట్లాడుకుందాం. 20 ఏళ్లుగా మురికివాడల గోడలనే క్లాస్ రూమ్స్గా మార్చేశారు ఈవిడ. రూబల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్ స్థాపించి ఆర్ట్స్ అండ్ మ్యూరల్ ద్వారా పిల్లలకు చదువు నేర్పడం మొదలుపెట్టారు. 800 పైగా లర్నింగ్ సెంటర్స్, 100కి పైగా పేద కమ్యూనిటీ గ్రామాల్లో ఓపెన్ ఎయిర్ క్లాస్ రూమ్స్ క్రియేట్ చేశారు ఈవిడ. గోడల మీద అక్షరాలు, లెక్కలు, సైన్స్, చరిత్ర, పరిశుభ్రత పాఠాలు మ్యూరల్స్గా వేశారు. అయితే ఇక్కడ ఈవిడ ప్రత్యేకత గురించి కూడా తప్పకుండా మాట్లాడుకోవాలి. 5,000కు పైగా అప్లికేషన్స్లోంచి 139 దేశాల నుండి రూబల్ నాగి మొదటి భారతీయ మహిళగా ఈ అవార్డును గెలుచుకున్నారు. పర్ఫెక్ట్ కండిషన్స్ కోసం ఈవిడ ఎదురు చూడలేదు. ఆకలి, అనారోగ్యం, బాల కార్మికత్వం మధ్య చదువు నేర్పించారు ఈవిడ. అందుకే ఈరోజు యువలయలో మన ప్రశ్నగా గుర్తుండిపోయారు. ఇదన్నమాట సంగతి. మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ మన యువలయలో 2వ ప్రశ్న. ఏంటంటే 2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టీలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది. ప్రశ్న ఇంకోసారి. 2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది, ఇది ప్రశ్న. 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.

2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో భారతదేశం ఎన్నో స్థానాల్లో నిలిచింది అని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కానీ మీ పేరు మీ చిరునామా కూడా ఉండాలి. ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు భోగనాథుని వెంకటేశ్వరరావు మార్టూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నల్లూరు హర్నాథ్పురం నుంచి, శ్యామ్ నల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి శ్రీ వైష్ణవ్ రుత్విక్ నెదునూరి కళ్యాణచారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు అన్నయ్య రంగం వెంకటస్వామి యాడికి నుంచి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమరి ఉపేంద్రాచారి బ్రహ్మచారి శ్రీరామ్దాస్ సంజయచారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్ శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయివర్షి, సాయి రిక్వెత్ వీరందరూ. ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో

0: முருஹரி யசோதா ஜானகிராஜு கிரிட்டான்சர் மல்லிகார்ஜுன அபிராம் கேசவநகர் தர்மவரம் நுஞ்சி கிரிட்டான்சர் ஆஷா ஸ்ரீனிவாஸ் பெங்களூர் நுஞ்சி கிரிட்டான்சர் கிரிட்டான்சர் பம்பించారు வேட்டபாலம் ராமநகர் பொட்டு பாலசுப்ரமணியம் ஹேமலத எல்லா சுப்பாராவ் ஆத்மக்கூர் நுஞ்சி கிரிட்டான்சர் அனந்தபுரம் நுஞ்சி அனுராதா கிரிட்டான்சர் பம்பించారు நெல்லூரி நீலபோயின ஸ்ரீனிவாசலு கிருஷ்ணவேணி குண்டூர் நுஞ்சி கிரிட்டான்சர் பம்பించారు அண்ட் பார்த்தசாரதி பரத்நகர் சித்திப்பேட்ட நுஞ்சி கிரிட்டான்சர் கரெக்ட் ஆன்சர்தோ ஓகே நெல்லூர் ஜில்லா இனமடுகு நுண்டி ராங் ஆன்சர் அய்தே ஜெப்ரோல் ராமகிருஷ்ணய சுபாஷினி இங்க வார் குடும்ப சபியலு ஒக்கசாரி செக் చేసుకోండి நமஸ்தே அண்டூ கரெக்ட் ஆன்சர் பம்பించారు ஏகலவ்ய நகர் நுண்டி பிஜ்லி வெங்கடேஷ் சியாமல அயான்சி சியோனா நாகட்பண்டு அசோக் பாபு சோபன் பாபு இங்க வார் குடும்ப சபியலு கரெக்ட் ஆன்சர்தோ పాలెంపల్లయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి వినయ్ కుమార్ నెల్లూరు జిల్లా నుంచి రామకృష్ణయ్య అహోబిల వెంకటేశ్వర్లు లక్ష్మీ నరేంద్రరెడ్డి మస్తాన్ భాష కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాల నుంచి గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న రావూరు నుంచి నారాయణ పెంచలయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాపిన్నపల్లి నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య ఆదన్న కరెక్ట్ ఆన్సర్తో సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి ఫణిరాజ్ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ అండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు ఎవరు కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్తో పాత గుంటూరు నుంచి రాజనేడి రవిశంకర్ బూరుగుల విజయలక్ష్మి యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు గుడ్ ఈవినింగ్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్ రాధాకృష్ణమూర్తి లక్ష్మీ మానస వాసు లలిత గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్తో పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగర మండలం బాపట్ల జిల్లా ఇందక్కడ ప్రశ్నకి ఇప్పటి ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్లు పంపించారు ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు కృష్ణ నరసాపురం వెస్ట్ గోదావరి నుంచి కరెక్ట్ ఆన్సర్తో నాగేంద్రప్ప ఉడేవు మలకమూరు తాలూకా కర్ణాటక నుంచి శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో పల్నాడు జిల్లా రామరెడ్డిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి బ్రహ్మానంద్ రెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు రాంగ్ ఆన్సర్ పంపించారు మధుసూదన్ రెడ్డి నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మేడ్పల్లి నుంచి దీపిక సహస్ర యశస్వి ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ ఆన్సర్తో కె బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్తో సఖినేటిపల్లి రాజోల్ నుంచి రాజ్ కుమార్ లావణ్య ఆత్మూరు మురళి లక్ష్మి భట్టిప్రోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు రెండు వేల ఇరవై ఆరు ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో భారతదేశం ఎన్నో స్థానాల్లో నిలిచింది ఇది నా రెండవ ప్రశ్న ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రణవి ప్రణుతి ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి రాంగ్ ఆన్సర్ అండి హనుమంత్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు ఎవరు విశ్వనాథ్ సురేష్ రామ్మోహన్ రావు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి నాగార్జున లక్ష్మి అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా నుంచి ఇస్మాయిల్ భాయ్ సయ్యద్ జాకీర్ భాయ్ మహమ్మద్ రఫీ భాయ్ మంగళం పూరి ప్రకాష్ ఖాదర్ భాషాభాయ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ కిరాణా షాప్ సుధాకర్ వీరందరూ గుడ్ ఈవినింగ్ అంటూ క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు ఇప్పుడే చెప్పాను రెండు వేల ఇరవై ఆరు ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో భారతదేశం ఎన్నో స్థానాల్లో నిలిచింది ఇది నా ప్రశ్న సెకండ్ ఓకే నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణ సుభాషిణి విష్ణు కైలాష్ మనోజ్ తనూస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు పెట్టిన వాళ్ళే మెసేజెస్ పెట్టద్దు ఇవి నాకు మీ అందరి దగ్గర నుంచి వచ్చిన మెసేజెస్ రెండు వేల ఇరవై ఆరు ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో భారతదేశం రెండవ స్థానంలో నిలిచింది ఇది కరెక్ట్ ఆన్సర్
1: బంగారు పథకాలు.

ఐదు సిల్వర్ పథకం, ఒకటి కాంస్య పథకాలు, 10, మొత్తంగా 16 పథకాలతో రెండవ స్థానంలో భారతదేశం నిలిచింది. ఇక రెండు ప్రశ్నలు పూర్తి చేసుకున్న తర్వాత మన యువలయలో మూడవ ప్రశ్న. నహర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ప్రశ్న ఇంకోసారి, నహర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఇది నా ప్రశ్న. 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, నహర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?

నాహర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు భోగనాథన్ వెంకటేశ్వరరావు మార్టూర్ నుంచి. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు కే రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి, రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎం కొండరెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో బొమ్మదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి, కరెక్ట్ ఆన్సర్తో కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, రమేష్ దొంతి అనంతపురం నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మబుసుబని కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఈ రాధాకృష్ణమూర్తి లక్ష్మి మానస బాసు లలిత గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ కాదు కదా. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు నీళ్ళబోయిన శ్రీనివాసులు కృష్ణవేణి గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో మేడిపల్లి నుంచి దీపిక సహస్ర యశస్వి ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో హనుమంతు ఒంగోలు నుంచి విజయ్ శేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ ఓకే సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ కూడా రివీల్ అయిపోతుంది అప్పుడప్పుడు. ఓకే మధుసూదన్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్. వేదాంతం వెంకటరామ ఫణికృష్ణ నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. పాత గుంటూరు నుంచి రాజనేడి రవిశంకర్ బురుగుల విజయలక్ష్మి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమరి ఉపేంద్రచారి బ్రహ్మచారి శ్రీరామ్దాస్ వంజయచారి రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో శ్యామ్ నెల్లూరు నుంచి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ డి వాణి వెంకటేశ్వరరావు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. పాపిన్నపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య ఆదన్న ఒకసారి చెక్ చేసుకోండి. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి. తనూజా నాజ్మల్ హిందూపూర్ నుంచి, మార్కపురం శివాజీనగర్ నుండి టెల్లర్ మస్తాన్ వల్లి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్తో కే బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి శ్రీవాణి నేహాన్ ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ పంపించారు. హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల ఇంకా వారి కుటుంబ సభ్యులు. మిడతల్ రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం హురీ యశోదా జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్తో రాజువోలు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి మా హారిక మన్మథరావు. హైదరాబాద్ సైనికపురి కాలనీ నుంచి శ్రీవత్స అచ్యుత్ శశాంక్ బృందావనం పద్మశ్రీ శ్యామ్ వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి ఒడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో పాలెం పొలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి వినయ్ కుమార్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్తో నాగప్రసన్న సుచరిత ఒంగోలు నుంచి. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి
రెండో ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ అండి, మూడో ప్రశ్నకి రాంగ్ ఆన్సర్. పోలు శివదాసు రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో జై. ఓకే, మీ పేరేది? ఇనుమడుగు నుంచి సుభాషిణి రేవతి. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. నహర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రాజస్థాన్. రాజస్థాన్లో జైపూర్ నగరానికి దగ్గరగా ఉండే

ఈ అభయారణ్యంలో చిరుతలు, హైనాలు, నీల్గాయలు, అడవి పందులు, నెమళ్ళు ఎక్కువగా కనిపిస్తాయంట. అయితే చాలామందికి నహర్గఢ్ కోట అనే తెలుసు, కానీ అదే కొండల్లో కోట కింద ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. బాగుంది కదా. ఇంకా మెసేజెస్ వచ్చేసాయి. కరెక్ట్ ఆన్సర్తో బాబిన్నపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న. నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్, తనోజ్. ఇంకెవరు పంపించద్దు, ప్రశ్నలు అయిపోయాయి. ఈరోజు సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరి కోసం ఈ పాట.

మీరు ఇంతవరకు యువలయ కార్యక్రమం విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లైవ్ విన్యాసం కార్యక్రమంలో ఆర్ సహదేవులు గారి ఢోలు విన్యాసం వింటారు రూపకతాళంలో.

ముందుగా సింహపురి శ్రోతలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఈనాటి ప్రసార విశేషాలు వింటారు.

ప్రసార విశేషాల అనంతరం వనితవాణి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు వారికి నచ్చిన పాటలు కోరి వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం కెరీర్ గైడెన్స్ గురించి వింటూ తెలుగు సినీ గీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక సమాచారం అనంతరం విహారీ గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో కొలువైయున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థాన విశేషాలు వింటారు. విహారీ కార్యక్రమంలో సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమణు నాగేశ్వరరావు. కార్యక్రమం అనంతరం జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడిపంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో చేపలు రొయ్యల పెంపకంలో కాలుష్య నివారణ చర్యల గురించి కె జ్యోత్స్న రాజేశ్వరి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. తర్వాత జానపద గేయాలు వింటారు. 7:45 చిత్రసీమ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు వింటారు. 8:17 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం వింటారు విశాఖపట్నం నుంచి. 8:30 రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. మీరు ఇంతవరకు ఈనాటి మా సాయంకాలపు ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు వింటారు.

రేపు ఉదయం 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 6:30 సూక్తి సుధ ప్రసారమవుతుంది. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:00 ప్రసార విశేషాలు వింటారు. ప్రసార విశేషాల అనంతరం శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమం అనంతరం 8:35 ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 స్వరలహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 చిత్రమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:30 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 నుండి సాయంత్రం 5:00 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 5:00 ప్రసార విశేషాల అనంతరం వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురకృతి వింటారు. 7:18

వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుండి ఉంటారు. 8 గంటలకు హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15కు 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా ప్రసారాలు ముగింపు. మీరింతవరకు రేపటి ప్రసార విశేషాలు విన్నారు.

సంపుటి ఇది మీ హలో అభిరుచి. వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుజిత. మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్. ముందుగా శ్రోతలందరికీ హ్యాపీ మదర్స్ డే. మదర్స్ డే సందర్భంగా శ్రోతలు దయచేసి గమనించండి, ముఖ్యంగా మహిళా శ్రోతలు మాత్రమే మాట్లాడాలని తెలుపుతూ ఉన్నాము. ఫోన్ చేయవలసినటువంటి మా నంబర్ 0861-233-100, మరొక నంబర్ 0861-233-102. ఈ నంబర్స్కు మరి లేట్ చేయకుండా వెంటనే కాల్ చేసి నాతో మాట్లాడాలంటే కనుక వెంటనే కాల్ చేసి మీకు నచ్చిన పాట కోరి వినేసేయండి. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్. ఇప్పుడు సృష్టిలో ఏ జీవికైనా కూడా జన్మనిచ్చేది స్త్రీ. ఒక ప్రాణిని తన గర్భంలో మోసి రక్తాన్ని పాలుగా మార్చి తన సర్వస్వాన్ని దారపోసి లోకానికి పరిచయం చేసే అమ్మ పదానికి మించిన మధురమైనటువంటి పదం ఇంకోటి ఉంటుందా చెప్పండి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే జరుపుకుంటున్న వేళ ఈరోజు అసలు స్త్రీమూర్తి గొప్పతనం గురించి తెలుసా మీకు? అసలు స్త్రీ లేనిదే సృష్టి లేదు, ఇది తెలుసు. మరి ఒక చిన్న విత్తనం భూమిలో పడితే అది మహావృక్షం కావటానికి భూమాత ఎంత సహనాన్ని ప్రదర్శిస్తుందో కదా. ఒక బిడ్డ ప్రయోజకుడు కావటానికి అమ్మ కూడా అంతే సహనాన్ని, ప్రేమను ప్రదర్శిస్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి మరో ప్రాణానికి జన్మనిచ్చే శక్తి కేవలం స్త్రీకి మాత్రమే సొంతం. అందుకే స్త్రీని ఆదిశక్తిగా, దేవతగా మన సంస్కృతిలో కొలుస్తూ ఉంటారు. అయితే ఒక స్త్రీ మాతృమూర్తిగా మారిన క్షణం నుంచి ఆమె జీవితం ఆమెది కాదు, ఆమె పరిధిలో ఉండదు. తన ఆశలు, తన ఇష్టాలు, తన నిద్ర అన్నింటినీ బిడ్డల భవిష్యత్తు కోసమే త్యాగం చేస్తుంది, అంకితం చేస్తుంది కదా. ఇలాంటి ఎందరో మాతృమూర్తులందరికీ హ్యాపీ మదర్స్ డే మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఇంటిటి ఉన్నది 102.7 మెగాహెచ్. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్తో స్టార్ట్ చేద్దాం.

0: బిచ్చగాడు చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా మదర్స్ డే సందర్భంగా. ఇప్పుడు మొట్టమొదట శ్రోతతో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: హలో అభిరుచికి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీకు మదర్స్ డే శుభాకాంక్షలు. ఎవరు మాట్లాడుతున్నారు?
1: లక్ష్మి బిట్రగుంట.
0: బిట్రగుంట నుంచి లక్ష్మి గారు. ఎలా ఉన్నారు లక్ష్మి గారు? బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: ఏం చేస్తుంటారు?
1: ఏం చేయలేదు మేడం, ఇంట్లో మేడం.
0: ఈరోజు ఏం చేశారు చెప్పండి.
1: ఈరోజు ఏం చేయలేం మేడం.
0: ఎంతమంది పిల్లలు మీకు?
1: ఇద్దరు కొడుకులు మేడం.
0: ఇద్దరు కొడుకులు. ఏం చేస్తుంటారు? హలో
1: హలో మేడం.
0: లక్ష్మి గారు, మీ పిల్లలు ఏం చేస్తుంటారు?
1: ఇద్దరు చదువుతున్నారు మేడం.
0: చదువుకుంటున్నారా? సరే సరే. మదర్స్ డే సందర్భంగా మీకు ఏం పాట కావాలని కోరుకుంటున్నారు చెప్పండి.
1: దేవతలారా రండి దీవించండి అనే పాట ఏంటి మేడం? ఆహ్వానం.
0: దేవతలారా రండి పాట అయితే వేస్తాం. పాట సినిమా పేరు చెప్పండి. వచ్చి
1: ఆహ్వానం.
0: ఓకే, నాకు తెలుసు బట్ నీకు చెప్పిద్దామని. ఓకే, మంచి పాట అయితే కోరుకున్నారు. ఈ పాట ఎవరి కోసం?
1: అందరి కోసం. పెట్టుకుంటారు శ్రోతలు అందరి కోసం, వినేవాళ్ళందరి కోసం, మీకోసం,
0: నా కోసం కూడా,
1: శ్రోతలందరి కోసం.
0: ఓకే, తప్పకుండానండి. లక్ష్మి గారు, మీరు కోరినట్లుగానే ఆహ్వానం చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. విన్నావా మరి? ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
1: సరే మేడం.
0: మంచిదండి, ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.

0: ఆహ్వానం చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర మరియు వారి బృందం ఆలపించినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. ఎస్వి కృష్ణారెడ్డి కంపోజ్ చేసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వింటూనే ఉన్నది 102.7 మెగా హెచ్ పై శ్రోతలు కోరిన పాటలు వింటూ ఉన్నారు. ఫోన్ ఇన్ లైవ్ ద్వారా మీరు నాతో మాట్లాడాలి, బోల్డ్ అని బ్యూటిఫుల్ సాంగ్స్ వినాలంటే కనుక వెంటనే మొబైల్ తీసుకోండి, నేను చెప్పే నంబర్ నోట్ చేసుకోండి. ఇంకెందుకండి లేట్, ఫోన్ చేసుకోండి, మాట్లాడుకుందాం అందరం. 0861233100 మరొక నంబర్ 0861233102. ఈ నంబర్స్కి కాల్ చేసేయండి. హలో బ్రిజ్లో బోల్డ్ అని పాటలు మనం వింటూ మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు మదర్స్ డే సందర్భంగా మనం స్త్రీల గురించి మనం చాలా చక్కటి విషయాలు స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా. అయితే త్యాగం దినచర్య గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఒక స్త్రీ మాతృమూర్తిగా మారిన క్షణం నుంచి ఆమె జీవితం ఆమె పరిధిలో ఉండదు కదా. ఆశలైతే ఏమి, ఇష్టాలు, నిద్ర, అన్ని కోరికలు చంపేసుకోవాల్సి వస్తుంది. ఇంకా బిడ్డల భవిష్యత్తు కోసమే అంకితం చేస్తుంది తల్లి మనసు. ఇంకైతే ఇంటి బాధ్యతలు, పిల్లల చదువులు, ఆరోగ్యం, ఇలా ప్రతి విషయంలో కూడా ఒక మేనేజర్లా, ఒక టీచర్లా, ఒక డాక్టర్లా అమ్మ అయిపోతుంది కదా. అమ్మకు సెలవు అనేది ఉంటుందా? మీ ఇంట్లో ఎంతమంది అమ్మకు సెలవు ఇస్తారు చెప్పండి. వింటున్న శ్రోతలందరూ కూడా ఇక మదర్స్ డే రోజు వచ్చిందంటే ఎస్పెషల్లీ ఇచ్చి బొక్కేలు, శారీస్, గిఫ్ట్స్ కాదు, కానీ మనం ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకుంటే అయిపోయేది మదర్స్ డే కాదు. ఎంత గొప్ప వాళ్ళు మన అమ్మ. మన పురాణాల్లో నుంచి ఇప్పటికీ మనం తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే ప్రతిరోజు పూజించి పాదాభివందనం చేసినా తప్పులేదు మన అమ్మకి. ఎందుకంటే మనకు ప్రాణాన్ని దారపోసి మనల్ని కంటారు కదా. కాబట్టి ఈ ఒక మాతృ దినోత్సవం రోజు మాత్రమే కాదు, కానీ ప్రతిరోజు మదర్స్ డేనే మన అమ్మ వాళ్ళకి చేసుకోవచ్చు. మనం వింటూనే ఉండండి 102.7 మెగా హెచ్ పే. మళ్ళీ మరొక శ్రోతతో ఇప్పుడు మాట్లాడదాం. హలో.
1: హలో, హాయ్, గుడ్ ఈవినింగ్.
0: హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. నేను చెప్పాల్సింది మీరు చెప్పేశారు, చెప్పండి. ఎవరు మాట్లాడేది? ఎవరమ్మా మాట్లాడేది చెప్పండి. నెల్లూరు ఎన్టీఆర్ నగర్ నుంచి ఎవరు మాట్లాడేది? ఏం పేరు మీది? సుప్రియా. బాగుండవా? ఏం చేస్తుంటావు నువ్వు? హౌస్ వైఫా. ఎందుకు నీరసంగా ఉన్నావు? హౌస్ వైఫ్ అంటే ఎన్ని వెపన్స్ ఉంటాయో తెలుసా చేతిలో? గరిట్లు, చీపర్లు, చాట్లు అన్ని మన చేతిలోనే ఉండేది. ఎందుకు నీరసంగా ఉన్నావు? ధైర్యంగా మాట్లాడు. సరే సుప్రియా, ఏం చేస్తూ
1: ఉంటా?
0: పాపా బాబు ఏం చదువుతున్నారు? ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాసా?
1: అవును మేడం.
0: ఓకే, మీకు ఇప్పుడు మన హలో బ్రిడ్జ్ ఫోన్ ఇన్ లైవ్ ద్వారా మీరు ఏం పాట కావాలని కోరుకుంటున్నారు?
1: డాడీ నుండి వన్ అవర్ సాంగ్. మదర్స్ డే శుభాకాంక్షలు మేడం మీకు.
0: థ్యాంక్ యూ సుప్రియా. నీకు కూడా.
1: మన సింహపురి ఎఫ్ఎం తరపున కొన్నదేళ్ళ శ్రేఖ మమ్మీకి హ్యాపీ మదర్స్ డే. వాళ్ళ జంట ఆశీస్సులు ఎప్పుడు మా మీద, మా జంట ఆశీస్సులు వాళ్ళ మీద ఉండాలని, ఇలాగే చల్లగా ఉండాలని అందరం దేవుణ్ణి కోరుకుంటున్నాను మేడం. హనుమంతు.
0: ఓకే సుప్రియా, ఈ మంచి మనసుకి థ్యాంక్ యూ. మంచి పాట కోరుకున్నారు. కూల్ కూల్ వెదర్ ఆస్వాదించాలనుకుంటున్నావా ఎండల్లో?
1: కూల్ కూల్ సాంగ్, మమ్మీ డాడీ సాంగ్ మేడం. ఆ సాంగ్ లో ఇద్దరు అనురాగం దొరుకుతుంది.
0: పాటలు దొరికిస్తా?
1: అవును మేడం.
0: సరే, మీ అభిమానానికి నా ధన్యవాదాలు అండి. మీరు కోరిన పాట వచ్చేస్తుంది, అయితే విన్నామా? మీరు కోరిన శ్రోతలందరి కోసం, మీకోసం
1: పిల్లలు గారు వింటున్నారు. బాయ్
0: బాయ్ సుప్రియా.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఎస్ వారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన మన జనగణన మన బాధ్యత.
4: మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
5: నేను నెల్లూరు బాలాజీ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు లితిక.
4: హాయ్ లితిక.
5: ఫస్ట్ అందరి అమ్మలకి, మీకు, మా అమ్మకి, అందరికి హ్యాపీ మదర్స్ డే ఆంటీ.
4: థ్యాంక్ యూ సో మచ్ తల్లి. చాలా చక్కగా మాట్లాడుతున్నావు. అమ్మ ఉన్నారా పక్కన? ఏం
5: చదువుతున్నావు?
4: ఇప్పుడు అయితే లిఖిత, ఏం పాట కావాలమ్మా?
5: నాకు 20వ శతాబ్దం నుంచి అమ్మని మించి దైవం లేదు అనే సాంగ్ కావాలంటీ.
4: షూర్, తప్పకుండా. అమ్మ ఉంటే అమ్మకు కూడా ఫోన్ ఇస్తావా?
5: ఇస్తాను ఆంటీ.
4: ఓకే, నువ్వు కోరిన పాట అయితే వస్తుంది ఖచ్చితంగా.
5: అమ్మకి ఇస్తున్నాను.
4: ఓకే.
5: హలో మేడం.
4: హలో అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ పాప చాలా చక్కగా ముద్దు ముద్దుగా మాట్లాడింది ఇప్పుడు దాకా. ఓకే, మీకు కూడా ఇదే పాట కావాలా? ఓకే, తప్పకుండానండి. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా?
5: పెద్ద పాప మాట్లాడుతుందంటండి.
4: ఓకే, ఇవ్వండి.
5: నమస్కారం ఆంటీ, ఎలా ఉన్నారు? నీకు అందరి అమ్మలకి హ్యాపీ మదర్స్
4: డే. అంత బాగా మాట్లాడింది. థ్యాంక్ యూ సో మచ్ తల్లి. నువ్వేం చదువుతున్నావు?
5: నేను 7th ఆంటీ.
4: నువ్వు 7th? మీ చెల్లి ఏమో 5th కి వస్తుంది. నీ పేరు?
5: అవునాంటీ, నా పేరు కీర్తిక.
4: కీర్తిక, లిఖిత. ఓకే, హ్యాపీ మదర్స్ డే అమ్మకి. మీ కోరిన శ్రోతలందరి కోసం, మీకోసం, మీ మదర్ కోసం, నా కోసం కూడా మనం మీరందరూ మెచ్చిన పాట, అమ్మను మెచ్చిన దైవం ఉన్నదా పాట వచ్చేస్తుంది. విన్నాం అయితే?
5: విన్నాం.
4: థ్యాంక్ యూ.

0: అభిరుచి మీరు కోరిన పాటలతో అలరించే సంపుటి ఇది మీ హలో అభిరుచి.
1: ఇంతటితో ఈనాటి హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
3: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఎస్ వారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. భారతీయ రైల్వేలు ఉద్యోగం ఆశించే నిరుద్యోగులకు ఇదొక శుభవార్తని చెప్పుకోవచ్చు. రైల్వేలు 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. ఆర్ఆర్బీ 2026 సంవత్సరానికి గాను అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పీ విభాగంలో 11,127 పోస్టులను భర్తీ చేయనుంది. మే నెల 15వ తేదీ నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై జూన్ నెల 14వ తేదీ వరకు కొనసాగనుంది. 10వ తరగతితో పాటు ఐటీఐ లేదా డిప్లొమా డిగ్రీ అర్హత కలిగిన 18 నుంచి 30 ఏళ్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ 5 దశల్లో ఉంటుంది. CBT 1, CBT 2, CBAT డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే మెడికల్ పరంగా కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు సుమారు 35,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మరొక ఉద్యోగ సమాచారం ఇప్పుడు వింటారు. ఆర్మీలో 190 సివిలియన్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తులకి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇండియన్ ఆర్మీ సివిలియన్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్ CSBO Grade 2 Group C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 190 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. గుర్తింపు బోర్డు నుంచి మెట్రిక్ లేదా సమాన అర్హత ఉండి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేట్ బోర్డ్ ఎక్స్చేంజ్ PBX నిర్వహణలో కనీసం 6 నెలల అనుభవం ఉన్న వాళ్ళకి ప్రాధాన్యం అనేది లభిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తులు మే నెల 2 నుంచి ప్రారంభమైపోయాయి. మే నెల 31వ తేదీ వరకు స్వీకరించబడతాయి. కావున ఆసక్తిగల అభ్యర్థులు మరింత పూర్తి సమాచారం కోసం ఈ వెబ్సైట్ను సందర్శించండి.

వెబ్సైట్ joinindianarmy.nic.in. ఈ వెబ్సైట్ని సందర్శించి పూర్తి సమాచారం పరిశీలించిన తర్వాత ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. అలాగే మరొక ఉద్యోగ సమాచారం ఇప్పుడు వింటారు. భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి కోల్ ఇండియా లిమిటెడ్ సిఐఎల్ మైనింగ్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 276 పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం గేట్ 2025 స్కోర్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మే నెల 8 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. మైనింగ్ ఇంజనీరింగ్లో బీఈ బీటెక్ డిగ్రీతో పాటు నిర్దిష్ట శాతం మార్కులు సాధించి గేట్ 2025లో అర్హత పొందిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే యూనియన్ బ్యాంక్లో 1865 అప్రెంటిస్ పోస్టులకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 1865 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ మే నెల 19. ఆన్లైన్ పరీక్ష 2026 మే జూన్లో జరగనుంది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. మరింత పూర్తి సమాచారం కోసం www.unionbankofindia.com ఈ వెబ్సైట్ను సందర్శించండి. పూర్తి సమాచారం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. వింటూనే ఉండండి 102.7 MHz. ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ విందాం. యవడే సుబ్రహ్మణ్యం చిత్రం నుంచి

వింటూనే ఉండండి 102.7 MHz పై. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం వింటూ ఉన్నారు. సశస్త్ర సీమాబల్ SSBలో 404 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 10th పాటు స్పోర్ట్స్ విభాగాల్లో అంతర్జాతీయ జాతీయ పోటీల్లో పాల్గొన్నవారు, అలాగే జాతీయ ఛాంపియన్షిప్స్ ఖేలో ఇండియా గేమ్స్లో మెడల్స్ సాధించిన వాళ్ళు అర్హులు. వీరు 18 నుంచి 23 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అర్హులైన వాళ్ళు జూన్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. SSB.gov.in ఈ వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి పూర్తి సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వెంటనే ఉండండి 102.7 MHz పై. మీరు వింటున్నారు విద్యా ఉద్యోగ సమాచారం. ఇప్పుడు గులాబీ చిత్ర నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విందాం యువతరంగంలో చివరిగా.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లను కలిశారు. జాతీయ పంచాయతీ పురస్కారాలలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి గుమ్మిడి సంజయరాణి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలియజేశారు. వార్తల వివరాలు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లను ఈరోజు కలిశారు. తొలుత జూబ్లీహిల్స్లోని ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. సైనస్ సమస్య కారణంగా పవన్ కళ్యాణ్కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఇంటికే ప్రధానమంత్రి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి 11:30 కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తోనూ ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. 3:00 ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. 4:00 భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్కు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్ సహా నీతి ఆయోగ్ సభ్యులతో ఆయన సమావేశమవుతారు. జాతీయ పంచాయతీ పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం వేదికగా ఆయన ఈరోజు స్పందించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం గర్వకారణమని తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో ఈ నెల 15 నుంచి 27వ తేదీ వరకు 6వ దశ యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలోని ఆకాశవాణితో ఆయన ఈరోజు మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిర్వహిస్తోందని తెలిపారు. మహారాష్ట నుంచి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు తిరుపతి ఐఐటికి ఈ నెల 16వ తేదీన చేరుకుంటారని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే విధంగా కార్యాచరణ రూపొందించామని ఆయన పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరుణ్ణి భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టే సాయి ఎన్నికల ప్రధాన కమిషనర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజారాణి తెలిపారు. మక్కువ మండలం శ్రీ శంబర పోలమాంబ గుడి మరమ్మతులు, అభివృద్ది పనుల కోసం 1 కోటి రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఆలయ అభివృద్ది పనులపై ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణంలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయం, రైతు సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో 5,61,00,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేసి మాట నిలబెట్టుకుందని తెలిపారు. 2025-26 రబీ సీజన్లో రాష్ట్రంలో 1,679

ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 17.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లో 167,000 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలు జమ చేశామని తెలిపారు. బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ల మీదుగా కోస్తా ఆంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వెల్లడించారు. వీటి ప్రభావంతో కోస్తా ఆంధ్రలో గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందన్నారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రేపు రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించే రెవెన్యూ క్లినిక్లో అన్ని మండలాల తహసీల్దార్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు హాజరవుతారని తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని, నమోదు స్థితి తెలుసుకోవడానికి ఇతర వివరాల కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చని సూచించారు. న్యాయ వ్యవస్థలు, బార్ అసోసియేషన్లు సమన్వయంతో పనిచేస్తూ కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కోర్టు భవన సముదాయంలో నూతనంగా నిర్మించిన 14వ అదనపు జిల్లా సెషన్ కోర్టు, 2వ అదనపు సివిల్ జడ్జ్ మ్యాజిస్ట్రేట్ కోర్టులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ దేవానంద్ మాట్లాడుతూ కేసుల భారాన్ని తగ్గించేందుకు లోక్ అదాలతులు ఎంతగానో దోహదపడతాయని, కక్షిదారులు వీటిని సద్వినియోగం చేసుకునేలా న్యాయవాదులు ప్రోత్సహించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లను కలిశారు. జాతీయ పంచాయతీ పురస్కారాలలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం సాధించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవం, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
4: ఎందుకురా?
3: నా పాకెట్ మనీ.
4: అరే ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
3: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
4: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
3: మరి మీ మొబైల్ ఇవ్వండి.
4: ఇదిగో
5: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
6: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
7: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోహనః తివారి. ఆదౌ ముఖ్యా వార్తాః. अद्य प्रधानमंत्री नरेंद्र मोदी तेलंगाना राज्ये प्रायः चतुर्नवति शतकोटि रूप्यकाणां आधारभूत संरचना औद्योगिक परियोजनानां च उद्घाटनं शिलान्यासं च कृतवान्. उत्तर प्रदेश राज्य मुख्यमंत्री योगी आदित्यनाथ अद्य स्वमंत्रिमंडलस्य विस्तारं कृतवान्. भाजपा दलस्य षट् नेतारः मंत्रिरूपेण शपथं गृहीतवन्तः. तमिलनाडु राज्ये टीवीके दलस्य संस्थापकः श्री सी जोसेफ विजयः अद्य प्रातःकाले मुख्यमंत्रीपदस्य शपथं

0: तस्मै शुभकामनां प्रेषितवान्। श्रीमोदी सामाजिक माध्यमे उक्तवान् यत् केन्द्रप्रशासनं तमिलनाडु प्रशासनेन सह मिलित्वा जनानां जीवनस्तरस्य उन्नयनार्थं निरन्तरं कार्यं करिष्यति। तेन श्रीविजयस्य आगामी कार्यकालाय अपि शुभकामनाः प्रदत्ताः। भारतीय जनता पार्टी इति दलस्य वरिष्ठ नेता डॉक्टर हिमंता विश्व शर्मा विधायक दलस्य नेता रूपेण निर्वाचितः। अद्य प्रातःकाले गुवाहाटी नगरे सम्पन्नायां सभायां रंजीत कुमार दास, विश्वजीत दैमारी, अजंता नियोग, राजदीप राय, अशोक सिंगल, पीयूष हजारिका समेत्य अष्ट भाजपा दलस्य विधायकाः डॉक्टर हिमंत विश्व शर्मणः नाम प्रस्तावितवन्तः। शिक्षा मंत्रालयः ग्रीष्मावकाशकाले देशस्य सर्वेषु विद्यालयेषु भारतीय भाषायाः कृते ग्रीष्मकालीन शिविरस्य आयोजनं करिष्यति। एषः एक सप्ताहात्मकः शिविरः भारतीय भाषासु मौलिक संवाद कौशल अधिगमाय, शब्द परिचयाय, आत्मपरिचय प्रदर्शनाय, वास्तविक जीवन संवादाय तथा च संस्कृतेः प्रशंसाय च केन्द्रितः भविष्यति। श्रीलंका देशस्य राष्ट्रपतिना अनुरा कुमारादिसानायके अद्य टीवीके दलस्य प्रमुखः सी जोसेफ विजयः इत्यस्मै तमिलनाडु राज्यस्य मुख्यमंत्री पदस्य शपथग्रहणानन्तरं त्वरितमेव शुभकामनाः प्रदत्ताः। सामाजिक माध्यमे एकस्मिन् सन्देशे दिसानायके उक्तं यत् श्रीलंका तमिलनाडु उभयो मध्ये ऐतिहासिकाः, सांस्कृतिकाः, उद्योगाः चेत्यादयः सुदृढाः सम्बन्धाः विद्यन्ते। सः उक्तवान् यत् उभयोर्देशयोः मध्ये भविष्ये अपरिमिताः आर्थिक सम्भावनाः अवसराश्च सन्ति, यतः तौ निरन्तरं परस्परं घनिष्ठ सम्बन्धान् सुदृढं कुरुतः। रूसदेशस्य राष्ट्रपतिना व्लादिमीर पुतिनेन उक्तं यत् युक्रेन देशेन सह प्रचल्यमानः युद्धविवादः अधुना समाप्तिं प्रति गच्छति। तेन पश्चिम एशिया देशेषु वर्तमानस्य संघर्षस्य अपि शीघ्रसमाधानस्य आशा प्रकटिता। तेन उक्तं यत् यदि विवादः अधिकं वर्तते तर्हि महदहानी भविष्यति। यूरोपीय नेतृभिः सह वार्तालापविषये पृष्टे सति राष्ट्रपति पुतिनः अवदत् यत् तादृश्याः चर्चायाः कृते जर्मनी देशस्य पूर्व चान्सलर गेरहार्ड श्रोडर तस्य प्रिया नेता अस्ति। पुतिनः एतदपि उक्तवान् यत् स्थायी शान्ति प्रस्तावस्य अन्तिमरूपस्य निर्णयानन्तरमेव सः युक्रेन देशस्य राष्ट्रपतिना व्लोदिमीर जेलेन्स्की इत्यनेन सह मिलिष्यति। शंघाई नगरे आयोजिते धनुष्क्रीडायाः विश्वचषक स्पर्धायां भारतीय महिला रिकर्वदलेन चीनदेशं पराजित्य स्वर्णपदकं प्राप्तम्। आईपीएल क्रिकेट स्पर्धा मालिकायाम् अद्य लखनऊ सुपर जायंट्स दलं चेन्नई सुपर किंग्स दलं सम्मुखीकरोति। प्रप्रथमं क्रीडयता लखनऊ सुपर जायंट्स दलं अष्टक्रीडकानां हानिपुरस्सरं 3,200 धावनांकाः विनिर्मिताः। सम्प्रति उभयोः दलयोः मध्ये स्पर्धा प्रचलति। मुख्यवार्ता पुनरेकवारम्। अद्य प्रधानमंत्री नरेन्द्र मोदी तेलंगाना राज्ये प्रायः 94,00,000 रूप्यकाणां आधारभूत संरचना औद्योगिक परियोजनानां च उद्घाटनं शिलान्यासं च कृतवान्। उत्तर प्रदेश राज्य मुख्यमंत्री योगी आदित्यनाथ अद्य स्वमंत्रिमंडलस्य विस्तारं कृतवान् इति वार्ताः।
1: आकाशवाणी सिंहपुरी एफएम केंद्रम समय 6:30 వచ్చింది। ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారం అవుతుంది। ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా స్థానిక సమాచారం వింటారు। స్థానిక సమాచారం మీకు అందిస్తున్న వారు శ్రీమతికి మేరీ సుచిత। నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గూడూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు। నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెంట్ల జిల్లా పోలీస్ అధికారులకు గార్డెన్ సెర్చ్ ఆపరేషన్లపై జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల్లో భద్రతా భావన పెంపొందించే దిశగా గార్డెన్ సెర్చ్ ఆపరేషన్స్ను విస్తృతంగా నిర్వహిస్తూ ఉన్నారు। డిజిటల్ మ్యాపింగ్ ద్వారా క్రైమ్ స్పాట్స్ గుర్తించి రౌడీషీటర్లు, అనుమానితులు, పరారీ నిందితులు, ఎన్బీడబ్ల్యూఎస్ సమన్లు, గంజాయి మరియు ఇతర నిషేధిత పదార్థాలు, అనుమానాస్పద వాహనాలు మరియు అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఉన్నారు। వారి ఆదేశాల మేరకు ఈరోజు మే నెల 10వ తేదీన ఉదయం 5:30 నుంచి రాత్రి 7 గంటల వరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు। ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమం గూడూరు వన్ టౌన్ సీఐ ఆధ్వర్యంలో నిర్వహించగా గూడూరు వన్ టౌన్, టూ టౌన్ మరియు గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లకు చెందిన 4 సబ్ ఇన్స్పెక్టర్లు మరియు 40 మంది పోలీస్ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం ఈ తనిఖీ

పాల్గొన్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా జనార్దన్ రెడ్డి కాలనీలో సుమారు 200 ఇళ్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అలాగే తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని 7 ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే కాలేజీల్లో చదువుతున్నటువంటి హాస్టల్లో నివసిస్తున్నటువంటి విద్యార్థులను సమావేశపరిచి వారికి సైబర్ నేరాలపై అవగాహన, ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్స్ వల్ల కలిగే నష్టాలు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ చట్టాలపై అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలు, అక్రమ ఆన్లైన్ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆపరేషన్ అనంతరం స్థానిక ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు, ఆస్తి సంబంధిత నేరాల నివారణ, మహిళల భద్రత మరియు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, మత్తు పదార్థాల సరఫరా లేదా ఇతర అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలపాలని ప్రజలను కోరారు. జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయటమే లక్ష్యంగా ఇటువంటి కార్డాన్ సెర్చ్ ఆపరేషన్స్ విస్తృతంగా కొనసాగిస్తూ ఉన్నామని నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల తెలిపారు. ఈ నెల 15 తేదీన ఉద్యోగులు, ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్ డే తెలిపిన కలెక్టర్ హిమాన్షు శుక్లా. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 15 తేదీన ఉద్యోగుల గ్రీవెన్స్ డే, ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్ డేను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెల 3 శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఉద్యోగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఈ నెల 15 తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నెల 15 తేదీన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు సంఘాలకు ప్రత్యేక గ్రీవెన్స్ డే జరగనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా వెల్లడించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఈ నెల 15 తేదీ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు సంఘాలకు ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, సంఘాలు తమ సమస్యలు, వినతులను నేరుగా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావడానికి ఈ ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ముందస్తుగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు సంఘాలకు సమాచారం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పిలుపునిచ్చారు. నెల్లూరు నగరానికి చెందిన 2వ తరగతి చదువుతున్న దాసరి జియాన్, 5వ తరగతికి చెందినటువంటి క్రిస్టియన్ రియోలు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. ఫిబ్రవరి 2వ తేదీన హైదరాబాద్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన కీబోర్డు పోటీలలో ప్రతిభ కనపరిచారు. విజయవాడలో హల్లల్ మ్యూజిక్ స్కూల్లో ఈ నెల 8న నిర్వహించినటువంటి అచీవర్స్ మీట్లో చిన్నారులకు ప్రతినిధులు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సోమవారం కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, పీజీఆర్ఎస్ నిర్వహణ, మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా వెల్లడించారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ను ఈ సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నందు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ మేరకు వారు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్సైట్ మీకోసం .ap.gov.in ఈ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీ స్థితి లేదా ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం నేరుగా 1100 నంబర్కు కాల్ సెంటర్కు సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. వీటిలో సహాయకులతో కూడిన అర్జీ స్వీకరణ కౌంటర్లు, రిసెప్షన్ సదుపాయం, జిల్లా మరియు మండల స్థాయి అధికారుల హాజరు, వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలు, తాగునీటి సౌకర్యం, అర్జీల పర్యవేక్షణ తదితర ఏర్పాట్లు చేయడమైనది. అర్జీదారులు ఈ అవకాశాన్ని వినియోగపరుచుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కొడవలూరు మండలం రాచర్లపాడులోని ఇఫ్కో కిసాన్ సెస్ ప్రాంగణంలో మే నెల 27, 28, 29వ తేదీలలో నిర్వహించనున్నటువంటి మహానాడుకు సంబంధించిన పనులను పరిశీలిస్తున్నారు అధికారులు. మీరింతవరకు స్థానిక సమాచారం విన్నారు. ఇంతటితో నేటి స్థానిక సమాచారం సమాప్తం. సమాచార వేదిక మీకు అందించిన వారు శ్రీమతి కె. మేరీ సుజిత.

విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో కొలువైయున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠాపురం దేవస్థాన విశేషాలను ఈనాటి విహారీ కార్యక్రమంలో 157వ భాగంలో వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ.
1: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు తిరుమలలోనే కాకుండా అనేక క్షేత్రాల్లో వెలసి ఉండి భక్తులను అనుగ్రహిస్తున్నారు. అలాంటి ఒక క్షేత్రం మన తెనాలి పట్టణంలో ఉంది. ఈ క్షేత్రంలో ప్రస్తుతం వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈనాటి విహారీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన విశేషాలు తెలుసుకుందాం.

ఈ ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది. ఈ దేవస్థాన వ్యవస్థాపకులు శ్రీ తుళ్ళూరు సుబ్బరాయుడు గారి కుమారుడైన శ్రీ బాల నరసింహారావు గౌడ్ గారు. ఒకనాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఒక గొప్ప ఫణిరాజ రూపంలో శ్రీ బాల నరసింహారావు గౌడ్ గారికి స్వప్నంలో సాక్షాత్కరించి ఈ స్థలం పరమ పవిత్రమైనదనియు సతాం పర్యటనేనై తీర్థభూత భవంతీహి అని సెలవిచ్చారు. అనగా సాధు సజ్జనుల పర్యటనల వల్ల వారు నడిచిన ఆయా మార్గాలు వారి చరణ స్పర్శచేత తీర్థక్షేత్రాలుగా మారిపోతాయి అని అర్థం. శ్రీ బాల నరసింహారావు గౌడ్ గారికి స్వామివారు కలలో కనిపించి ఈ విధంగా సెలవిచ్చారు. పూర్వకాలమున ఎందరో మహనీయులు, మహర్షులు మహత్తర తపోనిష్ట గరిష్ఠుల చరణ స్పర్శచేత ఈ ప్రాంతం పరమ పునీతం గావించినదనియు సకలార్థ సిద్ధమనియు తనకా స్థలము అత్యంత ప్రీతిపాత్రమనియు తాను అందు వెలసితిననియు నాగరాజ రూపమున భక్తులకు స్వయంగా సాక్షాత్కారమందించి వారికి వారి కామితార్థములు తీర్చతననియు ఈ దివ్య స్థలమున తనకొక దేవాలయము నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించి అంతర్ధానమయ్యారు. ఈ ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వప్నంలో ఇచ్చిన ఆజ్ఞానుసారం ఈ ఆలయ నిర్మాణ పనులు శ్రీ తుళ్ళూరు బాల నరసింహారావు గౌడ్ గారిచే క్రీస్తు శకం 1961 సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. ఈ ఆలయంలోని మూలవరుల ప్రతిష్ట వైఖానస ఆగమానుసారం క్రీస్తు శకం 1972 సంవత్సరంలో గావించబడింది. చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది. అసక్తత వల్ల తిరుమల వెళ్లలేని ఈ ప్రాంత ప్రజలు తమ మొక్కులు

అక్కడే తీర్చుకుంటారు. ఈ ఆలయ నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. ప్రధాన రాజగోపురం 5 అంతస్తుల ఎత్తు కలిగి ఉండి గర్భాలయంలో మూలవరులైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్మపీఠంపై నిలుచుని చతుర్భుజాలు కలిగి శంఖుచక్రాలు ధరించి వరద కటిహస్తాలతో భక్తులను అనుగ్రహిస్తున్నారు. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా శ్రీ వైకుంఠ ద్వారపాలకులైన శ్రీ జయ విజయులు, గర్భాలయానికి ఇరువైపులా ఉపాలయాలలో శ్రీ లక్ష్మీదేవి, శ్రీ పద్మావతీదేవి అమ్మవార్లు కొలువుతీరి ఉన్నారు. అంతరాలయం ముఖమండపం మధ్య ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం ముందు సుందర మనోహర రూపుడైన గరుడాళ్వార్ కృష్ణవర్ణంలో దర్శనమిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ భూవరాహస్వామివారి సన్నిధి, పుట్ట నాగేశ్వరుని సన్నిధులు, నిత్య కళ్యాణ మండపం ఉన్నాయి. గర్భాలయ గోపురంపై శ్రీ విమాన వెంకటేశ్వరుడు కొలువై పశుపక్షాదులకు తమ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. ఈ ఆలయ ముఖమండపంలో ఇరువైపులా శ్రీ సిద్ధేంద్ర యోగి, శ్రీ నారాయణ తీర్థులు, శ్రీ శ్యామశాస్త్రివారు, శ్రీ భక్త రామదాసువారు, శ్రీ త్యాగరాజస్వామివారు, శ్రీ పురందరదాసులవారు, శ్రీ క్షేత్రయ్యవారు, శ్రీ అన్నమాచార్యులవారు కొలువుతీరి ఉన్నారు. ముఖమండపం ఎదురుగా ఎత్తైన గరుడాళ్వార్, ఇంకా శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయ సందర్శన వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం శనివారం మినహా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 3:30 నుంచి రాత్రి 8:30 వరకు, శనివారాలలో ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 3:30 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. వైఖానస ఆగమం ప్రకారం ఈ ఆలయంలో వివిధ పూజలు, ఆర్జిత సేవలు జరుగుతాయి. ఆర్జిత సేవలలో నిత్య సేవలలో భాగంగా అంతరాలయ దర్శనం, అష్టోత్తరము, శాంతి కళ్యాణము, వేదాశీర్వచనము, శ్రీవారికి వస్త్ర సమర్పణ, పొంగలి నివేదన జరుగుతాయి. వారాంతపు సేవలలో భాగంగా ప్రతి శుక్రవారం నాడు అభిషేకము, శనివారం ఊంజల్ సేవ జరుగుతాయి. మాస సేవలలో భాగంగా ప్రతి నెలలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున పల్లకీ సేవ, పౌర్ణమి నాడు గరుడ సేవ అత్యంత వైభవంగా జరుగుతాయి. వార్షిక సేవలలో భాగంగా ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ పంచమి నుంచి వైశాఖ బహుళ ఏకాదశి వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రానందకరంగా జరుగుతాయి. ఈ సంవత్సరం జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు 2026 మే 6వ తేదీ బుధవారం ప్రారంభమై 2026 మే 12వ తేదీ మంగళవారం నాడు ముగుస్తాయి. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 6వ తేదీ బుధవారం ఉదయం 10:30 శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుని చేయుట, సాయంత్రం 7 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణ, 7వ తేదీ గురువారం ఉదయం 9:30 నిత్య హోమం, ఆలయ బలిహరణ, సాయంత్రం 6:30 శేషవాహనం, గ్రామోత్సవం జరుగుతాయి. 8వ తేదీ శుక్రవారం ఉదయం 9:30 నిత్య హోమం, ఆలయ బలిహరణ, సాయంత్రం 6:30 గజవాహన సేవ, గ్రామోత్సవం జరుగుతాయి. తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం 9:30 నిత్య హోమము, ఆలయ బలిహరణ, సాయంత్రం 6:30 ఎదురుకోలు ఉత్సవము, రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవము జరుగుతాయి.

పదవ తేదీ ఆదివారం నాడు ఉదయం 7:30 నిత్య హోమము, ఆలయ బలిహరణ, 8 గరుడోత్సవము, గ్రామోత్సవము, సాయంత్రం 6 దివ్య రథోత్సవము, గ్రామోత్సవము జరుగుతాయి. 11వ తేదీ సోమవారం ఉదయం 7:30 నిత్య హోమము, ఆలయ బలిహరణ, 8 వసంతోత్సవము, 10 శ్రీ చక్ర స్నానము, రాత్రి 7:30 పూర్ణాహుతి, ధ్వజావరోహణము జరుగుతాయి. 12వ తేదీ మంగళవారం రాత్రి 7 ద్వాదశ ప్రదక్షిణములు, 9 జరిగే ఏకాంత సేవలతో ఈ సంవత్సరపు వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు ఉదయం 9 సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ ఆలయ ప్రాంగణంలో వధూవరుల నిశ్చయ తాంబూలాలు, కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయంలో భక్తులు తమ చిన్నారులకు నామకరణ, అన్నప్రాసన, కేశఖండన, కర్ణవేదన, అక్షరాభ్యాసం వంటి సంస్కారాలు, తమ బాలబాలికలకు పంచలు, ఓణీల ప్రదానం, ఇంకా వాహనాలకు పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులు బస చేయడానికి వసతి గదులు, కళ్యాణ మండపాలు నిర్ణీత రుసుముతో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని వైకుంఠపురంలో ఉంది. ఈ ఆలయం తెనాలి బస్టాండ్ ఇంకా రైల్వే స్టేషన్లకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెనాలి పట్టణం దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలతో రోడ్డు రైలు మార్గాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది కనుక సులభంగా చేరుకోవచ్చు.

శ్రీకరుడు, శుభకరుడు, మంగళకరుడు అయిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృప, కరుణ, కటాక్ష వీక్షణాలు మనందరికీ కలగాలని ప్రార్థిస్తూ వచ్చే వారం మరో దివ్యక్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.

మీరు ఇంతవరకు విహారీ కార్యక్రమాన్ని విన్నారు. విహారీ కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో కొలువైయున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థాన విశేషాలు విన్నారు. కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమణు నాగేశ్వరరావు గారు. ఇప్పుడు కొన్ని జానపద గేయాలు వింటారు.

మీరు ఇంతవరకు జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్జ్ పై ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. ఈ పూట అలనాటి మధుర గీతంగా మంచి మనసులు చిత్రంలోని మధురమైన పాట ఇప్పుడు వింటారు.

ఎస్పీపీ గానంలో బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సమాప్తం. సమయం 7:05 గా వస్తోంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితమూ చేశారు. తమిళగ వెట్రి గజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అస్సాంలో డాక్టర్ హిమంత బిశ్వ శర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దేశ వికాసానికి రాష్ట్రాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు హైదరాబాద్ లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితమూ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వం మోడర్న్ కనెక్టివిటీ మీద ఫోకస్ చేసిందని, ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, ఎయిర్వేల మీద కనెక్టివిటీని పెంచుతూ దేశ అభివృద్దికి గణనీయమైన కృషి చేసిందన్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్దికి 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించగా, కేవలం తెలంగాణకే ఇప్పుడు బడ్జెట్లో 5,500 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశామని, మరో 5,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని నరేంద్ర మోదీ చెప్పారు.
1: साथियों, साल 2014 से पहले अविभाजित आंध्र प्रदेश के लिए 1,000 करोड़ रुपए से भी कम का रेलवे बजट होता था. संयुक्त आंध्र के समय रेलवे का बजट 1,000 करोड़ रुपए से भी कम था. आज सिर्फ तेलंगाना का रेलवे बजट ही लगभग 5,500 करोड़ रुपए का है.
0: వరంగల్ పీఎం మిత్రా పార్కును ప్రారంభించిన ప్రధానమంత్రి, భారతదేశంలో టెక్స్టైల్ పరిశ్రమ పురోభివృద్దికి పీఎం మిత్రా వరంగల్ పార్కు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ పవర్ రంగంలో దేశం ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పలు సంస్కరణలు చేపట్టామని, ఎల్పీజీ, గ్యాస్, సీఎన్జీ ఆధారిత వ్యవస్థల గురించి విదేశాల మీద ఆధారపడకుండా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఎంఎస్ఎంఈ, స్టార్టప్లు, ఉపాధి వికసిత్ భారత్ సాధనకు దోహదపడతాయని, తెలంగాణ అభివృద్దితో దేశాభివృద్ది, వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని నమ్ముతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
1: వరంగల్ కా పిఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. పిఎం మిత్ర పార్క్ మే లగ్నే వాలీ యూనిట్స్ కో కేంద్ర సర్కార్ కి యోజనాఓ కా భీ పూరా లాభ మిలేగా. उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी. इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा. खासतौर पर जो हमारी बहनें बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले
0: हैं. केंद्र मंत्री किशन रेड्डी మాట్లాడుతూ, వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ది కార్యక్రమాలు తెలంగాణలో ప్రారంభించడం అదృష్టమని, జాతీయ రహదారుల అభివృద్ది, రాష్ట్రంలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ది చేయడం సంతోషదాయకమన్నారు. మోదీ సహకారంతో రాష్ట్రంలో గత 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ది కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
2: రైల్వే నెట్వర్క్ కూడా ఈరోజు తెలంగాణలో చాలా అభివృద్ధి జరుగుతా ఉంది. సుమారు 42 రైల్వే స్టేషన్స్ తెలంగాణలో, కొన్ని కొత్త రైల్వే స్టేషన్స్, కొన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్స్ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇన్ని రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ది కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవిస్తూ.
0: హైదరాబాద్ లో అత్యాధునిక సింధు క్యాన్సర్ ఆసుపత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1500 పడకలు, 29 ఆపరేషన్ థియేటర్లతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 33 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో సామాన్యులకు ప్రపంచ స్థాయి చికిత్స అందనుండడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రాభివృద్దికి కేంద్రం సహకరించాలని 8 కీలకమైన అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణకు వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరారు. మూసీ నదీ పునరుజ్జీవన ప్రాజెక్టును జాతీయ స్థాయి పట్టణ నదీ పునరుద్దరణ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్ర మంత్రివర్గ ఆమోదం, రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును పూర్తిగా కేంద్రం నిధులతో చేపట్టాలని కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరు హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి చొరవ చూపాలని అభ్యర్థించారు. ఫ్యాబ్ సిటీ పరికరాలను సెమీకండక్టర్ హబ్గా అభివృద్ది చేసేందుకు ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద తెలంగాణకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట అభ్యంతరం తొలగించేందుకు కేంద్రం మధ్యవర్తిత్వం వహించాలని కూడా కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళ వెట్రి కజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నటువంటి పోర్ట్ సెయింట్ జార్జ్ సెక్రటేరియట్కు చేరుకుని బాధ్యతల స్వీకరణకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ తమ ప్రభుత్వంపై నమ్మకంతో ఉండాలని కోరారు. అందరికీ పారదర్శకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో విజయ్ కీలకమైన దస్త్రాలపై సంతకాలు చేశారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళల రక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం వీటిలో ఉన్నాయి. ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం రేపు అసెంబ్లీ సమావేశం జరగనుంది. అస్సాంలో సీనియర్ నాయకుడు డాక్టర్ హిమంత బిశ్వశర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. హిమంత బిశ్వశర్మ మంగళవారం నాడు వరుసగా 2వ అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6 బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 2 రాష్ట్ర మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. దేశంలో సంభవించే వరదలు, వడగాల్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను, వనరుల వినియోగాన్ని, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అంచనా వేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు 204 విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ కడపటి సమాచారం అందేసరికి 15 ఓవర్లలో 3 నష్టానికి 165 చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 నష్టానికి 203 చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో జెమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్ చెరో 3 పడగొట్టారు. ఈ సాయంత్రం రాయ్పూర్లో జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జాతికి అంకితం చేశారు. తమిళగవేట్రి కరజకం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెచ్ పై ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం వింటారు.

0: మనకి స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు చేపలు రొయ్యలు పెంపకంలో కాలుష్య నివారణ చర్యల గురించి కె జ్యోత్స్న రాజేశ్వరి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: జ్యోత్స్న రాజేశ్వరి గారు నమస్కారం అండి.
2: నమస్తే మేడం.
1: మీరు ఇక్కడ భావదేవరపల్లిలో ఉన్నటువంటి ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో టీచింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు కదండి.
2: అవునండి.
1: ఇప్పుడు చేపల విషయం కానీ రొయ్యల విషయం కానీ మనం తీసుకున్నట్టయితే మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది కదా వాటి ఉత్పత్తిలో.
2: అవునండి.
1: అలాగే ఈ మధ్యకాలంలో మన రైతు సోదరులందరూ కూడా ఈ చేపల రొయ్యల సాగు పట్ల ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు.
2: అవునండి.
1: చాలా మంది రైతులు.
2: అవునండి.
1: కానీ ఎంతగా వీటిని సాగు చేసినా కూడా దిగుబడి అనే విషయానికి వచ్చినప్పటికీ చాలా తక్కువగా ఉంది కదండి. ఎక్కువ దిగుబడి అనేది సాధించలేకపోతున్నారు. దానికి ప్రధానమైన కారణంగా మనం కాలుష్యం గురించి మాట్లాడుకోవచ్చు కదండి. అంటే చేపల చెరువులు కలుషితం అయిపోవడం వల్ల చేపల పెరుగుదల అనేది సరిగ్గా ఉండట్లేదు. అలాగే అవి రకరకాల జబ్బున బారిన పడి కూడా రైతు సోదరులు బాగా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంది కదండి. ఈ రైతు సోదరులకి ఈ కాలుష్య నివారణ పట్ల అవగాహన చాలా తక్కువగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. చేపల చెరువులు తయారు చేసి చేపలను వదిలేయడం అయితే చేస్తున్నారు, కానీ తర్వాత వాటి యాజమాన్య విషయంలో వీళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి అనర్థాలు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ప్రధానంగా మన రాష్ట్రంలో చేపల రొయ్యల పెంపకం స్థితిగతులు ఎలా ఉన్నాయంటారు?
2: ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం చేపలు అలాగే రొయ్యల పెంపకంలో భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉందండి. మన రాష్ట్రానికి 974 కిలోమీటర్ల పొడవు గల కోస్తా తీరం ఉంది. అంతేకాక అనేక రకమైన చిన్న చిన్న కాలువలు, బ్యాక్ వాటర్స్, ఉపనీటి కయలు ఉండి రొయ్యల పరిశ్రమ ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తుంది. రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా రైతులు మాత్రం ఎక్కువ దిగుబడులు సాధించలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం సాగుపై వారికి సరైన అవగాహన లేకపోవడం. ఇలా అవగాహన లేకుండా సాగు చేయడం వలన చెరువుల్లో కాలుష్యం అనేది ఏర్పడి ఎక్కువగా చేపలు అలాగే రొయ్యలకు జబ్బులు వస్తున్నాయి. దీంతో పంట మధ్యలోనే పట్టుబడి చేసి తక్కువ ధరకే అమ్మేయడం చేస్తున్నారు.
1: ఇలా దానివల్ల ఖర్చు సమయం ఆదా అవుతుందని చెప్పి
2: మధ్యలోనే పట్టుబడి చేసేస్తున్నారు. సో ఇలా జరగకుండా ఉండాలంటే ముందుగా వాళ్ళు కాలుష్యం రాకుండా నివారించుకోవాలి. ఇలా కాలుష్యాన్ని నివారించుకోవడానికి రైతులు ఆక్వా సాగు యాజమాన్యంలో చిన్న చిన్న జాగ్రత్తలు వహిస్తే మంచి లాభాలు పొందవచ్చు.
1: ఇప్పుడు కాలుష్యం వల్ల నష్టపోతూ ఉన్నారని చెప్తున్నారు కదా మీరు, మరి ఈ కాలుష్యం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు చేపల రొయ్యల పెంపకంలో?
2: అసలు మన జీవమనుగడకి నీరు అనేది చాలా అవసరం అండి. ఈ నీటి వనరులు కాలుష్యానికి గురవడం వలన చేపలు మరియు రొయ్యలు చాలా ప్రమాదకరం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆక్వా సాగులో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది నీటి నాణ్యత ప్రమాణాలు. ఈ నీటి నాణ్యత ప్రమాణాలు అన్ని ఆక్వా సాగు కావాల్సినంత స్థాయిలో ఉంటే మాత్రమే చేపలు లేదా రొయ్యలు ఆరోగ్యంగా ఉంటాయి, మరియు వాటి ఎదుగుదల కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఒకవేళ ఈ నీటి నాణ్యత ప్రమాణాలు గనుక అనుకున్న స్థాయిలో లేకుండా మారిపోతే గనుక నీరు అనేది కలుషిత అయిపోతుంది. దీనివల్ల చేపలు మరియు రొయ్యల్లో వివిధ రకాల జబ్బులు వస్తాయి. ఆ జబ్బులు వారిన చేపలు ఏమవుతాయి, ఆటోమేటిక్ గా చనిపోతాయి అవి.
1: ఇప్పుడు నీటి నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉండాలని చెప్తున్నారు కదా మీరు, ఈ ఆక్వా సాగులో నీటి నాణ్యత ప్రమాణాలు అంటే ఏంటి, వాటి ప్రభావం ఈ చేపల మీద రొయ్యల మీద ఏ విధంగా ఉంటుంది?
2: సో ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన నీటి నాణ్యత ప్రమాణాల్లో pH, DO అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే నీటిలో కరిగి ఉన్న ప్రాణవాయువు, ఆల్కలినిటీ, హార్డ్నెస్, విషవాయువులైనటువంటి అమోనియా మరియు నైట్రేట్ల మీద మనం తగిన శ్రద్ధ వహించాలి. ఈ నీటి లక్షణాలు చెరువుల్లో ఉండే రొయ్యల సాంద్రత, ప్లాంక్టన్, మట్టి యొక్క లక్షణాలు, రైతులు అవలంబించే యాజమాన్యత మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. వీటిలో ఏమైనా హెచ్చు తగ్గులు వస్తే నీరు కలుషితం అయ్యి చేపలు మరియు రొయ్యల ఎదుగుదల మీద చాలా ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా ఆక్వా సాగులో రైతులకి నీటి నాణ్యతపై అవగాహన పెరిగినప్పటికీ ఈ రసాయనాలు ఎక్కువగా వాడటం వల్ల ఈ నీటి నాణ్యతను క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ రసాయనాలు వాడటం వల్ల మంచి మార్పుల కంటే చెడు మార్పులు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నీరు కలుషితం అయ్యి రోగాలకు కారణమయ్యే జీవుల ఉత్పత్తికి దోహదపడుతున్నాయి. దీనివల్ల రొయ్యలు మరియు చేపలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఇలా ఒత్తిడికి లోనైనప్పుడు రొయ్యలు లేదా చేపలు మేతను తీసుకోవడం తగ్గించేస్తాయి లేదా పూర్తిగా ఆపేస్తాయి. అందువలన సాగు కాలం ఎంత పెరుగుతున్నప్పటికీ కూడా రొయ్యల్లో మాత్రం ఎటువంటి ఎదుగుదల ఉండదు.
1: మరి ఇటువంటి పరిస్థితుల్ని అధిగమించాలంటే రైతులు ఎటువంటి చర్యలు చేపట్టాలి?
2: ముఖ్యంగా రైతులు సుస్థిరమైన ఆక్వా సాగు పద్ధతుల్ని పాటించాలి. అంటే రసాయనాలు తగిన మోతాదులో మాత్రమే వాడాలి. అసలు రసాయనాలు వాడకుండా ఆర్గానిక్ గా చేసుకుంటే ఇంకా మంచిదండి. ఈ నీటి నాణ్యత ప్రమాణాలు మార్పుల్లో ప్లాంక్టన్ ముఖ్య పాత్ర వహిస్తుంది. అందుకని సహజ ఆహారం అయినటువంటి ప్లాంక్టన్ ఉత్పత్తి తగిన సాంద్రతలో ఉండేలా రైతులు జాగ్రత్త వహించాలి. ఈ ప్లాంక్టన్ సాంద్రతను బట్టి చెరువుల్లో ఆక్సిజన్ మరియు పిహెచ్ స్థాయిలలో మార్పు

0: అనేది ఎక్కువగా చోటు చేసుకుంటాయి.
1: ఇప్పుడు ప్లాంక్టన్ అంటున్నారు కదండి మీరు, ఈ ప్లాంక్టన్ అంటే ఏంటి? ఆక్వాసాగ్లో దీని యొక్క విశిష్టత ఏంటి?
0: చెరువు నీటిలో తేలియాడే సూక్ష్మమైన వృక్ష మరియు జంతు సమూహాన్ని మనం ప్లాంక్టన్ అంటామండి. సో ఈ ప్లాంక్టన్ లో జంతు సముదాయాన్ని జంతు ప్లవకాలని, వృక్ష సముదాయాన్ని వృక్ష ప్లవకాలని అంటారు. చెరువుల్లో ఉండేటటువంటి ప్లాంక్టన్ ను బట్టి చెరువు సారవంతమైనదా లేదా అని మనం చెప్పవచ్చు. ఈ ప్లాంక్టన్ మీదనే చెరువు ఉత్పాదకత ఆధారపడి ఉంటుంది. సాధారణంగా చెరువుల్లో ప్లాంక్టన్ ను సచ్చిడిస్క్ అనే ఒక పరికరం ఉపయోగించి కొలుస్తారు. అలాగే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి ఈ ప్లాంక్టన్ అనేవి. సో ఈ విధంగా ఉత్పత్తి అయిన ఆక్సిజన్ ను చెరువులోని చేపలు, రొయ్యలు మరియు ఇతర జీవులు కూడా ఉపయోగించుకుంటాయి. ఈ ప్లాంక్టన్ ను సచ్చిడిస్క్ తో కొలిచినప్పుడు 20 నుంచి 30 సెంటీమీటర్ల మధ్య ఉన్నట్లయితే రొయ్యలకు సహజ ఆహారం బాగా అందుతున్నట్లు మనం గమనించవచ్చు. ఈ ప్లవకాలు జాతులను బట్టి చెరువు నీటికి పసుపు, లేత ఆకుపచ్చ, ఆకుపచ్చ, గోధుమ మరియు ఎరుపు రంగు వస్తుందండి చెరువు నీటికి.
1: ఈ నీటిలో పోషక స్థాయి ఎక్కువైంది అనుకోండి, ఎటువంటి మార్పులు సంభవిస్తాయి?
0: వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు పోషకాలను ఉపయోగించుకుని అధిక మొత్తంలో ఒక్కసారిగా ప్లవకాలు ఉధృతంగా పెరిగిపోతాయండి. సో ఈ ప్లాంక్టన్ అనేది ఒక్కసారిగా అధికంగా పెరిగినప్పుడు నీరు ముదురు రంగులోకి మారుతుంది. దీనినే ప్లాంక్టన్ బ్లూమ్స్ గా మనం భావించవచ్చు. ఈ ప్లాంక్టన్ బ్లూమ్స్ సుమారుగా 1 వారం రోజులు ఉంటాయి, లేదా కొన్ని కొన్ని సార్లు అయితే ఇంకా ఎక్కువ రోజులు కూడా కొనసాగుతుండొచ్చండి. ఇవి విడుదల చేసే విష పదార్థాలు వలన జంతు ప్లవకాలు అనేవి మరణిస్తాయి. అప్పుడు చెరువు యొక్క సమతుల్యత దెబ్బతింటుంది. సో ఈ ప్లాంక్టన్ బ్లూమ్స్ వలన చెరువు నీటిలో డిఓ, పిహెచ్ లలో బాగా ఎక్కువ తారతమ్యాలు, విషవాయువులు ఏర్పడటం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ ప్లాంక్టన్ బ్లూమ్స్ ఏర్పడినప్పుడు ప్లాంక్టన్ రొయ్యల ముప్పలపై పేరుకుని పోయి శ్వాసక్రియకు ఆటంకం కలుగజేస్తుంది. అంటే అవి ఊపిరి తీసుకోలేవు, అవి మరణిస్తాయి అలాగా. సో నీలి ఆకుపచ్చ శైవలాలు బ్లూమ్స్ వలన విడుదలయ్యే జియోస్మిన్ మరియు మిథైల్ ఐసోబోర్నియల్ వంటి వాటి వలన రొయ్యల్లో అభ్యంతరకర వాసన వస్తుంది. సో దీనివల్ల ఇలా వాసన రావడం వల్ల ఏంటంటే అటువంటి రొయ్యలకి ఈ మార్కెట్ డిమాండ్ అనేది తగ్గిపోయి రైతులకి నష్టం చేకూరుస్తుంది. ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు ఎక్కువగా ప్రాణవాయువును తీసుకుంటాయి. ఇవి సూర్యరశ్మి మరియు డివో కూడా తక్కువ ఉన్న సందర్భాల్లో కూడా కిరణజన్య సంయోగ క్రియ సమర్థవంతంగా జరుపుకొని బాగా వృద్ధి చెంది ఫలితంగా చెరువు స్థాయి ప్రమాదకర స్థితి చేరుకుని ఒక్కసారిగా రొయ్య చనిపోతుంది. చెరువులో ప్లాంక్టన్ కు అవసరమైన పోషకాలు లోపించినప్పుడు ప్లాంక్టన్ క్రాష్ అనేది జరుగుతుంది.
1: ప్లాంక్టన్ క్రాష్ అంటే ఏంటండి?
0: చెరువు నీటిలో ప్లాంక్టన్ కు అవసరమైన పోషకాలు లోపించినప్పుడు ఒక్కసారిగా ప్లాంక్టన్ చనిపోతుందండి. సో ఈ స్థితిని మనం ప్లాంక్టన్ క్రాష్ అని అంటాము. ప్లాంక్టన్ క్రాష్ సంభవించినప్పుడు చెరువు నీరు తేటగా మారుతుంది. సో సచ్చిడిస్క్ రీడింగ్ అనేది 50 సెంటీమీటర్స్ దాటుతుంది. చెరువుల్లో ప్లాంక్టన్ లోపించడం వలన ప్రాణవాయువు ఉత్పత్తి జరగదు. ఫలితంగా చెరువుల్లో డివో విలువ బాగా పడిపోయి అమోనియా, నైట్రేట్ వంటి విషవాయువులు గాఢత బాగా పెరిగిపోతుంది. సో చెరువు నీటిలో అమోనియా సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆల్గల్ బ్లూమ్స్ ఏర్పడి జంతు ప్లవకాలు ఉత్పత్తిని నిరోధిస్తాయి. ఈ ప్లాంక్టన్ క్రాష్ వచ్చిన చెరువుల్లో పోషకాలు బాగా లోపించి నీటి గుణాలలో మార్పులు సంభవించి సాగులో రొయ్యల దిగుబడి తగ్గిపోతుంది. ప్లాంక్టన్ చనిపోయి అడుగు భాగంలోకి చేరుతుంది కాబట్టి చెరువు అడుగు నీటిని బయటకు పంపించేయాలి మనం.
1: అంటే అడుగు నీటిని
0: ఎప్పటికప్పుడు తోడేసుకుని ఫిల్టర్ చేసుకుని కొత్త వాటర్ని పెట్టుకుంటా ఉండాలి మనం. సో తిరిగి వృక్ష ప్లవకాలు ఉత్పత్తి చేయడానికి ఎరువులైన సూపర్ పోస్పేట్, యూరియా, డయామోనియం పోస్పేట్ మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవి తగిన మోతాదులో మాత్రమే వాడుకోవాలి మేడం, ఎక్కువగా వాడకూడదు. ఈ సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడుకుని జంతు ప్లవకాలు మనం ఉత్పత్తి చేసుకోవచ్చు మేడం.
1: ఇప్పుడు బ్లూమ్స్ అన్నారు కదా మీరు ఇందాక, ఈ బ్లూమ్స్ ఏర్పడకుండా రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: హానికర ఆల్గల్ బ్లూమ్స్ సమస్య చెరువు నీటిలో సేంద్రియ పదార్థాలు, పోషకాల సాంద్రత మరియు నీటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంది అండి. ఈ వేసవి కాలంలో మరియు చెరువు నీటిలో ఫాస్ఫరస్ మోతాదు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ హానికర శైవలాలు వృద్ధి వేగంగా జరుగుతుంది. సో అందుకని రైతులు వేసవి కాలంలో ఎరువులు వాడకం నిలిపివేయాలి. సో ఈ బ్లూమ్స్ చెరువు నీటిలో పోషకాలను తీసుకోవడం వలన నీటిలో పోషకాల మోతాదు బాగా తగ్గిపోయి ప్లవకాలు ఒక్కసారిగా చనిపోతాయి. ఇలా చనిపోయిన ప్లాంక్టన్ విచ్ఛిన్నం జరగకుండా ఆక్సిజన్ అవసరం మగుట వలన డివో కొరత ఏర్పడుతుంది. అందుకని రైతులు వెంటనే ఈ పరిస్థితిని గమనించి నీటిలో డివో స్థాయిని పెంచుటకు తగిన చర్యలు చేపట్టాలి. చెరువు నీరు ముదురు రంగులో ఉన్నప్పుడు నీటి మార్పిడి చేయడం మంచిది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ రసాయనిక పారామీటర్లో పరీక్షించుకోవాలి. ఈ హానికర యాంటీబయాటిక్స్ వాడకుండా లాభదాయక బ్యాక్టీరియా జీవులైన ప్రోబయాటిక్స్ ని ఆక్వా సాగులో వాడాలి.
1: అంటే రైతు ప్రతి రోజు కూడా ఆ చెరువు యొక్క నీటిని
0: పరీక్షించుకుంటూనే ఉండాలి.
1: అది ముదురు రంగుగా మారినప్పుడు దాన్ని తీయాల్సిన అవసరం ఉంటుంది. అంటే 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా మార్చాలండి నీటిని.

0: యాంటీబయాటిక్స్ కి బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా?
1: ఉన్నాయండి. ఈ యాంటీబయాటిక్స్ కి బదులుగా మనం ప్రోబయాటిక్స్ ని వాడచ్చు. ఈ ప్రోబయాటిక్స్ అనేవి మందులు కాదు, రసాయనాలు కాదు. ఇవి ఒక రకమైన సహాయకర లాభదాయక బ్యాక్టీరియా జీవులు. ఆక్వా రంగంలో ఈ ప్రోబయాటిక్స్ ని విరివిరిగా ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్నారండి. ఈ ప్రోబయాటిక్స్ వాడకం వలన చెరువు నేల నీరు నాణ్యత పెరగడమే కాకుండా హానికర బ్యాక్టీరియా ప్రభావం తగ్గించవచ్చు. ఆక్వా సాగులో చెరువు అడుగు భాగం నాణ్యత చాలా విశిష్టత గల అంశం, ఎందుకంటే చెరువు అడుగు భాగం నాణ్యత పైనే చెరువులోని నీటి పర్యావరణం ఆధారపడి ఉంటుంది. సో ఈ చెరువు అడుగు భాగంలో ఉన్న కుళ్ళు విషవాయువులను పూర్తిగా తొలగించాలి. చెరువు అడుగు భాగంలో కర్బన సంబంధ పదార్థాలను త్వరగా విచ్ఛిన్నం చేయటం వలన హానికర కాలుష్య ప్రభావం తగ్గుతుంది, వ్యాధికార జీవుల సముదాయం చాలా వరకు తగ్గుతుంది. సో ఈ హానికర సూక్ష్మజీవుల సముదాయాన్ని నియంత్రించడంలో ప్రోబయాటిక్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇతర రసాయనాలు యాంటీబయాటిక్స్ వాడటం ఆపేసి ప్రోబయాటిక్స్ వాడకం వలన వ్యాధిరహిత రొయ్యల పెంపకం త్వరితమైన పెరుగుదల, ఎక్కువ శాతం బ్రతుకుదల, తద్వారా రైతులకు ఆర్థిక దిగుబడి సాధించవచ్చు.
0: ఇప్పుడు ఈ ప్రోబయాటిక్స్ అనేవి రైతులందరికి అందుబాటులోనే ఉన్నాయంటారా?
1: ఉన్నాయి మేడం, అందరికి మార్కెట్ లో దొరుకుతున్నాయి మేడం, ఇప్పుడు అందరు వాడుకోవచ్చు.
0: మరి ఇప్పుడు ఆక్వా సాగులో ఈ కాలుష్యం లేకుండా ఉండాలంటే కనుక రైతులు ఎటువంటి చర్యలు చేపట్టాలి?
1: ఈ ఆక్వా సాగులో కాలుష్యం అనేది వివిధ రకాలుగా ఏర్పడుతుందండి. ముఖ్యంగా మేతను అధికంగా ఇవ్వడం వలన చెరువు నీరు అనేది కలుషితం అవుతుంది. అంతేకాకుండా చెరువు అడుగు భాగాన సేంద్రియ పదార్థాలు అధికంగా పెరిగిపోయి వివిధ రకాల బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల రొయ్యలు వ్యాధి బారిన పడి చనిపోతున్నాయి. సో ఈ విచక్షణ రహితంగా రసాయనాలు వాడడం వల్ల కూడా నీరు కలుషితం అవుతుంది. అందుచేత నిపుణులు సలహాల మేరకు అవసరమైన మోతాదులో మాత్రమే రసాయనాలను వాడుకోవాలి. అంటే ఎక్కువగా వాడకుండా నిపుణుల సలహాలు పాటించి వ్యాధుల నియంత్రణ కొరకు రైతులు నిషేధించిన యాంటీబయాటిక్స్ వాడినప్పటికీ అనేక సందర్భాల్లో వ్యాధులు తగ్గకపోగా ఆ వ్యాధికారక జీవులు వ్యాధి నిరోధకతను పెంచుకోవడం వలన వ్యాధులు ఉత్పత్తి ఎక్కువ అవడం జరుగుతుంది. అందుకని లాభదాయక బ్యాక్టీరియా జీవులు అయిన ప్రోబయాటిక్స్ ని వాడటం వలన చెరువుల్లో కాలుష్యం కలగకుండా సాగు చేసుకోవచ్చు. చెరువు అడుగు భాగాన పేరుకుపోయిన కుళ్ళును ఎప్పటికప్పుడు నీటి మార్పిడి ప్రక్రియ ద్వారా తీసివేయాలి, లేదంటే నీరు కలుషితం అవుతుంది. ఇలా ప్రతిసారి ఈ నీటి మార్పిడి ప్రక్రియ అనేది సాధ్యం కాదు, ఎందుకంటే ఒక్కొక్కసారి నీటి లెవెల్స్ అనేది చెరువులో తగ్గుతూ ఉండొచ్చు, ఒక్కొక్కసారి పెరుగుతూ ఉండొచ్చు. సో అటువంటి సమయాల్లో మనం నీటి మార్పిడి అనేది చేయలేమండి. సో ఈ సమస్యకు పరిష్కారంగా సెంట్రల్ డ్రైనేజ్ వ్యవస్థను ఉపయోగించి రైతులు కుళ్ళును బయటికి తొలగించుకోవాలి. ఈ విధంగా బయటికి తోడేసుకున్న ఈ కుళ్ళుని నేరుగా సహజ వనరులోకి వదలకుండా చెరువు పక్కన ఒక గుంతలా చేసుకుని ఆ గుంతలోకి ముందుగా తోడుకుని దాన్ని సహజ సిద్ధంగా శుద్ధి చేసుకుని బయటకు వదలాలి, లేదా అవే మళ్ళీ శుద్ధి అయిపోయిన తర్వాత ఆ నీటిని మళ్ళీ తిరిగి మనం సాగులోకి వాడుకోవచ్చండి.
0: ఇప్పుడు సెంట్రల్ డ్రైనేజ్ వ్యవస్థ అన్నారు కదండి, అంటే ఏంటండి?
1: అంటే స్ట్రీమ్ టాయిలెట్స్ అని అంటామండి. ఇప్పుడు చెరువు మధ్యలో మనకి కొంచెం లోతులో గుంతలాగా పెడతారండి. ఇప్పుడు ఈ ఏరేటర్స్ ఉంటాయి ప్రాణవాయువును ఉత్పత్తి చేయడానికి వాడే పరికరాలండి. సో అవి వాడుతున్నప్పుడు ఏంటంటే అవి ఆటోమేటిక్ గా తిరుగుతున్నప్పుడు ఈ చుట్టూ ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ ఆ లోతులో ఉన్న ఆ గుంతలోకి చేరుకుంటాయి. సో అప్పుడు ఏంటంటే మనకి ఆ వేస్టేజ్ అంతా బయటికి తీసేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట.
0: అంటే సులభంగా చెరువు నిర్మించుకునేటప్పుడు అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలండి.
1: ఏర్పాటు చేసుకుంటే ఆ కుళ్ళు అనేది మనం ఈజీగా అంటే తొందరగా బయటకు
0: తోడేసుకోవడానికి మొత్తాన్ని మనం క్లీన్ చేయకపోయినా దాని ద్వారా మనం ఆ కుళ్ళు వరకు తీసేసుకున్నట్లయితే మళ్ళీ ఫ్రెష్ గా నీటిని పెట్టుకోవడానికి
1: అవకాశం ఉంటుందండి. పంట అయిపోయిన తర్వాత నీటిని సహజంగా శుద్ధి చేసినప్పుడు సహజ వనరుల్లోకి నీటిని వదలాలి. సో నిషేధించిన యాంటీబయాటిక్స్ అవశేషాలు కలిగినటువంటి ఎగుమతులను ఇతర దేశాలు తిరస్కరించడం జరుగుతుందండి. ఇప్పుడు ఇది ఇలా కొనసాగితే ఆక్వా మనుగడకు ముప్పి వాటిల్లుతుంది. అందుచేత రైతులందరూ కూడా నిషేధించిన యాంటీబయాటిక్స్ వాడకుండా నిపుణుల సలహాలను సూచనలను పాటిస్తూ సుస్థిరమైన ఆక్వా సాగు పద్ధతులను అవలంబించి మంచి లాభాలను చేకూర్చుకుంటూ ఆక్వా రంగాన్ని అభివృద్ధి బాటలో నడపాలని ఆశిస్తున్నాం.
0: ఇప్పుడు చెరువుల్లో నీరు కలుషితమైంది అని చెప్పి రైతుకి ఎలా తెలుస్తుందంటారు?
1: అంటే ఈ పారామీటర్స్ ఎప్పటికప్పుడు వీళ్ళు పరీక్షించుకుంటూ ఉంటారు కదా మేడం, ఆ తగిన స్థాయిలో కనుక అవి లేకుండా హెచ్చు తగ్గులు అనేది ఏర్పడితే కనుక వాళ్ళు నీరు కలుషితం అయిందని వాళ్ళు భావించవచ్చు మేడం. అలాగే కాకుండా వీళ్ళు మేత అనేది రొయ్యలకి చేపలకి మేత ఇస్తారు, వాళ్ళు చెక్ ట్రైల్ ద్వారా ఉపయోగించుకుని మేత వాళ్ళు ఇచ్చిందంతా రొయ్యలు తింటున్నాయా లేదా అని పరీక్షించుకుంటూ ఉంటారు మేడం. ఒకవేళ చెరువుల్లో ఉన్న ఆ రొయ్యల సాంద్రత కన్నా మేత వీళ్ళు ఎక్కువ ఇచ్చేసినట్టయితే అవి తినలేకుండా చెరువులు అలా ఉండిపోద్ది మేడం,
0: మిగిలిపోతుంది.
1: ఆ మిగిలిపోవడం వల్ల చెరువులో అమోనియా అనేది విషవాయువు ఎక్కువ అయిపోతుంది. సో దానివల్ల నీరు కలుషితం అవుతుంది మేడం. నీరు కలుషితం అవడం వల్ల నీటి రంగు అనేది మారిపోతుంది. ఆటోమేటిక్ గా రైతులకు అనేది

0: తెలిసిపోతుంది మేడం. ఇలా కలుషితం
1: అంటే ఆ కలుషితమైన నీటిలో ఉంటే చేపల్లో కూడా ఏమైనా ప్రవర్తన మనకి గమనించడానికి అవకాశం ఉంటుందా?
0: వివిధ రకాల జబ్బులు వస్తాయి మేడం వాటికి. ఆ జబ్బుల్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు నీరు ఎలా కలుషితం అవుతుంది, ఏంటి ఇందులో ఏమేమి తేడాలు వచ్చాయని కూడా జబ్బుల ద్వారా కూడా మనం గమనించుకోవచ్చు మేడం.
1: ఇప్పుడు మీరు సాగునీటి పరీక్షలు చేసి మనం చెరువుల్ని కాలుష్యం బారి నుంచి కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు కదండి, ఈ సాగునీటి పరీక్షల కోసం రైతులు ఈ నీటిని ఎలా సేకరించాలి, తర్వాత వాటిని పరీక్షా కేంద్రాలకు పంపిస్తే అక్కడ ఎలా పరీక్షిస్తారు?
0: ముందుగా రైతులు ఈ నీటిని పరీక్ష చేయించాలి అనుకున్నప్పుడు శాంపుల్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి ఉదయాన్నే 5 లోపు చేసుకుని ఉంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయండి. సో అందుకనే 5 గంటల లోపు మాత్రమే వాళ్ళు ఆ వాటర్ అనేది కలెక్ట్ చేసుకుని
1: చెరువుల్లో
0: నుంచి డబ్బాల్లో సేకరించుకుని అంటే 1 మీటర్ లోతుకి సేకరించాలండి నీళ్ళు అనేది. పైన నీళ్ళు కాకుండా
1: చెరువు అడుగులోనూ కాకుండా పైన
0: మధ్యలో సేకరించుకోవాలి వాళ్ళు. కనీసం చెరువులో 4 మూలల నుంచి నీటిని సేకరించుకోవాలి. అలా సేకరించిన నీటిని ఎక్కువ దూరంలో కాకుండా అంటే మనకి దగ్గరలో ఉన్న ల్యాబొరేటరీస్ కి పంపించుకోవాలి. ఎందుకంటే 2 గంటల కన్నా ఎక్కువ అయిపోతే ఆ చెరువులో ఉన్న నీటి నాణ్యత ప్రమాణాలు అనేవి మారిపోతా ఉంటాయి.
1: అంటే అక్కడ సహజంగా ప్రతిబింబించదు అన్నమాట, నిర్ధారణ అనేది
0: ఉండదు. సో అది మారిపోతాయి కాబట్టి 1-2 గంటల లోపే మనకి దగ్గరగా ఉన్న ల్యాబొరేటరీకి తీసుకెళ్లాలండి. తీసుకెళ్లి ఆ ముఖ్యమైన నీటి నాణ్యత ప్రమాణాలు ఏవేవి ఉన్నాయంటే pH, DO, ఆల్కలినిటీ, హార్డ్నెస్, అమోనియా, నైట్రేట్, నైట్రేట్ ఇవన్నీ కూడా ఆ ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి తగిన మోతాదులో ఉన్నాయా లేదా ఎంత ఉంది అనేది నిర్ధారించి వాళ్ళు మనకు ఒక స్లిప్ ఇస్తారండి. సో అది చూసుకుని దాన్ని బట్టి రైతులు ఎటువంటి మందులు వాడుకోవాలి, సో అవి ఎక్కువ అయితే తగ్గించుకోవడానికి ఎలా నివారణ చర్యలు చూసుకోవాలి అనేది
1: ఫలితాలను బట్టి వాళ్ళకి అర్థమవుతుంది ఎలాంటి మార్పులు చేయాలి చర్యలు అనేది. అలాగే ఇప్పుడు చేపల పెంపకం విషయానికి వచ్చినట్టయితే ఎక్కువ ఖర్చు మేతల విషయంలో రైతు సోదరులు పెడుతూ ఉంటారు కదండి, ఈ మేతల కోసం వాళ్ళు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇటువంటి మేతల్ని వృధా కాకుండా రైతు సోదరులు సద్వినియోగంగా ఈ మేతల్ని పెట్టాలంటే గనక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ముఖ్యంగా రైతులకి ఈ సాగులో 60% అనేది ఖర్చు మేత నుంచే అవుతుందండి. సో ఈ మేత ఇవ్వడం అనేది వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు వహిస్తే గనక ఆ ఖర్చుని కూడా వీళ్ళు అధిగమించి ఎక్కువ లాభాలు పొందొచ్చు. నార్మల్గా మనం మేత ఎలా ఇవ్వాలంటే ఆ ఫిష్ కానీ స్ట్రింప్ కానీ దాని యొక్క యావరేజ్ బాడీ వెయిట్ని తీసుకుని కొలుసుకుని మనం దానికి తగ్గట్టుగా ఫీడ్ ఇవ్వాలి. సో అలా కాకుండా ఎక్కువ ఫీడ్ ఇచ్చేయడం వల్ల ఏంటంటే అవి తినకుండా అవి వేస్ట్ అయిపోతుంది. సో అలా వృధా అయిపోయిన ఆ మేత వల్ల ఈ కాలుష్యం అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది ఒక పక్క, ఇంకొక పక్క రైతుకి కూడా నష్టం చేకూరుతూ ఉంటుంది, ఖర్చు ఎక్కువ అయిపోతుంది. సో దానివల్ల ఒక పక్కన జబ్బులు వస్తాయి, ఇటు రైతుకి కూడా అధిక లాభాలు దిగుబడులు లేక రైతు కూడా నష్టాల్లో ఉంటాడు.
1: కాబట్టి మేతల విషయంలో మాత్రం జాగ్రత్త
0: ఎక్కువ జాగ్రత్త వహించాలి మేడం అన్నిటికంటే.
1: అంటే రైతు వేసిన మేత అంతా కనుక అవి తినేసినట్లయితే అప్పుడు కొంచెం మేత వేయాల్సిన అవసరం ఉంటుంది, ఒకేసారిగా ఎక్కువగా
0: వేయకుండా రోజులో 4 సార్లు అనేది మేత ఇచ్చుకుంటా ఉండాలండి. ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉండాలి అవి తింటున్నాయా లేదా, ఎలా ఉన్నాయి చేపలు నీటిలో బాగా తిరుగుతున్నాయా లేదా, ఇచ్చిన తర్వాత ఎంతసేపటికి మేతలు తింటూ ఉన్నాయి అంటే సరైన సమయంలో మేతను తీసుకుంటున్నాయా లేవా అనేది కూడా రైతు ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటా ఉండాలండి.
1: అవి ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఆరోగ్యంగా తిరుగుతూ ఉంటే
0: ఆరోగ్యంగా ఉన్నట్టండి.
1: అంటే మేతలు తీసుకోకపోతే అనారోగ్యానికి గురి అయినట్టు భావించచ్చా మనం వేసిన మేత మిగిలిపోతే?
0: అంటే మనం ఎక్కువ మేత ఇచ్చేసి అవి తీసుకోకపోతే అనారోగ్యానికి గురైనట్టు కాదండి. మనం గనక వాటి యొక్క బాడీ వెయిట్ని బట్టి మనం సరిగ్గా సమానంగా మేత ఇచ్చినప్పటికీ కూడా అవి తీసుకోలేదు అంటే గనక అప్పుడు అవి అనారోగ్యానికి గురైనవి అని మనం చెప్పొచ్చండి. సో మనకి చిన్న చిన్న అంటే మామూలుగా మన రైతులు రోజు చూస్తూ ఉంటేనే అర్థమైపోతాయండి. ఇప్పుడు చేపలు జబ్బులు బారిన పడ్డాయి అని అంటే నార్మల్గా చేపలు ఏమవుతాయి గట్లు దగ్గరకు వచ్చేస్తే ఉంటాయి అన్నమాట, చివర్లకు వచ్చేసి వాటిని గట్లకు రుద్దుకోవడం, చేపలు తిరగబడటం, ఉదయం పూట పైకి వచ్చేసి వాటి ముట్టులు అనేవి పైకి పెట్టి ఉండటం,
1: అంటే ఆక్సిజన్
0: తీసుకోవడానికి కోసం వస్తూ ఉంటాయి. సో అటువంటి కొన్ని చిన్న చిన్నవి గమనించుకుని రైతులే వాటికి జబ్బులు వచ్చాయని గమనించుకోవచ్చు.
1: దాని ద్వారా వాళ్ళకి అర్థమవుతుంది చేపలు ఇబ్బందిగా
0: ఉన్నాయి.
1: ఇప్పుడు ఈ చేపల చెరువులు కానీ రొయ్యల చెరువులు కానీ సాగు చేసే రైతులకి మీరు ఎటువంటి మెళకువలు చెప్తారు, అంటే లాభదాయకంగా ఈ చేపల సాగు ఉండాలంటే కనుక వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: వాళ్ళనేది ముఖ్యంగా సుస్థిరమైన అక్వా సాగుని అనేది జరపాలండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ 75 రోజుల్లోనే పంట వచ్చేయాలి, మన చేతికి వచ్చే పంటకు కూడా ఆగలేకపోతున్నారు రైతులు, తొందరగానే కావాలి అనుకుని ఏం చేస్తున్నారంటే యాంటీబయాటిక్స్ అనేవి ఎక్కువగా వాడేస్తున్నారు. ఇలా ఎక్కువగా వాడటం

0: వల్ల ఏమవుతుందంటే అవి మంచి చేస్తున్నాయి, పెంచుతున్నాయి, చేపలు రొయ్యలు బాగానే పెరుగుతున్నాయి, తొందరగా మన చేతికి వచ్చేస్తుంది పంట, మనకి లాభాలు వస్తున్నాయి. కానీ వాటి వల్ల మళ్ళీ తిరిగి మానవులకి అంటే మనకే ప్రమాదకరం. ఎందుకంటే ఆ యాంటీబయాటిక్స్ ని మనం తినడం వల్ల మనకి జబ్బులు వచ్చి
1: మన శరీరంలో అవి చేరుతాయి,
0: ఆ అవశేషాలు మన శరీరంలో ఉండిపోయి మనకి జబ్బులు చేకూరుస్తాయి. సో అందుకని ఇప్పుడు రీసెంట్ గా కూడా యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఈ కంటైనర్స్ ని మన ఆంధ్రప్రదేశ్ నుండే 2 కంటైనర్లు ఆపేశారండి, ఈ యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉండడం ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఆపేశారు. ఇలాగే మన దగ్గర నుంచి ఏ ఇతర దేశాలు కూడా ఇలా యాంటీబయాటిక్స్ ఉన్నాయని చెప్పి ఇలా మన రొయ్యల్ని గానీ ఏఈ గానీ తీసుకోవట్లేదు వాళ్ళు. సో దీని వల్ల మనకి మన దేశ ఆర్థిక అభివృద్ధికి కూడా నష్టం వాటిల్లుతుంది. సో దీనికోసం రైతులు ఏం చేయాలంటే ఆ యాంటీబయాటిక్స్ ని వాడకుండా, సో దానికి ప్రత్యామ్నాయంగా ప్రోబయాటిక్స్ వాడుకుంటూ వాళ్ళ రొయ్యలకి గానీ చేపలకి గానీ అలాగే వాటిని తిన్న మనకి గానీ ఎటువంటి జబ్బులు రాకుండా వాళ్ళు జాగ్రత్తలు వహిస్తే వాళ్ళకి అధిక దిగుబడి వస్తుంది. సో వాళ్ళకి పంట నష్టపోతారు అనే ఇబ్బంది కూడా ఏమీ ఉండదు మేడం అందులో.
1: కాబట్టి రాజేశ్వర గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ చేపల పెంపకంలో కానీ రొయ్యల పెంపకంలో కానీ ఎప్పుడు కూడా రైతు అనే వాడు అప్రమత్తతగా ఉండాలి. ప్రతిరోజు కూడా చెరువు దగ్గరికి వెళ్ళి అసలు ఎలా ఉంది చెరువు అనేది పరిశీలిస్తూ ఉండాలి, చేపలు ఎలా తిరుగుతున్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అని. ఆ తర్వాత సాగునీటి పరీక్షల గురించి కూడా మీరు చెప్పారు, ఈ నీరు ఎలా ఉంది, కలుషితం అయిపోయిందా లేకపోతే బాగానే ఉందా, ఆ సాగునీటి పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ పరీక్షలు అవి తప్పనిసరిగా చేయించుకుంటూ అవసరమైనటువంటి ప్లాంక్టాన్ని ఉత్పత్తి చేసుకుంటూ చేపలన్నీ కూడా ఆరోగ్యంగా పెరిగే విధంగా కనుక రైతు చూసుకున్నట్టు.
2: మీరు ఇంతవరకు చేపలు రొయ్యల పెంపకంలో కాలుష్య నివారణ చర్యల గురించి కె జ్యోత్స్న రాజేశ్వరి గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
3: పత్తి పంట వేసినటువంటి రైతులు పత్తి పంట తీసిన తర్వాత పత్తి మోళ్లను సరిగా సద్వినియోగం చేసుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం పత్తి పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది. ప్రస్తుతం పత్తి పంట చివరి దశలో ఉంది. చాలా చోట్ల నీటి లభ్యతను బట్టి పత్తిని తీసేసి మొక్కజొన్న, నువ్వులు, పెసర, కూరగాయలు లేదా పుచ్చలాంటి పంటలను వేసుకుంటూ ఉంటారు. కొన్ని చోట్ల పత్తి పంట తీసుకున్న తర్వాత పత్తి మోళ్లను మాత్రం అలాగే పొలంలో ఉంచడం గమనించవచ్చు. మరికొన్ని చోట్ల పత్తి మోళ్లను పీకేసి కాల్చివేయడం లేదా వంట చెరుగ్గా వాడటానికి ఒక దగ్గర కుప్పగా చేసి నిల్వ చేయడం చేస్తూ ఉంటారు. అయితే రైతులు ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే పత్తి పంట తీసుకున్న తర్వాత వదిలేసినటువంటి పత్తి మోళ్లలో సుమారు 20-30% వరకు గులాబీ రంగు కాయతొలుచు పురుగు అవశేషాలు, గుడ్లు, లార్వా, కోశస్థ దశల రూపంలో ఉండే అవకాశం ఉంటుంది. దీని ద్వారా వచ్చే సీజన్ పత్తి పంటలో పురుగు ఉధృతి, వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే పత్తి మోళ్లను కుప్పగా వేసి తగలబెడితే వాతావరణ కాలుష్యంతో పాటు సేంద్రీయ కర్బన పదార్థాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో పత్తి మోళ్ల వినియోగం గురించి రైతులకు శాస్త్రవేత్తలు ఈ విధంగా సూచిస్తున్నారు. పత్తి మోళ్లను రైతులు తప్పనిసరిగా సద్వినియోగం పరచుకోవాలి. అది ఎలాగంటే పత్తిని తీసుకోవటం పూర్తి చేసిన తర్వాత పత్తి మోళ్లను ట్రాక్టర్, ష్రెడ్డర్ లేదా ట్రాక్టర్ రోటావేటర్ సహాయంతో భూమిలో కలిదున్నాలి. ఇలా చేయటం వల్ల ఎకరాకు సుమారు 10 కిలోల నత్రజని, 9 కిలోల భాస్వరం, 27 కిలోల పొటాష్ భూమికి చేరే అవకాశం ఉంటుంది. పత్తి మోళ్లను భూమిలో కలిదున్నితే సేంద్రీయ కర్బన పదార్థాన్ని భూమికి అందించి భూసారాన్ని పెంచుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా గులాబీ రంగు కాయతొలుచు పురుగు అవశేషాలను పూర్తిగా నాశనం చేయడం ద్వారా పురుగు జీవిత చక్రాన్ని పూర్తిగా అడ్డుకోవచ్చు. దీనివల్ల రాబోయే పంటలో పురుగు ఉధృతిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. పత్తి మోళ్లను భూమిలో కలిదున్న తర్వాత నీరు పెట్టే అవకాశం ఉన్న చోట ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్న, పెసర, నువ్వులు లాంటి పంటలు వేసుకున్నట్లయితే ఎక్కువ ఆదాయం తీసుకోవడానికి వీలవుతుంది. పంట మార్పిడి ద్వారా వచ్చే పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ఉధృతి కూడా చాలా తక్కువగా ఉంటుంది. పత్తి పంటల మధ్య 4-6 నెలల విరామం ఉండేలా చేసి ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకున్నప్పుడు గులాబీ రంగు పురుగు కోసేస్త దశలు పూర్తిగా నిర్మూలించబడి రాబోయే పంట ఎక్కువ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.

0: పంట దిగుబడులు కూడా పెరుగుతాయి. పంట చివరి దశలో దాదాపు అన్ని పత్తి పొలాల్లో కొంతమేర గులాబీ రంగు పురుగు వ్యాపించి ఉన్న దృష్ట్యా ఇప్పుడు చెప్పినటువంటి చర్యలతో పాటు గులాబీ రంగు పురుగు ఆశించినటువంటి పత్తిని కూడా ఎక్కువ కాలం ఇంటి వద్ద నిల్వ చేయకుండా తొందరగా మార్కెట్లో అమ్మేసుకోవాలి. జిన్నింగ్ మిల్లుల చుట్టూ పత్తిని జిన్నింగ్ చేయగా వచ్చినటువంటి వ్యర్థాలను ఎక్కువ కాలం నిల్వ చేయకుండా లేదా వదిలేయకుండా తొందరగా నిర్మూలించాలి. మళ్ళీ పత్తి పంట వేసే సమయానికి ఎక్కడా కూడా ఇలాంటి అవశేషాలు, పత్తిని జిన్నింగ్ చేయగా వచ్చిన అవశేషాలు లేదా వ్యర్థాలను లేకుండా నిర్మూలించినప్పుడు రాబోయే పత్తి పంట ఆరోగ్యంగా ఉండి ఎక్కువ దిగుబడికి దోహదపడుతుంది. ఈ సూచనలను పత్తి పండించే ప్రతి ఒక్క రైతు ఆచరించినట్లయితే సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పత్తి కట్టెతో వర్మీ కంపోస్ట్ను కూడా తయారు చేసుకోవచ్చు. పత్తి కట్టెతో వర్మీ కంపోస్టు ఎలా తయారు చేసుకోవాలంటే, ఈ పత్తి కట్టెను చిన్న చిన్న ముక్కలుగా నరికి కంపోస్ట్ గుంతల్లో అడుగు మందం వరకు పరిచి దాని మీద పేడ నీళ్లు పోయాలి. ఇలా పత్తి కర్ర ముక్కలు పేడ నీళ్లు పొరలతో గుంతను నింపుకోవాలి. పత్తి కర్ర ముక్కలు కుళ్ళిపోయాక వానపాములను వదిలితే 3-4 వారాల్లో నాణ్యమైనటువంటి వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా పత్తి తీతల తర్వాత పత్తి మోళ్లను ఈ విధంగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు ఈ మధ్య కాలంలో చేపల చెరువులను ఎక్కువగా పెంచుతూ ఉన్నారు. ఈ చేపల చెరువుల్లో చేపలని పెంచేటప్పుడు ముఖ్యంగా వీటి యాజమాన్యంలో నీటి యాజమాన్యం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ నీటి యాజమాన్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మంచి నాణ్యమైనటువంటి చేపలను తీసుకోవడానికి వీలవుతుంది. అవి ఎలాగంటే, చేపలు జలచర జీవులు కాబట్టి నీటి నాణ్యత ప్రమాణాలు వీటి పెంపకంలో ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. చేపల పెంపకానికి సాధారణంగా నీటి ఉష్ణోగ్రత 28 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే మంచిది. ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా పెరిగితే నీటిలో కరిగిన ఆక్సిజన్ స్థాయిలో మార్పులు వస్తాయి. ఇది చేపల పెరుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. మధ్యాహ్న సమయంలో నీటి ఉష్ణోగ్రత పెరగడం వల్ల కలిగే ఆక్సిజన్ స్థాయి వ్యత్యాసాలకు ఏరేటర్లు ఉపయోగించుకొని అదుపులోకి తెచ్చుకోవచ్చు. నీటిలో కరిగిన ఆక్సిజన్ స్థాయి 5 నుంచి 8 పీపీఎం ఉన్నంత వరకు చేపల పెరుగుదలలో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడి చేపలు వేగంగా పెరుగుతాయి. నీటిలో కరిగిన ఆక్సిజన్ స్థాయి 2 పీపీఎం కన్నా తక్కువైతే కొన్ని గంటల్లో నీటి ఉపరితలంపైకి చేరి చేపలు చనిపోతాయి. నీటిలో కరిగిన ప్రాణవాయువు పరిమాణంలో వ్యత్యాసం అనేది నీటిలో ఉండే ప్లాంక్టన్ పరిమాణంపై ఆధారపడుతుంది. ప్లాంక్టన్ పరిమాణం తగినంత లేని పక్షంలో నీటిలో కరిగిన ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. సేంద్రియ రసాయన ఎరువులు వాడుకోవటం ద్వారా చెరువు నీటిలో ప్లాంక్టన్ పరిమాణం తగినంత ఉండేలా చూసుకోవాలి. చెరువు నీటి ఉదజని సూచిక 7.5 నుంచి 8.5 విలువ వరకు చేపల పెంపకానికి అనుకూలంగా ఉంటుంది. నీటి పిహెచ్ విలువ 11 కన్నా ఎక్కువ గనుక ఉంటే చేపలు ఎక్కువ ఒత్తిడికిలోనే మరణిస్తాయి. నీటి అధిక పిహెచ్ను ప్లాంక్టన్ పెరుగుదలకు ఎరువులను ఉపయోగించుకోవడం, చేపల మేతను తగ్గించుకోవటం నీటి మార్పిడి ద్వారా అదుపులోకి తెచ్చుకోవచ్చు. క్షారగుణం 80 నుంచి 100 పీపీఎం వరకు చేపల పెంపకానికి అనుకూలంగా ఉంటుంది. క్షారత్వం 80 పీపీఎం కన్నా తక్కువగా గనుక ఉంటే సున్నం చెరువులో చల్లుకోవాలి. చెరువులోని చేపల విసర్జితాలు చెత్త కొల్లడం వల్ల నీటిలోకి అమ్మోనియా విడుదలవుతుంది. మేతను చేపలు పూర్తిగా వినియోగించుకోనప్పుడు అడుగు భాగాన చేరి అమ్మోనియాను ఉత్పత్తి చేస్తుంది. నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణాన్ని పెంచడం వల్ల జియోలైట్ ఎకరానికి 10 నుంచి 15 కిలోలు చల్లడం ద్వారా నీటి నాణ్యతను పెంపొందించుకోవటానికి, ప్రోబయోటిక్స్ వినియోగించుకోవడం ద్వారా నీటి అమ్మోనియా పరిమాణాన్ని తగ్గించుకోవటానికి వీలవుతుంది.
1: మరి ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. ఇంతటితో ఈనాటి పాడి పంటల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెడ్జ్ పై ఇప్పుడు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. ఈనాటి చిత్రసీమలో ముందుగా ధమాకా చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విందాం.

క్షమించని నన్ను నా గతం, ఆలస్యం అయిందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన వరంలా తోచనే ఈ క్షణం.

అందాల రాక్షసి. ఈ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. ఇంతటితో ఈనాటి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై ఇప్పుడు హాలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

సంపుటి ఇది మీ హలో అభిరుచి. హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుజిత. మీరు వింటున్నారు 102.7 MHz పై శ్రోతలు కోరిన పాటలు. హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ద్వారా వింటారు శ్రోతలు. మీకు నచ్చిన పాటలు వినాలంటే కనుక వెంటనే మొబైల్ తీసుకోండి, నేను చెప్పే నెంబర్ని నోట్ చేసుకోండి. మీకు నచ్చిన పాటను చిత్రం పేరు, చిత్రంలోని పాట పేరు, మీ పేరు, ఊరు, చిత్రం పేరు, చిరునామాతో కూడినటువంటి డీటెయిల్స్ మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీరు కోరిన పాటను మేము ప్రసారం చేస్తాం. వింటూనే ఉండండి 102.7 MHz పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం. నేను మీ మేరీ సుజిత. ఇప్పుడైతే శ్రోతలు కోరిన పాటలు వింటారు. హలో అండి, నమస్తే, మా కోసం ఏదైనా చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, యదోజీ, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా కోరుతున్నారు. తప్పకుండానండి, మీకోసం మంచి పాట ప్రసారం చేస్తాం. అలాగే

సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలతో అందరికీ అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము అంటున్నారు. ధన్యవాదాలండి. హలో అభిరుచిలో మా కోసం ఏదైనా చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి రాజు కోరుతున్నారు. అలాగే మరొక శ్రోత, గుడ్ ఈవినింగ్, హలో వాట్సాప్ అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్కారం. మా కోసం ఏదైనా మంచి పాట ప్రసారం చేయండి. ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలతో అంటూ రాసుకొచ్చారు. బొమ్మిదేవి, లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర శ్రీనివాస్, నంగి రామకృష్ణయ్య, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి కోరుతున్నారు. తప్పకుండానండి. మరొక శ్రోత మెసేజ్ చేశారు, నమస్తే, శుభ సాయంత్రం బంగారు తల్లి. మే నెల 2వ ఆదివారం అంతర్జాతీయ మాతృదినోత్సవం. మీకు, మన నెల్లూరు సింహపురి ఆకాశవాణి కేంద్రంలో సేవలందించే మహిళా మణులందరికీ, మాతృమూర్తులందరికీ, అందరికీ అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మా కోసం మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్న వాళ్ళు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి భార్గవి కోరుతున్నారు. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్, హలో గుడ్ ఈవినింగ్, సింహపురి వారికి మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నామంటూ రాసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజులి వెంకటేష్, శ్యామల, అయాన్ష్, సీయన, కె రమేష్, లక్ష్మి, నాగడి పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, బాబు, అఖిల, అభిజాన్, అవియా, మా కుటుంబ సభ్యుల కోసం ఏదైనా పాటను ప్రసారం చేయండి మ్యామ్ అంటూ రాసుకొచ్చారు. తప్పకుండానండి. మీ అందరి కోసం, వింటున్న శ్రోతలందరి కోసం ఒక మంచి పాట తొలి ప్రేమ చిత్రం నుంచి వింటారు.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, తొలి ప్రేమ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ గానంలో, ఎస్ఎస్ తమన్ సంగీతంలో, అలాగే శ్రీమణి గారి రచనలో. ఇటీవల సౌండ్ డిజైనింగ్కి తగ్గట్టుగా సాహిత్యం కూడా మారుతూ వస్తుంది కదా. పదేళ్ల తర్వాత మన పాట విన్నా కూడా మంచి సాహిత్యం అయితే రాశారు సుభాష్ అనిపించేలా పాటల ద్వారా శ్రీమణి గారిని కొత్తగా ఆవిష్కరించుకునేంతగా రాశారు బ్యూటిఫుల్ సాంగ్స్. అలాంటి పాటల్లో చాలా పాటలు రాసి ఔరా అనిపించి ప్రశంసలు అందుకున్నారు. అటువంటి పాటల్లో గీతా గోవిందం సినిమాలో ఒక పాట, అలాగే మహేష్ బాబు చిత్రం మహర్షిలోని పాట అయితే ఏమి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎస్పెషల్లీ వీరిని పిలిచి అభినందించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని ఒకనొక సందర్భంలో శ్రీమణి గారు పంచుకోవడం కూడా విశేషం. అయితే వీరు రాసిన పాటలు చాలా చాలా సూపర్గా ఉంటాయి అనడంలో అందుకు నిదర్శనమే ఇప్పుడు మీరున్నటువంటి తొలి ప్రేమ చిత్రంలోని అల్లసాని వారి పద్యమ సాంగ్. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై. హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాను. హాయ్ హలో అభిరుచికి స్వాగతం. నెల్లూరు సింహపురి ఎఫ్ఎం ఆర్జే మేరీ సుచిత గారికి నమస్కారాలతో అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి. మీ అభిమాని బ్రహ్మయ్య కర్నూలు నుంచి. మా కోసం, మా ఫ్రెండ్స్ కోసం ఏదైనా ఒక పాట ప్రసారం చేయండి, మంచి పాటను అంటూ కోరుతున్నారు. మాటల మాంత్రికురాలు. నేనెక్కడ మంత్రాలు చేశానండి, మాంత్రికురాలు అంటూ రాసుకొచ్చారు. అభిమానానికి ధన్యవాదాలండి. నమస్కారాలతో బ్రహ్మయ్య గారు, కర్నూలు నుంచేనండి మీరు రాస్తున్నారు. మాతృమూర్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలపండి మ్యామ్ అంటూ రాసుకొచ్చారు. తప్పకుండా బ్రహ్మయ్య గారు, ఆకాశవాణి శ్రోతలందరికీ, మాతృమూర్తులందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే బ్రహ్మయ్య గారి తరపు నుంచి వింటున్న శ్రోతలందరికీ కూడా. వింటూనే ఉండండి, మీరు కోరినట్లే మంచి పాట అయితే ప్రసారం చేస్తాం. అలాగే మరొక శ్రోత, హాయ్ నమస్తే, గుడ్ ఈవినింగ్, హ్యాపీ సండే మేరీ సుజిత మేడం గారు అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలియచేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా ఈ సందర్భంగా మాకు ఏదైనా మంచి చిత్రం నుంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. సోమనాథ జనార్దన్ రావు, వన్నచమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబలమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్ మరియు ఆర్జే మేరీ సుజితమ్మ కోసం కూడా ప్రసారం చేయండి మ్యామ్ అంటే రాసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సోమనాథం జనార్దన్ రావు గారు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి ధన్యవాదాలు. మేరీ సుజిత మేడం గారు అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి. మీరు కోరినట్లే మంచి పాట ప్రసారం చేస్తాం. అలాగే మరొక శ్రోత, మా ఆనందాల ఆకాశవాణి సింహపురి కేంద్రం, హలో అభిరుచి రేడియో జాకీ, మేరీ సుజిత మేడం గారికి మా అభినందనలతో అంటూ రాసుకొచ్చారు. గుత్తి రోడ్డు, రాణినగర్, అనంతపురం జిల్లా నుంచి వాట్సాప్ మెసేజ్ చేస్తున్నాం. బి రాజశేఖర్, బి సుజాత, బి సూర్యదర్శిని, బి శివలింగమ్మ, బి పెద్ద ఆంజనేయులు, మా అందరి కోసం ఏదైనా చిత్రం నుంచి మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నాం.

తప్పకుండా మీరు అందరి కోసం మంచి పాట ప్రసారం చేస్తాం, అలాగే మా కోసం ఏదైనా మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఆత్మకూరు మండలం నుంచి, వనపర్తి జిల్లా నుంచి డి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లిక్కి, మోతిబాయ్ కోరుతున్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం ఒక మంచి పాట అయితే ప్రసారం చేస్తాం, వింటూనే ఉండండి. అలాగే మరొక శ్రోత పంపించారు, గుడ్ ఈవినింగ్ మేరీ సుజితా మేడం గారు, బాగున్నారా? బాగున్నానండి. ఒకే ఒక జీవితం ఈ చిత్రం నుంచి ఏదైనా పాట, అమ్మ పాట మా కోసం ప్రసారం చేయండి మదర్స్ డే సందర్భంగా అంటూ కోరుతున్నారు శ్రీదేవి, శైలజ కడప నుంచి కోరుతున్నారు. ష్యూర్, తప్పకుండానండి, మీ అందరి కోసం మీరు కోరినట్లుగానే అమ్మ పాట వచ్చేస్తుంది. విన్నావా మరి ఒకే ఒక జీవితం చిత్రం నుంచి?

0: ఆకాశవాణి తొంభై వసంతాల ఆకాశవాణి. ఇందులో భాగంగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం వింటారు.
1: ఆధునిక యుగంలో జనజీవనాన్ని చైతన్యం చేసిన ప్రసార మాధ్యమం ఆకాశవాణి. వార్తాపత్రికలు చదవలేని వారికి తన వాణి ద్వారా వివిధ విషయాలు వినిపించి జ్ఞానవంతుల్ని చేయడానికి, సంగీత సాహిత్య సాంస్కృతిక పునరుజ్జీవనానికి సాటిలేని కృషి చేసింది ఈ ఆకాశవాణి. నేను ఆకాశవాణి కార్యక్రమంలో 1961లో తొలిసారిగా పాల్గొన్నాను. అప్పటికి విశాఖపట్టణంలో ఆకాశవాణి స్టేషన్ ఏర్పడలేదు. అప్పుడు నేను ఆనర్స్ 2వ సంవత్సరం చదువుతున్నాను. 1961 సంవత్సరం మాకు విశాఖదత్తుడు రాసిన ముద్రా రాక్షసం అనే నాటకం పాఠ్యాంశంగా ఉండేది. ఒకనాటి క్లాసులో ఆచార్య ఎస్వి జోగారావు గారు ఈ నాటకంలో చాణక్యుడు చంద్రగుప్తుణ్ణి రాజుగా చేయడానికి అనేకమైన రాజకీయ పుటెత్తులు ప్రదర్శించాడు కదా, చివరకు విషకన్యను కూడా శత్రువుల మీద ప్రయోగించాడు, మరి ఆ చర్యలు సమర్థనీయమేనా అని అడిగారు. నేను సమర్థనీయమేనండి అన్నాను. విషకన్య అంటే ఇక్కడ చిన్న వివరణ అవసరం. ఒక బాలికకు పసితనం నుండి రోజూ చిన్న మోతాదులో విషం తినిపిస్తారు. ఆమె యువతిగా మారేనాటికి విషకన్యగా మారిపోతుంది. ఆమె సాంగత్యం వల్ల పురుషులు మరణిస్తారు, అది విషయం. సమర్థనీయమే అన్నావు కదా, ఎలా సమర్థనీయమో రాసి రేపు క్లాసుకు తీసుకురా అన్నారు. నా జూనియర్ శ్రీమతి సూర్యభాస్కరం చేత చాణక్యులు చేసిన పనులు ఏవీ సరియైనవి కావు అని రాయించారు. మా ఇద్దరినీ కూర్చోబెట్టి ఆ వ్యాసాలు చదివించారు. ప్రతి అంశానికి సమాధానం వచ్చేలా మా చేత తిరగరాయించారు. మళ్లీ మళ్లీ చదివించారు. వాక్యంలో ఎక్కడెక్కడ ఆపాలో, ఎక్కడ నొక్కి పలకాలో నేర్పించారు. అప్పుడు చెప్పారు, వచ్చే ఆదివారం ఉదయం మనం జంఖానా క్లబ్ దగ్గర ఒక ఇంజనీర్ గారి ఇంటికి వెళ్తున్నాం. అక్కడికి విజయవాడ రేడియో కేంద్రం నుండి శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారు వచ్చి ఉన్నారు. ఆమె పర్యవేక్షణలో మీ ఇద్దరి ప్రసంగాలు రికార్డు చేస్తారు. అవి విజయవాడ స్టేషన్ నుండి ప్రసారం అవుతుంది అని చెప్పారు. మేము ఇద్దరం చాలా ఆనందించాం, ఆశ్చర్యపడ్డాం, కొంచెం భయపడ్డాం కూడా. అయితే ఆనాటి శుభారంభం రేడియోతోనూ శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారితోనూ నా అనుబంధాన్ని పెంచుతూ వచ్చింది. శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారు ఆ తర్వాత కూడా విశాఖ వచ్చినప్పుడల్లా యూనివర్సిటీలో కానీ, జిల్లా పరిషత్ ఎదురుగా ఉండే లేడీస్ క్లబ్ ప్రాంగణంలో కానీ వివిధ కార్యక్రమాల్లో రికార్డు చేసేవారు. ఆవిడ ప్రధానంగా స్త్రీల కార్యక్రమాలు చేసిన ఆంధ్ర కవయిత్రులు, కవికొండల వెంకటరావు గారి కవితలలో కాంతామణులు, కవయిత్రులుగా పేరు పొందిన మొగలు రాణులు, స్త్రీల పాటల్లో శ్రీకృష్ణుడు అనే అంశాల మీద నా చేత ప్రసంగాలు చేయించారు. నేను 1967-68లలో విజయవాడ మ్యారిస్టల్లా కాలేజీలో పనిచేశాను. అప్పుడు ఆమెతో మరింత సన్నిహితంగా మెలిగే అవకాశం ఏర్పడింది. సీతమ్మ గారి సలహాలు అనే పేర ఆవిడప్పుడు చాలా కార్యక్రమాలు నా చేత రాయించారు. ఆ తర్వాత 70లో నేను విశాఖపట్నం వచ్చాను. అప్పటికి విశాఖపట్టణంలో రేడియో స్టేషన్ వచ్చింది, కానీ అది అగనంపూడిలో ఉండేది. అప్పట్లో శ్రీ నరసింహమూర్తి గారు అధికారి. వీరు చిత్రకారులు బాపు గారి సోదరులు. నేను అప్పుడు తెలుగు శాఖలో పరిశోధకురాలిగా ఉండేదాన్ని. మా శాఖ నుండి ఆచార్య జోగారావు గారు, ఆచార్య దొనప్ప గారు, ఆచార్య శ్రీరామూర్తి గారు వెళ్లి ప్రసంగాలు ఇచ్చి వచ్చేవారు. ఇవన్నీ సాహిత్య ప్రసంగాలే. నేను కూడా 2-3 సార్లు ఆ స్టేషన్కు వెళ్లాను. ఆంధ్ర వచనవాంగ్మయ పరిణామం, ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర గ్రంథ వైశిష్ట్యం, జాషువా కవిత్వంలో మానవతా దృక్పథం వంటి ప్రసంగాలు అక్కడ చేసినవే. 1975లో నేను అధ్యాపకురాలిగా ఆంధ్ర విశ్వకళా పరిషత్ తెలుగు శాఖకు వచ్చాను. అప్పటికి మా తెలుగు శాఖ, ఆకాశవాణి కేంద్రం చాలా దగ్గరగా వచ్చాయి, నడిచి వెళ్లే దూరం. అప్పట్లో ఆచార్య జోగారావు గారు సాహిత్య సంచిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఆంధ్ర ప్రబంధ వాంగ్మయ వైశిష్ట్యము, సౌందరనందము, ఆధునిక మహాకావ్యము, భావకవిత్వ ప్రయోజనము అనే అంశాల మీద జరిగిన సంచిక కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొన్నాను. సంచిక కార్యక్రమంలో ఒకరు ప్రధాన వక్తగా ఉంటారు, మరో ఇద్దరు ఆ ప్రధాన వక్త అడిగిన ప్రశ్నలను బట్టి వారి వారి అభిప్రాయాలను సోదాహరణంగా సోపపత్తికంగా వివరిస్తారు. చివరగా ప్రధాన వక్త చక్కని ఒక సమన్వయంతో కూడిన ముగింపుతో ఆ చర్చా కార్యక్రమం ముగిస్తారు. ఈ సంచికా కార్యక్రమంలో ఒకసారి చలం సాహిత్యం మీద ఒక కార్యక్రమం ఆకాశవాణి నిర్వహించింది. అది విశాఖపట్నం, విజయవాడ, కడప కేంద్రాలు సంయుక్తంగా చేసినది. దీనిలో విశాఖపట్నం నుండి నేను, విజయవాడ నుండి డాక్టర్ వావిలాల్ సుబ్బారావు గారు, కడప కేంద్రం నుండి డాక్టర్ ఎన్ రామచంద్ర గారు పాల్గొన్నాం. రాత్రి 10 గంటలకు ప్రసారమైంది చలం ఆధ్యాత్మిక దృష్టి అనే అంశం మీద నా ప్రసంగం. అప్పట్లో ఇది పలువురు ప్రశంసలను పొందింది. దీన్ని బ్రిడ్జ్ కార్యక్రమం అంటారు. ఒక కవి రచనల మీద వివిధ కోణాల్లో ముగ్గురు మాట్లాడడం ఒక పద్ధతి. నేను మరో ఇద్దరు సీనియర్ పరిశోధకులు కలిసి డాక్టర్ ఉమర్ అలీషా కవి గారి రచనల గురించి ఒక కార్యక్రమం చేశాం. ఉమర్ అలీషా గారి కవిత్వం గురించి డాక్టర్ బి అరుణకుమారి, ఉమర్ అలీషా గారి నాటకాల గురించి డాక్టర్ సి సూర్యకాంతం, ఉమర్ అలీషా గారి రచనల్లో స్త్రీ జనాభ్యుదయం అనే దాని మీద నేను మాట్లాడాం. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం నుండి పలుసార్లు ప్రసారం చేశారు. విశ్వనాథ పంచసతి వైశిష్ట్యము, ఆంధ్ర వాంగ్మయంలో కోకిల, దేశభాషలందు తెలుగు లెస్స, సంగీత సాహిత్యాలు, శతాబ్దాల నాటి కవితా యక్షగానం, తెలుగువారి పెళ్లి పాటలు, చలం సాహిత్యంలో స్త్రీ, చింతాదీక్షితులు గారి లక్కపిడతలు నా సాహిత్య ప్రసంగాల్లో కొన్ని. ఇవి కాక డాక్టర్ కృష్ణకుమారి గారు స్టేషన్ డైరెక్టర్గా ఉండగా ఆధునిక కవులు రచయితల పుట్టిన రోజులకు తప్పకుండా వారి వారి సాహిత్యాల మీద ప్రసంగాలు ప్రసారం చేసేవారు. ఆ క్రమంలో ఆమె నా చేత మునిమాణిక్య నరసింహారావు గారి కాంతం, రాయప్రోలు వారి భావకవితా సౌందర్యం, దువ్వూరి రామిరెడ్డి గారి కృషివలుడు అనే అంశాల మీద మాట్లాడించారు. శ్రీయుతులు వై గంగిరెడ్డి గారు స్టేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు 2003-2004 సంవత్సరాల్లో వింటే భారతం వినాలి, తింటే

0: అరలు తినాలి అనే తెలుగువారి కోరికను గమనించి వ్యాసపీఠం అనే పేరుతో వ్యాసముని ప్రణీత పరమార్థము తెలుగువారికి తేటతల్లం చేసే బృహత్ ప్రణాళికను చేపట్టారు. ఆ ప్రణాళికలో అరణ్యపర్వం గురించి ప్రసంగించే అవకాశం నాకు లభించింది. 18 మంది సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కొక్క పర్వం మీద 6 ఉపన్యాసాలకు తగ్గకుండా, 10కి మించకుండా, క్రమం తప్పకుండా ప్రతి గురువారం 9 గంటలకు ప్రసారం చేశారు. అదొక మహాయజ్ఞంలా సాగింది. అరణ్యపర్వంలో భారత కథతో పాటు నలకథ, రామకథ, పతివ్రత కథ, సావిత్రి కథ వంటి రసమయమైన కథలు కూడా ఉన్నాయి. నా ఉపన్యాసాలను విన్న మా గురువులు వాటిని అక్షర రూపంలో పెట్టమ్మా అన్నారు. శ్రీ గంగిరెడ్డి గారు అచ్చు వేసుకోవడానికి అనుమతినే కాదు, ఆ వ్యాసపీఠానికి ఒక చక్కటి పీఠికను కూడా అందించారు. ఆకాశవాణి సౌజన్యంతో ఆ పుస్తకావిష్కరణ శ్రీమతి ప్రయాగ వేదవతి గారి అధ్యక్షతన విజయవంతంగా జరిగింది. అప్పట్లో అసలు రేడియో వారికి ఒక పత్రిక ఉండేది. అందులో ఆ నెలలో ప్రసారమైన మంచి ఉపన్యాసాలను ప్రచురించేవారు. ఆ పత్రిక పేరు వాణి. నా వ్యాసం ఒకటి అందులో ప్రచురింపబడినట్లు గుర్తు. ఆకాశవాణి విశాఖపట్టణం నుండి సుప్రసిద్ధ కథకులు భరాగో, గండికోట బ్రహ్మాజీరావు, ద్విభాష్యం రాజేశ్వరరావు, బలివాడ కాంతారావు గారు వంటి వారి కథలు వారి స్వరాల్లో వినబడేవి.
1: ఇక్కడ కథల విషయంలో మరో విషయం చెప్పాలి. 2000 సంవత్సరంలో శ్రీయుతులు కేవి రావు గారు ప్రోగ్రామ్ హెడ్గా ఉండగా చెన్నై సూరి గారి నీతి చంద్రికలోని 18 కథలను సరళమైన భాషలో సంక్షిప్తంగా వ్రాయించారు. మంచి వాచకం గల వారిచి చదివించి ప్రసారం చేశారు.
0: ఈ మధ్యకాలంలో గిరిజనుల జీవితాన్ని చిత్రిస్తూ చింతకింది శ్రీనివాసరావు గారు కథలు అదే రీతిలో ప్రసారమయ్యాయి. ఆకాశవాణి చేసిన మరో గొప్ప ప్రయోగం, బహుజనాదరణ పొందిన నవలలను చదువుకోలేని శ్రోతల కోసం రేడియో ప్రసారం చేయడం. శ్రీతులు గొల్లపూడి మారుతీరావు గారు ముప్పాళ రంగనాయకమ్మ గారి బలిపీఠం అనే నవలను, ఎద్దనపూడి సులోచనారాణి గారి సెక్రటరీ నవలను ధారావాహికంగా రేడియోలో ప్రసారం చేయడానికి వీలుగా రూపొందించారు. ఈ 2 నవలలు విజయవాడ స్టేషన్ నుండి ప్రసారం అయ్యాయి. అప్పట్లో ఈ కార్యక్రమం శ్రోతల్ని ఎంతగానో ఆకట్టుకుంది. నేటికీ నవలలను రేడియోలో ప్రసారం చేయడంలో రేడియో తనదైన ప్రత్యేకతను తాను నిలుపుకునే ఉంది. నాటక ప్రక్రియకు ఆకాశవాణి అందించే ప్రోత్సాహం అంతులేనిది. రేడియో నాటక వారోత్సవాలు, జాతీయ నాటక కార్యక్రమాలు దీనికి మంచి ఉదాహరణలు. ఇవే కాక ప్రాచీన పద్య నాటకాల్లోని పద్యాలు వినిపించడం, బుర్రకథలు, హరికథలు ఆకాశవాణిలో ప్రచారం చేయడం ఇప్పటికీ కొనసాగుతోంది. జానపద కళారూపాలను, జానపద గేయాలను ప్రసారం చేయడం సాహిత్య పోషణలో భాగమే కదా. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు విజయవాడ ఆకాశవాణిలో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో ఒక గంట వ్యవధిలో ఎవరైనా అష్టావధానం చేయగలిగితే అవకాశం ఇస్తాము అన్నారు. డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు ముందుకు వచ్చి 45 నిమిషాలలో అష్టావధాన కార్యక్రమాన్ని అవలీలగా అద్భుతంగా పూర్తి చేశారు. అప్పట్లో ఈ సాహిత్య కార్యక్రమం తెలుగునాట ఇంటింటా వార్తగా ప్రసిద్ధికెక్కింది. ఇప్పటికీ విశాఖపట్నం కేంద్రం కవన విజయం అనే పేర వారం వారం ఒక సమస్యను ఇచ్చి శ్రోతల నుండి సమస్యా పూరణాలను ఆహ్వానించి ఆయా పూరణ పద్యాలను ప్రసారం చేస్తున్నది. సకృత్తుగా దత్తపదులు కూడా ఈ కార్యక్రమంలో నిర్వహిస్తారు. ఆకాశవాణి పద్య సాహితికి ఇచ్చే ప్రోత్సాహానికి ఇది మంచి నిదర్శనం. ఆకాశవాణి సాహిత్య సేవా విభాగాల్లో పుస్తక సమీక్ష కార్యక్రమాలు నిర్వహించడం కూడా చెప్పుకోవాలి. కథా సంపుటులు, కావ్యాలు, నాటకాలు, నవలలు కొత్తగా ఆవిష్కరించబడినప్పుడు ఆకాశవాణికి రచయిత 2 కాపీలు సమీక్షార్థం అని వ్రాసి పంపితే యథావకాశాన ఆ పుస్తకాలను సమర్థులైన వారి చేత సమీక్ష చేయించే పద్ధతి ఉండేది. ఆ సమీక్ష విని శ్రోతలు పుస్తకాలు కొనుక్కునేవారు. ఆంధ్ర కావ్యాలను పెక్కింటిని ఆంగ్లీకరించి ప్రచురించిన అమెరికావాసి ఆచార్య వెల్చేర్ నారాయణరావు గారిని అమెరికాలో శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫ్ నార్త్ అమెరికా స్థాపించి అన్నమాచార్య సాహిత్యాన్ని ప్రచారం చేసిన డాక్టర్ సొంటి శారదాపూర్ణ గారిని, అమెరికాలో ఆంధ్ర సాహిత్య పోషకులుగా ఉంటూ హాస్య కథకులైన శ్రీ చిట్టెన్రాజు గారిని ఆకాశవాణి శ్రోతలకు పరిచయం చేసే అవకాశం నాకు లభించింది. తెలుగు సాహిత్య రంగంలో తమ జీవిత చరిత్రలు వ్రాసుకున్న ప్రముఖుల రచనలను

0: ప్రచురించారు. ఆ తర్వాత ఆచార్య దొనప్పగారు తమ భాషా సాహిత్య హరికథా సంబంధి ఉపన్యాసాలను ఆకాశ భారతి అనే పేర అచ్చువేశారు. గుంటూరులో ఆచార్య గంగప్పగారు కూడా వారి ప్రసంగాలను అచ్చువేసినట్లు విన్నాను. నేను సైతం అన్నట్లుగా నా రేడియో ప్రసంగాలను మలయమారుతం అనే పేర 2011లో అచ్చువేసుకున్నాను. ఈ పుస్తకాన్ని నేను శ్రీమతి సుభద్రా శ్రీనివాసన్ గారికి అంకితమిచ్చాను. ఈ పుస్తకానికి శ్రీయుతులు గొల్లపూడి మారుతీరావు గారు, శ్రీమతి ప్రయాగ వేదవతి గారు చాలా విలువైన అభిప్రాయాలు రాశారు. నేను నా భారతోపన్యాసాలు భారతవాణి పేర 2004లోను, మలయమారుతం 2011లోను ప్రచురించి ఆకాశవాణితో నాకు గల అనుబంధాన్ని లోకానికి తెలియచెప్పాను. ఆకాశవాణి స్వరపథమైనట్టుది. గాయకుల, కవుల, నటుల, ఉపన్యాసకుల కంఠస్వరాన్ని వారి వారి స్వరపేటికల నుండి స్వీకరించి జాగ్రత్త పెట్టి భావితరాలకు అందిస్తున్నది. శ్రీ నండూరి సుబ్బారావు గారు, శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు, రేడియో అన్నయ్య అక్కయ్యలు ఎప్పటికీ చిరంజీవులే. ఇన్ని చెప్పిన శ్రీ ఉషశ్రీ గారి రామాయణ భారత ప్రవచనాలు నేటికీ చెవుల్లో నినదిస్తూ ఉంటాయి. ఏమైనా ఆకాశవాణి జ్ఞాపకాలు అపురూపమైనవి. ఒకప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ, పనులు చేసుకుంటూ, సమయాన్ని వినియోగించుకుంటూ విజ్ఞానవంతులమయ్యాము. 90 సంవత్సరాలుగా నిర్విరామంగా ఆకాశవాణి జ్ఞానవాణిగా సేవలందించింది. ఆకాశవాణితో నా అనుబంధాన్ని ఆనందంగా నెమరు వేసుకునే అవకాశం ఇచ్చిన విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రం వారికి నా ధన్యవాదాలు. త్వరలో శతాబ్ది ఉత్సవాల వైపుగా ప్రయాణిస్తున్న ఆకాశవాణికి జయ జయలు. నమస్కారం.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి ఈ కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య IPL క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. తెలంగాణను తయారీ కేంద్రంగా నిలపడం, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ, దేశం ప్రస్తుతం రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ వేగంతో ముందుకు సాగుతోందని, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనలో కొత్త పుంతలు తొక్కుతోందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఏర్పడే ఇంధన సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుత తరుణంలో ఇంధనాన్ని పొదుపుగా వాడటం ఎంతో అవసరమని, దీనివలన విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా అంతర్జాతీయ ఘర్షణల ప్రభావం మనపై తక్కువగా ఉంటుందన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ నేడు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రధాని వెల్లడించారు. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసేందుకు కేంద్రం మరింత వేగంతో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. సుమారు 1,700 కోట్ల రూపాయలతో వరంగల్లో నిర్మించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధానమంత్రి ప్రారంభించారు. దేశంలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన మొదటి పీఎం మిత్ర పార్కు ఇదే కావడం విశేషం. వ్యవసాయం, దారం, కర్మాగారం, ఫ్యాషన్, విదేశీ మార్కెట్ అనే 5F సూత్రంతో వస్త్ర రంగాన్ని బలోపేతం చేస్తామని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: జబ్ భారత్ దునియా కి బహుత్ బడి ఇకానమీ థా, వస్త్ర ఉద్యోగ్ కి బహుత్ బడి భూమికా థీ. వారంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. పీఎం మిత్ర పార్క్ మే లగ్నే వాలి యూనిట్స్ కో केंद्र सरकार की योजनाओं का भी पूरा लाभ मिलेगा। उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी, यानी इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा।

0: అలాగే గుడేబెల్లూరు మహబూబ్ నగర్ జాతీయ రహదారి 4 లైన్ల విస్తరణ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. కాజీపేట విజయవాడ రైలు మల్టీ ట్రాకింగ్ కారిడార్, కాజీపేట బైపాస్ లైన్లతో పాటు హైదరాబాద్లో కొత్తగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స్ టెర్మినల్ను ప్రధాని జాతికి అంకితం చేశారు. దేశవ్యాప్తంగా తలెత్తే వరదలు వడగాలుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, ముందస్తు సన్నద్ధతపై సమీక్షించారు. ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సంసిద్ధత, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల సమీకరణ, వివిధ విభాగాల మధ్య సమన్వయంపై అమిత్ షా చర్చించారు. తమిళగ వెట్రకళగం టీవీకే వ్యవస్థాపకుడు సి జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన వేడుకలో ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్తో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సి జోసెఫ్ విజయ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలియజేశారు. న్యూఢిల్లీ వేదికగా ఈ నెల 31న 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సుకు ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు హాజరుకానున్నారు. శిఖరాగ్ర భేటీకి ముందుగా మే 28న ఉన్నత అధికారుల సమావేశం, 29న విదేశాంగ మంత్రుల చర్చలు జరగనున్నాయి. ఆర్థిక అభివృద్ధి, వాణిజ్యం, రక్షణ, భద్రత, కీలక ఖనిజాలు, ఇంధనం, అంతరిక్షం వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సేవ, ఆధ్యాత్మికత, సామాజిక పరివర్తనలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో ఈరోజు జరిగిన 45వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. అనంతరం సభను ఉద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, రాజకీయ వ్యవస్థల కంటే సామాజిక భాగస్వామ్యమే అత్యంత శక్తివంతమైనదని, దేశ నిర్మాణానికి ఇది ఎంతో కీలకమని పేర్కొన్నారు. పర్యావరణ బాధ్యత, యువత సాధికారిత, అంతర్గత శ్రేయస్సు ద్వారా వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో ఆధ్యాత్మిక కేంద్రాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రచించిన 2 పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, భారతీయ సమాజం వ్యవస్థల పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని విజయవంతంగా నిలబెట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా తమను రక్షించడానికి రాజ్యాంగం ఉందని, హక్కులకు భంగం కలిగితే కోర్టులు ఖచ్చితంగా స్పందిస్తాయన్న భరోసా నేడు ప్రతి పౌరుడిలోనూ కనిపిస్తోందని అమిత్ షా పేర్కొంటూ,
1: 1947 से लेकर आज तक इस देश में पार्लियामेंट के माध्यम से और विधानसभाओं के माध्यम से जितने भी परिवर्तन हुए और बहुत अच्छे तरीके से हमने परिवर्तन किए हैं, पूरे देश की जनता में एक प्रकार से विश्वास है कि मुझे अन्याय होगा तो संविधान जाग रहा है, मेरे अधिकारों पर आघात होगा तो न्याय के द्वार खुले हैं, और कहीं पर भी कमजोर व्यक्ति की आवाज को दबाया जाएगा तो न्यायालय में आवाज जरूर सुनी जाएगी, और తీనో మూల్ చీజో పర్ హి హమారా లోక్తంత్ర మజబూత్ హువా.
0: భారత నావికాదళం పశ్చిమ నౌకాదళ కమాండ్ తదుపరి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ నియమితులయ్యారు. ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ కమాండ్ అరేబియా సముద్రంలోని కీలక సముద్ర మార్గాలను, దేశ పశ్చిమ తీర రక్షణను పర్యవేక్షిస్తుంది. సంజయ్ వాత్సాయన్ ప్రస్తుతం నౌకాదళ వైస్ చీఫ్గా సేవలందిస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సోమనాథ్ క్షేత్రం పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ పర్వ్ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హాజరుకానున్నారు. కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యావరణ పరిరక్షణలోనూ ఈ ఆలయం రికార్డులను సృష్టిస్తోంది. దేశంలోనే మొట్టమొదటి కర్బన ఉద్గార రహిత ఆలయంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగళూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. మరోవైపు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. పశ్చిమ రాజస్థాన్లో రానున్న 4-5 రోజుల పాటు రాత్రి సమయాల్లోనూ ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతాయని పేర్కొంది. వాయువ్య భారతంలో రానున్న వారం రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2-3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ సహా ఈశాన్య భారతం, ఆండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. భారత్ 44 ఏళ్ల తర్వాత తొలిసారి ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యమిస్తోంది. గుజరాత్లోని గాంధీనగర్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీ ఈ నెల 17న ముగుస్తుంది. 28 దేశాల నుండి 180 మంది అథ్లెట్లు ఈ పోటీలో పాల్గొంటున్నారు. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ అర్హత సాధనలో ఈ ఛాంపియన్షిప్ కీలక పాత్ర పోషించనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రానున్న 24 గంటల పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో సమాచార్ సంధ్య, హిందీలో వార్తా ప్రసారం, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆవార ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా స్వీయ సంగీత సారథ్యంలో తన్వితో ఆలపించిన గీతం. గీత రచన వెన్నెల కంటే.

చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం గానం, గీత రచన వేటూరి.

కార్యక్రమంలో చివరిగా నా ఆటోగ్రాఫ్ ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సుమంగళి గానం.

మీరింతవరకు చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.